పాపానికి వెళ్లే మార్గం బహు విశాలమైంది, సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే, అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠంలో మనము న్యాయాధిపతులు గ్రంథము 7-8 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. యెరుబ్బయలు అనే పేరు కలిగిన గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన గొప్ప విజయాన్ని ఇందులో మనం చూడబోతున్నాం. ఇందులో కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కింది. తన ప్రజలు తనను విస్మరిస్తారని, అవిశ్వాసం ద్వారా, ప్రమాదకరమైన విధానాల ద్వారా లేదా గర్వం ద్వారా వారు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రభు చూసినప్పుడు ఇతర సాధనాల ద్వారా తన పనిని చేస్తాడు. గిద్యోను పేరు మిద్యానీయులను భయాందోళనకు గురిచేసింది. గిద్యోను దీనిని విజయానికి నిశ్చయమైన ప్రతిజ్ఞగా తీసుకున్నాడు. అతడు ఆలస్యం చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు, స్తుతించాడు, తన 300 మంది వ్యక్తులలో నమ్మకాన్ని నింపాడు. మనం ఎక్కడ ఉన్నా మనము దేవునితో మాట్లాడవచ్చు, ఆయనను ఆరాధించవచ్చు. మన విశ్వాసాన్ని ప్రోత్సహించే స్తుతులను దేవునికి తప్పకుండా చెల్లించాలి. దేవుని ప్రతి చిన్న ఏర్పాటును తప్పనిసరిగా గుర్తించాలి. నిత్య సువార్తను ప్రకటించాలి. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకున్నాడు. మిద్యానీయులను పడద్రోయడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. ఇక ఇందులోని విశేషాలను తెలుసుకోవడానికి సందేశాన్ని విందామా?
1: సోదరీ సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 7 అధ్యాయం. గిద్యోనుకు యెరుబ్బయలు అని పేరుంది. ఆ రోజు గిద్యోను, అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచారు. హరోదు బావి దగ్గరికి వచ్చి అక్కడే విడిది చేశారు. మిద్యానీయుల దండు ఉత్తరాదిన మోరే కొండ దగ్గర విడిది చేశారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, యుద్ధానికి సన్నద్ధులు కావాలని ప్రకటించు. ఎవడైతే భయపడి వణుకుతున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి వెళ్ళిపోవాలి. గిద్యోను ప్రకటన విని

22,000 మంది తిరిగి వెళ్లిపోయారు. 10,000 మంది మిగిలారు. వీరు ఎక్కువ మందే. వీరిని నీళ్ల వద్దకు దిగేటట్లు చెయ్యి. అక్కడ నీ కొరకు వారిని పరీక్షిస్తాను అన్నాడు దేవుడు. గిద్యోను అలాగే వారిని నీళ్ల వద్దకు దిగమన్నాడు. దేవుడన్నాడు, కుక్క గతికినట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, తాగటానికి మోకాళ్ళుని కుంగిన ప్రతివానిని వేరువేరుగా ఉంచాలి. గిద్యోను అలాగే చేశాడు. చేతితో నోటిని అందించుకుని గతికిన వారి లెక్క 300 మంది మాత్రమే. మిగిలిన వారందరూ నీళ్లు తాగడానికి మోకాళ్ళుని కుంగిపోయారు. యెహోవా అన్నాడు, గతికిన 300 మనుష్యుల ద్వారా మిమ్మలను రక్షిస్తాను. మిద్యానీయులను మీ చేతికి అప్పగిస్తాను. ప్రజలు ఆహారమును, బూరలను పట్టుకొనగా గిద్యోను ప్రజలందరినీ తమ తమ గుడారాలకు పంపించాడు. 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, పద, ముందుకు సాగు. కావాలంటే నీ పనివాడైన పూరా అనే వ్యక్తిని తోడు తీసుకువెళ్ళు. వారు ఏమి చెబుతున్నది విను. అప్పుడు శత్రువును ముట్టడించడానికి నీకు ప్రోత్సాహము, ధైర్యము కలుగుతాయి. శ్రోతలు వింటున్నారా? 32,000 మంది నీకక్కర్లేదు. సైనికుల సంఖ్యను తగ్గించు అన్నాడు దేవుడు. 32,000 మందిలో 22,000 మంది పిరికి వారిని ఇంటికి పంపించి వేశాడు గిద్యోను. 10,000 మంది మిగిలారు. ఇంకా సైన్యాన్ని తగ్గించాలి అన్నాడు దేవుడు. గిద్యోను తన సైనికులకు పరీక్ష పెట్టాడు. సోదరీ సోదరులారా వింటున్నారా? పిలుపు, ఏర్పాటు అని రెండు అంశాలు మీకు పరిచితమే కదా. దేవుడు ఏర్పరుచుకుంటాడు, గాని మానవుడు స్వచ్ఛందంగా పిలుపు విని రావాలి. గిద్యోను సైనికులను నీళ్ల వద్దకు తెస్తాడు. కుక్కల్లాగా నీళ్లు గతికిన వ్యక్తులు దేవుడు ఏర్పరచుకున్న సైనికులవుతారు. అయితే మోకరిల్లి నీళ్లు తాగుతూ కాలయాపన చేసే సైనికులు దేవునికి అక్కర్లేదు. ఉసూరుమంటూ, ఎందుకొచ్చిన శ్రమ అంటూ నిర్లక్ష్యంగా నత్తనడకలు నడిచేవారు దేవునికి అక్కర్లేదు. వారు అర్ధమనస్కులు. వారి మనస్సు తమ ఇండ్ల మీద, భార్య పిల్లల మీద ఉన్నది. సైనికులు స్వచ్ఛందంగా సంపూర్ణ సమర్పణతో రావాలి. బలవంతం మీద వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. 300 మంది త్వర త్వరగా నీళ్లు చేత్తో తీసుకుని నాలుకతో గతుకుతూ ఒక్క నిమిషంలో నది దాటి అవతలికి వెళ్లిపోయారు. వారు గిద్యోను సైనికులు. 300 మంది, 100కి 100 పాళ్ళు గిద్యోను మనుషులే. వారి మనస్సు పూర్తిగా యుద్ధం మీదనే ఉంది. నిర్విరామంగా పోరాడాలి. హాయిగా కూర్చొని నీళ్లు తాగడానికి కూడా వ్యవధి లేదు. ఆత్యయిక పరిస్థితి. వారు ప్రాణాలకు తెగించి పోరాడతారు. 32,000 మంది ఎక్కడా, 300 మంది ఎక్కడా? వీరిది సంఖ్యాబలం కాదు, అది దేవుని బలం, సైనికుల విశ్వాస బలం. యోహాను సువార్త 6:37 ప్రభు అన్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారే నా వద్దకు వస్తారు. నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ తోసివెయ్యను. పిలుపు విని వచ్చిన వారే దేవుడు ఏర్పరచుకున్నవారు. ఇప్పుడు గిద్యోను సైన్యం 300 మంది మాత్రమే. గాని వీరు దీక్ష, పట్టుదల గలవారు. అంకిత భావము గలవారు. కొదమసింహాలలాగా వీరు మిద్యానీయులపై దండెత్తబోతున్నారు. వీరు ఒకే మనస్సు, ఒకే భారము భావము, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, వారి గమ్యం ఒకటే. శత్రువులు మైదానంలో మిడతల వలె పడి ఉన్నారు. గిద్యోను వింటూ ఉండగా ఒకడు తాను కన్న కలను తన చెలికానికి వినిపిస్తున్నాడు. యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొర్లుకుంటూ వచ్చింది. గుడారంలో దూరి దాన్ని తలకిందులు చేసి పడగొట్టింది. చెలికాడు అన్నాడు, అది గిద్యోను ఖడ్గమే, కాని మరొకటి కాదు. ఇది విన్నప్పుడు గిద్యోనుకు ఎంతో బలం వచ్చింది. యెహోవాకు నమస్కరించాడు. గిద్యోను 300 మంది సైనికులను 3 గుంపులుగా చేశాడు. బూర, ఒట్టి కొండ, ఆ కొండలో దివిటి, ప్రతి సైనికుని చేతికి వీటినిచ్చాడు.
అన్నాడు. నన్ను చూచి నేను చేస్తున్నట్లు మీరంతా చెయ్యాలి. నేను మిద్యానీయ దండు కొట్టకొనకు వెళుతున్నాను. మీరు దండు శిబిరమంతటి చుట్టూ బూరలను ఊదుతూ కేకలు వెయ్యాలి. యెహోవాకు గిద్యోనుకు జయం అనాలి. నడి జాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితో ఉన్న 100 మంది దండు శిబిరం కొట్టకొనకు పోయి బూర ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టారు. ఆ విధంగా 3 గుంపుల వారు బూరలు ఊదారు, కుండలు పగలగొట్టారు. ఎడమ చేతుల్లో దివిటీలను, కుడి చేతుల్లో ఊదటానికి బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అంటూ కేకలు వేశారు. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుతూ కేకలు వేస్తూ పారిపోయారు. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి తిప్పాడు. ఈ విధంగా వీరు మిద్యానీయులను తరిమికొట్టారు. గిద్యోను ఆజ్ఞ మేరకు ఎఫ్రాయిమీయులందరూ మిద్యాను స్థావరాలను పట్టుకున్నారు. ఓరేబు, జయేబు అనే మిద్యాను అధిపతులను తెగటార్చారు. 2 సైనికులు తమ కలభావాన్ని చర్చించుకుంటూ ఉంటే గిద్యోను విన్నాడు. అది గిద్యోనుకు ఎంతో ప్రోత్సాహకంగా పనిచేసింది. 300 మంది సైనికులు 3 విభాగాలయ్యారు. ప్రతి సైనికునికి 3 వస్తువులు ఇవ్వబడ్డాయి. కుండ, దివిటి, బూర. దివిటీలు కుండల్లో ఉన్నాయి, వెలుగు బయటికి కనపడదు. కుండను ఒక చేత్తో, బూరను మరో చేత్తో పట్టుకున్నారు. వారు యుద్ధరంగంలో ప్రవేశిస్తున్నారు. యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు చేశారు. అయితే ఖడ్గము ఎవరి చేతిలోనూ లేదు. మిద్యానీయులకైతే ఖడ్గాలున్నాయి. గిద్యోను వాడిన సాధనాలు ఖడ్గాలు కాదు, కొండలు, దివిటీలు, బోరలు. శ్రోతలు వింటున్నారా? మిద్యానీయులు, అమాలేకీయులు ఎడారిలో తిరుగాడే దోపిడి మూకలు. వారు ఇస్రాయేలు ప్రాంతాలను దోచుకుంటున్నారు. రాత్రిపూట గిద్యోను వచ్చి ముట్టడిస్తాడని వారు ఊహించలేదు. అకస్మాత్తుగా బోరలు మోగాయి. వెంటనే కొండలు బద్దలు కొట్టారు. వెలుగు బయటికి వచ్చింది. నిద్రలో ఉన్న మిద్యానీయులు అకస్మాత్తుగా మేల్కొన్నారు. వారిలోనే ఒకరినొకరు తరమటం మొదలుపెట్టారు. కొండలలోకి పారిపోయారు. ఈ విధంగా గిద్యోనుకు అఖండ విజయం ప్రాప్తించింది. శ్రోతలు, గిద్యోను కథలో మనకెన్నో పాఠాలున్నాయి. గొర్రె బొచ్చు, మంచు సూచన ఏమిటి? దేవుని యొక్క మంచు ఎండిపోయిన మన హృదయాలపై కురవాలి. హోషేయ 14:5 చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు మనకున్నాడు. మంచు వలన నేను నీ భూమిని దీవిస్తాను అని యోసేపును గురించి ప్రవచనం. 2 కొరింథీయులు 3:11 సామెతలు 19:12 రాజు కటాక్షము గడ్డిమీద కురిసే మంచు వంటిది. సామెతలు 3:20 మేఘముల నుండి మంచు బిందువులు కురుస్తాయి. 133 కీర్తనలోని సత్యమిదే. సహోదరుల ఐక్యత సీయోను కొండల మీదికి దిగివచ్చే హెర్మోను మంచు వలే ఉంటుంది. దేవుని స్పర్శ పరలోకం నుంచి కురిసే తుషార బిందువుల్లాంటిది. ఎంతో సున్నితమైన స్పర్శ. మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 8 వచ్చాము. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులు 4:7 అన్నాడు, మంటి ఘటములలో మహిమైశ్వర్యము మాకు కలదు. గిద్యోను వాడిన కుండ విశ్వాసి శరీరానికి సూచనగా ఉంది. రోమాపత్రిక 12:1 మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవలసిందని పౌలు హెచ్చరించాడు. శరీరమనే ఈ కుండలో ఉన్న జీవమును, ఆత్మను కూడా ఆయనకే సమర్పించాలి. నిజమే, ఈ శరీరం ఒక మట్టి కుండ. గిద్యోను కుండ పగిలితేనే కాని లోపలి నుండి వెలుగురాదు. మనము ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి.

0: మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారు, ప్రకాశిస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 2:15. బూర విశ్వాసి యొక్క సాక్ష్యాన్ని సూచిస్తుంది. 1 కొరింథీ 14:8. బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చేటప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడతాడు? సాక్ష్యం తేటగా, స్పష్టంగా, సూటిగా, అర్థవంతంగా ఉండాలి. మనమంతా దేవుని బూరలం, అంతేకాని స్వంత బూరలు ఊదుకోకూడదు. 8:00. గిద్యోను వృత్తాంతమే ఈ అధ్యాయంలో కొనసాగుతోంది. తరువాత ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు సుఖశాంతులు అనుభవించారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కఠినంగా కలహించారు. మిద్యాను యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని అడిగారు. ఎఫ్రాయిమీయుల అభిమానం దెబ్బతిన్నది. ఈ వివాదంలో గిద్యోను చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. సమస్య సులభంగా పరిష్కారమైపోయింది. వారి కోపము తగ్గింది. గిద్యోను సైనికులు 300 మంది అలసిపోయి ఉన్నారు. అయినా వారు శత్రువులను తరుముతూ యొర్దాను దాటారు. 5:00. గిద్యోను అన్నాడు, మేము అలసిపోయాము, మాకు ఆహారం కావాలి. సుక్కోతు నాయకులు గిద్యోనుకు సహాయం చేయడానికి నిరాకరించారు. సుక్కోతు వారు దేవుని ప్రజలతో సహకరించి పోరాడితే బాగుండేది, గాని వారు అవివేకంగా ప్రవర్తించారు. యేసు ప్రభుతో ఒక పిల్లవాడు సహకరించి తన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువుకు ఇచ్చినందుచేత 5,000 మంది భోంచేయగలిగారు. సోదరీ సోదరులారా, మీరు దేవుని ప్రజలతో సహకరిస్తే దేవుడు సంతోషిస్తాడు. మీ సమయము, ధనము, తలాంతులు ఆయన పనికోసం ధారాళంగా ఇవ్వండి. ప్రార్థించండి. ఆధ్యాత్మికంగా మేలు పొందండి. గిద్యోను అన్నాడు, జబుహు, సల్మున్నా అనే శత్రువులను యెహోవా నాకు అప్పగిస్తాడు. ఆ తరువాత నూర్చే కొయ్యలతో మీ దేహాలను నూర్చివేస్తాను. ఆ తరువాత పెనూయేలు వారు కూడా గిద్యోనుతో సహకరించలేదు. నన్ను తిరిగి రానియ్యండి, మీ గోపురాన్ని పడగొడతాను సూతురుగాని అన్నాడు గిద్యోను. ఆ తరువాత గిద్యోను శత్రుసేనను హతం చేశాడు. 15:00. గిద్యోను సుక్కోతు వారి వద్దకు వచ్చి అన్నాడు, ఇదిగో ఈ యుద్ధ ఖైదీలను చూడండి, వీరే జబహు, సల్మున్నా. వారి 77 పేర్లు గిద్యోనుకు తెలుసు. గిద్యోను నూర్చే కొయ్యలను, బొమ్మజమ్ముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పాడు, గుణపాఠం నేర్పాడు. పెనూయేలు గోపురాన్ని పడగొట్టి ఆ ఊరివారిని చంపాడు. గిద్యోను తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం వారికి ప్రతీకారం చేశాడు. గిద్యోను దేవునికి ప్రతినిధి అయిన న్యాయాధిపతి. సుక్కోతు, పెనూయేలు వారు మిద్యానీయులకు భయపడి గిద్యోనుతో సహకరించలేదు. వారు దేవుణ్ణి మహిమపరచలేదు. దేవుడు ఏర్పరచిన న్యాయాధిపతిని వారు అవమానించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని బిడ్డలతో సత్కార్యాచరణలో సహకరించండి. వారికి చేయూతనివ్వండి. అది నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎంతైనా శ్రేయస్కరం. గిద్యోను, జబహును, సల్మున్నాను ఒక ప్రశ్న అడిగాడు, మీరు తాబోరులో చంపిన మనుషులు ఎలాంటివారు? వారన్నారు, వారు నీవంటివారే, వారందరూ రాజకుమారులను పోలి ఉన్నారు. గిద్యోను అన్నాడు, వారు నా తల్లి కుమారులు, మీరు వారిని బతకనిచ్చి ఉంటే యెహోవా జీవముతోడు మిమ్మును చంపేవాణ్ణి కాను. గిద్యోను తన పెద్ద కుమారుణ్ణి చూచి అన్నాడు, నీవు లేచి వారిని చంపు. గిద్యోను కొడుకు పేరు యెతెరు. అతడు భయపడి కత్తిదూయలేదు. అప్పుడు గిద్యోను వారిని ఆ పళాన సంహరించాడు. గిద్యోను చేతిలో చావడం తమకు ఘనత అని వారు ఎంచారు. 22:00. అంతటా ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అన్నారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్ములను రక్షించావు గనుక నీవు, నీ కుమారుడు, నీ కుమారుని కుమారుడు మమ్ములను ఏలాలి. వారు అడిగారు కాని గిద్యోను అందుకు ఒప్పుకోలేదు. అసలు ఇశ్రాయేలీయులకు మానవరాజు ఎందుకు? వారికి యెహోవాయే రాజు. కాని అన్యజాతులను చూచి మాకు అలాగే రాజు ఒకడు కావాలి అని సమూయేలు కాలంలో గొడవ చేశారు. సమూయేలే చిట్ట చివరి న్యాయాధిపతి, సమూయేలే మొదటి ప్రవక్త. ఈయనే మొదటి రాజును అభిషేకించాడు. మొదటి రాజు సౌలు. సరే, ఇక్కడ గిద్యోను ఏమంటున్నాడు? నేను మిమ్ములను ఏలను, నా కుమారుడు ఏలడు, యెహోవాయే మిమ్ములను ఏలేవాడు. అవును, గిద్యోనును పిలిచినవాడు దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేవుడే అతణ్ణి బలపరిచాడు. గిద్యోను గొప్ప విశ్వాసవీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇతని పేరున్నది. దావీదు కంటే ముందుగా ఇతని పేరు చెప్పబడింది. గిద్యోను, బారాకు, సంసోను, యఫ్తా, దావీదు, సమూయేలు, ఈ జాపితా చూడండి. అన్యుల సేనలను పారదోలిన యోధుడు గిద్యోను. పిరికివాడైన గిద్యోనును మహావీరునిగా రూపొందించాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన విజయానికి ఆయనే బాధ్యుడు. గిద్యోను అన్నాడు, మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుంచి పోగులను నాకివ్వండి. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులున్నాయి. సరే, వారొక బట్ట పరిచారు. ప్రతి ఒక్కడూ తన వద్ద ఉన్న పోగులను ఆ బట్ట మీద వేశాడు. ఈ విధంగా 1,700 తులముల బంగారం పోగయింది. గిద్యోను దానితో ఒక ఎఫోదు చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాన్ని ఉంచాడు. ఇస్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. అదే గిద్యోనుకు, అతని ఇంటి వారికి ఉరి అయింది. మిద్యానీయులు అణగారిపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉంది. తరువాత గిద్యోను తన స్వగృహానికి తరలిపోయాడు. గిద్యోనుకు అనేక మంది భార్యలున్నారు. 70 మంది కుమారులను కన్నాడు. షెకెములో ఉన్న ఉపపత్ని అతనికి ఒక కొడుకును కన్నది. అతనికి అభిమెలకు అని పేరు పెట్టబడింది. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఒఫ్రా అనే స్థలంలో పాతిపెట్టబడ్డాడు. అతని తండ్రి అయిన యోవాషు సమాధి కూడా అక్కడే ఉంది. గిద్యోను తదనంతరం ఇస్రాయేలీయులు యెహోవాను మరిచిపోయారు. బయలుదేవతలను ఆరాధించసాగారు. బయల్ పెరీతును తమకు దేవతగా పెట్టుకున్నారు, వ్యభిచరించారు. గిద్యోను కుటుంబానికి కూడా వీరేమీ సహాయం చేసిన వారు కారు. గిద్యోను వ్యక్తిత్వం ఒక విడ్డూరమే అనిపిస్తోంది. గిద్యోను బహుభార్యాలోలుడు. ఉపపత్నులు కూడా ఎందరో ఉన్నారు. 71 మంది పిల్లలు. అతని వ్యక్తిత్వం మీద ఇదొక మచ్చ. సొలొమోను కూడా ఇంతే. ఇలాంటి వ్యక్తులను దేవుడు ఎలా వాడుకున్నాడు? అవును, బలహీనులైనా దేవుడు వీరిని వాడుకున్నాడు. అయితే ఈ బలహీనతలను దేవుడు సమర్థించాడు అనుకోకండి. గిద్యోను అవినీతి వల్ల జాతి యావత్తు దెబ్బతిన్నది. విదేశీయులతో, విజాతీయులతో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదు. ఒక పురుషునికి ఒకే భార్య, అదే దైవ నిర్ణయం. ఆదాము, హవ్వలు భార్యాభర్తలు. అనేక మంది ఆదాములు లేరు. దేవుడు ఆదాము ప్రకటిముకలన్నీ తీయలేదు, ఒకే ప్రకటిముకను తీశాడు. అలాగే అబ్రహాము భార్య శారా. అయితే అతడు అదనంగా ఒక ఉపపత్నిని పెట్టుకున్నాడు. ఆమె ఈజిప్టు దేశీయురాలు. ఆమె ఒక దాసి. దీనివల్ల ఎన్ని సమస్యలొచ్చాయో ఆదికాండంలో విన్నాము. దేవుడు ఇలాంటి అన్య సంపర్కాన్ని ఆమోదించడు. ఇస్సాకు ద్వారా ఇస్రాయేలు జాతి వచ్చింది. ఇష్మాయేలు ద్వారా అరబ్బీ జాతులు వచ్చాయి. అందుకే పౌలు, నీ తండ్రి ఎవరు అని అడగకుండా నీ తల్లి ఎవరు అని గలతీ పత్రికలో ప్రశ్న వేశాడు. నీ తల్లి శారానా లేక హాగరా? సొలొమోను చేసింది, గిద్యోను చేసింది దేవుడు ఆమోదించలేదు. గిద్యోను తరువాత ఇస్రాయేలీయులు మళ్లీ భ్రష్టజీవితానికి దిగజారిపోయారు. దేవుడు వారిని క్రమశిక్షణ చర్యగా అన్యజాతులకు అప్పగిస్తున్నాడు. ఇలాగా వీరి భక్తి క్షీణం, వృద్ధి, అమావాస్య పౌర్ణమి తరహా భక్తిని దేవుడు మెచ్చడు. దేవునితో సహవాసం ఎడతెగకుండా కొనసాగాలి. అది క్రీస్తునందే సుసాధ్యం. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరేమిటి? ఒకటి యెరుబ్బయలు, రెండు యెరుబ్బాబెలు, మూడు యెషూరూను. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి.
2: ప్రియులారా, ఈనాటి సందేశం ద్వారా, గిద్యోను ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన గొప్ప విజయాన్ని మనము గమనించాం. కేవలం 300 మందిని నియమించడం ద్వారా మిద్యానీయుల మీద కలిగిన విజయ ఘనత పూర్తిగా దేవునికే దక్కిందని గ్రహించాం. మిద్యానీయులను పడద్రోయడానికి దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు లోకంలోని వెర్రివారిని ఎన్నుకుంటాడు. పిలుపు, ఏర్పాటు అనే రెండు అంశాలు మనకు తెలుసు. దేవుడు ఏర్పరచుకుంటాడు, కానీ మానవుడు స్వచ్ఛందంగా దేవుని పిలుపు విని రావాలి. దేవుడు అప్పగించిన పనిని నిర్లక్ష్యంగా చేయువారు దేవునికి అక్కర్లేదు. దేవుని కొరకు పనిచేయు వ్యక్తులు స్వచ్ఛందంగా సమర్పణతో రావాలి. బలవంతంగా వచ్చిన వారు మనస్ఫూర్తిగా పనిచేయలేరు. దేవునికి కావాల్సింది ఎంతమంది అనే సంఖ్యాబలం కానే కాదు, సమర్పణయే ఆయనకు ముఖ్యం. గిద్యోను సైన్యంలోని 300 మంది ఒకే భావం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ గలవారు. వారి ధ్యేయం, గమ్యం ఒకటే. ఇక ప్రజలు తమను ఏలుమని కోరినప్పటికీ గిద్యోను దాన్ని తిరస్కరించాడు. దేవుడు తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి ప్రక్కకు తప్పుకున్న నిస్వార్థపరుడు గిద్యోను. మిద్యాను రాజుల బంగారాన్ని తీసుకుని వాటితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో ఉంచుకున్నాడు. అక్కడికి వెళ్ళిన ప్రజలు దానిని అనుసరించి వ్యభిచారులయ్యారు. ఒక సత్పురుషుని ఒక తప్పటడుగు అనేకులు పాపంలో పడడానికి కారణమైంది. ప్రియులారా, నాయకులుగా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ సంఘటన ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఈ సత్యాలు మన జీవితాలకు అన్వయించుకొని జీవించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 17-18 అధ్యయనాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో మనష్షే కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారికి స్వాస్థ్యం ఏమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. యెహోషువ వారి స్వాస్థ్యాన్ని వారికి ఇచ్చాడు. కనానీయులు కూడా ఈ పట్టణాల్లో నివసించాలని కోరుకోవడం వల్ల మనష్షే ప్రజలు ఈ పట్టణాల్లో నివసించలేకపోయారు. యోసేపు గోత్రానికి ఎక్కువ భూమి కావాల్సి వచ్చింది. కొండ ప్రాంతం తమ ప్రజలకు సరిపోదని వారు యెహోషువకు చెప్పారు. ఇస్రాయేలులోని 7 గోత్రాలకు వారి స్వాస్థ్యం ఇంకా ఇవ్వబడలేదు. 7 గోత్రాల నుండి 3 పురుషులు వెళ్ళి భూమిని సర్వే చేయాలని యెహోషువ చెప్పాడు. మనుషులు వెళ్ళి భూమిని సర్వే చేసి దాని గురించి వివరాలు రాశారు. మొదటి చీటి బెన్యామీను గోత్రానికి చెందింది. వారి భూభాగం యూదా యోసేపు గోత్రాల మధ్య ఉంది. బెన్యామీను భూభాగంలోని గోత్రంలో అనేక పట్టణాలు గ్రామాలు కూడా ఉన్నాయి. ఇక 18వ అధ్యాయంలో షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా చూస్తాం. అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించడం జరిగింది. అక్కడ బెన్యామీను గోత్రం సరిహద్దులను కూడా నిర్ణయించినట్లుగా చూస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెహోషువ గ్రంథము 17-18 అధ్యాయాలు వినబోతున్నాము. 17వ అధ్యాయంలో సెలోఫెహాదు పేరు వస్తుంది. అతని కుమార్తెలు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సంఖ్యాకాండం 36వ అధ్యాయంలో ఇదే వృత్తాంతం మనం విన్నాము. యెహోషువ మంచి యుద్ధవీరుడు. మోషే నుండి నాయకత్వపు బాధ్యతలను స్వీకరించాడు. మొదట ఇతని పేరు హోషియా. ఈ పేరుకు అర్థం సహాయము, రక్షణ. ఇతని పేరు యెహోషువగా మారింది. యెహోషువ అంటే దేవుని సహాయం, దేవుని రక్షణ. యెహోషువ అనే గ్రీకు పేరుకు హ్రస్వరూపమే యేసు. మోషే పంపిన వేగులవారు 12 యెహోషువ ఒకడు, కాలేబు మరొకడు. వీరిద్దరూ మంచి నివేదిక తెచ్చారు. మోషే తరువాత యెహోషువ జాతి మొత్తానికి ఏకైక నాయకుడయ్యాడు. యెహోషువలో కొన్ని మోషే లక్షణాలున్నాయి. మోషే తన ప్రజలను ఎర్రసముద్రం దాటిస్తే, యెహోషువ యొర్దాను నది దాటించాడు. మోషే మిద్యాను అరణ్యంలో మండుతున్న పొదను చూచాడు. యెహోషువ ముఖాముఖిగా పరలోక సేనానాయకుడైన యేసునే చూచాడు. మోషే, యెహోషువ ఇద్దరూ తాము దర్శనం చూచిన చోట చెప్పులు విడిచారు. వీరిద్దరూ రాతి పలకలపై ధర్మశాస్త్రమును రాశారు. యెహోషువ రాతి స్థూపాలు కూడా నిర్మించాడు. వీరిద్దరూ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. వీరిద్దరూ తమ జీవిత చరమ దశలో ప్రసంగాలు చేశారు. ఇశ్రాయేలు చరిత్రను సమీక్షించారు. మోషేది ఒక ప్రత్యేకమైన తాత్విక ధోరణి. యెహోషువ క్రియాశీలి. కాని ఒక వ్యత్యాసం ఉంది. మోషేకున్నంత సాత్వికం యెహోషువకు లేదు. ఎల్దాదు, మేదాదు అనే వారిని నిషేధించాలి అని యెహోషువ అంటే, మోషే యెహోషువను గద్దించాడు. నా నిమిత్తము నీకు రోషం పుట్టుకొచ్చిందా అన్నాడు. హాయి విషయంలో తొందరపడి తీర్మానం చేశాడు యెహోషువ. మొత్తం మీద యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతము లేకుండా భూములను పంచిపెట్టాడు. అందరికీ ఇచ్చిన తరువాత మిగిలిందే తను తీసుకున్నాడు. మోషే తరువాత తాను అంత పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. యెహోషువ 17వ అధ్యాయం. మనష్షే యోసేపు పెద్ద కుమారుడు. మనష్షే పెద్ద కుమారుడు మాకీరు. అతడు యుద్ధవీరుడు. చీట్ల వలన అతనికి వంతు వచ్చింది. గిలాదు, బాషాను అతనికి వచ్చాయి. మనష్షీయులలో మిగిలిన వంశాలు 5. మనష్షే, మాకీరు, గిలాదు, హెసెరు ఈ 4 వంశక్రమంలో పుట్టినవాడు సెలోఫెహాదు. ఇతనికి కుమారులు లేరు, ఐదుగురు కుమార్తెలే, మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనవి చేశారు. ఏమని? మా సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమివ్వండి. ఆ ప్రకారమే యెహోషువా వారికి స్వాస్థ్యములు పంచి ఇచ్చాడు. మనుష్యుల స్త్రీ సంతానం, పురుష సంతానం కూడా స్వాస్థ్యములు పొందారు. తప్పూయ దేశాన్ని మనుష్యులు, ఎఫ్రాయిమీయులు సమానంగా పంచుకున్నారు. సోదరీ సోదరులారా, ఈ భూభాగాల జాబితా వింటుంటే మీకు విసుకు అనిపిస్తోందా? అయితే ఈ పేర్లు ఇస్రాయేలీయులకు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. అందుకే దేవుడు ఈ వివరాలన్నీ రాయించాడు. మనుష్యులకు వచ్చిన భూభాగాలలో కనానీయులు ఎక్కువగా నివాసమున్నారు. అందుచేత వారు ఆ పురములన్నిటినీ వశపరుచుకోలేకపోయారు. యోసేపు పుత్రులు వచ్చి యెహోషువాతో నిష్ఠురాలు పలికారు. మాకెందుకు ఒక్క చీటీతో ఒక్క వంతు స్వాస్థ్యమే ఇచ్చావు? మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించాడు. యెహోషువా అన్నాడు, మీరున్న మన్యం ఇరుకుగా ఉందా? అవతలి అడవిని స్వాధీనం చేసుకోండి, చెట్లు నరుక్కోండి. గాని వారు భయపడ్డారు. అక్కడి కనానీయులకు ఇనపరథాలున్నాయి. గాని యెహోషువా వారిని ధైర్యపరిచాడు. కొండసీమను మీరు జయించగలరు. సణుగులు మాని శత్రువుతో పోరాడి గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? మనం స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రువులున్నారు. సైతానీయ దుష్టశక్తులు మనలను ఆవరించి ఉన్నాయి. ఎంతో భూమి ఉన్నది, దాన్ని ఆక్రమించుకోవాలి. సోమరితనం మంచిది కాదు, వదిలించుకోవాలి. ఇస్రాయేలు సాంప్రదాయం ప్రకారం స్త్రీలకు స్వాస్థ్యముండదు. కాని మోషే సాంప్రదాయాన్ని అవతల పెట్టివేసి ఐదుగురు అక్కచెల్లెండ్రకు మగవారితో సమానంగా స్వాస్థ్యం ఇవ్వవచ్చు అన్నాడు. అది యెహోషువా అమలు పరిచాడు. ప్రియశ్రోతలు, సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం మనకు ముఖ్యం. కాలేబు దేవుడు తనకిచ్చిందే తీసుకున్నాడు. తన భూభాగంలో ఉన్న శత్రువులను పారదోలడానికి దేవుడు సాయం చేస్తాడని నమ్మాడు. గాని యోసేపు యొక్క రెండు గోత్రాలకు ధైర్యం చాలలేదు. శత్రువులను జయించలేకపోయారు. గమనించండి, చీట్లు వేసి భూములు పంచారు. చీట్లు అంటే ఊరీము, తుమ్మీము. న్యాయ విధాన పథకంలో ఉండే ఈ రెండు రాళ్లతో న్యాయాన్ని అమలుపరుస్తారు. సెలోఫెహాదు ప్రసిద్ధిగన్న మరో వ్యక్తి. అతనికి మగసంతు లేదు, ఐదుగురు ఆడపిల్లలే. వీరికోసమే దేవుడు ధర్మశాస్త్రంలో చిన్న సవరణ చేయవలసి వచ్చింది. దానికి ఫలితంగా ఆరు వంతులకు బదులు 10 వంతులు వారికి లభించాయి. ప్రతి కుటుంబములోని వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా ఈ భూములను కేటాయించటం జరిగింది. ఈ అధ్యాయంలో కానా అనే నది పేర్కొనబడింది. ఎఫ్రాయిము మనష్షేల మధ్య ఇది సరిహద్దు. మనష్షేకు 6 పట్టణాలు వచ్చాయి. ఎఫ్రాయిము, మనష్షే ఈ రెండు గోత్రాలు కలిసి మొత్తం 72,700 మంది. కాని మాదే గొప్ప సంఖ్య అని అతిశయించారు. అది నిజం కాదు. వీరి స్వార్థాన్ని, స్వాతిశయాన్ని యెహోషువా గద్దించాడు. గొప్పవారైతే ఆ సంగతి రుజువు చేసుకోవాలి. కనాను దేశంలో కొన్ని రాక్షస జాతులున్నాయి. వారిని జయిస్తేనే కాని ఆ దేశం వారికి స్వాధీనం కాదు. మనష్షే ఎఫ్రాయిమీయులు శరీరానుసారులు, ఆత్మ సంబంధులు కారు. ఆత్మఫలాలు గలవారే ఆత్మ సంబంధులు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవన్నీ కలిసి ఒకే ఫలం, ఆత్మఫలం. దేవునియందే కాని ఆత్మసంబంధి తనయందు తాను నమ్మడు, నమ్మలేడు. ప్రభు అన్నాడు, నేను చేసే క్రియలు నాయందు విశ్వాసముంచేవాడు చేస్తాడు, వాటికంటే మరి గొప్పవి కూడా చేస్తాడు. ఈ పాఠం ముగింపులో రెండు ప్రాముఖ్య సత్యాలు మీతో పంచుకోగోరుతాము. విశ్వాసి జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగాన్ని ప్రభువు నామమున జయించాలి. మరో సత్యం ఈ అధ్యాయం మనకు నేర్పుతున్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. సరే, ఇప్పుడు మనం యెహోషువా 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో షిలోహు అనే స్థలంలో గుడారము నిర్మించబడింది. స్వాధీనం చేసుకోని ప్రదేశాలను సమీక్షించటం జరిగింది. బెన్యామీను గోత్రపు సరిహద్దులను నిర్ణయించారు. వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడివచ్చారు. అక్కడ వారు ప్రత్యక్షపు గుడారం వేశారు. స్వాస్యములు ఇంకా పొందని 7 గోత్రాలు మిగిలి ఉన్నాయి. యెహోషువా అన్నాడు, మీరెన్నాళ్లు తడవు చేస్తారు? మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి ఎందుకని వెళ్లరు? ప్రతి గోత్రము నుండి 3 మనుష్యులను దేశ వివరాలు సేకరించడానికి పంపారు. యెహోషువా వారితో అన్నాడు, మీరు ఈ దేశములో బడి వెళుతూ అందలి వివరాలు రాసి నా వద్దకు తెండి. అప్పుడు నేను షిలోహులో మీకోసం యెహోవా సన్నిధిలో వంతు చీట్లు వేస్తాను. వారాలాగే వివరాలన్నీ ఒక పుస్తకంలో రాసి తెచ్చి యెహోషువాకిచ్చారు. బెన్యామీను గోత్రానికి వంతు చీటి వచ్చింది. యూదా యోసేపు పుత్రుల సరిహద్దులకు మధ్య బెన్యామీను వాటా వచ్చింది. యెహోషువా స్పష్టంగా చెప్పాడు, నేను మీకిచ్చింది తీసుకున్న వారంతా ముందు వెళ్లి దాన్ని స్వతంత్రించుకోండి. ఎంతకాలం మీరీ విధంగా కాలయాపన చేస్తారు?

0: శ్రోతలు వింటున్నారా? దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కాని దానిని స్వతంత్రించుకోలేక కొందరు దరిద్రులవుతున్నారు. శత్రువైన సైతాను నుండి మన స్వాస్థ్యాన్ని విడిపించుకోవాలి. దొంగ చేతిలో ఉన్న మన సొమ్మును లాక్కోవాలి. సైతాను శిబిరంలోకి జ్వరపడాలి. ముందు ఆ శిబిరము యజమాని అయిన సైతానును బంధించాలి. యెహోషువా 18:12 నుండి ఇక్కడ సరిహద్దుల వివరాలు చెప్పబడ్డాయి. బెన్యామీనీయుల గోత్రానికి 12 పట్టణాలు వచ్చాయి. యెరూషలేమును ఎబుసు అని పిలుస్తారు. బెన్యామీను భూములు అంత ఎక్కువేమీ కావు. అయితే అన్నిటికంటే ఇవి సారవంతమైనవి. ద్వితీయోపదేశకాండం 33:12. మోషే ఆశీర్వదించాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన వద్ద అతడు సురక్షితముగా నివసిస్తాడు, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమవుతాడు, ఆయన భుజముల మధ్య అతడు నివసిస్తాడు. 25 రామా పేర్కొనబడింది. ఇది సమూయేలు ప్రవక్త జన్మస్థలం. యెరూషలేము పట్టణానికి మరికొన్ని పేర్లున్నాయి: ఎబుసు, సీయోను, దావీదు పట్టణం, షాలేము, అరియేలు, దేవుని పట్టణం, మహారాజు పట్టణం, యూదా పట్టణం, ప్రభువు సింహాసనం, యెహోవా సింహాసనం, పరిశుద్ధ పట్టణం, యెహోవా ఉండే స్థలం, అహోలీయాబు అనగా యెహోవాయే మన నీతి. గమనించాలి, దావీదు ఈ పట్టణాన్ని జయించకముందు అది యెబూసీయుల వశంలో ఉండేది. దావీదు ఈ పట్టణాన్ని సంయుక్త ఇశ్రాయేలు రాజ్యానికి ముఖ్య పట్టణంగా ఏర్పరచుకున్నాడు. మానవ చరిత్రలోకెల్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఈ పట్టణంలో జరిగాయి. అక్కడ జరిగిన ప్రతి సంఘటనలో దేవుడు, దేవదూతలు, మానవులు వహించిన పాత్ర ఉన్నది. ఇక్కడే ఇశ్రాయేలీయులు నిర్మించిన దేవాలయమున్నది. ఇక్కడే యేసు శిశువును ప్రతిష్ఠించారు. ఇక్కడే యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, పాతిపెట్టబడ్డాడు, మృతులలో నుండి తిరిగి లేచాడు. 2వ రాకడలో యేసుప్రభు ఇక్కడికే తిరిగి వస్తాడు. జకర్యా 14:1-5 వరకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన యెరూషలేములో నుండి పరిపాలించేటప్పుడు 1000 పరిపాలన సన్నివేశం చూపబడింది. ఇదిగో యెహోవా దినము వస్తున్నది, యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. పట్టణములో సగం మంది చెరపట్టబడతారు. అయితే శేషించేవారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుస్తారు. యెహోవా అన్యజనులతో యుద్ధం చేస్తాడు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఆలివు కొండ మీద ఆయన పాదములుంచగా ఆలివు కొండ తూర్పు తట్టునకు, పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగుతుంది. గనుక విశాలమైన లోయ ఏర్పడుతుంది. కొండల మధ్య కనపడే లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోకి పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వస్తారు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమవుతాడు. యెహెజ్కేలు 43:7 దేవుడన్నాడు, నరపుత్రుడా, ఇది నా గద్యస్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను నిత్యము నివసిస్తాను. నా పరిశుద్ధ నామమును ఎవ్వరూ అపవిత్రపరచరు. యెహెజ్కేలు 48:35 యెహోవా ఉండే స్థలమని ఆ పట్టణమునకు పేరు సార్థకమవుతుంది. మొదటి నుండి యెరూషలేము రాజకీయ, సాంఘిక, మత విషయిక జీవితానికి కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి నుండే మొట్టమొదట సువార్త ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. గనుక మీరు యెరూషలేములో, యూదయ్య సమరయ్య దేశములందు, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. యెరూషలేములోనే మొదటి క్రైస్తవ సంఘం ఆరంభమైంది. మొదటి హతసాక్షి అయిన స్తెఫను సాక్ష్యం యెరూషలేములోనే వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా? ఈ పట్టణాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉంది. మనకు పరమ యెరూషలేము ఉంది, అది మనకెంతో ప్రాముఖ్యమైన మహానగరం. మనం ప్రభువుతో సదాకాలం అక్కడే ఉండిపోతాము. ఈ అధ్యాయంలో మరో విశేషం మీ దృష్టికి తెస్తాము. మొదట గిల్గాలును కేంద్రంగా పెట్టుకున్నారు, ఆ తరువాత కేంద్రాన్ని షిలోహుకు బదిలీ చేశారు. ఇక్కడే ఆరాధన గుడారం నిర్మించబడింది. శాశ్వతంగా అదే వారికి ముఖ్య పట్టణమైపోయింది. దేవుడు తన ప్రజలతో ఉండే స్థలమే ఆరాధన గుడారం. అక్కడికే అందరూ ప్రత్యేక సందర్భాలలో రావటానికి వీలుగా ఉంది. సమూయేలు గొప్ప ప్రవక్త, యాజకుడు. ఈయన తన బాల్యం నుండి ఎక్కువగా షిలోహుకు ప్రయాణాలు చేశాడు. 3 శతాబ్దాలుగా షిలోహులో ఆరాధన గుడారం ఉండిపోయింది. అనగా న్యాయాధిపతుల కాలమందు షిలోహులోనే ఆరాధన గుడారం ఉంది. ఆ తరువాత ఫిలిస్తీయులు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశారు. నిబంధన మందసాన్ని శత్రువులు ఎత్తుకుపోయారు. షిలోహు పునరుద్ధరించబడలేదు. అక్కడ దౌర్జన్యం చెలరేగింది. ప్రజలు అవినీతిపరులైపోయారు. 7:12-17 షిలోహు పతనం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడండి. మీరు నా మాట వినలేదు. నేను పిలిస్తే మీరు పలకలేదు. మిమ్ములను నా సన్నిధి నుండి వెళ్లగొడతాను. కీర్తనలు 78:56-60 వారు దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేశారు. ఆయన శాసనములను అనుసరించలేదు, ద్రోహులయ్యారు. చెడిపోయిన పిల్లల్లాగా వారు తొలగిపోయారు. విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం కలుగచేశారు. దేవుడు దీనిని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహ్యించుకున్నాడు. షిలోహు మందిరమును, తాను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టాడు. ప్రియ సోదరీ సోదరులారా, మీరు ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. యొర్దానుకు తూర్పు దిశగా యూదా, ఎఫ్రాయిము, మనష్షే అర్ధగోత్రం భూములు తీసుకున్నారు. వీరి విశ్వసనీయతకు ఇవి బహుమానాలు. మిగతా 7 గోత్రాలు బెన్యామీను, జెబులూను, ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, షిమ్యోను, దాను. వీరు అంత వేగంగా ఉత్సాహంగా పనిచేసేవారు కారు. 7 గోత్రాల వంతుచీట్ల ప్రకారం 7 గోత్రాలకు భూములు పంచబడ్డాయి. కనానీయులు ఆయా స్థలాలలో బలహీనపడి ఉన్నారు. ఈ 7 గోత్రాలు వారి పట్ల ఉదాసీన వైఖరి అవలంబించారు. కనానీయులను ఉండనిచ్చారు. ఆర్థికంగా వారిపైన ఆధారపడసాగారు. సోమరులై సుఖం మరిగారు. కనానీయులతో లావాదేవీలు పెట్టుకున్నారు. అది దేవునికి సుతరాము ఇష్టమైనది కాదు. యెహోషువా వారిని ఖండించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా వారికిచ్చిన సవాలు ఇదే. శత్రువులతో పోరాడవలసి ఉండగా రాజీ పడడం మంచిది కాదు. సైతానుతో, లోకంతో, శరీరంతో మనము పోరాడుతూ ఉండవలసిందే. బాధ్యతలను వాయిదా వేయకూడదు. భూముల పంపకం విషయంలో అందరూ దైవ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే ఊరీము తుమ్మీము నిర్ణయం. ఈ రోజున మనకైతే దేవుని వాక్యమే ఊరీము తుమ్మీము. బెన్యామీను గోత్రానికి వచ్చిన భూములు యూదా, ఎఫ్రాయిము భూములకు మధ్యలో ఉన్నాయి. దేవుడిచ్చింది ఏదైనా మంచిదే. యేసు శిలువ మరణము పర్యంతము తన తండ్రి చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము అదేవిధంగా మన ప్రభువు చిత్తాన్ని నెరవేర్చాలి. యెహోషువా గొప్ప వ్యవహార దక్షత గలవాడు. అయితే యేసు యెహోషువా కంటే గొప్పవాడు. ఈ యేసును నీ ప్రభువుగా, రక్షకుడుగా నీ వెరుగుదువా? ప్రియ సోదరుడా, సోదరి, పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తువారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1. మోయాబీయులు, 2. అమోరీయులు, 3. గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశం ద్వారా కొన్ని సత్యాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. మనిషి కుమారునికి కుమార్తెలు మాత్రమే ఉన్నందున వారికి స్వాస్థ్యమియమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, కనుక వారికి స్వాస్థ్యం ఇవ్వబడింది. షిలోహు అనే స్థలములో గుడారము నిర్మించబడినట్లుగా, అక్కడ స్వాధీనం చేసుకొనని ప్రదేశాలను సమీక్షించబడినట్లుగా చూశాం. ఇందులో యెహోషువను గూర్చి కొన్ని విషయాలను తెలుసుకున్నాం. యెహోషువ విశ్వసనీయుడు, విధేయుడు, ఆరాధికుడు. పక్షపాతం లేకుండా భూములను పంచిపెట్టాడు. మోషే తరువాత తాను అంతటి పేరు దక్కించుకున్నాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. మనము స్వతంత్రించుకోవలసిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూరా అదృశ్య శత్రులు ఎందరో ఉన్నారు. సైతానీయ దుష్టశక్తులు ఎన్నో మనలను ఆవరించి ఉన్నవి. సోమరితనాన్ని వదిలిపెట్టాలి. విశ్వాసీ జీవితమే ఒక గొప్ప భూభాగం. అందులో ప్రతి విభాగము ప్రభునామన జయించబడాలి. దేవుడు మనకు అంతా ఇచ్చాడు, కానీ దానిని స్వతంత్రించుకొనలేదు.

0: చేసుకోవాలి. ప్రియులారా, ఇందులోని సత్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి, నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాపక్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవుళ్ళు ఎదుగుచు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు,

మనం జీవిస్తూ ఉన్నాం. గమ్యం తెలియక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు పొసగట్లేదు. ఎన్నో స్థలాల్లో ఆర్థికమైన లోటులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఇంత భయంకరమైన లోకంలో మనకొక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ యేసు ప్రభు. ఆయన చేయపట్టుకొని మనం జీవించవచ్చు. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ జీవించవచ్చు. ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మారు మనసు పొందిన అనుభవంలోకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి మారు మనసు అనే మాట వింటే ఇష్టం ఉండదు. మనం అందరం కూడా ఆదాము అవ్వల నుండి పాపిష్టి రక్తంలో మనం జన్మించాం. దేవునికి అయోగ్యమైన స్థితి గతులలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పుట్టుకలోనే ఒక పాపపు రక్తం మనలో ప్రవహించడం ఆరంభించింది. ఏ రక్తంలోనే పుట్టుకలోనే మరణం కూడా ఇమిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఈ రక్తాన్ని జీవితాన్ని శుద్ధీకరించి దేవునికి ఇష్టమైన జీవితంగా చేసుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమవుతాం. సాధారణంగా ఈ మాట నేను తరచుగా చెప్తూ ఉంటాను. రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు మనం బిడ్డలం. అలాగే మన రక్తాన్ని బట్టి మన బిడ్డలు మన బిడ్డలు. అది ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆ తండ్రి మంచోడు కావచ్చు, తల్లి చెడ్డది కావచ్చు, తండ్రి తాగుబోతు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జైల్లోకి వెళ్ళుండి రావచ్చు. తండ్రి తండ్రి, మీ నాన్న ఎవరు అంటే ఆ పేరే చెప్పాలి. మీ అమ్మ ఎవరు అంటే ఎంత మంచిది కాకపోయినా ఆ పేరే చెప్పాలి. ఇది ఈ లోకపు మనుగడ, ఈ లోకపు పోకడ. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన పాపానికి శిక్ష వేసి ఆ దైవ కుమారుడు మన శిక్షను భరించడానికి తన విలువైన రక్తాన్ని కార్చి మనకి పాప పరిహారం ఇచ్చి నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఈ లోక పరిస్థితుల్లో జన్మించిన వ్యక్తి నిత్యత్వానికి లేక దేవునికి వారసులవ్వటానికి యేసు ప్రభు వారు చిందించిన సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కుంటారు. తమ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటారు. గత జీవితాన్ని తుడిచివేయమని అడుగుతూ ఉంటారు. అదే మారు మనసు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా రక్తాన్ని, నా యొక్క జీవితాన్ని మార్చమని అడిగి ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించడం మారు మనసు. అయితే మారు మనసు పొందినంత మాత్రాన సరిపోదు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఓ వ్యక్తి నిజంగా కన్నీటితో ప్రార్థించుకొని యథార్థంగా జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివసించడానికి వస్తారు. మన జీవితాన్ని అప్పటి నుండి కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆయన నాయకత్వంలో మన జీవితాలు నడిపిస్తారు. అలా కాకుండా మారు మనసు పొందానని చెప్పుకుంటూ గత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. లేకపోతే ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా నరికి అగ్నిలో వేయబడును అని ఉంది. అది మత్తయి సువార్త 3:10 ఆ మాట మనకి కనిపిస్తుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, దేవుని కొరకు పవిత్రమైన జీవితం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, ఇలాంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తరచుగా చెప్పే ఒక ఉపమానం ఏంటి అంటే ఒక లైన్ గీసుకొని
దేవుణ్ణి ఎరక్క ముందు లేక మారు మనసు పొందక ముందు

0: ఎలా జీవించామో రాసుకొని, మారు మనసు పొందాక మనం ఎలా జీవించాలో కూడా రాసుకొని, ఆ రీతిగా జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రతిదినము కూడా కోరుకుంటూ ఉంటాం. అదే మన ప్రార్థనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినములు చెడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ భక్తిలో లేక బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఒకే ఒక జీవితం, ఈ జీవితం అంతమైన తరువాత ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు వెంటనే ఉండదు, కానీ మనిషి ప్రవర్తించిన విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మొట్టమొదటి అంశం చెప్పాను కదూ, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందిన వ్యక్తి అయి దేవునికి యేసు రక్తం ద్వారా అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉండాలి, దేవునికి దత్తత చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలైనా మన సమస్యలైనా దేవునికి ధైర్యంగా చెప్పుకోగలం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇక దేవునితో మాట్లాడడానికి ఏ మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలమైన తరువాత, ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన తరువాత, ఆయన మన మంచి కాపరిగా మనల్ని గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలో నివసించడానికి వస్తారో, ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా మీ జీవితాన్ని దేవునికి ఇమ్మని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటారు, అప్పుడే కాదా అంటే ఇంకొంచెం టైం, అంటే ఇంకొంచెం నేను సైతాని కింద జీవిస్తానా, ఇంకొంచెం నేను పాపములో ఆనందిస్తానా. చాలామందికి మారు మనసు అనే పదము ఇష్టం ఉండదు, దేవునికి జీవితం ఇమ్మంటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మనం పీల్చే గాలి ఎవరిది, మనం అనుభవించే సృష్టి ఎవరిది, నువ్వు అన్నం తింటున్నావంటే ఆ అన్నం ఎవరు సృష్టించారు, ఆ వరిని ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు, మనం తినే పండు ఎంత బాగుందా అనుకుంటే ఎవరు సృష్టించారు. సమస్తం దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా అనుభవిస్తూ, ఇది దేవుడిచ్చిన జీవితం, జీవితం నీది కాదు, జీవితం నా జీవితం నాది కాదు, దేవుడిది, దేవునికి ఇవ్వడానికి నీకు బాధేంటయ్యా అని అడుగుతూ ఉంటాను. ఒకవేళ దేవునికి మన జీవితం అర్పించకపోతే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది భయంకరం. ఒక తోడు కానీ, ఒక భద్రత కానీ, ఒక నిరీక్షణ కానీ లేని జీవితంలో మీరు జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం దేవుని బిడ్డలమవుతామో, దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనకే పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఆయనకు చెప్పుకోవటానికి నిస్సందేహంగా ప్రార్థన చేసుకోగలం. అయితే ప్రతి మనిషి యొక్క తన జీవితాన్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, దానినే తీర్పు అంటారు. ఈ తీర్పును గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డకో లేకపోతే ఎవరికో ఒక 10,000 ఇస్తే దాన్ని లెక్క చెప్పు అంటాం, కూర్చొని లెక్క తీసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే, లేకపోతే నేనైనా నువ్వైనా కూర్చొని ఈ 500 నేను ఎలా స్పెండ్ చేశాను, ఈ 1,000 రూపాయలు నేను ఎలా వాడాను, ఎంత వాడాను, ఎంత మిగిలింది అనేది మనం చూసుకుంటాం. అలాగే దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు కాకపోవచ్చు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టించిన ఆ దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లైనను కొయ్యదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కానీ ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తుంది. అలాగా మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్లు పనికి మాలిన చెట్లు మంచి ఫలాలు ఫలింపనేరవు. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా తన జీవితాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వచ్చి లోకానికి అతీతంగా జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తారు. ఫలము అనే మాటకు జీవన విధానం, మన ప్రవర్తన, మనం మాట్లాడే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ కోపాలు పోవు, ద్వేషాలు పోవు, దారుణమైన ఆలోచనలు, హీనమైన ఆలోచనలు, పగతో కూడిన ఆలోచనలు, ఓ వ్యక్తిని బాధించడం, ఇవన్నీ కూడా మంచి చెట్టు యొక్క ఫలాలు కావు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాయవు, పలేరు చెట్లను అంజీరపు పండ్లు కాయవు. ముండ్ల పొదలు, ముండ్లు అనేవి భూమి మీద మనిషి పాపం చేశాక దేవుడు ముండ్ల చెట్లు మొలిపించినట్లుగా ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చదవగలం. సృష్టి ఆరంభంలో దేవుడు ఏ ముండ్ల చెట్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో మానవునికి కష్టం చేసి సేద్యం చేసి చెమట కార్చి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పి ఈ నేలను శపించినప్పుడు నేలలో నుండి ముండ్ల చెట్లు పైకి వచ్చాయి. మానవుని యొక్క పాపానికి ఫలితం ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లలు ద్రాక్ష పళ్ళు కానీ అంజూరపు పండ్లు కానీ కాయవు. అంజూరపు పళ్ళు అంజూరపు చెట్టుకి కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి కాస్తాయి. దాని అర్థం ఏంటి అంటే ముండ్ల పొదల్లో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు స్వస్థత దొరకదు, పాపంలో నీకు ఆనందం కానీ స్వస్థత కానీ దేవుని యొక్క ఆనందాన్ని కానీ వెతకలేవు. అంచేత ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునికి దత్తత చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసి మన అవసరతలు దేవునికి చెప్పుకోగలం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తాం కదండి, ఇది మనకి అలవాటు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళం. దేవుడు మన అవసరతలు తీరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఉదాహరణకు ఆలోచించండి, ఒక వ్యక్తి ఉంటే తన బిడ్డల యొక్క అవసరత తీర్చుకుంటాడు, తన కుటుంబాన్ని గూర్చిన భద్రత తీసుకుంటాడు, దారేపోయే వాళ్ళు పక్కింటి వాళ్ళ భద్రతను గురించి అతను ఆలోచించాడు. అలాగే మారు మనసు అంటే దేవునికి మనం అంటు కట్టబడడం, దేవుని యొక్క కుటుంబంలో ఒక సభ్యులం అవ్వడం. దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం మారిపోవడం. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది, ఇందులో మనశ్శాంతి ఉంటుంది, ఇందులో పాపక్షమాపణ ఉంటుంది. పాపక్షమాపణ లేకుండా మనశ్శాంతి లేదు. ఆ పాపక్షమాపణ ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఈ రోజుల్లో ఎంత క్రూరంగా మనిషి మనిషిని బాధ పెడుతున్నాడు కదూ, మనిషి మీద మనిషి కక్షలు ద్వేషాలు పెంచుకోవడం. అసలు మానవత్వం ఎక్కడు ఉంది అని ప్రశ్నించే రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఒక క్షేమం భద్రత ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే. ఎందుకు మానవ జీవితం నిత్యమైన జీవితం శాశ్వతమైన జీవితం అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మట్టిలో నుండి మానవుణ్ణి సృష్టించారు. ఈ అందమైన ఒక వ్యక్తిగా ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసిన మానవ ఆకృతిలోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఈ మట్టి శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు, దైవత్వపు అంశం ప్రవేశించింది. దేవుడు శాశ్వతుడు కాబట్టి మనిషిలో ఉన్న అంతరాత్మ శాశ్వతం, ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి శాశ్వతం. ఏ వ్యక్తి చనిపోయినా ఈ మట్టి మరలా మట్టిలో కలుస్తుంది. సమాధిలో పెట్టని, కట్టెలు వేసి కాల్చని, ఏ విధంగానైనా సరే ఒక శవాన్ని బయట పారేయని, ఏదన్నా కానీ, కానీ మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు. బైబిల్ దాన్ని అంతరాత్మ అని పిలుస్తారు, అంతరంగ పురుషుడు అని పిలుస్తారు. ఈ అంతరంగ పురుషుడు మరణంలో భౌతికమైన శరీరం, అంతరంగ పురుషుడు ప్రాణం, ఆత్మ, శరీరం వేరైపోతుంది. మనిషి ప్రాణం పోగానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ ప్రక్కకు వస్తాడు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ. ఇది శాశ్వతమైంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఈ అంతరంగ పురుషుడు నిత్యం జీవిస్తాడు. నీ అంతరంగ పురుషుడు అదే వ్యక్తి, అదే స్వరూపం నిత్యత్వంలో నివసిస్తుంది. కానీ ఎక్కడ నివసిస్తావు అనేది ఆ తీర్పు. దేవుని దగ్గర నివసిస్తావా, లేక దేవునికి దూరమయ్యే ఆ నరకంలో నివసిస్తావా? నరకం అనే మాట ప్రభువారు అనేకసార్లు వాడారు. కొన్నిసార్లు నరకం లేదు, పరలోకం లేదు అనుకుంటాం. నేను కూడా నా యవ్వన జీవితంలో అలాగే అనుకునేదాన్ని. నరకం ఉంది, పరలోకం ఉంది అని మనుషులు చెప్తే మనం ఎందుకు నమ్మడం? ఎవరు చూసి వచ్చారు, ఎందుకు నమ్మాలి? అసలు భక్తి అంటే ఏంటి? నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకొని దేవుడు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 20 సంవత్సరాలలోపు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి మనశ్శాంతి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నేరాలు చేసిన వాళ్ళు వ్రేలాడారు, నేరస్తులు ఇద్దరు వ్రేలాడారు. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేరస్తులకు పోలికలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా ప్రభువారిని దూషించారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఇద్దరు దూషించారు, అందరూ దూషించారు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు. కాబట్టి అందరితో పాటు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆ యొక్క పరిశుద్ధమైన వాక్కు వినపడిందో, దేవునిలో నుండి ఆ పరిశుద్ధమైన క్షమాపణ విడుదలైందో, ఈ నేరస్తుల్లో ఒకడు ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన్ని దూషించిన ఆ హృదయం మారిపోయింది. అదే మారు మనసు, దానినే మారు మనసు అంటారు.
1: ఆ నేరస్తుల్లో ఒకడిని ఆ పరిశుద్ధమైన వాక్కులు తాకినప్పుడు ఆయనను తమతో పాటు వేలాడే ఒక నేరస్తుడిగా అతడు చూడలేదు, పరిశుద్ధినిగా చూశాడు. వెంటనే ప్రక్కవాణ్ణి గద్దించాడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నీకు దూషించే హక్కు ఎక్కడిది, నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి, చూడండి ఇది భూమి మీద జరగట్లేదు, వాళ్ళ ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నారు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ప్రభు వారు బోధలు చేసినప్పుడు వీడు కూడా ఆ బోధలు విని ఉండవచ్చు. వెంటనే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావని. ఆ మాట విన్నాక కూడా ప్రక్కవాడి మనసు మారలేదు. ప్రక్కవాడికి ఆ మాటలు అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, ఆయన సిలువ మీద నుండి దిగితే మేము కూడా నమ్మి ఉండేవాళ్ళం, ఆయన సిలువ మీద నుండి దిగితే ఈ మానవాళికి పాప క్షమాపణకు మార్గమే లేదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే పాప పరిహారం చేయడానికి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పాప పరిహారం జరిగిందా? యేసు రక్తంలో హృదయాలు జీవితాలు శుద్ధి చేయబడ్డాయా? యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నామా? ఇందాక నేను అన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ఈ ఇద్దరి పోలికలోనికి వస్తారు. ఒకళ్ళు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి నడక లేక జీవితం ప్రారంభిస్తారు, మరి ఒకరికి సిలువ అభ్యంతరం. అర్థం కాదు, ఆయనే సిలువలో దిగలేదు, ఎవరిని రక్షిస్తారు అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆయన సిలువలో నుండి దిగలేదు కాబట్టే మనకు రక్షణ వచ్చింది, మనకు పాపక్షమాపణ వచ్చింది, మనకు మారు మనసు అనే పదం పుట్టింది. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఆ సిలువ మార్గము ద్వారా యేసు ప్రభుకి అంటకట్టబడి తద్వారా దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు పరలోక రాజ్యానికి వారసులమవుతాం, శాశ్వతమైన జీవితం ఆయన దగ్గర గడుపుతాం, లేక శాశ్వతమైన శిక్షకు లోనవుతాం. మానవ జీవితం ఒక్కటే? అవును, మనకి సమస్యలు, బాధలు, కష్టాలు. ఎంతోమంది ఫోనులు చేసి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు, బిడ్డల యొక్క అనారోగ్యాలు, వ్యక్తిగతమైన సమస్యలు చెప్తూ ఉంటారు. మీ సమస్యలన్నిటి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని బిడ్డగా మారినప్పుడు మీరే ప్రార్థించుకునే హక్కు మీకుంది. తన బిడ్డలను ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితాలని ఆదుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలంగా మారాక ఈ లోకం మీద ఉన్న ఆసక్తి ఊడిపోతుంది. దేవుని వైపు, దేవుని యొక్క కార్యాల వైపు మన జీవితం వికసిస్తూ ఉంటుంది. కేవలం పేరుకి ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని బిడ్డలమవం. ఒకరోజు దేవుని యొక్క తీర్పును కూడా తప్పించుకోలే. ఈరోజు మీరు భయంకరమైన కష్టాలు, అనారోగ్యాలు, ఒకవేళ హింసలు, శ్రమలు, కన్నీరు తప్ప ఏమీ తెలియదేమో. మరి కొందరు చాలా హ్యాపీగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. మీరు ఎలా జీవిస్తున్నారనేది ప్రసక్తి కాదు, కానీ దేవుని బిడ్డను అయ్యానా లేదా, మారు మనసు పొందానా లేదా, జీవితాన్ని దేవునికి ఇచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా సంపూర్తిగా పరీక్ష చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రణాళిక కొరకు వందనాలు. మీ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని తమకు దేవుడిగా చేసుకొని జీవించడానికి మీరిచ్చే కాపుదల భద్రతలో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం, దుఃఖం, బాధ, సమస్య వెనుక మీరిచ్చే భద్రతను గ్రహించడానికి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
2: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
1: దేవుడు మీ అందరికీ కూడా తోడయండి. ఆ నూతన జీవితం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయనిగాక, ఆమేన్.
3: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: మాథ్యూ చాప్టర్ 13. పరలోకములో పలు రహస్యాలున్నాయి. క్రైస్టే చెబుతున్నాడు, పరలోకానికి వెళ్లాలి, పరలోకాన్ని చూడాలని చెప్పి చాలామంది పలు విధములుగా వెతుకుచున్నాం. అయితే ఇక్కడ చూడండి, అనేక విషయములు ఆయన సింపుల్గా సులువుగా చెప్తున్నాడు. ఈరోజు మనం మరో ఉపమానమును చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను, కార్యక్రమానికి స్వాగతం. గత కార్యక్రమం చాలా రెస్పాన్స్ వచ్చింది. మరి విశ్వాసం గురించి చూశాం, ఆవగింజంత అని మనం డీటెయిల్డ్గా చూశాం. ఈరోజు ఆవగింజ నుండి పులిసిన పిండిని గురించి మనం చూడబోతున్నాం. ఈ పేరే వ్యత్యాసంగా ఉంది, ఇది ఎందుకు ఆవగింజ అని చెప్పి మరి ఈస్ట్ని గురించి పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు. అయితే దీంట్లో ఉన్న విషయాలన్నీ కూడా గొప్పవిగా ఉన్నాయి. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మాథ్యూ చాప్టర్ 13 ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది, పలు రహస్యాలు ఇందులో నుంచి వస్తున్నాయి. మీరెలా చూస్తున్నారు?
1: ఇప్పుడు మనం ఈ ఉపమానం చూడాలంటే మాథ్యూ 13:33-34లో ఉంది. మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది అని ఉంటుంది. ఈ యొక్క పుల్లని పిండిని గూర్చిన ఒక కాన్సెప్ట్ని మనం చూద్దాం. ఇది దేన్ని సూచిస్తుంది? బైబిల్లోనే సాధారణంగా పుల్లని పిండి అనేది నెగటివ్ కాన్సెప్ట్, నెగటివ్ పారబుల్ అని చెప్తుంటారు. ఏంటి కారణం అని అడిగితే, ఈ బైబిల్లో పుల్లని పిండిని గూర్చి దేవుడెందుకు యూజ్ చేస్తున్నాడంటే, ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు, పరిసయులు సద్దూకయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడే అని చెప్తున్నాడు.
0: సరైన
1: ఎగ్జాంపుల్ అందులో ఏం చెప్పదలిచాడంటే, ఆ అబద్ధ ప్రవచనం అంటే ప్రజల్ని మార్చిపెట్టే ఉపదేశం. ఈ అబద్ధ ప్రవచనం ఉంది కదండి, ఫాల్స్ డాక్ట్రిన్. దీనికి ఒక భయంకరమైన పవర్ ఉంది. మనం అది తెలుసుకోవాలి, దాన్ని గురించి తెలియజేద్దాం. మంచి ఉపదేశముని మీరు బోధించినట్లయితే నలుగురు మాత్రమే వింటారు. అబద్ధ బోధను బోధిస్తే 400 మంది వింటారు. ఎందుకంటే ఆ అబద్ధ బోధకు అంత అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగానే ఈ అబద్ధ ఉపదేశం వచ్చి మీ యొక్క శరీరాన్ని బేస్ చేసినటువంటిదిగా ఉంటుంది. రెండవది, మీ యొక్క అవసరతలనేవి ఉంటాయి కదా, అవి సాటిస్ఫై చేసేవిగా ఉంటాయి స్పిరిచువల్గా కూడా. ఒక ఉదాహరణకు, ఇది చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని బైబిల్ చెప్తుంది. అబద్ధబోధ ఏం చెప్తుంది? అది చేయొచ్చు, పరలోకము వెళ్ళొచ్చు అని చెప్తుంది.
0: కన్వీనియంట్
1: చేస్తుంది. దానికి ఒక వాక్యాన్ని తనకు తగినట్టుగా మార్చుకుంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.
0: ట్విస్ట్ చేస్తుంది.
1: అది ట్విస్ట్ చేస్తున్నట్టుగానే మీకు తెలియదు.
0: ట్విస్టింగే తెలియకుండా మనం మోసపోవడానికి అవును.
1: అందువల్లే దేవుడు హెచ్చరిక కలిగి ఉండమంటున్నాడు, కేర్ఫుల్గా ఉండండి. ఒక దగ్గర పౌలు చెప్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచినట్లు మీరు పవిత్రత నుండి తొలగిపోవుదురేమో అని భయపడుచున్నానంటాడు. ఎందుకంటే అబద్ధ బోధ యొక్క పవర్ అలా
0: పవర్.
1: ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుక్రీస్తు ఒక వాక్యం చెప్తున్నారు, నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినను బ్రతుకును. ఇదేం చెప్పదలుస్తున్నాడు? మీ వీవులో ఎలాగనుకుంటున్నారు?
0: చాలా క్లియర్గా ఉంది. అదేంటంటే మనం బైబిల్ చదవడం ద్వారా, కొంచెం అండర్స్టాండింగ్ చేసుకోవడం ద్వారా, మరి మనకైతే ఆ లైఫ్ ఉంది, అదే ప్రకారం మరణం ఉంది. అయినా ఉన్నప్పటికీ చనిపోయిన వారు దేవుల్లో మరణించేవారికి ఎటర్నిటీలో ఒక జీవితం ఉన్నదనే విషయం ఫ్యాక్ట్గా అర్థం.
1: మీరు సేవ చేస్తూ పాస్టర్ అయిపోవచ్చు.
0: లేదు, అడుగుతున్నా నా లెవెల్లో నేను చెప్తున్నాను.
1: ఈ లెవెలే చెప్తున్నాను, ఈ యొక్క లెవెల్ని. ఇది ఎంత ఎగ్జాక్ట్గా మీరు మీనింగ్ చెప్పేశారు. అంటే ఒక బోధకుడు చెప్పాల్సింది మీరు చెప్పేశారు. ఈ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నారని అడిగితే, నన్ను విశ్వసించువాడు మరణించాడు అంటే నీకు చావే లేదు.
0: అది చాలా డేంజర్ కదా.
1: తరువాత, చనిపోయినా బ్రతుకుదువు అంటే ఒకవేళ మరణించినా తిరిగి సజీవునిగా ఉంటావు. నీయంతట అనుకుంటేనే చనిపోతావు, నువ్వు 100, 200, 500 సంవత్సరాలు భూమిలో బ్రతుకుతావు అని చెప్పి, ఇదియే డాక్ట్రిన్, ఇది అమరత్వం అని అంటున్నారు. అంటే ఇమ్మార్టల్ అంటున్నారు. అంటే నీవు మరణించబోయేదే లేదు, నీవు ఎన్నటెన్నటికీ బ్రతికే ఉంటావు. ఈ విధంగానే అబద్ధబోధ అనేటువంటిది అన్ని స్థలాల్లో హోకటిగా మారుతూ
0: వినడానికి సొంపుగా ఉంది,
1: వినడానికి బాగుంటుంది. మీరు యోచించి చూడండి, మీరు చనిపోరు, ఎన్నటికి బ్రతికి ఉంటారు, ఇక మనిషి ఎందుకు భయపడతాడు? మరణాన్ని చూసే భయపడుతున్నాడు మనిషి. భయమే మరణాన్ని గుచ్చి. అదే నీకు లేకపోయినట్లయితే, యేసు నీకు నిత్యజీవం ఇస్తాడు. ఆయన చెప్పిన నిత్యజీవం ఇటర్నల్.
0: అవును,
1: ఆయన శరీరాన్ని గుచ్చి చెప్పలేదు.
0: అవునవును,
1: శరీరం ఒకరోజు మృతమవుతుంది. ఈ విధంగానే ఇలా
0: అందులో కండిషన్స్
1: కండిషన్స్ ఉన్నాయి. ఈ యొక్క ఈ అబద్ధ బోధల యొక్క, ఇది మాత్రమే కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్పాను. అన్ని అబద్ధ బోధలు ఇలాగే చెప్పబడతాయి. ఒక ఉపదేశం ఇలా చెప్తుంది, భార్యను మీరిక్కడ కోల్పోతే దాని గురించి దిగులు పడద్దు, మీకొక భార్యను పరలోకంలో దేవుడుంచాడు, ఆ భార్యే మీకు నిరంతరానికి భార్య. ఇలా ఒక ఉపదేశం వెళ్తుంది. అప్పుడు ఇతను మంచి కాలంలోనే ఒకటిగా జీవించాలనుకునేవాడు కాదు.
0: అక్కడికెళ్ళి
1: ఎలా జీవిస్తాడనేది రెండవది. అలాగంటే ఇక్కడ ఎలాగుంటాడు? అక్కడ ఆమెతో జీవించొచ్చు అని చెప్పి ఇక్కడ ఎటువంటి పాపమైనా చేస్తాడే. మరొక ఉపదేశముంది. నువ్వు ఒకసారి రక్షింపబడినట్లయితే ఆ తర్వాత నువ్వు ఏ పాపం చేసినా యేసు క్షమిస్తాడు.
0: ఫౌండేషన్ తప్పుగా ఉంది.
1: అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అని ఉంది. అది మాత్రమే కాదు, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి తరువాత తప్పిపోయిన వారు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలానూతన పరుచుట అసాధ్యమని హెబ్రియుల్లో ఉంది. వీరు అటువంటి వాక్యాలన్నీ కూడా తేరగ్గా వదిలిపెట్టేస్తారు. ఏది కావాలో అది మాత్రమే పిక్ చేసుకుని అబద్ధ బోధన అందిస్తారు. కాని ఇది ఏమవుతుందంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మీరు గమనించినట్లయితే సత్యము మాట్లాడితే కూర్చుని వినేవారు కొద్దిమందే, వారిని క్రిటిసైజ్ చేసేవారు అనేకమంది. ఎందుకంటే వారు క్రిటిసైజ్ చేసేప్పుడు వారు చెప్పే మాటలు పరిహాసములకు జనులేం చేస్తారు,
0: చాలా
1: వింటారు. అలా
0: దానికి యూట్యూబ్ చాలా
1: ఈజీ అయిపోయింది మీడియా. అదేవిధంగా ఈ అబద్ధ ఉపదేశం, అదే యేసు పులిసిన పిండి అంటున్నాడు. ఎందుకు దాని గురించి చెప్పుకుంటున్నాం? ఎందుకు దానిని పులిసిన పిండితో దాన్ని కంపేర్ చేస్తున్నాడంటే, ఇది వచ్చి ఆ పులిసిన పిండి అనేటువంటిది వచ్చి మన ఊర్లోనూ ఉంది, బట్ ఈజీగా జనులకు అర్థమవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, తీసుకుని చెప్దాము, అది వారికి ఈజీగా అర్థమవుతుంది. పులిసిన పిండికి బదులుగా మీరు వినే ఉండుంటారు, మన ఊర్లలోంతా నైట్ పడుకోవడానికి ముందు మిగిలిన పాలు ఉంటుంది.
0: అవును.
1: ఆ పాలలో ఏం చేస్తారంటే పడుకోవడానికి ముందు కొంచెం పెరుగు వేస్తారు.
0: అవును, అది నెక్స్ట్ డేకి.
1: దానికి పేరు తోడు పెట్టడం అంటారు, పెరుగు తోడు వేయడం అంటారు.
0: అవును.
1: ఆ తోడు వేసే పెరుగు చూస్తే ఎంతో కొంచెమే ఉంటుంది. సాధారణంగా ఆ వయసులో మా ఇంట్లో నేను చూసుకునే పని ఏంటంటే నైట్లో వీళ్ళు ఉన్నదంతా ముగించేస్తారు, ప్రక్కింట్లో కొంత తీసుకొచ్చి కలుపుతారు, అది తోడుకంటూ కొంత కలుపుతారు, అది చిన్న గిన్నెలో ఉంటుంది. మన దగ్గర పాలు 1/2 లీటరో 1 లీటరో ఉంటుంది. ఈ పెరుగును కొంత పాల్లో కలిపినట్టయితే ఆ రాత్రిపూట ఈ పెరుగులో ఉన్నటువంటి పులుపుతనము పాలంతటినీ కూడా పెరుగ్గా మారుస్తుంది. సో పాలలో ఈ 1.5 లీటర్ పాలలో లేని పవర్ ఈ కొంత పెరుగులో ఉంటుంది, పులిసిన పిండి. అదే బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అట్లే పులిసిన పిండిని చూద్దాం. పులిసిన పిండిలో ఉన్నటువంటి పులుపుతనము, ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదండి, రాత్రి గ్రైండ్ చేస్తారు, మరుసటి దినము అది కొంత ఏమై ఉండాలంటే పులిసి ఉండాలి, అప్పుడే ఇడ్లీ ఏమవుతుంది? అది ఎంతో పులిసినా బాగుండదు చూడండి, కరెక్ట్గా పులిసి ఉండాలి, పులియకపోతే మృదువుగా ఉండదు. సో ఆ పులుపుతనానికి ఒక పవర్ ఉంది, తనతో ఉన్నటువంటిదంతా ఏం చేస్తుంది? అది పులిసిన తన్మయముగా మారుస్తుంది, తనవలే మార్చివేస్తుంది.
0: అలాంటి ఒక క్యారెక్టర్,
1: అది దాని యొక్క క్యారెక్టర్. ఇప్పుడు యేసేం చెప్తున్నారు, ఒక పారబల్లో పరిసయులు సద్దుకైలను గూర్చి హెచ్చరికగా ఉండండి, ఉపదేశాన్ని గూర్చి తిరిగి తేటగా చెప్తాడు. మొదటిగా చెప్పేప్పుడు పరిసయులు సద్దుకైలు అను వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నప్పుడు, శిష్యులకు అర్థం కానప్పుడు వారికి చెప్తాడు, వారి ఉపదేశమును గూర్చి హెచ్చరిక కలిగి ఉండండి, ఎందుకంటే వారు మిమ్మును వారి వలే మార్చడానికి ఎంతో వారి వలన అవుతుంది అని చెప్తాడు. అదే ఈ స్థలములో హెవెన్కి ఈక్వల్గా చెప్తున్నాడు దేవుడు. హెవెన్కి ఈక్వల్గా ఎందుకు చెప్తున్నాడంటే పరలోక రాజ్యానికి ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, పిల్లలు చదవడానికి వెళ్లారు లేక ఒక దగ్గర పనికి వెళ్లారు, వీరు చెప్తుంటారు, వీడు నాతో కూడా ఉన్నంతవరకు బాగానే ఉండేడు, వెళ్లిన చోట చెడిపోయాడు, అక్కడున్నటువంటి పరిస్థితి వీడిని మార్చేసింది, అక్కడున్నటువంటి కల్చరు, అక్కడున్నటువంటి ఫ్రెండ్స్ వీడిని మార్చేశారని చెప్పి, పిల్లాడు మంచోడు, చుట్టూ ఉన్నదంతా చెడ్డది
0: పరిస్థితి.
1: వీరు చెప్పేటువంటి విషయం యొక్క అర్థమేంటంటే, నా పిల్లాడిని చుట్టూ ఉన్నవారు వారి వలె మార్చేశారు అని అంటారు. అయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యము పులిసిన పిండికి సమానంగా ఉంది, అది కొంచెమైనను అది తన వలె అంతటినీ మారుస్తుంది అని చెప్తాడు.
0: సాల్ట్ అండ్ లైట్,
1: సాల్ట్ అండ్ లైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి సమస్య వస్తుంది? మన పిల్లాడి లోపల పరలోక రాజ్యము లేదనే అర్థం. ఇప్పుడు కలిపే పెరుగులో పులుపుతనం ఉంటేనే గాని అది పాలంతటిని కూడా ఏం చేయగలదు? పెరుగ్గా మార్చగలదు. ఆ కలిపే పెరిగే పాలుగా ఉన్నట్టయితే పులుపుతనం లేకపోతే,
0: అంటే ఎంతవరకు మనం పులిసిన తనంలో ఉండాలి, ఆ ఎఫెక్ట్
1: అదే ఇక్కడ విషయం. మీ లోపల పరలోక రాజ్యం ఉన్నట్టయితే మీరు ఏ చోటైనా మీ వలె మార్చగలరు, ఏ చోటైనను మీ యొక్క సిచ్యువేషన్కి మార్చగలరు. కొంతమందికి, నేను లోకానుసారంగా చెప్తున్నా, కొంతమందికి ఒక గొప్పదైన టాలెంట్ ఉంటుంది, ఏ స్థలానికి వెళ్ళినా అక్కడున్న క్రౌడ్ని తన అటెన్షన్కి తేగలరు. వారి యొక్క స్పీచ్ అయినా లేకపోతే వారి టాలెంటో ఒక క్రౌడ్ వారి చుట్టూ ఏర్పడుతుంది. మీరు చూశారా?
0: ఒక
1: లీడర్షిప్ క్వాలిటీ, రెండవది క్రౌడ్ పుల్లింగ్ అంటారు.
0: అవును,
1: అట్లే వారు మార్చేయగలరు. ఎంత గొప్ప క్రౌడ్ అయినా ఒక 5 నిమిషాలు కూర్చుని వింటారు.
0: అదేంటంటే, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ లో చూస్తే దీన్ని ఒక కమాండర్ ఫ్రీక్వెన్సీ అంటారు. అదేంటంటే, ఎక్కడికెళ్ళినా ఆ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుందంటే అలాగే అట్రాక్టివ్ చేస్తుంది. అదే లాగున వారు చెప్తుంటే దాన్ని వింటారు. వాళ్ళు
1: వింటారు, అదే చెప్తున్నాను,
0: ఆ ఫ్రీక్వెన్సీ.
1: ఇప్పుడు లోకములో ఉన్న వారికే అటువంటి ఒక శక్తి ఉన్నట్టయితే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యం అటువంటి తన్మయం కలిగినటువంటిది. మీరొక దగ్గరికి వెళ్తున్నారంటే మీ మాదిరిగానే అక్కడున్నవారు మారాలి. అదే పరలోక రాజ్యం యొక్క ఎఫెక్ట్.
0: మనం లోకం వైపు
1: మనమలా మారిపోయాం. క్రితము మీరు చూసినట్లయితే ఒక దగ్గరకు మనం వెళుతున్నప్పుడు అక్కడున్నటువంటి ఎంతోమంది తాగుబోతులు, ఎంతోమంది తప్పుడు కార్యాలు చేసేవారిని చూసినట్లయితే, ఒక చర్చ్ నుండి ఒక విశ్వాసియో లేక సేవకుడో వెళ్ళినట్టయితే అతని వలే అందరూ మారిపోతారు. వారు మారుస్తారు. ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే అక్కడ తాగుబోతుల లిస్టు తగ్గి ఉంటుంది. ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఒక పీరియడ్లో మిషనరీస్ ఇక్కడికి వచ్చినప్పుడు చదువు చెప్పించేప్పుడు చదువుకున్న వారి లిస్టు ఏమైంది?
0: అవును,
1: అధికమైంది. చదవని వారి లిస్టు తగ్గిపోయింది.
0: అవును,
1: అదే విధంగా పరలోకం యొక్క పవర్
0: అదే. జీగన్ బాగోను అనుకుంటే అక్కడ నుండి వస్తున్నారు. ఇక్కడ తమిళ నేర్చుకుని
2: ఫస్ట్ తమిళ బైబుల్
0: తీసుకొచ్చారు. అదేమంటే ఒక్కటిగా కూర్చోరట. అది ఆ కాలంలో ఈయన సంఘాన్ని కట్టి అందరూ ఒక్కటిగా కూర్చోవాలని ఆ కాన్సెప్ట్నే మొట్టమొదటిసారిగా పరిచయం చేస్తున్నారు. అప్పుడు సాల్ట్ అండ్ లైట్ కోసం చెప్తున్నా, ఈయన వాళ్లతో ఏకీభవించలేదు. ఈయన అలాగే ఉన్నాడు స్టాండ్లో. బైబిల్ చెప్తుంది మనమందరం ఒకటేనని. ఎంత గొప్ప అద్భుతమైన విషయం చూడండి.
1: అంటే మొదలూరనే ప్రాంతముంది తిరునెల్వేలి ప్రక్కన. నేను పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు అక్కడొక మిషనరీని గుర్చి చెప్పారు. ఆయర్నెస్సో ఏంటో పేరు ఆయనకి, సరిగ్గా జ్ఞాపకం లేదు. ఆయన గుర్చి చెప్పారు, దాదాపుగా more than 200 to 400 స్కూల్స్ని స్థాపించాడు ఆయన. స్కూల్స్
0: అదే సాల్ట్ అండ్ లైట్. ఎంత
1: సాక్రిఫైస్! ఇప్పుడు చూడండి, పిల్లలను పాఠశాలకే పంపించని ఒక ఊరిలో, పిల్లలను ఉద్యోగానికి పంపించాలని చెప్పే ఊరిలో,
0: అది గర్ల్ చైల్డ్
1: అందరిని వెంటబెట్టుకుని చదివించి
0: సాక్రిఫైస్.
1: అప్పుడు అక్కడ చదువుకొనని వారు, అక్కడ చదువుకొనని వారితో నేను చదవకుండా ఉంటానని చెప్పకుండా చదువుకున్న ఒక్కడు చదువుకొనని వారందరినీ చదువుకునేవారిగా మార్చాడు. ఈ విధంగానే హెవెన్ చెప్తుంది. హెవెన్ యొక్క పవర్ ఎటువంటిది? నువ్వు మంచివానిగా ఉండు, నీవు దేవుని కలిగి ఉండు, నీవు ఆత్మీయునిగా ఉండు, నీవలే నీ సిచ్యువేషన్ అంతటినీ మార్చివేసేటువంటి ఒక పవర్. ఎందుకంటే మీలో ఉన్న పవర్ అటువంటిది. పిల్లాడేం చెప్తున్నాడు ఈరోజు, ఆ ఒక ఎంఎన్సీకో ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళేప్పుడు అక్కడున్నటువంటి వారి యొక్క కల్చర్ వచ్చి నా వల్ల కుదరడం లేదు, నేను వారి దగ్గర ఇదైపోతున్నా అని వాడు చెప్తున్నాడు. ఎలా వారు, సరే ఇలా చెప్పుకుందాం, ఎలా వారి వల్ల మిమ్మల్ని మార్చగలుగుతున్నారు?
0: మీరు
1: ఎలా చేస్తున్నారు కదా, అప్పుడు వాని దగ్గర ఏదో మీరు మారేటువంటి ఒక ఆకర్షిత ఉంది కదా. దానికంటే, అన్నిటికంటే కూడా ఆకర్షించగలిగే గొప్ప కార్యం మీ దగ్గర ఉంది.
0: ఉంటుంది.
1: అయితే అది మొదట మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ అది ముఖ్యం. పరలోక రాజ్యం మీ దగ్గర ఉండాలి. అదే ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడుకున్నాం. స్పిరిచువాలిటీ ఉందా, అదే ఎంతో ముఖ్యం. మీరు చూసినట్లయితే ఒకరోజు ఒక చాక్లెట్ ఇచ్చారు. ఆ చాక్లెట్కి పేరొచ్చి జింజర్ చాక్లెట్. కారం చాక్లెట్ అంటే మనం ఏమనుకుంటాం?
0: స్వీట్గానే
1: ఉంటుంది కదా. తింటే కారంగా ఉండింది. నోట్లో వేసుకుంటే స్వీట్గా ఉంది, తింటే కారంగా ఉండింది. ఈరోజు అనేక బిలీవర్స్ చూడటానికి ఎలాగున్నారు? చూడటానికి ఆత్మీయంగా ఉంటారు. అయితే కూర్చుని మాట్లాడితే వారిలో పరలోక రాజ్యం లేదనేదే తెలుస్తుంది. ఒక ఉదాహరణకు మీకు చెప్తున్నాను, మనగొచ్చే చెప్తున్నాను. మనం ఒకసారి ట్రావెల్ చేసాం, మీకు గుర్తుందో లేదో తెలీదు. ఇక్కడ నుండి 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఒక మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఒక ఆల్మోస్ట్ ఆ 4 అవర్స్లో 3 అవర్స్ బైబిలికల్గా మాట్లాడాం.
0: టైం
1: తెలియలేదు, బైబిల్ గురించి డిస్కస్ చేశాం,
0: చాలా విషయాలు,
1: మినిస్ట్రీస్ గురించి మాట్లాడాం, ఇంకా ప్రోగ్రామ్ గురించి అనేక విషయాలు మాట్లాడాం. ఆల్మోస్ట్ మనకు ఆ టైం 3 అవర్స్ దాదాపు అయింది.
0: అవును.
1: మీరు కొంతమందితో ట్రావెల్ చేయండి, దే విల్ టాక్ అబౌట్ ద బిజినెస్, కమర్షియల్ థింగ్స్.
0: అవును.
1: మీ వల్ల వారితో స్పిరిచువాలిటీ మాట్లాడలేరు. ఏంటి కారణం? వెరీ సింపుల్, వారిలో పరలోక రాజ్యము లేదు, వాక్యము లేదు. వారిలో వచ్చి ఆ స్పిరిచువాలిటీ యొక్క తన్మయం లేదు. తను మిమ్మల్ని మరలా మాట్లాడనిస్తాడు. ఏం మాట్లాడిస్తాడు? కమర్షియల్ థింగ్స్ మాట్లాడిస్తాడు. మీతో అలా వెళ్ళేప్పుడే అడుగుతుంటారు, ఈ ఏరియాలంతా ఎంత వెల పలుకుతుంది. ఇలాగే మాట్లాడతారు, లేక పాలిటిక్స్ మాట్లాడతారు, లేక ఎంటర్టైన్మెంట్ మాట్లాడతారు. నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది, వారితో నా వల్ల ఒక 15 నిమిషాలకు పైన మాట్లాడలేను. అదే సమయంలో మీరొక స్పిరిచువల్ పీపుల్తో కూర్చుని చూడండి, వాక్యాన్ని చెప్పి చూడండి, ఒక వన్ అవర్ కూడా మీరు వారితో మాట్లాడచ్చు. సో ఫస్ట్ పర్లోక రాజ్యం ఎటువంటిదన్నట్టయితే, మిమ్మల్ని పోలి మిగతావారిని మార్చగలిగేటువంటిది గాని ఒకరోజు కూడా మిగతావారిని పోలి మీరు మారకూడదు, మారలేము. అలా మారిపోయాను అని వారిమీద నెపం వేస్తే మీలోపల పరలోక రాజ్యం లేదని అర్థం.
0: మనం కొరత చెప్పడానికి
1: ఛాన్సే లేదు. లోకములో ఉన్నవానికంటేనూ మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. అప్పుడు నేను గొప్పవానిగా ఉంటే నావలేగదా ఒక నాయకుడనేవాడు తన అనుచరులను ఎంతమందిని తనవలే మార్చగలుగుతున్నాడు? అప్పుడు అతని వల్ల అంతమందిని మార్చగలుగుతున్నాడు గదా. ఒక లోక ప్రకారంగా అతని వల్ల చేయగలుగుతున్నాడంటే, స్పిరిచువల్గా పరలోక సంబంధమైన మీరే మీ ఆఫీసుని మీ వలె మార్చగలరు గాని ఆఫీసు వలె మీరు మారరు. మీ చుట్టూతో ఉన్న సర్కమ్స్టెన్సెస్, ఏరియా, మీ యొక్క స్కూల్ మారుతుందే తప్ప మీరు మారరు. మీరు చెప్పనే అక్కర్లేదు, ఆ అవకాశమే ఉండదు. ఇప్పుడు నోవాహును చూడండి. నోవాహును గుచ్చి బైబిల్ చెప్తుంది, నోవాహు ఆనాడున్నటువంటి వారిలో నీతిమంతుడుగా ఉండేడు. సరి, వారి చుట్టూ ఉన్నటువంటి లోకం ఎలాగ ఉండింది అని చూస్తే బైబిల్ చెప్తుంది, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుని ఎదుట శరీరులైన వారందరూనూ తమ నడతలు చెడినవారై ఉండారు. అంటే బైబిల్ ప్రకారంగా వాక్యాన్ని చూస్తే
0: కరప్ట్ అయిపోయింది
1: 100%, 99.99% చెడి
0: కరప్ట్ అయింది.
1: ఒకే ఒక నోవాహు మాత్రం ఎలాగుండేడట,
0: బాగా
1: క్లీన్గా ఉండేడు. మీరింకొకటి కూడా యోచించి చూడండి, ఏ విధంగా అలాగుండగలిగాడు? ఈరోజు మనమేం చెప్తున్నాం, కుదరదండి, ఒక కోప్పడుతున్నాడండి, కోప్పడుతూ భయంకరంగా, ఇది ననుగుచ్చే చెప్పుకుంటాను, ఒక పీరియడ్లో బాగా కోప్పడతాను. కోప్పడినప్పుడు నిన్ను చెప్పే కార్యం ఏదై ఉంటుందంటే, వీరు నా కోపం తెప్పిస్తున్నారు, ట్రిగ్గర్ చేస్తున్నారు. అది 100% నిజము కూడా, అందులో వేరింకేది లేదు. బట్ గాడ్ నాతో ఏం చెప్తాడంటే, నువ్వెందుకు అలాగా కోప్పడుతున్నావు? వారు కోపాన్ని రేపుతారు, వారు అటువంటి వారై ఉన్నారు. పిశాచి అటువంటివాడైతే నువ్వు అలాంటి వాడు అయిపోతావా? అవునా? ఒకడు సిగరెట్ కాలుస్తూ రోడ్లో ఉన్నాడు, అతను పొగ ఊదితే మీకు కోపం వస్తుంది. వెంటనే మీరు ఆ పొగ వదిలిన మనిషి నుండి దూరంగా వెళ్లడం అనేది ఒక కాన్సెప్ట్. మరొకటి, పొగ వదిలివాణిని ఒక దెబ్బ కొట్టడం అనేది మరొక కాన్సెప్ట్.
0: వాడు తిరిగి కొడతాడు,
1: తిరిగి దెబ్బ కొడతాడు. దీనికంటే ఘోరమైన మరొక కాన్సెప్ట్ ఉంది, మీరొక సిగరెట్ కొని అతని ముఖం మీద ఊదడం అనేది, అది దానికంటే పాపం. అనేక మంది ఒకడు పాపం చేసిన వెంటనే వారు కూడా అదే పాపాన్ని చేసి తిరిగి ఏం చెప్తారంటే,
0: జస్టిఫై చేస్తారు,
1: అతను చేశాడు గదా, తిరిగి మనం చేస్తేనే వారికి తెలుస్తుంది,
0: ఇదే
1: ఓళ్ళీ. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు, దూరంగా వెళ్ళిపో.
0: ఇంకా చెప్పాలంటే, మనం నిలబడితే వాడు సిగరెట్ పారేయాలి.
1: అతను కొన్నిసార్లు మీరు చూడండి, నేనొచ్చి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, కొన్ని ప్రీస్టు పెద్దవాళ్ళందరూ వస్తారు, వచ్చిన వెంటనే టక్కన లేచి నిలబడతారు. వారికి ఇవ్వగలిగినటువంటి మర్యాద. అలాగున మీలోకి స్పిరిచువాలిటీ వస్తే ఆ స్పిరిచువాలిటీ ఆటోమేటిక్గా మీ ఎదురుగా ఉన్నవారిని మారుస్తుంది. ఆ మేరకు శక్తి మీ యొద్ద పరలోకం ముంచి ఉంది. యేసు అందరిలాగా మారాడా? యేసులాగా అందరినీ మార్చాడా?
0: సో ఆ పులిసిన
1: పిండి యొక్క స్పెషాలిటీ, పరలోక రాజ్యం అటువంటిది. కొంచెమే అది, ఒకే ఒక వ్యక్తి చాలు, ఒక వ్యక్తి చాలు. ఇప్పుడు ఒకే ఒక అబ్రహాం, ఒక కనానుదేశం ఇవ్వబడింది గదా. నోవాహు తను మాత్రమే అలాగున్నాడంటే కాదు, తన ఫ్యామిలీని అలాగ ఉంచాడు. టోటల్ భూమి చెడిపోయింది, ఎలాగ తన యొక్క ఫ్యామిలీని పక్కాగా కాపుదలగా ఉంచగలిగాడు? తనలో ఉన్నటువంటి పులిసిన కార్యం, తన పరలోక రాజ్య తన్మయము తన కుటుంబాన్ని సరిగ్గా ఉంచగలిగింది. ఇప్పుడు సుధమ గురించి మనమందరం మాట్లాడుతున్నాం, అది మోసమైన పట్టణంగా మారింది 100%. ఆ రోజు నాశనానికి పాలైందంటే అప్పుడు 100% కరప్ట్ అయిందని అర్థం. లోతు మాత్రం ఎలాగుండాడు? నీతిమంతుడుగా ఉండాడు, రైటియస్ మ్యాన్ అని బైబిల్ చెప్తుంది, నీతిమంతుడైన లోతు. సరి, లోతు మాత్రం అలాగ ఉండేడా సుధోములో అన్నట్టయితే? లేదు, తన ఫ్యామిలీ కూడా అలాగ ఉండింది. తనే చెప్తున్నాడు, తప్పు చేయనటువంటి ఇద్దరు ఆడపిల్లలు నాకున్నారు అని చెప్తున్నాడు, పురుషుని ఎరుగని ఇద్దరు పిల్లలున్నారు. అలాగంటే నేను నీతిమంతుడుగా ఉండడం మాత్రమే కాదు, నేను నీతిమంతునిగా ఉంటే నా కుటుంబము కూడా నీతిమత్వములో ఉంటుంది, నీతిమంతుని సంతతిగా ఉండడం కుదురుతుంది. నా పులిసిన పిండి ఎటువంటిదిగా ఉన్నదనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. నా తన్మయము తగ్గే కొద్దీ, కొన్నిసార్లు ఇది కూడా మనం చెప్పేద్దాం, ఎక్సెంప్షన్, మీరు ఎంతో నీతిమంతునిగా ఉంటూ కొంతమంది పిల్లలు తండ్రికి అగెన్స్ట్గా వెళ్తున్నారు, తల్లికి అగెన్స్ట్గా వెళుతున్నారు. అది ఒక ఎక్సెంప్షన్ కేసు, ఏసై దగ్గరే ఒక యూదా ఉన్న మాదిరిగా, ఏసై దగ్గరే ఒక యూదా ఉన్నాడు గదా ఆ మాదిరిగా. అయితే 99% మన యొక్క పిల్లలు నీతిమంతులుగా ఉంటారు. మొదటిగా మన దగ్గరున్న పులిసిన పిండి ఎవరిని మారుస్తుందని అడిగితే మీ ఇంటిలో ఉన్నవారినే మారుస్తుంది. సమీపంలో ఒకరి ఇంటర్వ్యూ నేను చదివాను. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నా కుమారుడు నన్ను ఒక పరిచారకునిగానే చూస్తున్నాడు. తండ్రి అయినప్పటికీ ఎలా చూస్తున్నాడు? సేవకునిగా. ఎందుకంటే ఆ యొక్క ఘనతను తన ఇంటిలోనూ మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన వేదిక మీద ఒకటి మాట్లాడతాడని ఇంటికెళ్తే వేరే విధంగా ఉంటాడండి. అనేక మంది ప్రసంగంలో ఒకటి చెప్తుంటారు, ఇంటికి వెళితే ఆపోజిట్గా ఉంటారు. అప్పుడేం చెప్తారు? ఆయన మాట్లాడడం వరకే. అప్పుడు ఇంట్లో పిల్లాడేం చేయడు,
0: రెస్పెక్ట్ని
1: ఇవ్వడు. ఇప్పుడు కొందరు చెప్తారు, మీ డాడీ ప్రసంగం ఎంతో బాగుందని చెప్పినప్పుడు పిల్లవాడికి, అవునవును నా తండ్రి గురించి నాకు తెలుసు కదా అని అంటాడు. అయితే అదే గుణాతిశయము తన ఇంటిలో కూడా అది ఉన్నట్టయితే తన ఇంటిలో పాస్టర్గా ఉండక్కర్లా. నేనేం చెప్తున్నానంటే ఆ యొక్క పాస్టర్ యొక్క అథారిటీ నేను చెప్పడంలా. నేను చెప్తున్నా ఆయన ఏం బోధిస్తున్నాడో అది ఆయన జీవితంలో ఇంట్లో ఉన్నట్టయితే మీ పిల్లవాడికి మీరు ఏం చేయక్కర్లా, అడ్వైసే చేయనక్కర్లేదు. పైన చూస్తున్నాడు, తండ్రి చెప్పినట్టుగా జీవిస్తున్నాడు. ఇదే పరలోక రాజ్యం యొక్క పులిసిన తన్మయం. ఆ యొక్క ఎఫెక్ట్, ఆ యొక్క టేస్ట్ పిల్లవాడు చూస్తున్నాడు. ఆటోమేటిక్గా మీ పిల్లవాడు ఎలా మారతాడు,
0: అది
1: అలాగే ఉంటాడు. ఇదియే ఆ పరలోక రాజ్యం, ఆ యొక్క స్పెషాలిటీ. అప్పుడు మొదట్లో నేను మారిపోను, లోకానుసారంగా మారిపోను. రెండవది, నేను నా వలె లోకాన్ని మారుస్తానే తప్ప లోకము వలె నేను మారిపోను. మూడవది, నేను మారడం కంటే ఒకవేళ నేను మారితే పరలోక రాజ్యం నాలో ఉందో లేదో అనేటువంటిది ఫస్ట్ ఎక్కడ చూడగలనంటే నా ఇంటిలోనే చూడగలను.
0: ఈ పులిసిన పిండి గురించి మీరు డీటెయిల్డ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. ఈ వచనంలో మాథ్యూ చాప్టర్ 13:33 చూద్దాం. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ లీవ్ ఎన్ దట్ ఉమెన్ టుక్ అండ్ హిడ్ ఇన్ 3 మెషర్స్ ఆఫ్ ఫ్లోర్ టిల్ ఇట్ వాజ్ ఆన్ లీవ్ ఎండ్, అలా అని రాయబడింది. ఒక ప్రశ్న ఏంటంటే, హిడ్ దాచుంచింది అని రాయబడింది, 3 కుంచనాలు అని రాసింది, ఏ ఇందులో రహస్యం ఏంటి?
1: అది 3 కుంచములు అనేటువంటిది వచ్చి ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క విధంగా మారుతుంది. 3 రోజుల తరువాత ఆ ఇంకా 3 సంవత్సరములు ఆ చెట్టును ఉంచేదనని తలచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్క స్థలానికి ఈ 3 అయితే 3 ఉంటుంది కన్ఫర్మ్. ఏంటని చూసినట్లయితే ఈ 3 అనేటువంటిది అతి ముఖ్యమైన, అంటే ఈ స్థలములో నేను చెప్పేటువంటిది ఇదొచ్చి నా అంతటా నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషను, నాకు దేవుడు బయలుపరచినది, చదివినప్పుడు నేను గ్రహించిన విషయం. మేబీ ఇందులో కొంతమందికి ఈ భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఈ 3 కుంచముల పిండి అనేటువంటిది, సాధారణంగా పిండి అన్నటువంటిది రొట్టె అన్నది వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ నియమము అని చెప్తారు, లా అని చెప్తారు. మొత్తం వచ్చి 3 ఉన్నాయి, బైబిల్ మట్టుకైతే 3 ఉన్నాయి. ఒకటొచ్చి ఆ మనసాక్షి నియమం అనేది చెప్తారు, ఆదాము నుండి నోవహు వరకు. తర్వాత వచ్చి ధర్మశాస్త్రమని చెప్తారు, అబ్రహాము అంటే మోషకాలము నుండి యేసుక్రీస్తు వరకును లా. ఇప్పుడు వచ్చి స్వాతంత్ర నియమం అని చెప్తారు, గ్రేస్ అని మనం అంటాం. ఇది వచ్చి ఇప్పుడు యేసుకాలం వరకు. ఈ యొక్క 3 కాలములలోనూ ప్రజలలో వాక్యము వల్ల పరలోక రాజ్యం యొక్క ముఖ్యమైన కార్యము ఇమిడి ఉంది.
0: 3 మూడిట్లోనూ
1: ఉంది. ఆ కాలంలోనూ పరలోకానికి జనులు రావాలని దేవుడు కొన్ని కార్యాలు ఉంచాడు, ధర్మశాస్త్రంలో ఉంచాడు, ఇందులోనూ ఉంచాడు. అప్పుడు అది మాత్రమే కాకుండా ఈ యొక్క 3 కార్యాల్లోనూ 3 విధాలైన ప్రజలకు ఇవ్వబడింది. ఆదాము చేతికి ఇవ్వబడింది, 2వది ఇస్రాయేలీల చేతికి ఇవ్వబడింది, ఇప్పుడు సంగము చేతికి ఇవ్వబడింది. ఇది భూమిలో దేవుడేం చేసి పెట్టాడంటే దాచిపెట్టి ఉంచాడు. అదే దాచి ఉంచాడు
0: ఒక సీక్రెట్
1: సీక్రెట్గా. సంగము గూర్చి చెప్పేప్పుడు బండ సందుల్లోనూ కొండ గుహలలోనూ నేను ఉంచి ఉన్నానంటున్నాడు.
0: అందులో ఉన్న బ్యూటీ ఏంటంటే సీక్రెట్గా ఉంచడానికి కారణం మనం వెతుకుతాం.
1: ఇదేం చేస్తుందంటే వీరికి మధ్యలో నుండి కొంచెం కొంచెంగా ఈ లోకాన్ని అట్లే మారుస్తుందట. చర్చ్ యొక్క పవర్ అది. ఇస్రాయేల్ ప్రజలను గూర్చి చెప్పేప్పుడు మీరు రాజులైన యాజక సమూహము అంటాడు. దాని అర్థమేంటంటే మీ దగ్గర నేను లా ఇచ్చాను, ఇది అట్లే ప్రపంచమంతటా చెప్పి అంతమందిని కూడా ఈ లాలోనికి తీసుకురండి, ఎందుకంటే ఆ లానే హెవెన్కి తీసుకెళ్లే ఒక బేస్గా ఉంది, ఆ హెవెన్కి వెళ్ళేటువంటి ఒక రూట్ని తెలియజేస్తుంది. ఆయనొచ్చి ఇస్రాయేలు ప్రజల యొక్క ధర్మశాస్త్రం అక్కడ ఉండాలన్నది కాదు, తన ధర్మశాస్త్రం ఇస్రాయేల్ ప్రజల ద్వారా అందరికీ వెళ్లాలన్నదే ఆయన ప్లాన్. మనమిది ఎలా తీసుకున్నాం, ఇస్రాయేల్ ధర్మశాస్త్రం అండి. ఇస్రాయేల్ ధర్మశాస్త్రం కాదు, ప్రపంచానికైన ఒక లాని వారి చేతి ద్వారా తెలియజేయాలనుకున్నాడు. తీసుకుని ఇచ్చే రీతిలో వారే ఉండారు. ఇప్పుడు ఒక సర్వర్ తీసుకొచ్చి మనకేం చేస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. అయితే ఫుడ్ ఎవరిది, చెఫ్ది, చేసిన వారు వేరే. ఇస్తుంటారు, కాని మనం ఇప్పుడేం చెప్పకూడదు. అనేక మంది కూడా సర్వర్ని తిడుతూ ఉంటారు, వేరే దారి లేదు, ఎందుకంటే సర్వర్ ఇచ్చాడు కదా. అతనితో చెప్తారు టేస్ట్ లేదు, ఇది లేదు, అది లేదు అంటారు. యాక్చువల్గా చెఫ్ చేసింది. ఆ మాదిరిగా ఈ వాక్యము ఇస్రాయేల్ ద్వారా ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదేవిధంగా పరలోకం యొక్క కార్యం మన ద్వారా భూమికి వస్తుంది. అయితే మనల్ని ఏం చేశాడంటే ఈ భూమికి మధ్యలో ప్రజలకు మధ్య ఏం చేస్తున్నాడు? దాచి ఉంచాడు. ఉన్నాము మనం కొంచెం కొంచెంగా అదే అపోస్తలుల గురించి చెప్పేప్పుడు వారేం చేస్తున్నారంటే లోకాన్ని తలకిందులు చేస్తున్నారు. వారు లోకాన్ని త్రిప్పేవారు. వారు కొంచెం కొంచెంగా లోకాన్ని ఏం చేస్తున్నారు? క్రీస్తుని పోలి మారుస్తున్నారు. సో అదే దాని యొక్క ముఖ్యమైన అర్థం. మూడు కుంచములనేది మూడు కాలాల ప్రజలు, మూడు కాలాల నియమం, మూడు కాలములలో ఉండేటువంటి క్రీస్తు యొక్క పరలోకరాజ్యం. కాని మూడిట్లోనూ పరలోకరాజ్యమే ఉంది. అన్నిటిలోనూ క్రీస్తు యొక్క ఒకే గురి, అన్ని కాలాల్లోనూ ప్రజల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలి. దాని గురించే చెప్పబడింది.
0: చివరగా ఒక్క నిమిషమే ఉంది, పులిసిన పిండి తిరిగి ఫౌండేషన్కి వస్తున్నాను. ఇందులో ప్రేక్షకులు గ్రహించాల్సింది, మనం గ్రహించే విషయం, చివరిగా మనం ఏం చెప్తున్నాం?
1: ఏం లేదు, ఏది మారాలి? అబ్బాయి మారాలి, మీ చుట్టూ ఉన్నవారు మారాలి, సొంత వాళ్లు మారాలి, ఆఫీసులో ఉన్నవారు రక్షింపబడాలి. మీరు ఏది మార్చదలిచినా కూడా మీరు మారండి, అన్నీ మారిపోతాయి. ఎందుకన్నట్టయితే మీరే బేస్. నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు అని అంటున్నాడు యేసు. మనల్ని చూసేవారు యేసును చూస్తారు. మనమే క్రీస్తు స్వారూపంలో కనబడేవారము.
0: పరిస్థితులను మనం బ్లేమ్
1: చేయనక్కర్లా. ఎటువంటి పరిస్థితిని కూడా బ్లేమ్ చేయనక్కర్లా. ఎందుకంటే ఆదికాలం నుండి కూడా, పండు తిన్న కాలం నుండి భూమి తప్పుగానే ఉంది. తప్పుకు మధ్యలోనే ఇంతమంది నీతిమంతులు కూడా వచ్చారు. మనము కూడా తప్పుకు మధ్యలో నీతిమంతునిగా మారగలం. మార్పుకైన అధికారం, పవర్, లేకపోతే స్ట్రెంగ్త్, కావలసినంత సపోర్ట్ ఆ పరలోకరాజ్యం మనలో ఉంచి ఉంది. అదే లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెప్తుంది. సో మీరు అది కలిగినటువంటి వారిగా ఉన్నట్టయితే ఏదైనా మార్చగలరు.
0: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పులిసిన పిండి అనే కాన్సెప్ట్లో చాలా విషయాలు మనం లేర్న్ చేసాం. అది కాకుండా పరలోకం యొక్క ముఖ్యమైన సీక్రెట్ అందులో ఉన్నది అనే విషయం ఇంకా ముఖ్యమైన ఇంట్రెస్టింగ్గా మాత్రమే కాకుండా మన స్పిరిచువల్ లైఫ్కి అర్థమయ్యేలా ఉంది. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో పేరబుల్లో మరో సీక్రెట్ మనం చూద్దాం. సంతోషం, వందనాలు.
3: ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఇంత త్యాగం చేసి పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తానే రిక్తునిగా చేసుకుని దీనుడై ఈ ధాత్రికి దిగివచ్చిన వేళ నీకు నేనేమివ్వను ప్రభు? నువ్వేం కావాలని అడుగుతున్నావు? విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి అర్పణమని చెప్పావు. అందుకే నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకుని నీ పాదాల చెంత ప్రణమిల్లుచున్నాను ప్రభు. నా నాసికారంధ్రములలో నీవు ప్రవేశపెట్టిన జీవాత్మ జీవమై నన్ను వికసింపచేస్తుండగా నిత్య జీవంగా మార్చి సువర్ణ గోమేధికమై ఆ విచిత్ర జగత్తున నీ రాజ్యంలో నన్ను నీతో కలిసి తీసుకుపో ప్రభు. ఈ లోకం అశాశ్వతం, నీ ప్రేమ శాశ్వతం, నీవు నీ లోకం నాకు శాశ్వతం. అందుకే నా ఆత్మార్పణం, ఈ హృదయార్పణం.

దేవుని దర్శనంతో, దేవుని ఆత్మ నింపుదలతో విద్యార్థి ఉద్యమాన్ని బలపరచడానికి, క్రైస్తవ విద్యార్థుల్ని సన్నద్ధులను చేయడానికి అనేక పాటలు రచించి వాటికి స్వరకల్పన చేసి ఈ విద్యార్థి పరిచర్యలో భాగస్వామిగా ఉంటున్న శ్రీ జె దేవరాజు గారిని బట్టి దేవునికి వందనాలు. వైజాగ్ ఈయు పూర్వ విద్యార్థి సహకారంతో, మరికొందరి గ్రాడ్యుయేట్ల ప్రోత్సాహంతో దేవరాజు గారు రాసిన కొన్ని పాటల్ని మేము క్యాసెట్ రూపంలో అందిస్తున్నాము. తన పాటలతో ఎందరినో మైమరపిస్తూ, అందులోని సందేశాలతో మరెందరినో యేసు ప్రభువుకు సన్నిహితంగా తీసుకొస్తున్న శ్రీ దేవరాజు గారి సేవలను గుర్తిస్తూ ఈ క్యాసెట్ను ఆయనకు అంకితం చేస్తున్నాము.

తండ్రి, వీరు చేయునదేదో వీరిరుగరు వీరిని క్షమించుము, వీరిని క్షమించుము.

ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగివచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

రక్షకుడు ఉదయించాడు. కాపురులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోక రక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అనే లోకోక్తి మనందరికీ బాగా పరిచయమే. అయితే ఇక్కడ

చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. ఐ డిడ్ నాట్ క్రై వెన్ ఐ వాస్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాస్ టేకింగ్ బ్యాప్టిజం. ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుని అడిగినప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చిన్నాడు. ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు, నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాన్ ఎలా డిస్ట్రాయ్ చేసినది అనే దాన్ని, ఆ దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్, నేను 2 మార్క్స్లో, అంటే రిజర్వేషన్ అది ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. అయిలా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా ఆఫ్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్. ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించిన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అన్నమాట. మా ఫ్రెండ్ నా పేరు సలోమి, నేను ఒక సనాతన ధర్మము మానవతా విలువలు కలిగిన, గొప్ప మానవతా విలువలు కలిగిన కుటుంబం నుంచి నేను వచ్చిన్నాను. వాస్తవం చెప్పాలి అని అంటే నా యొక్క బాల్యము 1 to 4 ఇయర్స్ పేరెంట్స్తో ఉండడం జరిగింది. ఆ 1 to 4 ఇయర్స్లో నేను 4 ఇయర్స్ అంటే ఫోర్త్ స్టాండర్డ్ వరకు నేను నా పేరెంట్స్తో ఉండడం జరిగింది. మా యొక్క విలేజ్లో వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది ఈస్టర్ ఫెస్టివల్ ఆ టైంలో, క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆ టైంలో, ఆ యొక్క డ్రామాలు, కల్చరల్ యాక్టివిటీస్, క్రిస్టియన్ స్కిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఒక పపెట్ షోలో నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను, అంటే మనకు సాధారణంగా 4th స్టాండర్డ్ వరకు అని అంటే 9 ఇయర్స్ అలా ఉంటుంది, లెస్ దాన్ 10 ఇయర్స్ లోపల. అప్పుడు ఏం విషయాలు అయితే విని ఉన్నామో అవి చాలా మన మనసులో బాగా నాటుకొని పోతాయి. అయితే ఆ పపెట్ షోలో ఒక యాక్టివిటీ జరుగుతూ ఉంది. పిల్లల యొక్క పపెట్ షోలో జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు, మీ పేరెంట్స్ చూడకపోయినా, మీ ఫ్రెండ్స్ చూడకపోయినా, టీచర్స్ ఎవరు చూడకపోయినా, వన్ గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ సీయింగ్ యూ అని చెప్పేసి అని అంటాడు. అంటే ఆయన ప్రతీది నువ్వు చేస్తున్న ప్రతి పాయింట్, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అది నీ దేవుడు చూస్తూ ఉంటాడు, ఆ దేవుడే జీసస్ అని చెప్పేసి వాళ్ళు, ఆ పపెట్ షోలో అది జరిగింది. అది మొత్తం ఎంటైర్ యాక్టివిటీ నాకు గుర్తులేదు కానీ, బట్ ఆ మాట నన్ను ఆకట్టుకొని ఉన్నది. ఓకే, ఎవరు చూడకపోయినా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు అన్నది నా మనసులో ఉండింది. తర్వాత నేను నా స్టడీస్ పరంగా నేను హాస్టల్కు మూవ్ అయినాను. 5th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు నేను చాలా చక్కగా చదువుకుంటూ, టీచర్స్ చెప్పినది చాలా చక్కగా నేర్చుకుంటూ, ఆ విధంగా అన్ని క్లాసెస్లో ఫస్ట్ మార్క్స్ తీసుకొని వస్తూ, అది మంచి పేరు కలిగిన మంచి పేరు నాకు ఉండేది, టీచర్స్ కూడా బాగా రికగ్నైజ్ చేసేవాళ్ళు, మంచిగా ఉండేది. అయితే సటన్ మూమెంట్లో 9th స్టాండర్డ్ ఐ రిమెంబర్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక 2-3 దేవుణ్ణి, జీసస్ను ఆరాధించే బిడ్డలు, చాలా చక్కగా ఆరాధించే బిడ్డలు ఉన్నారు. ఆ టైంలో వాళ్ళు చెప్పి ఉన్నారు, డీజస్ దినకరణ్ గారు, ఫస్ట్ నేను దైవ సేవకుల విషయం తెలిసిపోయినాను అని అంటే డీజస్ దినకరణ్ గారు. డీజస్ దినకరణ్ గారు ఏమని చెప్పారు, అక్కడ వాళ్ళు ఏదైనా మనకు ప్రేయర్ పాయింట్స్, మనకు బాధలు ఏదైనా సమస్యలు ఉంటే అక్కడ మనము ఒక లెటర్ రాసి ప్రేయర్ చేయమని అన్నప్పుడు, వాళ్ళు ప్రేయర్ చేసిన తర్వాత లాస్ట్లో ఒక ప్రామిస్ ఇస్తారు, ఆ ప్రామిస్ మనము పదే పదే చదువుతూ ఉంటే గిన మనకు దేవుడు మన సమస్యల నుంచి విడుదల కలుగ చేస్తాడు అనేసి మా స్నేహితులు చెప్పడం వలన, సరే లెట్ మీ ట్రై, దిస్ ఇస్ అ న్యూ, నాకు ఒక కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ థింగ్స్, న్యూ యాక్టివిటీస్, తర్వాత ఇంకొకటి నన్ను అందరూ అనేది ఒక వెరైటీగా చేసి దాని యొక్క మన్ననలను పొందుకోవడము, రికగ్నిషన్ పొందుకోవడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలాంటి స్పిరిట్తో నేను మూవ్ అయ్యిన వ్యక్తిని.
అయితే నేను సరే చూద్దాము హౌ గాడ్ విల్ స్పీక్ టు మీ వాట్ దే విల్ ప్రే అని చెప్పేసి అలా అలా ఆలోచన చేసుకుని సరే లెట్ మీ రైట్ అ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్పేసి అలా ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఉన్నాను. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏం రాసి ఉన్నానో నాకైతే గుర్తులేదు, కానీ బట్ ఆ ప్రామిస్ అయితే నాకు బాగా గుర్తుంది. యెషయా ప్రవచన గ్రంథంలో యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాట్లాడుతూ వస్తాను, నువ్వు పర్వతంలో నూర్చుదువు, కొండలను పొట్టువలే చేయదువు, నువ్వు నూరుపుడి మ్రానుగా నేను చేస్తూ ఉన్నాను, పురుగు వంటి యాకోబు అనే అధ్యాయం ఉంటుంది కదండి, ఆ మాట నాకు పంపించినప్పుడు నాకు బైబిల్ చాలా అర్థమయ్యేది కాదు, చక్కగా తెలుసుకునేది. పర్వతంలో నూర్చడము అని అంటే ఎట్లా నూడుస్తాము, చీపురు పట్టుకొని నేను ఊడుస్తానా, కొండలను పొట్టువలే చేస్తాను అని అంటే గొడ్డలు తీసుకొని నరుకుతానా, ఏంటి వాట్ ఈస్ దిస్ మీనింగ్ అని చెప్పేసి అలా అని అనుకున్నాను. ఒక టీచర్ ఉన్నారు మాకు, డ్రిల్ టీచర్, దేవుణ్ణి తెలుసుకున్న సిస్టర్ టీచర్, ఆవిడని అడిగితే ఏమే నీకు ఇంత మంచి వాగ్దానం వచ్చింది అనేసి మా సిస్టర్ మా మేడం అన్నారు. అప్పుడు ఏంటో వాగ్దానం అంటే ఏమో తెలియదు, కానీ బట్ ఐ వాస్ రీడింగ్ దట్ ఎవ్రీడే దట్ ప్రామిస్, కానీ ట్రిమెండస్ ఆ వాగ్దానము. పర్వతంలో నూర్చుదువు అంటే కొండలాంటి సమస్యలను, కొండలను పొట్టువలే చేయదు అనే సమస్యలు, ఆ యొక్క విషయాలు జరిగిన తర్వాత చాలా కాలానికి నేను రికగ్నైజ్ అయ్యాను, ఓ పర్వతం అంటే ఈ సమస్యను పర్వతంలాగా ట్రీట్ చేసిన, నేను వాటిని నూరుస్తాను, కొండలను పొట్టువలే చేస్తాను. అది నా ఫస్ట్ ఎన్కౌంటర్ బై వర్డ్ ఆఫ్ గాడ్, అంటే దేవునితో నేను నడుస్తూ ఉన్నాను, దేవుని ప్రణాళికలో ఉన్నాను అనేది అంటే నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ అని నేను చెప్పగలుగుతాను. అయితే మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇట్లా ప్రేయర్స్ చే, వాళ్ళు ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు, మనం ప్రేయర్స్ చేయించుకోవచ్చు అని చెప్పేసి అని అన్నప్పుడు మనము అంటే మనం వారితో ప్రార్థన చేపించుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా వారికి మనం ఆఫరింగ్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అలా నేను మనీ ఆర్డర్, అప్పట్లో మనీ ఆర్డర్ నేను హాస్టల్లో ఉండటం వల్ల మనీ ఆర్డర్ చేసిన తర్వాత నాకు

సో నా యొక్క ఇంటర్మీడియట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి మరి డిగ్రీ అండ్ నాకు కెరియర్ మామూలుగా పీజీ వరకు నేను చదువుతున్న చదువుల్లో నాకు మా మదర్కు అంటే అటాచ్మెంట్స్ పెద్దగా లేవు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండటం వల్ల అంత పెద్ద నాకు సిబ్లింగ్స్తో కూడా నేను పెద్దగా అటాచ్మెంట్స్ లేదు. ఎవరైనా నాకు అటాచ్మెంట్ ఉన్నారు అంటే నా ఫ్రెండ్స్, నా బుక్స్, నేను నా కల్చరల్ యాక్టివిటీస్ అలా ఉండేదాన్ని. అన్నిట్లో ఏ దాంట్లో నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేది దాని కొరకు ప్రయాసపడేదాన్ని, ప్రయత్నించేదాన్ని, అలా ఉండేదాన్ని. అయితే సడన్గా నా యొక్క డిగ్రీ నేను కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయినప్పుడు నా స్నేహితులు, అప్పుడు నేను అప్పటి వరకు హాస్టల్లో ఉన్న నేను తర్వాత డే స్కాలర్గా మారడం జరిగింది. నా ఫ్రెండ్స్ మిగతా ఫోర్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు వాళ్ళు హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడము, చదువుకోవడము, అలా గ్రూప్ డిస్కషన్స్ అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే 5 మెంబర్స్ ఉండేవాళ్ళము. 5 మెంబర్స్ ఒక సిస్టమ్ను మేము ఫాలో అయ్యేవాళ్ళం అనమాట. ఎవ్రీ థర్స్డే పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చూడాలి, చేయాలి, ఇది చేసిన తర్వాత వీ కెన్ డూ అదర్ థింగ్స్, దెన్ వీల్ గెట్ గుడ్ ర్యాంక్ అన్నట్లుగా మేము అలా ఉండేవాళ్ళము. అయితే సడన్గా నా యొక్క స్నేహితురాలు ఒక అమ్మాయి, షీఈస్ ఫ్రమ్ గుత్తిశాల, మీకు అందరికీ చాలా వరకు తెలిసి ఉంటుంది. తను అక్కడ చాలా బాగా జరుగుతాయంట, చాలా ప్రేయర్స్ అందరు మా ఊరంతా కదులుతుంది ఆ యొక్క ప్రేయర్స్లో, చాలా బాగుంటుంది, ఇక్కడ ఏదైనా ఉంటే వెళ్దామని ఆశపడుతున్నాను అనేసి మా ఫ్రెండ్ అలా చెప్పడం వలన, అవునా వెళ్దామా, సరే నాకు పర్మిషన్ వస్తుందో రాదో తెలియదు నాకు అన్నట్లుగా నేను అనుకున్నాను. అయితే తన దగ్గరికి వెళ్ళి నా తర్వాత ఎందుకో నాకు చాలా లైకింగ్ అనిపించింది అమ్మాయితో మాట్లాడడము. సరే నేను తనతో క్లోజ్నెస్ వచ్చింది. మేము 5 మెంబర్స్ము. హోసన్న మందిరం అయితే చాలా బాగుంటుంది, అక్కడ సాంగ్స్ చాలా బాగుంటాయి, షెల్ వి గో అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అలా చెప్పి ఉన్నారు. సరే అనేసి నేను గ్రూప్ డిస్కషన్స్కు నేను వెళ్తున్నాను అనేసి ఇంట్లో పర్మిషన్ తీసుకొని నేను రావడం జరిగింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా అట్రాక్షన్ ఏంటి అని అంటే మ్యూజిక్. అక్కడ పాస్టర్ గారు వచ్చేసి కీబోర్డ్ ప్లే చేస్తూ ఉన్నారు, పియానో ప్లే చేస్తూ ఉన్నారు, అన్ని ఆ మ్యూజిక్ సిస్టమ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ సమయంలో నేను మందిరంలో కూర్చొని ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయి ఉన్నారు, ముందు పోయి కూర్చున్నారు, వాళ్ళ కోసము నేను లేట్గా వెళ్ళాను, లేట్గా వెళ్ళేసి లాస్ట్లో కూర్చున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటే చదువు బైబిల్ ఎలా తీసి ఎక్కడ ఏ చాప్టర్ ఉంటుందో కూడా తెలియని వాళ్ళు నా పక్కన కూర్చొని ఉన్నారు, నేను వారి మధ్యలో కూర్చొని ఉన్నాను. ఇది సమ్మర్ టైం అనమాట, ఏప్రిల్ ఆ టైంలో. ఇంకా బాగా ఫ్యాన్ గాలి కోసం అనేసి నేను ఎదురు చూస్తూ అట్లా ఇట్లా చూస్తున్నాను. వర్షిప్ జరుగుతుంది. వర్షిప్ జరుగుతూ ఉంటే పాస్టర్ ఎక్కడో ఉన్నారు అక్కడ, నేను కార్నర్లో ఉన్నాను. అయితే కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నోన్ టంగ్స్ మాట్లాడుతూ ప్రైజ్ జీసస్. అసలు వాళ్ళకి బైబిల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, ఎటు సైడ్ ఇండెక్స్ ఉంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు గ్లోరీ టు జీసస్ అనేసి ఇంగ్లీష్ వర్డ్స్ పలకడము, ఇంకా తమిళ్, కన్నడ వర్డ్స్ కూడా వాళ్ళు పలకడం వలన నేను వాళ్ళకెళ్ళి చూస్తూ ఉన్నాను. అందరిని ఇలా చూస్తూ వస్తూ ఉన్నప్పుడు సేవకుడు నన్నే చూస్తూ ఉన్నట్టుగాను కళ్ళు మూయి సనగకు అనేసి అలా మాట్లాడడము, అది నాకు ఫస్ట్ దేవుడు నన్ను హెచ్చరించడము. తర్వాత నన్ను కాదులే, ఇంతమందిలో నన్నే అంటున్నాడా దేవుడు, నన్నే చూస్తున్నాడా, పాస్టర్ ఊరికే క్యాజువల్గా అంటూ ఉన్నారులే అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, ఇంకా తర్వాత ఎందుకో నాకు తెలియలేదు, బట్ నేను వెళ్తూ ఉన్నానా చర్చికి అనేసి అనుకున్నాను, వెళ్ళను అని అనుకున్నాను. కానీ బట్ సమ్వేర్ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఒక నెలకు ఒకసారైనా కానీ గ్రూప్ డిస్కషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళొచ్చు అన్నట్లుగా అలా ఆలోచన చేసుకుంటూ నేను వచ్చి ఉన్నాను. అయితే జరిగిన విషయం ఏంటంటే 2 వీక్స్ మా ఫ్రెండ్స్ వచ్చారు, 4 మెంబర్స్ వచ్చారు, నేను 2 వీక్స్ వెళ్ళలేదు. 3rd వీక్ నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దేవుడు నాతోనే మాట్లాడినట్లుగాను, నేను అసలు నాలో ఉన్న ఒంటరితనము, అంతవరకు ప్రతి విషయంలో ఒక అగ్రెసివ్నెస్, ఏదైనా ఒక మనిషి నా దగ్గరకు వచ్చి అయ్యో ఇట్లా అయిపోయింది, ఇలా ఉంది సలోమి అనేసి అని అంటే వై కాంట్ యూ థింక్ లైక్ దిస్ అనేసి అట్లా పాజిటివ్ వేస్గా నేను చెప్పే అలాంటి నేను, నాకు నేనే ఒక పిటినెస్ అనేది నాకు అనిపించింది. ఆ సమయంలో నాకు ఎవ్వరూ లేరు అన్నట్లుగా ఆ 3rd సండే నేను వెళ్ళినప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది నాకు దేవుడు ఆటోమేటిక్గా ఆయన నేర్పించిన, ఆయన మీద ఆనుకోవడం అనేది నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ అయినాను. ఇంకా తర్వాత నుంచి ఏది ఏమైనప్పటికీ ఎలా అయినా కానీ ఎన్ని అబద్ధాలైనా చెప్పైనా కానీ నేను ఈ మందిరానికి రావాలి అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత

సరే, ఇంకా మనకు పరిజ్ఞానం లేదు, దైవిక జ్ఞానం తెలియదు ఎలా ఉండాలో. ఒకవేళ తప్పులు చేస్తే పడిపోతారేమో, అప్పటికి బాప్తిస్మాల కార్యక్రమాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. సరే, చర్చికి వెళ్ళడం మాత్రం సరిపోతుంది అని చెప్పేసి అట్లా అనుకున్నాను. నా స్టడీస్ అప్పుడు నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, మంచి ప్రోడక్ట్స్ నేను డెవలప్ చేయాలి, ఏదైనా ఒక సైంటిస్ట్ లాంటి వర్క్ నేను చేయాలి అనేది నాకు చాలా ఆసక్తి. అలానే నా కెరీర్ కూడా అలానే స్టార్ట్ అయ్యింది, అలానే ఉండినాను. అయితే దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు అనేది నేను చాలా లేటుగా తెలుసుకొని ఉన్నాను. ఆయనను ఎప్పుడైతే తెలుసుకొని ఉన్నానో అప్పటి నుంచి ఆయన నన్ను మరలా లోకంలోనికి తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, మా ఫ్రెండ్స్ చాలా ఇన్స్పైర్ అయిపోయేసి లెట్ మీ టేక్ ద బాప్టిజం అని చెప్పేసి వాళ్ళు బాప్తిస్మాలు తీసుకొని ఉన్నారు. తర్వాత వాళ్ళ మా కాలేజ్ స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము మా ఇండ్లకి వెళ్తే మేము చర్చికి వెళ్తామో లేదో తెలియదు అని అన్నారు. అలా అన్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఇంకా నేను కూడా అలా వెళ్ళాను కదా, నా పరిస్థితి ఎలా ఉంటుందో, బాప్తిజం తీసుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం రిజెక్ట్ చేసుకుని, దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు కానీ బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. ఇఫ్ గాడ్ టెల్స్ దెన్ డెఫినెట్లీ ఐ షుడ్ ఒబే ఆర్ నాట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు ఒబే, వాట్ ఈస్ ద నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ అన్నట్లుగా ప్రతి విషయంలో ఒకలాంటి క్వశ్చన్ మార్క్ వేసుకుంటూనే వచ్చానని. దేవుడు ఒక మాట చెప్తే కింద దానికి లోబడేదాన్ని కాదు, కాకపోతే మా పాస్టర్ గారు చెప్పినట్లుగా ప్రార్థన చేసుకుంటూ అలా వచ్చేదాన్ని. ఓకే, నా సమస్య ఇదింది, ప్రభా నాకు కృపదయచేయి అనేసి అట్లా అని అంటున్నా. చాలా మంది ఈ భాషలు మాట్లాడుతూ ఉన్న వారిని చూసి నేను చాలా వింతగా ఫీల్ అయ్యున్నాను. అయితే దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. మొదటిగా నేను రక్షణ బాప్తిసం తీసుకోకముందుకే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించడం అనేది చాలా ట్రిమెండస్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలుగుతాను. అది ఎలా అంటే, ఒకరోజు మేము ఆల్ నైట్ ప్రేయర్కు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడం కూడా చాలా రెస్ట్రిక్షన్స్తో నేను వెళ్ళిన్నాను. ఏది ఏమైనప్పటికీ వెళ్ళాల్సిందే అన్నట్లుగా నేను, సరే తర్వాత ఏం జరిగినా కూడా ఐ విల్ టేక్ ద చార్జ్ అని చెప్పేసి అలా వెళ్ళి ఉన్నాను. వెళ్ళి ఉన్నప్పుడు ఆ ముందు రోజు వరకు నాకు జరిగిన విషయం ఏంటంటే, నా పండు చాలా పెయిన్గా ఉంటుంది. అసలు ఇలా బ్రష్, ఇక్కడ ఇట్ సైడ్ బ్రష్ చేసేదాన్నే కాదు, ఇట్ సైడ్ మాత్రమే బ్రష్ చేసుకుంటూ వచ్చేదాన్ని. అలా ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తున్నారు, దైవ సేవకుడు వర్షిప్ లీడ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. లీడ్ చేస్తూ ఉన్నప్పుడు నేను వచ్చేసి నేను కూడా కళ్ళు మూసుకొని, ప్రభువా నీకు స్తోత్రములు, వీళ్ళందరూ ఇంతగా ప్రార్థన కన్నీరు గాడ్చి ఆనందిస్తున్న ఆత్మలో ఆనందిస్తున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సంతోషిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అప్పటికి నాకు పాటలు ఏమి రావు, ఒక సాంగ్ మాత్రము ఆ సమయంలో ఒక ఆ పల్లవి మాత్రమే నాకు తెలుసు, అది ఏ

గణనీయము. ఆ పాట అది ఒక పల్లవి, ఆ ఎంటైర్ వర్షిప్ లో అది నేర్చుకుని ఉన్నాను. ఆ పాట మాత్రము అది ఆ పల్లవి నేర్చుకుని పాడుతూ ఉన్నాను, నేను కూడా పరవశిస్తూ ఉన్నాను. అంతే, ఆల్ ఆఫ్ సడన్ సమ్ వన్ కేమ్ అండ్ టచ్డ్ మీ. అప్పుడు నా యొక్క బాడీలో ఉండేది, నాకు మామూలుగా అంటే నాది నా బాడీ హీట్ బాడీ అలాంటిది, నాకు సడన్ గా ఒక లాంటి టెంపరేచర్ నా లోనికి రావడం జరిగింది. చల్లంటి ఒక చల్లని స్పర్శ అనేది నేను అనుభవించి ఉన్నాను. అది ఫస్ట్ ఎన్కౌంటర్. తర్వాత ఇంకా నేను డిసైడ్ అయిపోయినాను, దేవా బ్రతుకుతే నీ కొరకే బ్రతకాలి నేను. నేను ఎంతగైనా బయట కనపడకపోయినా నేను మాత్రం నీతోనే ఉడంబడిక చేసుకుంటూ ఉన్నాను, నువ్వే నడిపించు అని చెప్పేసి అని అనుకున్నాను. అయినా అప్పటికీ నేను బాప్తిసం తీసుకోవడానికి చాలా సిద్ధపడి ఉన్నాను, కానీ చాలా అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాను కాబట్టి చాలా వరకు నేను స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉన్నాను. 2006 జూన్ 10th బాప్తిసం తీసుకోవడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ దినము నా దేవుడు నాతో మాట్లాడి ఆ ఉదయకాల సమయం అంతా నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను, ప్రభువా ఒక వివాహం అయితే మన యొక్క లైఫ్ హస్బెండ్తో వారి కుటుంబంతో ఎలా జీవిస్తామో, నేను దేవునితో నేను నీ ఇంటిలోనికి వస్తున్నాను, నీ బిడ్డగా నేను పిలువబడుతూ ఉన్నాను, ఇక నో మోర్ నాకు ఇంకా లోకంతో నాకు సంబంధం లేదు, నువ్వు ఏమి చేసినా ఇంకా నీతోనే ఫలించినా ఎండిపోయినా మహావృక్షంగా మార్చబడినా ఏ విధంగా ఉన్నా కూడా అది నీతోనే, నీతోనే నా జీవితం, నువ్వు నిజమైన ద్రాక్షావల్లి కదా, తీగను నేను కదా అని చెప్పేసి నేను దేవునితో అలా బాగా ప్రార్థన చేసుకున్నాను. ఉదయకాలం నుంచి తెల్ల తెల్లవారు వరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ప్రార్థనలోనే ఉన్నాము. అయితే దేవుడు నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు డైమెన్షన్సే వేరుగా ఉంటాయి, అట్రాక్షన్సే వేరుగా ఉంటాయి, ఇతరుల మాటలు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి ఒక్కరికి చాలా వరకు ఈ ప్లాట్ఫామ్ మీద వాచ్ చేస్తూ ఉన్న వారికి, వింటూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి సమ్వేర్ సంథింగ్ సమ్ వర్డ్ సమ్ థింగ్స్ సమ్ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, అయ్యా నేను నీతో వస్తున్నాను, నీ ఇంటిలోనికి నేను వస్తున్నాను, హౌ యూ విల్ బి లీడింగ్ మీ. ఐ ఆస్క్ గాడ్. ఐ డిడ్ నాట్ క్రైడ్ వెన్ ఐ వాజ్ గెటింగ్ మ్యారీడ్, బట్ ఐ క్రైడ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ బాప్టిజం. ప్రభువా నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు అని చెప్పేసి నేను ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు, అది అదే మాట, సేవకుని స్వరము నా చెవిలో నేను ముందుగానే వింటున్నాను. వర్షిప్ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాబు వాడెవరు, క్రీస్తు మీ పక్షమని ఉండగా మీకు విరోధి ఎవడు, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు. ఈ విధంగా దేవుడు రోమాపత్రిక 8వ అధ్యాయము ఆ అధ్యాయం అంతా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చేరలేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత నా పేరు సలోమిగా మార్చబడింది. యాక్చువల్గా నాకు మా నేను స్కూల్లో చదివేటప్పుడు కూడా నాకు ఎందుకో అది అంటే సలోమియా కూడా ఒక వన్ ఆఫ్ ది ఎవాంజలిస్ట్ అనేసి నాకు తెలుసు. తర్వాత ఇప్పుడైతే ఇప్పుడున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. అలా నేను ప్రార్థన చేసుకొని మొత్తానికి బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నువ్వు ఏ టైం అంటే ఆ టైంకు ఇంటికి వస్తే మేము గేట్స్ తీయము, ఇలాంటి అబ్జెక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వెళ్తూ ఉన్నాను, ఇంటికి వెళ్తున్నాను. దగ్గర దగ్గరగా 3 కిలోమీటర్స్ మా ఇంటికి చర్చ్కి. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. 4:30 నేను బాప్తిసం తీసుకున్నాను. 4:35 నాది డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. 2 ఏంజల్స్ నా వెనకాల రావడం అనేది నేను చూసి ఉన్నాను. ఎగ్జాక్ట్గా నేను ఇంటికి ఆ రూట్లో మామూలుగా ఒకరు సింగిల్గా పోరు, ఇంకా జనాలు కూడా ఇంకా అప్పటికి మా కాలనీలో ఇంకా రోడ్డు సరిగ్గా లేదు, కొంచెం చెట్లు అంతా కొంచెం రిమోట్ ఏరియా లాగా ఉంటుంది. అలాంటిది నేను ఒక్కదాన్ని నేను నడుచుకుంటూ వెళ్ళాను. నేను నాతో పాటు ఇద్దరు దేవదూతలు నాతో పాటు రావడం జరిగింది. సరిగ్గా నేను మా ఇంట్లో గేటు తీసి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు అనేది నేను చూడలేదు. అంతవరకు నాతో సమ్వేర్ సమ్వన్ కమింగ్ విత్ మీ అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత నేను ఇట్లా నేను ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాను అనేసి మా సేవకులకు చెప్పి ఉన్నప్పుడు ఏంజల్స్ వచ్చి ఉన్నారు నీతో అని చెప్పి అలా చెప్పి ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే జరిగిన సందర్భం ఏంటి అని అంటే అవంతా దేవుడితో నడిచిన సందర్భాలు, దేవుడు నాతో ఉన్న సందర్భాలు ఇవంతా చాలా బాగా అనిపించింది. చదువుకుంటున్నప్పుడు కూడా దేవుడు మంచి జ్ఞానం అనుగ్రహించి రాయబోయే ఎగ్జామ్స్లో కూడా ప్రభు రేపు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి అని దేవుడిని అడిగి ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా 18 క్వశ్చన్స్ ఉంటే ఏ బీతో సహా అవే క్వశ్చన్స్ నాకు దేవుడు ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఇదంతా స్టడీస్ అయిపోయిన తర్వాత
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నప్పుడు దేవుని చిత్తాన్ని అడగలేదు, ఎందుకంటే మా నాన్నగారు ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి సంథింగ్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి ఉన్నారు. అలా చెప్తూ ఉండడం వల్ల నేను కూడా గవర్నమెంట్ జాబ్స్కు చాలా ప్రిపేర్ అయినాను. అంతవరకు దేవుడు నాతో నడిచినాడు, నేను దేవునితో నడిచిన్నాను. ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నేను ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నానో, ఒక 3 ఎగ్జామ్స్లో నాకు టాప్ ర్యాంక్స్ వచ్చిందండి. అంటే నాకు నేను ఇంకా సెలెక్ట్ అవుతాను, గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది, టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నత పదవి నాకు దేవుడు ఇస్తూ ఉన్నాడు అనేది నాకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది సాతాను ఎలా డిస్ట్రాయ్ చేసి ఉన్నది అనే దానిని బట్టి నేను చాలా దూరం అయిపోయినాను. ఇంకా నాకు చాలా దేవుడు ఇంతగా నాతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుని ఇంతగా అడుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ఉద్యోగ విషయంలో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ రావడం ఏంటి అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఇంకా దేవునికి దూరం డిపార్ట్ అవుతూ ఉన్నాను. దేవుడు నేను దేవుడు ఎలా నడిచి ఉన్నామో నేను దేవునితో మాట్లాడేదాన్ని, ప్రభా ఐఎమ్ గోయింగ్ టు బై దిస్, షుడ్ ఐ బై ఆర్ నాట్, ఇస్ దిస్ యూస్ఫుల్ ఫర్ మీ. ఒకవేళ కొన్ని ఫోర్స్ఫుల్గా కొన్న వస్తువులు కూడా నేను వాడని దినాలు కూడా ఉన్నాయి. అలా దేవునితో నడిచిన నేను ఇక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉద్యోగం తెచ్చుకునే విషయంకి వచ్చేసరికి నేను దేవునికి దూరం అయ్యాను. నాకు ఎటు మ్యాథమెటిక్స్ నేను మంచిగా చేస్తాను, మంచి ఇప్పటికీ నాకు మంచి రికార్డ్స్ ఉన్నాయి, అందుకోసం అనేసి నా మీద నాకు కాన్ఫిడెన్స్. అలా కాన్ఫిడెన్స్తో టాప్ అన్ని ఎగ్జామ్స్ బాగా నేను ఫస్ట్ నేను కష్టపడితేనే కదా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అన్నట్లుగా నేను అనుకునేదాన్ని. అలా అనుకుని నేను చాలా ఒక రకంగా చెప్పాలి అని అంటే 16 అవర్స్ నేను కష్టపడేదాన్ని, 16 అవర్స్ చదువుకునేదాన్ని. ఇంకా గ్రూప్ 2కు నాకు జస్ట్ 2 మార్క్స్లో నేను ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ ఎనీ కోచింగ్ నేను దేవుని అడిగినాను, ప్రభా నాకు తెలియచేయి, నువ్వు నాకు నేర్పించు, ఎలా చదువుకోవాలో ఎలా నడుచు ఏమేమి చదువుకోవాలో కూడా నాకు తెలియచేయి అని చెప్పేసి అలా మెటీరియల్ తీసుకొని చదువుకుని ఉన్నాను. చదువుకోవడం వలన టాప్ మార్క్స్ వచ్చినాయి, కానీ అయితే 2 మార్క్స్లో అంటే రిజర్వేషన్స్ అవి ఉంటాయి కదా కొన్ని కేటగిరీస్ని బట్టి, అక్కడ 2 మార్క్స్ నాకు నేను కోల్పోవడం జరిగింది. ఇలా ప్రతిదీ నేను రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్లో వస్తూ ఉన్నాను, బట్ ఐ వాజ్ ఫెయిలింగ్ 1 or 2 మార్క్స్, అంటే అక్కడ క్లియర్ అవ్వకపోవడం జరుగుతుంది. దానివల్ల నేను దేవునికి దూరం అయ్యాను. దేవునికి ఎలా దూరం అయ్యానంటే పైకి మాత్రం భక్తి జీవితం చేస్తూ వస్తూ ఉన్నాను. అయితే దేవుడు ఇంకా నేను ఏం ప్రార్థన చేసినా నాకు నచ్చినది, నేను అడిగినది దేవుడు నాకు అయ్యనప్పుడు ఇంకా నేను ఏమి ఏ విషయం అడగమంటావు అనే క్వశ్చన్ నాలో వచ్చింది. అలా వచ్చినప్పుడు నేను ఇంకా నేను ప్రభువా నేను ఇంత కష్టపడి ఉన్నాను, దానికి తగిన ప్రతిఫలం ఇవ్వు అన్నట్లుగా నా ప్రార్థన అలా స్టార్ట్ అయినది. చాలా వరకు నేను ఎగ్జామ్స్ రాసి ఉన్నాను, చాలా ఇంకా లాస్ట్ చెప్పాలి అని అంటే 0.25 మార్క్స్ న్యూ అస్యూరెన్స్ ఇండియా కంపెనీలో ఐటీ అడ్మినిస్ట్రేటర్ జాబ్, అది నా లాస్ట్, ఇంకా నేను గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ కాకూడదు అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయినాను. అలా చదువుతూ 0.25 మార్క్స్ కట్ ఆఫ్ పెట్టేసేసి నేను దాంట్లో క్వాలిఫై కాలేదు, నా మార్క్స్ రాలేదు అని చెప్పేసి ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయినాను, ఇంత దూరం అయిపోయినాను. ఇంకా దేవుడు నన్ను చూస్తే దేవునికి నేను ఇష్టం లేనేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. అలా అనేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ గురించి నేను పక్కన పెట్టేసి ఇంకా ప్రైవేట్ జాబ్స్లో నేను ప్రిపేర్ అవ్వాలి, జావా అంటే నాకు చాలా ఇష్టము, టెక్నాలజీ నేను అప్లికేషన్స్ కొన్ని అప్లికేషన్ పర్సనల్గా అప్లికేషన్స్ నేను డెవలప్ చేసుకొని ఉన్నాను. దానిని బట్టి ఇంకా సరే ఐటీలోనే ఇంకా మనం లీడ్ అవ్వాలి, ఇంకా తప్పదు మనం సర్వైవ్ అవ్వాలి కదా, దేవుడు ఎందుకో నన్ను కనికరించలేదు, దేవుడు నా మీద వికటము చూపించి ఉన్నాడేమో అని చెప్పేసి ఒకలాంటి బిట్రేయల్ స్పిరిట్ నాలో ఎలుబడి చేస్తూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ బట్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి నేను ఐటీ ఫీల్డ్లో ఇంకా కంప్లీట్గా నేను దాని మీదనే ఫోకస్ చేయడం జరిగింది. అయితే ఐటీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు. మా ఫ్రెండ్స్ అప్పటికే నేను 17,000తో నేను సాలరీ నా స్టార్ట్ అయింది, మా ఫ్రెండ్స్ అప్పటికే 70,000 తీసుకునే వాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే వాళ్ళు నాలాగా కెరీర్ బ్రేక్ తీసుకోలేదు, ఎందుకంటే నేను ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉన్నాయి అంటే నోటిఫికేషన్ పడుతుంది అని అంటే జాబ్ మానేసేసి వచ్చేసి లేదంటే లీవ్ పెట్టుకొని ఇలా ప్రిపేర్ అయ్యేతో వచ్చేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అదే కంపెనీలలో కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ సాలరీస్ ఇంక్రిమెంట్ అవ్వడము, కంపెనీ స్విచ్ అవ్వడం వల్ల మంచి సాలరీస్ వచ్చినాయి. అయినా ఇంకా నేను కంపల్సరిగా నేను ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇంకా వేరే ఇంకా నాకు గవర్నమెంట్ జాబ్ ఏం దేవుడు ఇవ్వట్లేదు, ఇంకా నేనేం చేయను అని చెప్పేసి అలా అనుకుంటూ ఉన్నాను. ఇక నేనైతే నేను వెళ్తున్న ఫెలోషిప్లో దేవుడు బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, కానీ ఏదైనా జాబ్స్ వస్తూ ఉన్నాయి వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నా హృదయంలో
చాలా వేదన కలుగుతూ వస్తూ ఉండేది. అంటే ఇదంతా మీకు ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కంఫర్ట్ చేసి ఉన్నాడు అనే దానికి నేను ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ని వదిలేసి ప్రైవేట్ జాబ్స్లో ఎప్పుడైతే వచ్చి ఉన్నానో, నా శాలరీని చూసేసి మా ఫ్రెండ్స్ ఈ పిల్ల ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది అందుకే దీని శాలరీ ఇలా ఉంది అని చెప్పేసి, ఇంకా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, వెన్ షీ విల్ గెట్ మ్యారీడ్, వెన్ షీ విల్ బి స్టేబుల్ ఇన్ హర్ లైఫ్, ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవుతుంది. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరూ ఆన్ సైట్కు వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను జస్ట్ అరగట్రం అంటే ఐటీ సెక్టర్లోనికి ఎంటర్ అయి ఉన్నాను. ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, ఇంకా నా పర్ఫార్మెన్స్, నా ఎక్స్పీరియన్స్, స్టెబిలిటీ అన్నీ క్రాస్ చెక్ చేస్తారు. అయితే సగం మధ్యలో ఉన్నప్పుడు కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి ఆన్ సైట్కి వెళ్ళడానికి. తర్వాత ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఆగిపోవడము, అంటే నా డిజైర్ అనమాట సంథింగ్ గ్రేట్ అని అని అనిపించుకోవడం అనేది నాకు ఆశ ఉండేది. ఇంకా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను, దేవుని పరిచర్యలో ఉంటూ ఉన్నాను, సేవకులకు సహకారంగాను దేవుని దైవ సేవకులను వెంబడించడం అనేది నా లైఫ్ స్టైల్ అలా ఉండేది. అయితే లోపల మాత్రము ఇతరుల గురించి నేను భారం కలిగి ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని, కానీ బట్ ఐ వాజ్ నాట్ ప్రేయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా అసలు నా లైఫ్ ఏంటి, ఈ దేవుడు నాకు అడిగినది నాకేం ఇవ్వలేదు. ఒకనొక సందర్భంలో తీర దగ్గరకు వచ్చింది, అది ఇంకా ఆర్డర్స్ ఆఫ్, అది ఏమంటారు, గవర్నమెంట్ ఆర్డర్స్ రావాల్సింది, రాలేదు, అది హోల్డ్లో ఉంది, అది ఇప్పటికీ హోల్డ్లో ఉంది. ఆ టైంలో నేను ఎంతగా ఏడ్చుకున్నానంటే దగ్గర దగ్గరగా 12 కిలోమీటర్స్ ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చిన్నాను. ఇంకా నేను చనిపోవాలనేసి డిసైడ్ అయినాను. అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తాను, ఆత్మ నార్పకుడి, ఇలా మాట్లాడుతున్నావు, అలా చేస్తున్నావు, నేను ఎలా బ్రతకాలి ప్రభువా, నాకు అడిగినది ఇప్పుడు చూడి, ఆశ నీ ఆశ భంగం కానేరదు అంటావు, మరి తర్వాత నీ కోరికను సిద్ధింపచేసి సిద్ధింపచేస్తాను అంటావు, నీ మనోభిష్టమును సిద్ధింపచేస్తాను, కలగచేస్తాను అని అంటున్నావు, బట్ వై యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ మై డిజైర్ అనేది నాకు ఒకలాంటి వాగ్విధానం దేవునితో ఉండేది. మిగతా విషయాలలో దేవా ఈ విషయంలో నేను వెళ్తున్నాను, వెళ్ళొచ్చా పోవచ్చా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో సమాధానం ఇస్తూ ఉన్నాడు. కానీ ఈ జాబ్ విషయంలో నాకు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి ఒకలాంటి ఒక కార్నర్, ఒక బిట్రేయల్ కార్నర్ అనేది నాలో ఉండేది. అలా ఉన్నప్పుడు నేను దేవునితో అంటే 70% దేవునిలో ఉంటే 30% నాకు సాడ్నెస్ అనేది ఉండేది. నా ముఖం చూస్తానే చాలా వరకు ఏదో ఈ అమ్మాయి కోల్పోయింది, యవనస్త్రాలు ఎండుకొని ఇలా ఉండడం ఏంది, ఏదో సంథింగ్, నా సేవకులు కూడా అలానే అనుకునే వాళ్ళు నన్ను చూసి ఉన్నప్పుడు, ఏదో సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్, సంథింగ్ షీ హ్యాస్ ఫెయిల్డ్ అని చెప్పేసి అలా అనుకునే వాళ్ళు. ఎవరేమనుకున్నా నా బాధ నాకు తెలుసు, కానీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నేను అలా అనుకుంటూ, అలా అనుకుని అలా నా లైఫ్ లీడ్ చేసుకుంటూ వచ్చినాను. అయితే సరిగ్గా 2016 అప్పటికి నేను బాప్తిజం తీసుకున్న తర్వాత, సారీ ఈ విషయం చెప్పలేదు, పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎలా పొందుకొని ఉన్నాను. ఒకరోజు అందరం కూర్చొని పిల్లలం అందరం క్యారమ్ బోర్డు ఆడుతూ ఉన్నాము, ఎందుకు నాకు బైబిల్ చదవాలా అనేసి నాకు ఆత్మ ప్రేరేపణ వస్తుంటే చదువుతూ వస్తూ ఉన్నాను. అప్పటికి ఇంకా గాస్పల్స్ చదివేసినాను, అపోస్తల కార్యములు స్టార్ట్, ఇంకా అక్కడికి వచ్చేసినాను. అలా చదువుతున్నప్పుడు క్యారమ్ బోర్డు ఆడకుండా నేను టెరెస్ పైకి పోయి కూర్చొని ప్రార్థన, ఇంకా అపోస్తల కార్యములు చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా సౌలు పౌలుగా ఎలా మార్చబడి ఉన్నారో ఆ టయానికి నేను దేవుని సన్నిధిలోనికి సరెండర్ అయిపోయినా. నన్ను నేను సరెండర్ అయిపోయినప్పుడు, ప్రభా నేను పాపిని, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని అంటున్నాను, ఆత్మాభిషేకం నాకు కావాలి ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి నాకు తెలియకుండానే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అది 3:30 ఆ టైంలో నేను అలా పైన టెర్రస్ పైన కూర్చొని, ఏమి ఓపెన్ ప్లేస్ అనమాట, కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాకు తెలియలేదు ఆత్మాభిషేకంతో నేను నింపబడి ఉన్నాను, నా మోకాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు తెలియలేదు నా మోకాళ్ళు ఆ స్కిన్ అంతా టేర్ అవ్వడము, రక్తం కారుతూ ఉండడం అని, అవన్నీ నేను చూడలేదు, అవన్నీ నాకు పెయిన్గా కూడా లేదు. అది ఫస్ట్ నేను పరిశుద్ధాత్మ బాప్తిసం మొదటగా బాప్తిసం తీసుకున్నాను, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము అతి త్వరితంలోనే పొందుకున్నాను. అగ్నిలో అభిషేకము, పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం తీసుకోవడము నాకు 2016 అక్టోబర్ 2 ఒక దైవ సేవకుడు ఇక్కడ అంటే మా చర్చిలోనే, అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా, ఈరోజు మనము అపోస్తులుల కూటముగా మనం ఈరోజు కండక్ట్ చేసుకుందాము అని చెప్పేసి చెప్పినప్పుడు, హౌ ఇట్ విల్ బి, అపోస్తులు ఇంటింట రొట్టె విడిచిన్నారు, పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ ఖండిస్తూ ఈ విధంగా నడిపించి ఉన్నారు కదా, లెట్ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి చర్చికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చికి వెళ్ళినప్పుడు దగ్గర దగ్గరగా 30-40 people ఉన్నాము.
అందరం ప్రార్థన చేస్తున్నాము. ఆయన భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ అభిషేకంతో వర్షిప్ చేస్తూ ఉన్నారు. నాకు తెలియలేదు, దగ్గర దగ్గరగా 40 మినిట్స్ టంగ్స్ లో ఎప్పుడు ప్రేయర్ చేయని కొత్త భాషలు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రభువా నువ్వు నన్ను ప్రేమించలేదు, నేనే నిన్ను ప్రేమించినాను, నేను ఇష్టపడి ఉన్నాను, అందుకే నేను చర్చికి వస్తున్నాను. నువ్వు నాకు కష్టం పెట్టినా నష్టం పెట్టినా మంచి చేసినా కీడు చేసినా ఏది చేసినా నేను నీ సన్నిధిని వదిలిపెట్టను. అలానే నేను 2016 నుంచి 2017 వరకు అలా నడుస్తూ వచ్చినాను. సరిగ్గా 1 ఇయర్ లోపలనే దగ్గర దగ్గర అంటే ఇదే దృక్పథంతో నేను 6 మంత్స్ నేను అలా నడిచి ఉన్నాను. అయితే 7th మంత్ దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక గొప్పదైనది. ఆ 7th మంత్ మాకు ప్రతి నెల వాగ్దాన సందేశము, వాగ్దానం క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఆ మాటను చూసుకున్నప్పుడు నా ఫెయిల్యూర్స్ అన్ని నేను ప్రతిది రికార్డ్ చేసుకునేదాన్ని అనమాట. దేవుడు నాకు అంటే డైరీ రాసుకునేదాన్ని, దేవుడు నాకు ఏ విషయంలో మాట్లాడినాడు, నేను దేవునితో ఏం మాట్లాడినాను, దేవుడు నాకు ఏ దానికి రెస్పాన్స్ ఇచ్చిన్నాడు, దేవుడు ఇంకా ఏ దానికి రెస్పాన్స్ అవ్వలేదు, ఇంకా ఏ విషయాలు నేను ఎలా అడగాలి, ఎలా మాట్లాడాలి ఆయనతో. అబ్రహాంతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడతాడు కదా అనేసి నేను అలా నడుచుకుంటూ వచ్చిన్నాను. అలా 2017కి వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు ఉన్నప్పుడు ఏం ప్రేమను చూశాను, ఇంతవరకు నా చేయదే, నేను అన్ని చేయదు అనుభవాలే. దేవుని ప్రేమించి ఉన్నాను, దేవునితో నడుస్తూ ఉన్నాను, ఎన్నో ఎదుర్కొని ఉన్నాను, ఎన్నో దొంగ పనులు చేసి ఉన్నాను. అంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, జనాల మధ్యలో ఎలా ఉండాలో బాగా తెలుసు. అలా ఒక మనిషి నన్ను వచ్చి, ఏ నువ్వు ఇది చేసావంట కదా, నువ్వు ఇట్లా అంటావు కదా, పలానా అంటావు కదా అని ఎక్కడ అంటారో అలా అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. దానికి తగినట్టుగా నేను నడుచుకొని ఉన్నాను. తర్వాత ప్రభువా ఇది ఇలా చేయడం తప్పేమో అని నేను దేవుణ్ణి అడిగినప్పుడు, దావీదు కూడా కొన్ని చోట్ల ఒక చోట నుంచి తప్పించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆయన కనబడకుండా ఉండడానికి పిచ్చివాడిలాగా గీతలు గీస్తూ వస్తున్నాను. ఒకవేళ దేవుడు నన్ను కూడా అలా చేసి ఉన్నాడేమో అని చెప్పేసి నేను, ప్రభువా నేను కూడా అలా చేసి ఉన్నానా అని అన్నప్పుడు దేవుని యొక్క కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ధైర్యంగా నేను మీ మధ్యలో సాక్ష్యం చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు నన్ను క్రీస్తు ప్రేమకు సాటెవ్వరు అని అన్నప్పుడు, నువ్వు ఇన్ని విధాలుగా చేసి ఉన్నావు, నాకేది మేలు జరగలేదు, మరి నీ ప్రేమ ఎక్కడుందని నేను చూడాలి అని చెప్పేసి నేను ఏడ్చుకుంటూ అవన్నీ ఇమెయిల్స్ నా డైరీస్ అవన్నీ ఏమేమైతే రాసుకొని ఉన్నాను చింపేసి ఉన్నాను. నిజంగా ఒకవేళ నేను పొరపాటు చేసి, నేను ఇంతవరకు అనుకున్నాను నువ్వు నన్ను ప్రేమించలేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నీతో వస్తున్నాను, ఒకవేళ నువ్వు ప్రేమించుంటే నా స్థితి ఇలా ఉండేది కాదు అని చెప్పేసి నేను బాగా ఆ రోజు ఆ వాక్యం ఆ దైవ సేవకులు డెలివరీ చేస్తూ మెసేజ్ చెప్తూ ఉన్నారు, నాకు దుఃఖం ఆగలేదు. నేను రాసుకునేటివి, దేవునితో మాట్లాడుకునేటివి, నువ్వు ఇది ఇస్తావు కదా ప్రభా, నువ్వు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం, నువ్వు ఇచ్చే దేవుడవు, అలా అనుకునేటివన్నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. అంతరంగంలో ఎన్నో పోరాటాలు పోరాడుతూ ఉన్నాను. నేనైతే ఎవరితో కంపారిజన్ చేసుకునేదాన్ని కాదు, కానీ నా దేవుడు నాకు ఇస్తాడు, ఒకవేళ నాకు సామర్థ్యం లేకపోయినా నాకు సామర్థ్యం అనుగ్రహించే దేవుడు అలా నేను అడుగుతూ వచ్చేదాన్ని. కానీ వేరే వాళ్ళతో నాకు కంపారిజన్ నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు నా ప్రొవైడరు నాకు ఇస్తూ ఉన్నప్పుడు వేరే వాళ్ళతో నేను ఎందుకు జెలస్గా ఫీల్ అవ్వాలి, వేరే వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. హీ విల్ గివ్ మీ ద అపాయింటెడ్ టైం, ఆయన టైంలో నాకు ఇస్తాడు అనే ధైర్యం, ఆ విధమైన రిలేషన్షిప్ నాకు దేవునితో ఉండింది. అయితే ఆ సందర్భంలో నేను ఆ నెలంతా ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు, నిజంగా నీ ప్రేమకు సాటెవ్వరు అని నువ్వు అంటున్నావు, మరి ఇవన్నీ విషయాలలో నేను ఎలా నడిచిన్నాను నాకు తెలియలేదు, నేను ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు ప్రభా, ఒకవేళ నేనేమైనా నీకు దూరం అయి ఉన్నానేమో. దట్ వాజ్ మై గ్రేటెస్ట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆ 28 డేస్ దేవునితో నేను ఎలా నడిచిన్నానంటే, నువ్వు ఇలా చేసావు, ఫలాంది అడిగినప్పుడు నాకు ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చావు, వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నా మీద ఇంత భక్తి చేస్తుంది, దీనికి ఇది రాలేదు, ఉద్యోగం రాలేదు, అది రాలేదు, ఇది ఇంత చదువుతుంది కానీ ఏమో రావట్లేదు, ఇలాంటి మాటలు అనిపించుకుంటున్నప్పుడు నేను ఎంత కృంగిపోయినానో, నా దేవుడు నాకేం చేయలేదే అని నేను ఏడ్చుకున్నాను కదా, మరి నీకు కోపం వచ్చిందా ప్రభువా అనేసి ఆ 28 డేస్ నేను అలానే దేవుణ్ణి అడిగిన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. సరిగ్గా మార్చి నెల వచ్చింది. మార్చిలో వాగ్దానం ఏమొచ్చింది తెలుసా, నా మంచితనం అంతయ్యో నీకు చూపిస్తాను, మోషకు తోడైనట్టుగా నీకును తోడైన్నాను అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నిజంగా ఆయన మాట్లాడిన మాట, ఒక మనిషి మాట్లాడితే కొంతకాలం వరకు వాళ్ళు మంచి చేస్తారు, తర్వాత మరలా మర్చిపోతారేమో, కానీ పరిస్థితులను బట్టి వారు ఒకవేళ చేయాలనన్నా సహకరించలేకపోవచ్చేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు.
ఇక అంతే అండి. 2017 నుంచి గాడ్స్ ఫేవర్ నేను చూడడం జరిగింది. అయ్యా నాకు ఇది కావాలయ్యా అని అంటే అన్ని శ్రేష్టమైనటువంటి దేవుడు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాను. ఇక సరిగ్గా ప్రేయర్స్ ఇలా దేవునితో నేను ఒక మంచి రిలేషన్షిప్ కలిగి నా ఇన్నర్ వూన్స్ హృదయంలో గాయపడినటువంటి దేవుణ్ణి నేను మిస్అండర్స్టాండ్ చేసుకొని దేవునికి దూరమైన సందర్భాలు అవన్నిటినీ రిపెంట్ చేసి ఉన్నాడు. నువ్వు పాతవి మర్చిపోమని దేవుడు చెప్పి ఉన్నాడు. ఇంకా అలా మరి నేను ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉన్నాను. అయిన తర్వాత నుంచి దేవుని ఫేవర్ ప్రతి చోట నన్ను తీసుకొని వస్తూ ఉంది. వెళ్ళిన చోటల్లా ఒకలాంటి గౌరవము, ఈవెన్ దైవ సేవకులకు పెద్ద పెద్ద దైవ సేవకులను పరిచయం చేసుకోవడానికి కూడా ఎందుకో దేవుని యొక్క ముఖ వర్చస్సు నా మీద ఉండడం వల్లనో తెలియదు, కానీ అసలు ఒక కొంతమంది దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళలేము. అలాంటిది దేవుడు నాకు అవకాశం అనుగ్రహిస్తూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నాతో నడుస్తూ ఉన్నాడు, నేను ఆయనతో ఉన్నాను అనేది నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. సరిగ్గా ఇంకా మ్యారేజెస్ సందర్భానికి వస్తే ఇంకా నేను అనుకున్నాను మా నాన్నగారు అంటే ఇంకప్పటికి మా నాన్నగారు ఏంటి అంటే మా మదర్ చనిపోయిన తర్వాత మా నాన్నగారు మమ్మల్ని ఎలా రైట్ చేసి ఉన్నారో మాకు బాగా తెలుసు. ఆయన ఎంత సాక్రిఫైస్ చేసుకున్నారో మాకు బాగా తెలుసు. నేను మా నాన్నగారితో మా అమ్మగారితో కానీ మా తోబుట్టులతో కానీ నేను ఎక్కువగా గడపలేదు, కానీ ఆ బాండింగ్స్ అనేది మా నాన్నగారు ఎలా ఉన్నారు ఇతరుల నుంచి సాక్ష్యం వింటూ ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేదాన్ని. ఇలాంటి వ్యక్తికి నేను బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత, నా భాగ్యము. నేను ఆయన బిడ్డగా అనిపించుకోవడము నా ధన్యత అనుకొని నేను చాలా సంతోషంగా గౌరవంగా ఉన్నాను. అయితే ప్రభువా, ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా అడుగుతున్నాను. మా నాన్నగారు కొన్ని విషయాలలో కొన్ని కట్టుబాట్లలో బయటికి రాలేరు. అలా అనేసి బిడ్డకు పెళ్లి చేయకుండా ఉండలేరు. ఆయన ఆత్మక్షాంతి ఉండదు ఒకవేళ ఆయన మరణిస్తే. ఆయన మరుక్షణం, ఆయన చనిపోయిన మరుక్షణమే నన్ను కూడా తీసుకోప్రభా అని చెప్పేసి నేను 2018 నుంచి నేను అలా అడుగుతూ ఉన్నాను దేవునితో. కొన్ని సందర్భాలలో దేవుడు నాకు సమాధానం ఇవ్వకపోయేసరికి మా నాన్ననే నాకు కరెక్ట్ సమాధానం ఇచ్చినాడు. మొదటగా తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు కదా దేవుడు. సో నేను మా నాన్న మాటనే వింటాను, మా నాన్న చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని చెప్పేసి అలా అనుకున్నాను. వివాహ విషయంలో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్. హౌ గాడ్ లెడ్ మీ టిల్ నౌ అనేది నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో కాదు, బంధువులు, రక్త సంబంధికులు, తల్లిదండ్రులు ఎవరున్నా కూడా నీతో నడిచే దేవుడు. ఎందుకంటే నిన్ను భూమి మీదకి తీసుకుని వచ్చిన దేవుడు, నిన్ను ఫలింపచేసే దేవుడు, నిన్ను ఆయన కొరకు వాడుకునే దేవుడు కాబట్టి ఆయన ప్రణాళిక గొప్పదైనది. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము నెరవేర్చువారుగా మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు అనేది నా యొక్క సాక్ష్యం ద్వారా మీకు తెలుస్తుందని నేను ఆశపడుతూ ఉన్నాను. అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నేను మా తండ్రి గారిని ఇట్లా అడుగుతూ మా తండ్రి గారి విషయంలో నేను ఇట్లా అడుగుతూ ఉన్నాను. ప్రభా, మా నాన్న మరణించిన మరుక్షణమే నా యొక్క సమాధి కూడా ఉండాలి, పక్కన ఉండాలి, మా నాది కూడా ఉండాలి, నా సేవం కూడా ఉండాలి అనేసి అలా ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2019లో దేవుడు మరలా నాకు ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. ఎలా అడిగినాడు అని అంటే మా తండ్రి గారి కంటే కూడా ఫస్ట్ మా తండ్రినే, తర్వాతనే దేవుడు, తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నట్టుగా ఉన్నారు కదా. సో నేను లెట్ మీ లవ్ మై ఫాదర్ అన్నట్లుగా నేను అలా అనుకునేదాన్ని. మా నాన్నగారికి మా నాన్నగారు ఏది చెప్తే అలా చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. వివాహ విషయంలో ఆయన ఏం చెప్తే సరేలే, నేనైతే ఒకటే అనుకున్నాను, సీక్రెట్ బిలీవర్గా ఉండి అసలు బయట ప్రపంచం లేకుండా దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే చాలు, మూడు పుట్ల అన్నం పెడితే బట్టలు ఉంటే చాలు అన్నట్లుగా అలా అనుకున్నాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక గొప్పదై ఉన్నది. సరిగ్గా 2019లో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, మరలా వచ్చినాడు. దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేసి ఉన్నాడు వివాహ విషయంలో. ఇంకా ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. ఇంకా నా ఫ్రెండ్స్కి, నాతో పాటు ఉన్న వారికి, నాకన్నా చిన్నవారికి కూడా మ్యారేజెస్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది పెద్దలు అంటున్న మాటలు అదే పట్టిపాకులు ఆడుకుంటేనే అక్కడనే దొరకాల, వాళ్ళే ఉంటారు అంటే కొంతమంది మాట్లాడిన మాటలు మా తండ్రి గారు మాట్లాడిన అంటే మాకు ఇప్పుడు మా బిడ్డని ఎన్నుకున్నాడు దేవుడు, దేవుడు కూడా సిద్ధపరిచి ఉంటాడు అన్నట్టుగా అలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏదైతే నేమిలే అందరూ ఒకటే అన్నట్లుగా అలా మాట్లాడలేదు మా నాన్నగారు. సో మా నాన్నగారి యొక్క ఆలోచన అనేది నాకు క్లారిటీ వచ్చింది.
సో నన్ను దేవుడు ఏర్పడు నేను ఇప్పుడు నేను మా నాన్న సైడ్తో మాట్లాడుతున్నా, ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు ఖచ్చితంగా నా యొక్క వాళ్ళలోనే దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పేసి నేను అలా అనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడుతా, ఇంకా ఇవన్నీ నేను అయితే పోరాడలేను ప్రభు, నాకైతే ఇలాంటివి నేను వెతకలేను చేయలేను, ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి నేను దేవునితో మాట్లాడుతున్నాను. మరి మా నాన్నగారు ఇట్లా ఆశపడుతున్నారు, నేను మా నాన్నగారి ఆశను నెరవేర్చాలా, నీ యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలా, ఎలా ఉండాలి అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఉండింది. ఏది ఏమైనప్పటికీ నువ్వే నడిపించు ప్రభా, నాకు ఈ లైఫ్ చాలు నాయన. నేను కొంతవరకు నేను నువ్వు 33 and a half years నువ్వు భూమి మీద ఉన్నావు కదా, అంతవరకు నా లైఫ్ ఉంటే చాలులే అన్నట్లుగా నేను కొంతమంది ఆత్మలనైనా సంపాదించి నేను పరలోక రాజ్యానికి వస్తాను ప్రభా, నాకు ఇవ్వద్దు నాయన అని చెప్పేసి నేను అలా చాలా డిప్రెషన్గా ఈ మ్యారేజ్ విషయంకి వచ్చేసరికి నేను చాలా ఎంత దేవుడు పుష్ చేస్తున్నా నేను అంత వెనక్కి వెళ్ళేవదాన్ని. చాలా మంది ప్రాఫిట్స్ నీకు ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది అట్లా అనుకునేదాన్ని, వాళ్ళు చెప్పినా వాళ్ళే ఇంకా పెద్ద పెద్ద దైవ సేవకులు అభిషక్తులు చాలా వాళ్ళు చెప్పిన ప్రాఫెసెస్ 100% జరిగిపోతున్నాయి. ప్రవక్తలు నాకు చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళింది దాన్ని కాదు, వాళ్ళు చెప్తున్నా కూడా నేను నీకు మ్యారేజ్ అవుతుందమ్మా, నువ్వు పరిచర్య చేస్తావు, మంచి వ్యక్తి వస్తారు లైఫ్లో, ఇట్లా నీ నువ్వు అనుకున్న దానికంటే కూడా దేవుడు నీకు ఉన్నతంగానే ఇస్తాడంటే మీరు బాగానే చెప్తారు, బాగా షుగర్ కోటెడ్ మాట్లాడుతారు అంటే నేను చాలా హార్డ్ కోర్ పర్సన్ అనమాట ఈ విషయాలలో. అలా ఉన్న నన్ను దేవుడు నన్ను ఎలా మెల్ట్ చేసి ఉన్నాడో ఆయనకే మహిమ కలుగును కాక. అయితే సరిగ్గా కొంతమంది మ్యారేజెస్ ఇంకా 30 years వస్తూ ఉన్నాయి, ఇంకా నీకు ఇంకా కులము అది ఇది డబ్బులు ఉద్యోగము హోదా ఇవన్నీ అనుకుంటే ఎట్లా అవుతుంది, అవి ఎవరో ఒకరిని చేసుకోవాలి పెళ్లి చేసుకోవాలి అనేసి ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. సరిగ్గా కరోనా టైంలో ఇంకా నేను ఒక సిస్టర్ నాకు చాలా మంది పెద్ద దైవ సేవకులు ఎవరైతే ఒక మాట చెప్తే నేను అన్ని విషయాలలో ఇప్పుడు రా సలోమి అని అంటే ఆ సేవకుల దగ్గరికి పరిగెత్తుకుంటా ఆ సిస్టర్స్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళే నేను ఆ సిస్టర్స్ చెప్పినా కూడా నేను వినలేదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా మోటివేట్ చేసి ఉన్నాడు అనేది అది ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయనకే మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ నాకు నన్ను ఆత్మీయంగా నడిపిస్తున్న సిస్టరు ప్రార్థన చేసి ఉన్నారు, నీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, నీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, దేవుని చిత్తంలో మీ యొక్క వివాహం ఘనంగా జరగబోతుంది అనేసి చెప్పి ఉన్నప్పుడు ఆ సిస్టర్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆత్మలో లీడింగ్ లో నేను ఓకే అమ్మే నమ్మే నమ్మే నమ్మే ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత ఇంకా ఆ యొక్క ప్రార్థన నెరవేర్పులోనికి వస్తున్న సమయం ఆ టైంలో వచ్చేసి నేను అనుకుంటూ ఉన్నాను, ప్రభువా నిజంగా వివాహం చాలా క్రూషియల్ ప్రభువా, ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వు, ఏదైనా కొన్ని ప్రార్థన విన్నపాలు ఇవ్వు, రాత్రి మొగలు ప్రార్థన చేస్తాను, దానికి జీతం ఇవ్వు ప్రభువా. మ్యారేజ్ విషయంలోనంటే నేను ఇవన్నీ వాళ్ళని సాటిస్ఫై చేయాలా, వీళ్ళని హ్యాడ్ సాటిస్ఫై చేయాలి, వాళ్ళు ఎలా ఉంటారు, మనం ఎంత సంపాదించినా ఎంత ఇచ్చినా వీళ్ళని ఎవరిని సాటిస్ఫై చేయలేదు, నేను నిన్ను మాత్రం సాటిస్ఫై చేయగలుగుతాను, నీ సన్నిధిలో ఆరాధిస్తాను, మహిమపరుస్తాను, అనేకులకు నీ మాటను చెప్పి ఆదరిస్తాను, అది చాలే ప్రభువా, ఎందుకు ప్రభువా నాకు వివాహం చేస్తావు అని చెప్పేసి అడుగుతున్నా. ఆయన మళ్ళీ మా నాన్నగారు ఆశ నీకు తెలుసు కదా, మరి మా నాన్నగారి ఆశను తీరుస్తావా, ఈ సమయంలో నేను నీ మాట వినాలా మా నాన్నగారి మాట వినాలా అని చెప్పేసి అని అనుకున్నాను. అయితే మా నాన్నగారు ఇలాంటి పోరాటంలో నేను ఉంటూ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి మనస్తత్వంతో ఉన్నప్పుడు నాకు వివాహ విషయంలో దేవుడు కొన్ని విషయాలు మంచి మంచి ప్రపోజల్స్ వస్తూ ఉన్నా కూడా నేను ఇది సరే ఇంకా నేను సిద్ధపడుతున్నాను, అమ్మో మ్యారేజ్ కాకపోతే ఇంకా ఎలా ఉంటుందో పరిస్థితి, అందరు ఇలా ఉంటుంది, ఎలాంటి నిందలు వస్తాయో తెలియదు, దానికి భయపడడం స్టార్ట్ అయ్యింది నాకు. అలా స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అడుగుతున్నాను ఇంకా సరే ఏదైనా కానీ దేవుని చిత్తంలో ఉంది అని అంటే నేను ఎలా ఉన్నాను అనేది కాదు, వాళ్ళు ఎవరినిచ్చినా కూడా ఏ పర్సన్ ఇచ్చినా కూడా లెట్ మీ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అనే మూమెంట్లోకి నేను వచ్చినాను. అలా వచ్చినప్పుడు సరే ఏదైనా ప్రపోజల్ వచ్చిందా సరే, కాకపోతే ఇంకా అంతకుముందు ప్రార్థనలు ఎలా ఉండేది అని అంటే నీ చిత్తంలో ఉన్న వ్యక్తి మాత్రమే రాంగ్ ప్రపోజల్స్ రాకూడదు, నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నాకన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయేసి నేను ముడుచుకొని భయపడుకుంటా నేను నా కుటుంబం అంతా ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే నేను నా సిస్టర్ని నేను చూసి ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలు. ఒకవేళ నాకు తక్కువగా ఉన్న వ్యక్తులను వచ్చినంటే నేను స్ట్రగుల్ అయ్యేసి దేవుడు ఎందుకు పెళ్లి చేసినాడో అని నేను అనుకోకూడదు. ఈ విషయాలు అయితే దేవుని సన్నిధిలో అడిగిన్నాను. అయితే దానికి ముందుగా
నా విషయంలో ఇంకా పెళ్లి నేనైతే చాలా వరకు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మరుక్షణం నేను నా ఆత్మను తీసుకో అలా ఆయన ప్రాణం విడుస్తూ ఉండగానే ఆయన తృప్తి అంటే నా బిడ్డకు పెళ్లి చేయలేదనే బాధ లేకుండా మేము మాట్లాడుతూ మాట్లాడుతూనే మేము చనిపోవాలి అని చెప్పేసి నేను కొన్ని గంటలు ప్రార్థన చేసుకుంటాం దినాల్లో. చాలా వరకు వివాహాల విషయంలో వస్తున్న ఇబ్బందులు, మ్యారేజెస్ సరిగ్గా దేవుని చిత్తంలో లేకుండా పెద్దల నిర్ణయాలతో ఈ విన్న స్ట్రగుల్స్ అన్ని నేను చూసినాను. ఆ విషయంలో నాకు తెలిసినంత వరకు కొన్ని వందల ప్రేయర్ రిక్వెస్ట్లు నేను ప్రేయర్ చేసి ఉన్నాను అనేసి నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఆయన కృప సింహాసనం మీదట. నిజంగా ఆ ప్రార్థనలు ఆ విధంగా నేను ప్రార్థన చేసి ఉన్నందుకేనేమో దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నా పట్ల నెరవేర్చబడి ఉన్నది. నా మటుకైతే నా విషయంలో నేను ప్రార్థన చేయలేదు, అయ్యా ఈవిడ వివాహ విషయంలో మీరు జోక్యం చేసుకోనండి, మీరే తండ్రిగా ఉండండి, ఎలియాజర్ లాంటి వ్యక్తులను మీరు లేవనెత్తండి, ఇలాంటి ప్రేయర్ పాయింట్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ప్రేయర్ పాయింట్స్, అసలు చైన్ ప్రేయర్స్ అంట, 3 డేస్ ప్రేయర్స్, 7 డేస్ ప్రేయర్స్, 10 డేస్ ప్రేయర్స్, 21 డేస్ ప్రేయర్స్ ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాము. మళ్ళీ 3:30 ప్రేయర్స్, 4 o'clock ప్రేయర్స్ ఇలా ప్రార్థన, ఇట్లాంటి చైన్ ప్రేయర్స్ చాలా చాలా వరకు నేను చేసి ఉన్నాను. కొంతమందికి వివాహ విషయంలో నేను ఇనిషియేట్ చేయడము, వాళ్ళ యొక్క వివాహాలు ఘనంగా జరగడము, ఆశ్చర్య రీతిగా జరగడం అనేది కూడా ఆ పీరియడ్లో జరిగిపోయింది. నా విషయానికి వచ్చి ఉన్నప్పుడు నేను నువ్వు నన్ను అవమానానికి అప్పచెప్పవు, నిందలకు అప్పచెప్పవు, ఎందుకంటే నువ్వు పెళ్లి చేస్తున్నావు, నీ నామానికి మహిమకరంగా చేస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి బాగలేడు, బాగున్నాడు, నేను బాగలేను, అతను బాగుండి, నా అతను బాగలేకుండా నేను బాగుండి, ఇలాంటి కాంప్లికేషన్స్ ఫినాన్షియల్ విషయమైనా, వ్యక్తిత్వం విషయంలోనైనా, నేను ప్రేమించే విషయంలోనైనా, మేముండే హోదా విషయంలోనైనా ఇవే అడిగినాను. నేను ఎలా ఉంటే ఓకే అనగలుగుతానో అలాంటి ప్రపోజలే తీసుకోరా ప్రభువా. నేను దేవుని ఇలానే స్పెసిఫిక్గా అడిగినాను, ఒకవేళ నాకు ఎక్కువ ఇస్తే నేను ఎలా ఉంటాను, దావీదు ప్రార్థన చేసినట్టుగా నేను వివాహ విషయంలో ఇలానే అడిగి ఉన్నాను. నిజంగా మీకు ఆశ్చర్యం ఏంటో అంటే ఈ యొక్క వివాహ విషయంలో ఒక ప్రపోజల్ వచ్చింది. ఆ ప్రపోజల్ మామూలుగా అందరి చాలా వరకు అప్పటికి మా ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు ఆన్లైన్లో వచ్చిన ప్రపోజల్స్, అందులో మా పేరెంట్స్ అడిగే విషయం ఫస్ట్ ఏదైనా ప్రొఫైల్ ముందు చూపించిన వాళ్ళు అడిగేది ఆ మాటతోనే ఇంకా అది డిస్క్వాలిఫై అవుతుంది. అందుకోసం అనేసి నేను ప్రపోజల్స్ నేను ఇంకా నేనే స్టార్ట్ చేసుకున్నాను. నేను నా యొక్క ప్రపోజల్స్ నేనే స్టార్ట్ చేసుకున్నాను, ఒక చోట ప్రొఫైల్ క్రియేట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత ఇలాంటి మోసాలు ఇలా ఉంటూ ఉంటాయి బయట నేను వింటూ ఉన్నాను, ఏంటి ప్రభువా పేరెంట్స్ ఉండి ఇట్లా చేస్తారు, ఇప్పుడు మా నాన్నగారు ఆయన వెతికి చూసి ఆయన తీసుకొచ్చిన సంబంధాలు అవి సెట్ కావు అని చెప్పేసి మా సిస్టర్ వాళ్ళే రిజెక్ట్ చేసి ఉన్నారు, ఆ అమ్మాయికి సెట్ కాదు అని చెప్పేసి రిజెక్ట్ చేసి ఉన్నారు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నేనేం నాకెంత జ్ఞానం ఉంది, నేనేం చేయగలుగుతాను అని చెప్పేసి నేను దేవుణ్ణి అడిగిన్నాను. అలా అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయపడకు భయపడకు, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, మోషకు తోడైన దేవుడను నీకును తోడయ్యున్నాను, నువ్వు ముందుకు నడువు, ముందుకు సాగు అనేసి దేవుడు నాతో వివాహ విషయంలో మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్న ప్రతి విషయంలో ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు సేవకులంట, విశ్వ వాళ్ళకు సంఘం ఉందంట, ఇలా ఉందంట, నేను పోవాలా వద్దా, నాకు వద్దు ప్రభువా, ఒకవేళ వాళ్ళు ఇలా క్వశ్చన్స్ అడుగుతారేమో, నాకు వచ్చిన ప్రాబ్లం అంతా అందరితో మింగిల్ అవ్వలేకపోవడము, ఇంకొకటి వచ్చేసి ఒకటి తక్కువ లేక తక్కువగా ఉన్నా కూడా కొన్ని ప్రోటోకాల్స్ లో నేను అంటే కొన్ని విషయాలలో నేను అలా పెరగడం నా నేచర్ ఏమో, దానివల్ల నేను అడ్జస్ట్ అవుతానో లేదో అనే భయం అన్ని నేను చెప్తూ వస్తూ ఉన్నాను దేవుని, భయపడకు నేను నిన్ను కంఫర్ట్ చేస్తాను. ప్రతి సండే నేను దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని స్వరమును నేను వింటూ ఉన్నాను. ప్రతి సండే ప్రతి సండే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో ఆశ్చర్య రీతిగా నేను దేవా ఇదేనా మీ చిత్తంలో ఉంటే కదా నాకు నాకు కనబడ నీవు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారు, ఎక్కడి నుంచి వస్తారు, ఏం మాట్లాడతాము అనేసి దేవుడు నాకు తెలియచేసి ఉన్నాడు. దానికి మించి నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా అడిగినానో అదే విధంగా నాకు దేవుడిచ్చిన నా యొక్క మ్యాన్ ఆఫ్ లైఫ్ ఆ వ్యక్తిని కూడా దేవుడు నీకు ఇలాంటి వ్యక్తి వస్తారు అనేసి ఆల్రెడీ నా యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిఫైన్ చేయడం, పెద్ద పెద్ద ప్రాఫిట్స్ డిఫైన్ చెప్పడము, వాళ్ళు ప్రోప్ చేయడము జరిగింది. ఆ కన్ఫర్మేషన్ అనేది, ఆ జర్నీ అనేది చాలా చాలా ట్రిమెండస్. ఒక విషయం అనేది కాదు, వేరే వాళ్ళు చెప్పేదానికనంటే, దైవ సేవకులు చెప్పేదానికనంటే
నాకు నాకుగా దేవుడు నాకు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కన్ఫర్మేషన్స్ అని అంటే, ఇంతకు ముందు మీరు సునీత యొక్క సాక్ష్యం కూడా మీరు విన్నారు, తను ఎలా పోరాడినదో. నేను నా వంట సునీత నా దగ్గర లేకుండా ఉండింది. ఆ టైంలో నేను ఒక్కదాన్నే దేవుని సన్నిధిలో పోరాడుతున్నాను, పోవాలా వద్దా, మాట్లాడాలా వద్దా, ఏం మాట్లాడాలి, ఏంది మాట్లాడాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఫేకా రియలా, ఇవన్నీ జనరిక్ గా మనము ఎలా అడుగుతామో, వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని చెప్పేసి నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటి కాదు 100 క్వశ్చన్స్ అడుగుతూ వచ్చినాను దేవుని. ప్రతి ఒక్క విషయంలో ఈ యొక్క 6 దినాలలో వచ్చిన 600 క్వశ్చన్స్ కు ఆయన ఇచ్చిన సమాధానం 7 దినమున అలాంటి గొప్ప సమాధానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా దేవుని యొక్క వివాహ విషయంలో లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను ఒక తోమ లాంటి దేవుణ్ణి గాయంలో ఉన్నాం, చేతిలో ఉన్న గాయంలో ఏలు పెట్టి చూస్తే గానీ నేను నమ్మను అన్నట్టుగాను, ఇది నిజంగా అంత దేవుడు చెప్తూ ఉన్నా కూడా ఇది నిజంగా నీ చిత్తంలో జరుగుతుంది, నువ్వు చేస్తూ ఉన్నావు అని అంటే నువ్వే ముందుకు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి నేను దేవుని అడుగుతూ ఉన్నాను. అక్కడికి నేను కొంచెం డబ్బులు ఎత్తి పెట్టుకొని ఉన్నాను. అప్పటికి నాకు ఆన్సైట్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఈ అబ్బాయి గురించి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. నేను ఆన్సైట్కి వెళ్ళిపోయేసి పోస్ట్ పోన్ చేసుకొని మరలా వచ్చి వివాహం చేసుకుందాము అని చెప్పేసి అలా చెప్దాము, ఇప్పటికి అక్కడికి అయిపోతుంది, ఏమైతే ఏమైంది, ఇంకంతే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించడం జరిగింది, ఇది నా చిత్తంలో జరిగిస్తున్నాను, నీకు ఏ కొదవ ఉండదు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. ఇది నత్తివాడైన మోషతో ఎలా నడిపించి మాట్లాడి ఉన్నాను, నీతో నేను నడుస్తాను, నీ యొక్క వివాహ విషయంలో నీకున్న ప్రాబ్లమ్స్, నీకున్న డౌట్స్ అన్నిటినీ నేను నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడిన తర్వాత, సరిగ్గా నాది 10th November మ్యారేజ్ అయితే 8వ తేదీన నేను ఇంకా చెప్పకుండా ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక జస్ట్ నేను ఒక డాక్యుమెంట్ పంపిస్తే అయినా నేను ఆన్ సైట్ లో ఉండిండాల్సింది. తర్వాత వచ్చే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తానో నాకు తెలియలేదు. అది దేవుడు నాకు కళ్ళకు కట్టినట్టుగా నా జీవితంలో నేను ఎక్కువ సినిమాలు కానీ సినిమా థియేటర్లో కానీ నేను సినిమాలు కానీ చూసిండేది దాన్ని కాదు. కానీ 70mm థియేటర్ ఎలా ఉంటుందో, ఆ స్క్రీన్ ఎలా ఉంటుందో, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది చూపించినాడు. అప్పుడు నేను దేవునికి సరెండర్ అయ్యాను, ప్రభా నన్ను క్షమించు అనేసి. ఇంకా ఎప్పుడు నేను ఇలా చేయను, దేవుడు నన్ను ఎంతగా మాట్లాడుతున్నాను, నేను నా చిత్తంలో నేను చేస్తున్నాను, నువ్వు భయపడకో, నీ తల్లిదండ్రుల కంటే నేను నికటంగా నేను ప్రతిదీ నేను సపర్యలు నేను చేస్తాను అనేసి దేవుడు నాతో మాట్లాడు. ఆయన నన్ను పోషించి సహాయం చేసినాడు. ఇంకా వివాహ విషయంలో రావాల్సిన ఆర్థిక విషయంలో కూడా అసలు రావాల్సిన డబ్బు నా దగ్గరికి రాలేదు, చాలా భయపడుతూ ఉన్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన, ఎందుకంటే ఆయన వివాహం కదా, నువ్వు చేస్తున్నావు సో యూ ఓన్లీ ప్రొవైడ్, ఇలానే ప్రార్థన చేసుకున్నాను, నువ్వు చేస్తున్నావు నాకు నచ్చినది కాదు, నీ ఇష్టంలో ఉండేది, నీకు ఏది బాగుంటుందో అదే ఇవ్వు అంతే, ఇట్లా అడుగుతూ వచ్చిన్నాను. అయితే దేవుడు ఆ మనీ విషయంలో కూడా నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా ఫైనల్ విషయం ఏంటి అని అంటే, వివాహ విషయంలో మీకు మీ బంధువులు వస్తారో లేదో, బంధువుల కొట్లాటలు వివాహంలో ఎలాంటి కొట్లాటలు మీరు చూసి ఉన్నారో, గొడవలు చూసి ఉన్నారో, ఎలాంటి అబ్జెక్షన్స్, ఒకరి మాట పడక ఏదో ఒకటి చేయాలి అనేసి ఎలా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. కానీ ఎందుకంటే నువ్వు అమ్మాయి మా ఇంటి వాళ్ళలో గొడవలను నేను చూసినాను, ప్రభా ఇలాంటిది అయితే వద్దు, ఇలా చేస్తూ ఉన్నావంటే మనుషుల నిర్ణయము, దిస్ ఇస్ నాట్ యువర్ థాట్ అనేసి నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. ఎంత పీస్ఫుల్గా అంటే పెద్ద పెద్ద దైవ సేవకులు రావడము, అది ఆ వివాహము ఘనంగా జరగడము, ఇంకా దైవ సేవకులు పరిశుద్ధులు ఆత్మీయ బిడ్డలతోనే నా యొక్క వివాహము దేవుడు జరిగించినాడు. ఇంకా దానికి ఇంకా అదే విషయం నా యొక్క జీవితంలో నా చేదు అనుభవాలు, నా నెగిటివ్స్ అక్కడితో నాకుతో సమాప్తమైన, నాకు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన నా యజమానుని విశ్వాసంలో నేను లోకానుసారమైన ఎంత నెగిటివ్ జీవితం నేను చేసి ఉన్నాను, దేవునిలో అంత ఉదకస్తాను, దేవుని మాటల్లోను విశ్వాసంలోను ఫెయిత్లోను అంతగా మంచితనము దేవుని యొక్క దేవునితో నడిచింది, దేవుని మాటకు లోబడి జీవించిన వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహించిన, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఒకవేళ ఏ పరిస్థితుల గుండా మీరు వెళుతూ ఉన్నారు, చాలా సమయం నేను తీసుకొని ఉన్నాను, దయచేసి క్షమించండి. ఈ సమయంలో మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాను పరిశుద్ధాత్మ దేవునికి మీరు సబ్మిట్ చేసుకునగలుగుతూ ఉన్నట్లయితే ఆయన నడిపించువాడు.

లేఖను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

అందరం పాడదాం. నాది మాట చెప్పండి, అవమానము అందరు నేను అబ్బా నేను నీ బిడ్డను, ఏసయ్యా నేను నీ బిడ్డను, ఎన్నడు నా పరిచర్యలో అవమానం అందను. అందరం కలిసి పాడదాం.

మరొకసారి, ఏ మేలు నాకు, ఏ మేలు నాకు. ఈ మాట నమ్మిన వారు మాత్రమే గట్టిగా, ఏ మేలు. అందుకే అవమానమొందను నేను, అవమానమొందను అబ్బా, నేను బిడ్డను.

అందరం కలిసి అవమానమొందను, అందరం స్వరమేత్తు అవమానము. కొంచెం

ఈ రోజు వరకు మనమంతా క్షేమము. మీకు తెలిసిందో లేదో కానీ మా తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో అక్షరాల 300 మంది సేవకులు చనిపోయారు. 300 మంది సేవకులు ఒక్క కరోనాతో చచ్చిపోయారు. 300 మంది దేశవ్యాప్తంగా 10 లక్షల మంది చచ్చిపోయారు. కానీ ప్రభు మనల్ని ఎందుకు ఉంచాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం చేయాల్సిన పని ఏదో మిగిలి ఉంది. నమ్మిన వారు మాత్రం ఆమెనానండి. అన్ని 100 మంది ఉంటే నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. అంటే ఏదో చేయాల్సిన పని ఉంది. యాకోబు కుటుంబంలో అందరూ గొర్రెలు కాసుకునేవాళ్ళే, కానీ ఒక్క యోసేపు మాత్రమే రాజసింహాసనం ఎక్కగలిగాడు. దావీదు కుటుంబంలో అందరూ సైనికులు గొర్రెలు కాసుకునేవాళ్ళు, దావీదు మాత్రమే చక్రవర్తి అవ్వగలిగాడు. ఈ రోజు వరకు మనం సజీవంగా ఉన్నామంటే ప్రభు ఏదో చేయబోతున్నాడు మన పరిచర్య ద్వారా. నమ్మిన వారంతా 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని కుదిరితే లేచి నిలబడి ఒక్క నిమిషం అందరం ప్రభువుని ఆరాధిద్దాం. నా కాపరి పైనందునా

అందరూ స్వరం ఎత్తాలి, నా కాపరి వైన నా కాపరి రీబాలామా శబాలాలా రామహందన్యానా మజ్య హల్వో శకాల మందే జ్యహానా ఓ మా సంపద పైనందు రీబాలాలా మా శబ్లహతు జహానా నందే జ్యానా.

కొండ మీదకి దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి, మోషేతో ముఖాముఖిగా మాట్లాడిన దేవాది దేవుని సన్నిధి, కర్మేలు కొండ మీదకి దిగి వచ్చి నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని తెలియజెప్పిన దేవాది దేవుని సన్నిధి, ఆదిమ సంఘం మేడగది మీద ఆరాధిస్తుండగా దిగి వచ్చిన దేవాది దేవుని సన్నిధి,

ధన్యవాదాలతో మాట్లాడుతూ కొద్ది నిమిషాలు సేవకులైన మాట్లాడాలి. పరలోక భాషలతో అన్య భాషలతో మాట్లాడుతూ.

తండ్రి మీకు మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావము కలుగునుగాక. మీరు నడిస్తే అద్భుతాలు జరిగినాయి నాయన, నిలబడితే అద్భుతాలు జరిగినాయి నాయన, పడవలో పొడుకునుండగా కూడా అద్భుతాలు జరిగాయి అయ్యా. మీ ఉమ్మి అద్భుతం చేసింది నాయన, మీ చూపు పేతురు అతను స్వస్థపరిచింది నాయన. అయ్యా అటువంటి అద్భుతాలు మా ద్వారా కూడా జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఈ రాత్రి మా పరిచయంలో అటువంటి మార్పు చూచేందుకు కృపణిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు వందనాలు. పరిచర్యలో సమృద్ధినిస్తున్నందుకు స్తోత్రం. నెమ్మదినిచ్చి క్షేమాన్ని ఇచ్చిన వాడు ఈ రాత్రి మీరే హెచ్చాలి, మేమే తగ్గాలి నాయన. మీకే మహిమ ఘనత ప్రభావమును చెల్లిస్తూ ఈరోజు కూడా మేమే నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని మించే ఇచ్చిస్తూ నా ప్రభువు నువ్వు ప్రిరక్షకుడు, అసలు ఓట మెరుగని పాప మెరుగని ఇచ్చిన మాట ఎంతవరకు తప్పని రోషం కలిగిన యేసు క్రీస్తు ప్రభు నామని మనవలన్నీ ఇప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. రెండు చేతులు పైకి తీసేకి గట్టిగా మంచికి ఒక స్తోత్రం.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది. ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్మలను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్మలను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్మలను దీవించండి. మమ్మల్ని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో, పరలోకములో వలనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సువని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్కచెల్లెండ్లు, అన్నదమ్ములు, వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై, అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జన నష్టము కలగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని, ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిలు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్టచివరిసారి బైబిలును చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ బైబిలును ధ్యానిస్తూ
సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబులు ఎంతో ప్రయోజనకరం. ఒడుదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. బైబిలు గ్రంథానికి మరే గ్రంథమూ సాటిరాదు. కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు. దేశాలే కాదు, జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు, పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు, న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను, లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును, అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు, కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిలు గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిలు జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి, ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిలు తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు, దేశ భాషలకు, సంస్కృతులకు బైబిలు అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము, సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకపోతాయి.
గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథము బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు, ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజము బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు? గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు. పరస్పర వ్యాఘాతం బొత్తిగా లేదు. అంతగా అయితే ఈ 40 మందిలో ఒకరిద్దరూ పరస్పరం కలుసుకుని ఉండవచ్చు. బైబిలు గ్రంథమంతా ఒకే పుస్తకమా అన్నట్లు వీరందరూ రాయటం జరిగింది. దేవుడే వారి చేత అలా రాయించాడు. ఈ గ్రంథం మొత్తం ఎట్టి లోపమూ లేని రచన. ప్రతి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు, దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైన వారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన, కాని మానవుని ద్వారా, మానవ సాధనము ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది, వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును, ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు. అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము, ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవగ్రంథం, దైవరచితమైన గ్రంథం. బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది, సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన, అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు, నీతో నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు చెప్పిందే ఇప్పుడూ చెప్తున్నాడు. అలనాడు భూమ్యాకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు, మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి
బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు, అయినా ఆయన మానవుడయ్యాడు. మనుష్యులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబులు వాక్యం. బైబులు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు, ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబులు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసు దేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే. నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి పలుకుతుంది. బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిల్ వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిల్ను తాము చదవరు, ఇతరులను చదవనియ్యరు. ఎంతమంది ముట్టడించినా బైబిల్ను ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిల్ ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు, బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము, ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో 1/4 ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు ఆహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు.
నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతణ్ణి చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్నా బాణం అతనికే తగిలింది, అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు, ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది. ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం. దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము, బలపడుతున్నాము. నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు. జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది. మిమ్మలను మహిమపరుస్తున్నాం. మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము. ప్రభు, మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము. మమ్మలను బలపరచండి, మీరే మహిమ పొందండి. ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి. 66 గ్రంథాలు, ప్రతి గ్రంథము, గ్రంథములోని ప్రతి అధ్యాయము, అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు, మమ్మలను బలపరచు, మహిమ పొందు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించు. మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని, వాక్యము మాలో సమృద్ధిగా నివసించున్నట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com.
1: తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. 5వ అధ్యాయంలో దెబోరా బారాకు రాజు కలిసి ఆలపించిన కీర్తనను గురించి వింటాం. దెబోరా ఇస్రాయేలీలకు ఒక తల్లిగా, ఆమె యొక్క సామర్థ్యము, న్యాయాధిపతిగా గొప్ప లక్షణాలు ఈ భాగంలో మనకు కనిపిస్తాయి. దెబోరా ఇస్రాయేలుకు తల్లి, వారి ఆత్మలకు సమాధానాన్ని కలిగించింది. ఈ గొప్ప సమాధానపు ప్రయోజనాలను పంచుకున్న వారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని ఆమె పిలుపునిచ్చింది. పునరుద్ధరింపబడిన వారు స్తుతులు చెల్లించాలి. ఇది ప్రభువు కార్యం. ఆయన కార్యాలను బట్టి శత్రువులు అంతరించారు. శ్రమల కాలంలో దేవుని శాసనాలు వారికి జీవమిచ్చాయి. విశ్వాసి దేవుని కృపాసనం వద్దకు రాకుండా సాతాను ఎల్లవేళలా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. తన ప్రజల పట్ల దేవుని కృపను గమనించండి. బలహీనులకు సహాయం చేయడము దేవుని యొక్క నైజం. ఇక 6వ అధ్యాయంలో మనము ఇశ్రాయేలులను బాధ పెట్టిన మిద్యానీయుల నుండి విడుదల కలగజేయడానికి దేవుడు న్యాయాధిపతిగా లేవనెత్తిన గిద్యోనును గూర్చిన ప్రస్తావనను ఇందులో వింటాం. దేవునికి గిద్యోనుకు మధ్య జరిగిన విశిష్టమైన సంభాషణను గూర్చి వింటాం. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతుల గ్రంథం 5-6 అధ్యాయాలు. సంగ్రహంగా వినండి. 5వ అధ్యాయంలో మొదటి నుండి, ఆ రోజు దెబోరా బారాకు కలిసి ఒక పాట పాడారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి. ఇశ్రాయేలుకు నేను తల్లిని, ఇశ్రాయేలు అధిపతుల ఎడల నాకెంతో ప్రేమ అంటూ ఇశ్రాయేలు సాధించిన ఘన విజయాలను దెబోరా పేర్కొన్నది. ప్రియశ్రోతలు, దెబోరా మామూలు వ్యక్తి కాదు. ఆమె ఒత్నీయేలు కంటే గొప్పది. సామర్థ్యంలో, వివేకంలో, భక్తిలో ఈమె బారాకు రాజుకేమీ తీసిపోదు. దేవుని సాయంతో స్త్రీలు పురుషులను మించి గొప్ప కార్యాలు చేయగలరు అనడానికి దెబోరా గొప్ప నిదర్శనం. దేవుడు అప్పగించిన పని స్త్రీలు గాని పురుషులు గాని నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవునికి మహిమ. బారాకు పిరికి రాజు. దెబోరా బారాకుకు స్ఫూర్తిని, సాహసాన్ని అందించింది. దెబోరా అబల కాదు, సబల. ఇది దెబోరా పాట. బారాకు ఆమెతో కలిసి ఈ పాట పాడాడు. ఆమె ఇప్పుడు న్యాయాధిపతి. ఉన్నత పదవీ బాధ్యతలను దేవుని నుండి స్వీకరించింది. తన పిల్లలు పాడైపోతుంటే దెబోరా మాతృహృదయం గోడుగోడున ఘోషించింది. 85వ కీర్తన 10వ వచనం. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఒకదానితో ఒకటి మాట్లాడుకోవటం లేదు. ఒకదాని నుండి ఒకటి దూరంగా తొలగిపోతున్నాయి. యుద్ధానికి రమ్మని అధిపతులకు దెబోరా పిలిపిస్తోంది. రానివారే భక్తిహీనులు. 11వ వచనం నుండి, సాధారణ ప్రజలు కూడా యెహోవా నీతి క్రియలను ప్రకటిస్తారు. గ్రామీణ ప్రజలు కూడా యుద్ధ నినాదాలు చేస్తారు. మేల్కో దెబోరా, బారాకు మేల్కో, కీర్తన పాడు అంటూ దెబోరా గోత్రాలన్నిటినీ పేరు పేరు వరుసన యుద్ధానికి రమ్మని పిలుస్తోంది. ఇశ్రాయేలీయులు శత్రువులను జయించిన విధానాన్ని తన పాటలో ఎంతో ప్రశంసించింది. దెబోరా బారాకును ప్రోత్సహిస్తున్నది. పదండి, ముందుకు పదండి అంటూ ప్రజలను హెచ్చరిస్తోంది. దెబోరా పిలుపు విని గోత్రాల వారు వస్తున్నారు, యుద్ధంలో చేరుతున్నారు. అయితే కొన్ని గోత్రాల వారు రాలేదు. రూబేనీయులు గైరుహాజరు. ఆత్యయిక పరిస్థితిలో వీరు ముఖం తప్పించారు. పిలుపును పెడచెవిని పెట్టారు. ఇశ్శాఖారు గోత్రికులైతే వచ్చారు. దాను వ్యాపారం చేసుకుంటున్నారు. ఆషేరు సముద్ర తీరాన హాయిగా ఉండిపోయాడు. జబులూను నఫ్తాలి గోత్రికులు వచ్చారు. ఒకప్పుడు ఇశ్రాయేలుకు శత్రువులైన వారు ఇప్పుడు మిత్రులయ్యారు. మెగిద్దో వాగు వద్ద వారు సహాయపడ్డారు. ఈ స్థలమే ఒకనొక రోజు హార్మిగద్దోను యుద్ధ రంగ ప్రదేశమవుతుంది. ఆకాశ నక్షత్రాలు కూడా యుద్ధంలో పాల్గొన్నాయి. న్యాయాధిపతులు 5:22 నుండి యహోవా దూత అన్నాడు, మే రోజును శపించండి. యహోవాతో వారు సహకరించలేదు. యాయేలు గొప్ప మహిళ, ఆమెకు జేజేలు. గుడారపు మేకులను సీసెరా కణతల్లోకి దిగగొట్టింది. యహోవాకు శత్రువులైన వారందరూ అలాగే నశిస్తారు. ఆయనను ప్రేమించేవారు ఉదయకాల సూర్యుని వలె ప్రకాశిస్తారు. వారు ఈ పాటను ఎంతో శ్రావ్యంగా పాడారు. ఆ తరువాత దేశము 40 ఏండ్లు నిమ్మళంగా ఉంది. ఇది దెబోరా పాట. ప్రియ శ్రోతలు వింటున్నారా? ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి లేనివారు ఈరోజును కూడా ఎందరో ఉన్నారు. గమనించండి, యాయేలు వీరనారి, బారాకు పిరికివాడు. యాయేలు కత్తిపట్టలేదు, సుత్తే మేకు చేతబూని భయంకరుడైన శత్రువు కణతల్లోకి దిగగొట్టింది. అతని తలను బద్దలు కొట్టింది. అయినా దెబోరా మాతృహృదయం విలవిల్లాడింది. సీసెరా తల్లి పుత్రశోకంచేత ఎంత తల్లడిల్లిపోతోందో గదా అని తలంచుకొని బాధపడింది. ప్రియ సోదరి, నీవు ఒక దెబోరావైతే ప్రభువు కృపలను గానంచేస్తావు. సంగీతం ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర వహించింది. దెబోరా పాడిన పాట విజయగీతిక. ఇది దేవుని మహిమను గురించిన పాట. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా నిరుత్సాహపడకూడదు. దేవుణ్ణి స్తుతించాలి. పదండి, ముందుకు పదండి. పదం పాడుతూ, కదం తొక్కుతూ పదండి ముందుకు అంటూ దెబోరా బారాకు యుద్ధగీతాన్ని ఆలపించారు. యుద్ధానికి రానివారెవరు? రూబేను, గాదు, మనషే, దాను, ఆషేరు. వీరు యుద్ధానికి రాలేదు. వారికి దేవునియందు విశ్వాసం లేదు. వీరి అవిధేయత ఎంతైనా విషాదకరమైనది. 68:1-2 దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించెదరుగాక. శ్రోతలు, ఇప్పుడు మనం న్యాయాధిపతులు 6:1 వచ్చాము. యెహోవా 7 ఏండ్లు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు. పంటకాలంలో మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలీయుల పంటను నాశనం చేయసాగారు. ఇశ్రాయేలీయుల పశువులను హతం చేశారు. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. దేవుడు వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడాడు. మీకు నేనింతవరకు క్షేమము భద్రత కలుగచేశాను. శత్రువుల బారి నుండి మిమ్మలను కాపాడాను. అన్యదేవతలను పూజించకండి అని నేను చెబితే మీరు నా మాట వినలేదు. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో మనకు గిద్యోను కనపడుతున్నాడు. ఈ న్యాయాధిపతి బహు విచిత్రమైన వ్యక్తి. ఒక మామూలు మనిషి, న్యాయాధిపతుల గ్రంథం కాలం నాటికి ఈజిప్టు దేశం రాజకీయంగా చాలా బలహీన దశలో ఉంది. అప్పటి ఫరోలు పిరికి పందలు. వలస రాజ్యాల మీద ఈజిప్టు పూర్తిగా తన అధికారాన్ని కోల్పోయింది. మృత సముద్రానికి తూర్పున దక్షిణాన దోపిడిగాండ్ల ముఠాలు చెలరేగాయి. వీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యకు వచ్చి దోపిడి చేయసాగారు. మిద్యానీయ అమాలేకీయ ప్రాంతపు దోపిడిగాండ్ల బెడద ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా నియమించాడు. ఇశ్రాయేలీయులు దొంగల దౌర్జన్యానికి భయపడి పారిపోయారు. గుహలలో దాక్కున్నారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొర్రపెట్టారు. మిద్యానీయులు మిడతల్లాగా వచ్చిపడుతున్నారు. దేవుడు గిద్యోనును లేపాడు. ఈ గిద్యోను మనష్షే గోత్రికుడు. 11వచనం దేవదూత గిద్యోనును కలుసుకుంటున్నాడు. ఆ సమయంలో గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా రహస్యంగా గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుకుంటున్నాడు, అనగా గోధుమలను పొట్టును వేరుచేసుకుంటున్నాడు. దేవదూత అన్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యహోవా నీకు తోడై ఉన్నాడు. గిద్యోనన్నాడు, అయ్యా ఏలినవాడా, యహోవా మాకు తోడై ఉంటే మాకీ బాధలెందుకొస్తాయి? వెనకటి అద్భుత కార్యాలన్నీ ఇప్పుడేమయ్యాయి? మమ్మలను ఈ విధంగా మిద్యానీయుల చేతికి దేవుడెందుకప్పగించాడు? అప్పుడు యహోవా అతనితో అన్నాడు, నేను నిన్ను పంపుతున్నాను, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు, వెళ్ళు. గిద్యోను అన్నాడు, ప్రభూ, నేను అనామకుణ్ణి, మనష్షే గోత్రంలో నా కుటుంబం ఎన్నికలేనిది, నేను అల్పుణ్ణి. యహోవా అన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను గదా, ఒక్క మనిషిని తారసిల్లినట్లు మిద్యానీయులందర్నీ ఒక్క పెట్టున హతం చేస్తావు చూడు. గిద్యోనన్నాడు, అయితే నీవు నాకు ఒక సూచన చూపాలి. సరే, వెళ్ళి అర్పణతో తిరిగిరా, ఈ మస్తకి వృక్షం కింద ఇక్కడే ఉంటాను. గిద్యోను అలాగే వచ్చాడు. బలిద్రవ్యాన్ని రాతిమీద పెట్టి నీళ్లు పోశాడు గిద్యోను. యహోవా దూత తన చేతికర్ర కొనతో ఆ బలి మాంసమును పొంగని భక్ష్యాలను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ బలి పదార్థాలను కాల్చివేసింది. గిద్యోను అన్నాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, చస్తానేమో. భయపడకు, నీవేమీ చావవు అన్నాడు దేవుడు. గిద్యోను బలిపీఠము కట్టి యహోవా సమాధానకర్త అని దానికి పేరు పెట్టాడు. శ్రోతలు వింటున్నారా? గిద్యోను ఆరో న్యాయాధిపతి. గిద్యోను శత్రుభయం చేత గానుగ చాటున

అడుగుతున్నాడు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని నిష్ఠురాలు పలికాడు. దేవుణ్ణి వారే విడిచిపెట్టారు. దేవుడు ఇశ్రాయేలును విడువలేదు. గిద్యోను తన అశక్తతను ఒప్పుకున్నాడు. నేను అనామకుణ్ణి, అప్రయోజకుణ్ణి అన్నాడు. ఏ శరీరీ దేవుని ఎదుట అతిశయించకుండా జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటోంది 1 కొరింథీ 1:27. పేతురు, ప్రభూ నేను పాపిష్టి మనిషిని అన్నప్పుడు, సరే నీవు మనుషులను పట్టే జాలరివి అవుతావు అన్నాడు ప్రభువు. యోబు పశ్చాత్తప్తుడైనప్పుడు దేవుడు తిరిగి అతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇచ్చి అతణ్ణి విశ్వాసవీరుడని ప్రకటించాడు. అలాగే గిద్యోనును దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు.

న్యాయాధిపతులు 6:25 నుండి దేవుడన్నాడు, గిదియోను, నీ తండ్రి కట్టిన బయలుపీఠాన్ని పడగొట్టు, దానికి పైగా ఉన్న ఆషేరా స్తంభాన్ని నరికెయ్యి, నీ తండ్రికి చెందిన ఒక కోడెను 7 ఏండ్లు గల మరో ఎద్దును తెచ్చి బలి అర్పించు. గిదియోను తన పనివారిలో 10 మందిని తెచ్చి యహోవా తనతో చెప్పినట్లే చేశాడు. గిదియోను తన పితరుల కుటుంబానికి ఆ ఊరివారికి భయపడి రాత్రివేళ ఈ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆ ఊరివారు వేకువనే లేచి వచ్చి చూస్తే బయలు ఆషేరా ప్రతిమలు విరిగిపడి ఉన్నాయి. గిదియోను కట్టిన కొత్త బలిపీఠం, అతడు యహోవాకు అర్పించిన బలి అంతా వారికి కనిపించింది. వారు గుసగుసలు చెప్పుకున్నారు. ఈ పని ఎవరు చేసి ఉంటారు అని చెప్పుకుంటూ ఇదంతా గిదియోను చేసిన పనే అని కనుగొన్నారు. గిదియోను తండ్రి యోవాషు. వారు యోవాషుతో అన్నారు, నీ కొడుకు చేసిందానికి అతడు చావాల్సిందే. యోవాషు అన్నాడు, మీరు బయలుపక్షాన వాదిస్తారా? ఏ బయలే దేవుడైతే తన పక్షాన తానే వాదించుకోలేడా, పోరాడలేడా? ఆ దినమున గిదియోనుకు యెరుబ్బయలు అని పేరు పెట్టబడింది, అనగా వాదించేవాడు అని అర్థం. శ్రోతలు వింటున్నారా, దేవునికి గిదియోనులాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడు అలాంటి వారినే వాడుకుంటాడు. ఇందులో గిదియోను అతిశయించడానికి ఏమీ లేదు. మోషే, ఫరో వీరిద్దరిలో ఎవరు గొప్ప? దేవుడు వీరిద్దరిలో ఎవరిని

0: కోరుతున్నాడు? సాత్వికుడైన మోషేను దేవుడు వాడుకున్నాడు. ఏలియా బలహీనుడైనప్పుడే దేవుడతణ్ణి వాడుకొని ఆహాబు యెజెబెలుపై ప్రయోగించాడు. దేవుడు బలహీన ఘటములను వాడుకుంటాడు. మరో మాట, పౌలు హతసాక్షి అయ్యాడు, అతనికి శిరఛేదం జరిగింది. అప్పుడు నీరో చక్రవర్తి రాజ్యమేలుతున్నాడు. చూచేవారికి ఏమనిపిస్తోంది? పౌలు ఓడిపోయాడా? నీరో గెలిచాడా? కాని తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌలు పేరు పెట్టుకుంటున్నారు. కుక్కలను నీరో అనే పేరుతో పిలుస్తారు. బెత్లహేములో యేసు ప్రభు ఒక శిశువుగా జన్మించాడు. అప్పుడు కైసరు ఔగుస్తు రాజ్యమేలుతున్నాడు. అయితే యేసు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇక్కడ గిద్యోనును చూడండి. అతడు బలహీనుడు నిజమే, కాని అతడు న్యాయాధిపతిగా ఇశ్రాయేలును విమోచించబోతున్నాడు. అయితే గిద్యోనుకు దేవుడు కొంత శిక్షణ గరపాలి. అతనికి దీర్ఘశాంతం అలవడాలి. దేవుడతనికి కొన్ని పాఠాలు నేర్పాలి. దేవుణ్ణి చూచాను, చస్తానేమో అని భయపడ్డావు, నీవేమీ చావవులే అని దేవుడు అభయమిచ్చాడు, హామీ ఇచ్చాడు. దేవుడు శత్రువుల బారి నుండి గిద్యోనును కాపాడాడు. గిద్యోనుకు ధైర్యము, విశ్వాసము పెంపొందాలి. అతడు దేవుని ఆత్మతో నింపబడాలి. గిద్యోను దేవుడు వాడుకున్న విశ్వాసి. 33వ వచనం నుండి, శత్రుమూకలు యొర్దాను నదిని దాటి యజ్రాయేలు మైదానంలో దిగారు. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించాడు. అతడు బూర ఊదగా మిత్రపక్షాలు అతని దగ్గరికి కూడి వచ్చారు. అబీయెజరు కుటుంబీకులు, మనష్షీయులు, ఆషేరు, జెబులూను, నఫ్తాలి గోత్రముల వారు అందరూ వచ్చారు. గిద్యోను దేవుని నుండి ఒక సూచన అడిగాడు. నేను కళ్లంలో గొర్రెబొచ్చు ఉంచుతాను. నేల అంతా ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడి ఉంటే నేను నమ్ముతాను, నేను యుద్ధం చేస్తాను. అలాగే జరిగింది. గిద్యోను పొద్దున్నే లేచి ఆ బొచ్చును పిడిచినప్పుడు పాత్ర నిండే వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండగలిగాడు. గిద్యోను మరో సూచన అడిగాడు. నేల అంతటా మంచుపడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనియ్యి. దేవుడు అలాగే చేశాడు. పొడినేల మీద గొర్రెబొచ్చు తడిసింది. అలాగే తడినేల మీద గొర్రెబొచ్చు పొడిగా ఉంది. రెండు సూచనలు గిద్యోను అడిగాడు, దేవుడిచ్చాడు. బూర ఎప్పుడైతే ఊదాడో అప్పుడే గిద్యోను యుద్ధవీరుడయ్యాడు. శ్రోతలు వింటున్నారా? అబ్రహాము రెండో భార్య కెతూరాకు పుట్టినవాడే మిద్యాను. ఈ అధ్యాయంలో ఒక ప్రవక్త మనకు కనిపించాడు. దేవుని మూలంగా ప్రకటించేవాడే ప్రవక్త. ప్రవక్త జ్యోతిష్కుడు కాడు. రాబోయే దేవుని శిక్షను ప్రజలకు వివరించి పాపము నుండి తొలగండని, దేవుని వైపునకు రండి అని ప్రవక్తలు ప్రబోధాలు చేస్తారు. ఈ అధ్యాయంలో యెహోవా దూత యేసే అని గ్రహించాలి. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూతగా కనిపించాడు. ఆ యేసే కొత్త నిబంధనలో మానవుడై జన్మించాడు. యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు. గిద్యోను దేవునితో చేసిన సంభాషణ చాలా ఆసక్తిజనకమైంది. మొదట్లో గిద్యోను తన పాపం ఒప్పుకోకుండా, నీవు మమ్మలను వదిలేశావు అని దేవుని మీద అభాండం వేశాడు. దేవుడు గత చరిత్రలో చేసిన అద్భుతాలను గురించి విన్నాడు, కాని తన స్వంత జీవితంలో అంతవరకు అతడే అద్భుతమూ అనుభవించి ఉండలేదు. ఇప్పుడు అద్భుతాలను స్వయంగా రుచిచూచాడు గిద్యోను. దేవునియందు ఎదిగేవారికి, ఆధ్యాత్మిక ఆరోగ్యము అవగాహన గలవారికి సూచనలతో పనిలేదు. దేవుణ్ణే అనుభూతిపూర్వకంగా తమలో ఉన్నట్లు ఎరిగి ఉంటే చాలు. సాకులు చెప్పకుండా దేవుడు చెప్పింది చెయ్యాలి. గిద్యోను మొట్టమొదట చేసిన పని బయలుదేవత బలిపీఠాన్ని పడగొట్టాడు. ఇందులో గిద్యోను యొక్క విశ్వాసము, విధేయత కనపడుతున్నాయి. కనానీయుల మతం వారి రాజకీయాలతో ముడిపెట్టబడి ఉంది. గనుక వారి దేవుణ్ణి అవమానపరిస్తే ప్రభుత్వాన్ని ధిక్కరించినట్లే వారు ఎంచుతారు. గిదియోను సాహసం ప్రశంసించదగింది. విగ్రహ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదగింది కాదు. గిదియోను చేసింది పట్టణస్థులు చూచి అభ్యంతరం వెలిబుచ్చారు. గిదియోనును చంపాలని చూచారు. గిదియోనును వ్యతిరేకించిన వారిలో కొందరు ఇశ్రాయేలీయులూ ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం విగ్రహారాధన చేసేవారిని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇశ్రాయేలీయులు కొందరు విగ్రహాన్ని తొలగించినందుకు గిద్యోనును రాళ్లతో కొట్టడానికి సిద్ధమయ్యారు. గిద్యోను సూచనల కోసం ఎందుకడిగినట్లు దేవుణ్ణి, ఆయన శక్తిని పరీక్షిస్తున్నాడా, లేదా దేవుని నుండి ప్రోత్సాహాన్ని కోరుతున్నాడా? ఏది ఎలా ఉన్నా గిద్యోను దేవునికి విధేయుడవడానికి నిర్ణయించుకున్నాడు. శత్రువును జయించడానికి యుద్ధానికి నడుం కట్టాడు. అయితే అతడు దేవుని నుండి అడిగిన సూచనలు చౌకబారు తరహాకు చెందినవని తోస్తున్నది. అందుకే గిదియోను భయపడుతూనే అడిగాడు. దేవా, నా మీద కోప్పడవద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే దేవుడు గిదియోను అడిగిన సూచనలన్నీ ఇచ్చాడు. సూచనల కోసం మారాము చేయడం అంత తెలివైన పని కాదు. అదే పనిగా సూచనలివ్వు అని దేవుణ్ణి అడగడం ఆధ్యాత్మిక బాల్య చాపల్యమనిపిస్తుంది. దేవుడు తన చిత్తమును బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. మనకు సత్యమేదో తెలిసిన తరువాత అది దేవుని చిత్తమని ఎరిగినప్పుడు వెంటనే కాలయాపన చేయకుండా కార్యాచరణకు పూనుకోవాలి. ప్రియశ్రోతలు, మనకు దేవుని వాక్యమున్నది, గాని అప్పుడు గిదియోనుకు ఈ వాక్యం లేదు. వాక్యంలో దేవుని సంపూర్ణ చిత్తం బయలుపరచబడింది. 2 తిమోతి 3:16-17 వచనాలు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించడానికి, ఖండించటానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. సామెతలు 4:20-22 నా కుమారుడా, నా మాటలను ఆలకించు, నా వాక్యాలను చెవియొగ్గి విను, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకు. సోదరా, సోదరి, వాక్యమే శరీరము ధరించిన యేసుక్రీస్తు. నీవు ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? ఈ అధ్యాయంలో దెబోరాతో కలిసి కీర్తన పాడిన వ్యక్తి ఎవరు? 1 బాలాకు 2 బారాకు 3 హానోకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు ఈ సందేశం ద్వారా దేవుడు మనకు ఎన్నో సత్యాలను నేర్పించి ఉన్నాడని భావిస్తున్నాం. దేవుడు వాడుకొంటకు స్త్రీలని పురుషులని తేడా ఏమి లేదని ఇందులో గ్రహించగలం. ఎందుకంటే దేవుణ్ణి మహిమపరచడానికి గొప్పవారు మొదలుకొని అల్పుల వరకు విశ్వాసులందరూ ప్రయాసపడాలి. గిద్యోను జీవితం నుండి కూడా అనేక పాఠాలను మనం నేర్చుకున్నాం. పిరికివాడైన గిద్యోనును దేవుడు పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధించడంలోని ఉద్దేశం ఏమిటంటే, దేవుడు పిరికివాడిని సాహస వీరులుగా చేయగలడు. దేవుడు నమ్మకమైన పరిచారకులతో ప్రజలను సమకూర్చి ఆయన వారి పట్ల దయచూపాడు. వాస్తవానికి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులే దేవుణ్ణి వదిలిపెట్టారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు గిద్యోనును అద్భుతంగా వాడుకున్నాడు. దేవునికి గిద్యోను లాంటి బలహీన పాత్రలే కావాలి. దేవుడే అటువంటి వారిని బలపరిచి వారి తగ్గింపు జీవితాలను బట్టి తన మహిమ కొరకు వాడుకుంటాడు. గిద్యోను ముందుగా తన కుటుంబంలోని తప్పులను సరిచేసుకొని ఆ తర్వాతే ఇతరులను సరిచేయడానికి పూనుకున్నాడు. గిద్యోను ఒక ప్రవక్తగా ప్రజలను పాపం నుండి తొలగండి అని ప్రజలను హెచ్చరించాడు. దేవుని అద్భుతాలను గిద్యోను స్వయంగా రుచి చూసి దేవుని పనిముట్టుగా వాడబడ్డాడు. బయలు యొక్క బలిపీఠాన్ని విరగ్గొట్టడంలో గిద్యోని యొక్క విశ్వాసాన్ని, విధేయతను చూశాం. నిజంగా అతని సాహసం అభినందించదగింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గిద్యోను దేవునికి విధేయుడవుటకు నిర్ణయించుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు తన చిత్తమును నీకు బయలుపరిచినప్పుడు వెంటనే విధేయత చూపాలి. దేవుడు తన చిత్తమును తన వాక్యము ద్వారా తెలుపుతాడు. నీతో నాతో వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఆయన వాక్యానికి మనము లోబడదామా? అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి. మిమ్మను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మను త్రోసివేయు మీ స్వజనులు, మీ సంతోషము మాకు కనబడనట్లు యెహోవా మహిమనొందునుగా కాని చెప్పుదురు. వారి సిగ్గునొందుదురు, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు. మీ నిందకు ప్రతిగా మీ దేశమున రెట్టింపు భాగమునకు కత్తలై నిత్యానంద భరితలగుదురు. యెషయా 61:7-65. దేవుని వాగ్దానములతో కోయల కన్నీళ్లు తుడిచాడు కాంతి.

తరాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

మోయాబు శోధనలు మనకు కలిగినప్పుడు, బాలాకు ధనములు ఆశ చూపినప్పుడు, అతి బలవంతుడైన యేసువైపు చూస్తూ చెంగు చెంగున సాగిపోదాం.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

ఉదయకాలంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై బైబిల్స్ ఉన్నవారందరూ కూడా నాతో కూడా కలిసి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 19:20-21 వచనాలు చదువుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలు మనం చూచినట్లయితే చాలామంది ప్రభువును నమ్ముకున్న వారు లేక రక్షణ పొందాను అని చెప్పుకుంటున్న వారు ఒక నిర్లిప్తమైనటువంటి నిత్యమైనటువంటి లేక అలవాటు సంబంధమైనటువంటి యాంత్రికమైన భక్తితో తృప్తి చెందుతున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి రావడం అనేది చాలామంది జీవితాల్లో దూరం అవ్వడం, అనేకమైన పరిస్థితులు ఎదురవడం, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం రోజు రోజు కూడా ఆయన చిత్తంలోనికి, ఆయన ఉద్దేశంలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదిగే ప్రజలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషులు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి క్షీణించుచున్న దినాల్లో మనం ఉంటున్నాం. చాలామంది వారు చేసిన భక్తిని బట్టి తృప్తి చెందుతున్నాం. అంటే మన దేవుణ్ణి నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మా ప్రార్థన విని మాకు అవసరాలు తీరుస్తున్నారు, దీవిస్తూ ఉన్నారు అనే ఒక తృప్తి కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు ఇవన్నీ చేసింది ఎందుకంటే కేవలం ఏదో ఆయన మన జీవితంలో అన్నీ జరిగించి గొప్ప దేవుణ్ణి అని అనిపించుకోవడానికి ఆయన రాలేదు. కానీ మనం ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన నిత్య ప్రణాళికలో దినదినము కూడా ఎదుగుచూ ఆయన సమరూపంలోనికి లేక ఆయన పోలికలోనికి మార్చబడిన వారమై దేవుని రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద కూడా మనం బ్రతికి ఆయన వచ్చినట్లయితే లేక ఆయన మనం పిలిచినట్లయితే మనం ఆయన సన్నిధికి చేరేవారంగా ఉండుట కొరకే అనేది మనం మర్చిపోకూడదు. కనుక భక్తి అనేది ప్రతిదినం కూడా మన జీవితంలో జరగవలసిన ఒక ప్రక్రియ అన్నమాట. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము ఎలాగైతే ఎదుగుదల ఉండాలని మనం కోరుకుంటామో అలాగనే రక్షించబడిన మనము ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా ప్రతి దినము కూడా మనము ఆత్మీయ భక్తి జీవితంలో ఎదుగుచూ పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావాల్సిన వారమైనాం. మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు అనే ఒక భక్తుడు తన యొక్క జీవితాన్ని గురించి రాసుకున్నాడు అన్నమాట. పౌలు కూడా ప్రభుని ఎలిగినవాడేం కాదు, ప్రభుని ఎరగనివాడే, ప్రభు సంఘాన్ని హింసించినవాడే, యేసు ప్రభు దేవుడని నమ్మడానికి ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు తనను ప్రేమించి వెంటాడి రక్షించి తను తాను ప్రత్యక్షపరచుకొని తనను ఎందుకు రక్షించుకున్నాడో, ఏ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో అనేది తనకు బయలుపరిచిన తర్వాత తన యొక్క జీవన శైలి లేకపోతే తన ఆత్మీయ యొక్క జీవితాన్ని ఏ విధంగా ఉండాలని తను నిర్ణయించుకున్నాడో ఆ మాటలు మనం చదవగా విన్నాం. అక్కడ మొట్టమొదటిగా అంటున్నాడు, నేను దేవుని విషయమై జీవించిన నిమిత్తం. రక్షించబడిన తర్వాత, ప్రభును నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నటువంటి మన జీవితంలో మనము దేవుని కొరకే జీవించే ఒక జీవితాన్ని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన మటుకు మనం బ్రతకడం లేక మన చుట్టూ ఉన్న సమాజం కొరకు లేక పరిస్థితుల కొరకు బ్రతుకునుండి మన ముందు బయటికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే లోకములో నశించిపోతున్న మనలను ఆయన వెతికి రక్షించిన దేవుడు. ఎందుకొరకంటే ఆయన కొరకు మనం ఈ భూమి మీద ఏం చేయాలన్నమాటండి, బ్రతుకు వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను ప్రభు నిమిత్తము జీవించుట కొరకు ధర్మశాస్త్రం విషయంలో, ధర్మశాస్త్రం అంతటిలో నేను ఏమైనా ఉన్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఏది నా భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నదో లేక ఏది నన్ను దేవుని నుండి దూరం చేస్తుందో ఆ పాపం విషయంలో నేనేం చేస్తాను అంటున్నాడండి, చచ్చిన వాడనై ఉన్నాను అంటున్నాడు. ఈ దినాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని మందిరంలో కూర్చొని దేవుని పిల్లలుగా ఆయనను ఆరాధిస్తున్నట్టు మనము ఎంతమంది పాపము కొరకు చచ్చి నీతి కొరకు, పరిశుద్ధత కొరకు బ్రతకడానికి అలవాటు పడే ఒక జీవితాన్ని కోరుకుంటున్నాం లేక జీవితాన్ని జీవిస్తున్నాం.
పౌలు అన్నాడు, నేను క్రీస్తు కొరకు జీవించి నిమిత్తం. అంటే ప్రభు ఎందుకు మనల్ని ప్రాణం పెట్టినందుగా ప్రేమించి రక్షించారంటే ఆయన నిమిత్తము, ఆయన కొరకు మనము ఈ భూమి మీద ఏం చేయాలి అంటే బ్రతకాలంతే. కనుక క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితం అనేది మనకు అర్థం కావాలి. లోక సంబంధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పరిస్థితుల కొరకు జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరలేదు. కానీ ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనం ఈ భూమి మీద మన జీవితాన్ని జీవించే బిడ్డలంగా ఉండాలన్నది కొరకు. కానీ నేను క్రీస్తు కొరకు జీవించడం కొరకే ధర్మశాస్త్రం విషయం అంతటిలో ఎలాగున్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను, దాని కొరకు ఒక పని చేశాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ 20వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే మనందరికీ అర్థమైంది ఏంటంటే శ్రమ, బాధ, కష్టం అని, ఇబ్బంది. కానీ సిలువలో మనం చూసినప్పుడు రెండు కోణాలు మనకి కనబడుతున్నాయి. యేసుప్రభు సిలువ మరణంలో దాన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చాలా చక్కగా యెషయా భక్తుడు యేసుప్రభుక సిలువ మరణాన్ని వర్ణిస్తూ అక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి

అంటే సిలువ అనగానే ఒక భయంకరమైన ఒక శాపకరమైన మరణాన్ని ఆయన పొందాడు. దేని కొరకు అంటే తన వ్యక్తిగతమైన శరీరంలో ఆయన మరణను బట్టి ఆయన చేశాడు. తన శరీరాన్ని నలగొట్టడానికి ఆయనకి ఏమైనా ఇష్టమైన కనుక సిలువ అనేది వ్యక్తిగతంగా ఒక వేదనతో కూడినటువంటి ఒక తీవ్రమైన బాధ అనుభవించేటువంటి ఒక అనుభూతి. రెండవది మనం చూసినట్లయితే ఇతరుల కొరకు మనము అనుభవించే బాధ. ఇక్కడ మనం చూస్తున్నాం మన అతిక్రమముల కొరకు ఆయన ఏం చేశాడంటండి, గాయపరచబడ్డాడు. మన దోషముల బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అంటే మొట్టమొదటి వ్యక్తిగతమైన పాప సంబంధమైన జీవితాన్ని బట్టి ఒక మనుషుడు తన జీవితంలో ఒక వేదనను అనుభవించే పరిస్థితి మనం చూ అది సిలువ పోల్చి చెప్తున్నాడు. అంటే పాపం వలన వచ్చినట్టే ఆ మరణాన్ని జయించిన కొరకు ఆయన వ్యక్తిగతంగా తన శరీరమందు బాధను ఏం చేశారన్నమాట అని అనుభవించాడు. ఆ సిలువలో ఆయన పడిన బాధను బట్టి ఆయన మరణాన్ని బట్టి మనము రక్షించబడడానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన మన కొరకు వేశాడు. రెండవది ఇంకొక వ్యక్తి యొక్క మేలు కొరకు లేక ఇంకొక వ్యక్తి జీవితం కొరకు తన వ్యక్తిగతమైన జీవితంలో బాధను అనుభవించడం, ఈ రెండు మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన పాపం చేసిన వాడు కాదు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. కానీ సిలువ మరణాన్ని పొందింది ఎందుకంటే నా పాపాన్ని నీ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ పాపానికి వచ్చే శిక్షను వ్యక్తిగతంగా ఆయన ఆ సిలువలో భరించాడు మొట్టమొదటిది. రెండవది ఆయన అలాగ భరించుట వలన నిన్ను నన్ను ఆ మరణము నుండి ఆ వేద నుండి శిక్ష నుండి మనల్ని తప్పించి మనల్ని ఆయన రాజ్య సంబంధులుగా చేయట కొరకు అనేది మనకు అర్థం కావాలి. హల్లెలూయా. కనుక సిలువ వేయబడ్డాను నేను క్రీస్తుతో కూడా అని అంటే ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం. మన వ్యక్తిగతమైన పాపం విషయములు లేక మన చుట్టూన్న పాపమును లేక లోకమును జయించుట కొరకు మనం వ్యక్తిగతంగా మన శరీరంలో అనుభవిస్తుంటే బాధ లేక వేదన పోరాటం ఎంతవరకు ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. పౌలు అంటాడు రక్తము కారునంతగా పాపంతో మీరు ఏం చేయలేదు, ఇంకా పోరాటం లేదు అంటాడు. అంటే వ్యక్తిగతమైన పోరాటం మన చుట్టూన్న మనలో ఉన్న పాపం నుండి మనం విడుదల పొందడానికి అది మనం చూస్తున్నాం సిలువలో. పాపం అనుకున్నట్టు భయంకరమైన ఆ స్థితి నుండి దాన్ని విడుదల పొందడానికి ఆయన పడిన వేదన మనం చూస్తున్నాం. రెండవది ఆయన పడిన వేదన ఎందుకొరకంటే నీవు నేను లేక లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడుట కొరకు. కనుక మన వ్యక్తిగతమైన రక్షణ కొరకు మన చుట్టూన్న పాపము నుండి మనం విడుదల పొందుటకు మనం ఎంతవరకు ఒక ప్రయాసతో కూడినటువంటి వేదనతో కూడినటువంటి ఆ అనుభూతిని మన వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుచు ఉన్నాము. రెండవది రక్షించబడినటువంటి మనము ఇంకొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాము అనేది ఆ సిలువలో మనం రెండు చూస్తున్నాం అండి. సిలువ అంటే వ్యక్తిగతంగా బాధను అనుభవించడం, మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు తను బాధ అనుభవించడం. మనకు మనం బాధపడడం అనేది సామాన్యమే, కానీ మరొక వ్యక్తి కోసం బాధపడడం అనేది ఎంతమంది ఒప్పుకుంటాం? మనం ఒప్పుకోం చాలామంది. వాళ్ళ పాపం వాళ్ళదే అంటాం మనం, వాళ్ళ బాధ వాళ్ళదే అంటాం. కానీ ప్రభు తన శరీరంలో బాధ అనుభవించింది ఎందుకంటే నీ కొరకు నా కొరకు అనేది మనకు అర్థం కావాలి. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే తన యొక్క వ్యక్తిగతమైన పాపం కొరకు తను పశ్చాత్తాపడుతున్నాడు, తను వేదన పడుతున్నాడు, దాని కొరకు ప్రయాసపడుతున్నాడు. రెండవది తను రక్షించబడిన ఒక వ్యక్తిగా తన స్వజనుల కొరకు రక్షణ కొరకు నేను ఏం చేస్తున్నానండి, ప్రయాసపడుతున్నాను. చివరికి అంటాడు వారి విషయము నా స్వజనుల రక్షణ కొరకు నేను చివరికి శాపగ్రస్తునైనా అవడానికి ఇష్టపడతాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించబడిన ఒక విశ్వాసిగా ఇతరుల యొక్క రక్షణ గురించిన భారాన్ని లేక ఆ వేదనను అతను ఏం చేస్తున్నాడని అనుభవిస్తున్నాను. అందుకని నేను క్రీస్తులో కూడా సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన జీవితం మన పాపం కొరకు మనం ఎంతమంది వేదనతో పోరాడుతూ మన చుట్టూ మనలో ఉన్న పాపాన్ని జయిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వ్యక్తిగతంగా మనం ఎంతవరకు ఆ పోరాటం పోరాడుతున్నాం, ఆ వేదనను అనుభవిస్తున్నాం. రెండవది ఒకవేళ ప్రభు కృప ద్వారా రక్షించబడిన వారం అయితే మనం ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరులు కూడా ప్రభువును నమ్ముకునేటట్లుగా ఎంతవరకు మనం ఆ సిలువ

0: వేదనను మన వ్యక్తిగతమైన జీవితంలో పడడానికి మనం ఇష్టపడుతున్నాం. చాలాసార్లు మన రక్షణ కొరకు మనం తృప్తి చెంది కూర్చుంటుంటాం, కానీ ప్రభు మనల్ని రక్షించింది ఎందుకండి? మరొక వ్యక్తిని రక్షించడం కొరకే. ప్రభు మనల్ని ప్రేమించింది ఎందుకంటే మరొక వ్యక్తిని మనలాగానే మనం ప్రేమించడం కొరకే. అనేది కనుక ఇక్కడ అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కనుక ఈ రెండు చూస్తున్నాం మనం, వ్యక్తిగతంగా వేదన, మరొక వ్యక్తి యొక్క జీవితం మేలు కొరకు వేదన పడదని. ప్రభు సిలువలో రెండు చేశారు, ఆయన పాపాన్ని జయించడం కొరకు, పాపానికి ఉన్న శిక్షణ ఆయన పొందడానికి తన వ్యక్తిగతమైన శరీరంలో అనుభవించారు వేదన. రెండవది, ఆయన సిలువ వేదన బట్టి నిన్నలాంటి నాలాంటి వ్యక్తి ఒక రక్షించబడడానికి ఆయన తన శరీరంలో వేదన అనుభవించారు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది మనం వ్యక్తిగతంగా ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాం, అంటే పాపం కొరకు మనం చచ్చిన వారమే, క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి ఆ బ్రతుకులో ఎంతవరకు వేదన బాధను అనుభవిస్తూ వాక్యాన్సరమైన భక్తి చేయడానికి మనం వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుతున్నాం. రెండవది, మనము పోరాడుచు మనం రక్షణ కాపాడుకుంటూ రక్షణ లేక నశించిపోతున్న మరొక వ్యక్తి యొక్క జీవితం యొక్క రక్షణ కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు మనం పడే వేదన లేక బాధ ఎంతవరకు ఉంటున్నది మనం ఒకసారి ఆలోచించేద్దాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అందుకని ఆత్మలు కూర్చిన భారము నా మీద ఏం చేశాడు, దేవుడు మోపాడు. అది సువార్త ప్రకటించే భారాన్ని నా మీద పెట్టాడు అది ఆయన. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు పడిన సిలువలో ఆ వేదన బాధ, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించబడిన విశ్వాసులు కూడా అదే వేదన బాధను అనుభవించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట మనం చదువుదాం. చూడండి, ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, చదువుదాం మనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏముంటుందంటే, 9వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగురించి నీతి గలవాడినై ఆయన దొగుపడి నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడే ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చినాను. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఎలాంటి వేదన ఎలాంటి యొక్క బాధను తను అనుభవిస్తున్నాడో తన జీవితంలో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, ఆయన మరణములో సమానమైన అనుభవం, ఆయన పునరుద్ధానములో సమానమైన అనుభవం, ఆయన శ్రమలలో పాలువాడేటువంటి ఎట్లో ఎరుగు నిమిత్తము అన్నిటినీ నేను ఏం చేస్తున్నానండి, నష్టపరుచుకున్నాను. ఇది నాళ్ళు ఏంటంటే ప్రభుని నమ్ముకుంటే అన్ని లాభాలు అనేటువంటి ఒక తప్పుడు బాధకి ప్రజలు ఏమవుతున్నారండి, అలవాటు పడుతున్నారు. కనుక క్రీస్తుని సంపాదించుకోవడం కోసం తను పడేటటువంటి ప్రయాస లేక తన జీవన శైలి ఎలా మార్చుకున్నాడనే చూడండి. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానంలో, ఆయన శ్రమలలో నేను కూడా పాలివాడనై ఉండేటటువంటి ఒక జీవితంలోకి నేను వస్తున్నాను అంటున్నాడు. అందుకని నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడాను అంటున్నాడండి, సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు ఎంతమంది మనం క్రీస్తు కొరకు ఒక శ్రమ ఒక బాధ అనుభవించడానికి మనం ఇష్టపడతాం? చాలామంది ప్రభుని నమ్ముకున్నారంటే ఏ బాధ కష్టం ఉండకూడదు అనుకుంటారు, అని అనుకున్నవన్నీ జరిగేటట్లుగా ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మరణంలో నేను సమాన అనుభవం, ఆయన పునరుద్ధానంలో నేను సమాన అనుభవం, ఆయన శ్రమలలో కూడా నేను పాలివాడినై ఉండేటట్టు ఎరుగు నిమిత్తం నాకు కలిగిన వాటి అన్నింటినీ కూడా ఏం చేసుకున్నానండి, నష్టముగా ఎంచుకొని నేను ఆయన్ను వెంబడిస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక ప్రభు మనల్ని ఎలా ప్రేమించారు, ప్రభు మనల్ని ఎలాగ రక్షించారు, ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తు కొరకే జీవించడానికి, పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. నా మటుకే కాదు, కానీ నా వల్ల అందరూ కూడా రక్షించబడాలని ఇతరుల విషయంలో కూడా నేను ఏం చేస్తున్నాను, ఆ బాధను అనుభవించడానికి ఆయన పునరుద్ధానములో, ఆయన మరణములో, ఆయన శ్రమలలో పాలువాడిని ఉండడు ఎలాగో నేను నా జీవితంలో నేను అలవర్చుకొని నాకు కలిగిన వాటన్నిటిని కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను. అలాగనే ప్రభు యొక్క ప్రేమను గురించి కూడా, ప్రభు యొక్క సమర్పణ గురించి కూడా రాష్ట్ర ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో రాష్ట్ర పౌలు భక్తుడు ఇలా అన్నాడు, 27 కలిసి ఉంది, అందులో వచనం మనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నాని నిలవబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి ఇక్కడ అన్నాడు, క్రీస్తు అటువలే క్రీస్తు మనలను ప్రేమించి, అంటే తన ప్రాణాన్ని పెట్టేందుకు మనల్ని ప్రేమించాడు. ఎందుకొరకు అంటండి, మచ్చ కానీ డాగు కానీ కలంకం కానీ అట్టిది కానీ మరి ఏది కూడా లేని వారంగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి, నిలబెట్టాలని వాక్యము చేత దాన్ని ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడుకాయ దాని కొరకు తను తాను మన కొరకు అప్పగించుకున్నాను. ఇక్కడ రెండు చూసిన, ఒకటి దేవుడు ప్రేమించడం, దేవుడు ప్రేమించిన దానికి ఆయన తను తాను ఏం చేశాడు, మన కొరకు అప్పగించుకునుట, అంటే తన ప్రాణాన్నే మన కొరకు ఏం చేశాడు అంట ఆయన, ఎందుకొరకు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నిర్దోషులుగా నిందారహితులుగా ఏ విధంగా మచ్చ డాగు లేని వారంగా ఆయన ఎదుట నిలబెట్టడానికి కోసం. కనుక దేవుని ప్రేమ మనందరి పట్ల ఉచితంగా ఆయన కనుపరిచిన దేవుడు ఆయన. ఆయన ప్రేమకు మనం ఏమీ కూడా చెల్లించలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు ఆయన, అప్పగించుకున్న, అంటే సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై, ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించేద్దాం, నేను క్రీస్తు కొరకు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రభు, తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకే జీవించడానికి ఆయన ఎలాంటి పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాన్ని నాలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన ఎట్లా నిలబడినప్పుడు, అలాంటి భక్తి చేయడానికి ఒక ప్రయాసతో కూడిన భక్తి జీవితంలోకి మనం వస్తున్నామా? క్రీస్తు కొరకు జీవించాలి అనుకున్నట్లయితే క్రీస్తుకు చెందిన వాటి అన్నిటి విషయంలో మనం ఏం చేయాలంటే చచ్చిన వారంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. లోకం కోసం, మనుషుల కోసం, పరిస్థితుల కొరకు, పాపం కొరకు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధుడైన దేవుని కొరకు జీవించడం మానవ జీవితంలో ఏంటమాట అసాధ్యం. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన ప్రేమను మన ఎలా ఉచితంగా చూపించాడు, దాని కొరకు మనల్ని తను తాను ఆయన ఏం చేసుకుని మన కొరకు అప్పగించుకున్నాడు. అంత ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరిచి దేవుని వాక్యం చేస్తుంది పౌలు రోమీలకు రాస్తుండే, భక్తిహీనులమైండుగా కదా ఇంకా పాపులమైండుగా క్రీస్తు ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు తను తాను ఏం చేసుకున్నా అప్పగించుకున్నాడు. ఈరోజు మన కొరకు అప్పగించుకొని మన కొరకు ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కాచి రక్షించిన ఆ ప్రభు నిమిత్తము ఆయన మహిమ కొరకు ఎలాంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? ఇక్కడ పౌలు భక్తుడు తన ప్రభు ప్రేమను గురించి చెప్తూ ఆ ప్రేమకు తగిన జీవితాన్ని గురించి 4 మాటలు ఇక్కడ రాశాడు. ఈ వచనంలో మనం చేద్దాం, గల్తీ 2:20 ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూచినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానని చెప్పిన తర్వాత అన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను. అంటే నేను అనే ఒక వ్యక్తి ఏమయ్యడం అంటున్నాడు అండి, చచ్చాడు. చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తాం నేను అనేది ఎక్కడో చోట ఏమవుతుంది చెప్పండి, కనబడుతూ ఉంటుంది. నా గొప్పతనం, నా స్థితిగతులు, నా పేరు, ప్రఖ్యాతులు, నా జ్ఞానం, నా పలుకుబడి, నా పరపతి అనేది ఎప్పుడో ఒక చోట మనిషి చూపించడానికి ఏం చేస్తాడు చెప్పండి, అలవాటు పడుతూ ఉంటాడు. కానీ పౌలు అంటున్నాడు ఇక జీవించేది నేను కాదు. అప్పటివరకు తను జీవించాడు కానీ ధర్మశాస్త్రం కొరకు, మతం కొరకు, సమాజం కోసం జీవించాడు. కానీ సిలువ వేయబడిన యేసుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అన్నాడు ఇక జీవించేది నేను కాదు. ఈరోజు రక్షించబడిన ఒక విశ్వాసిగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తిగా మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, ఎవరి కొరకు జీవించడానికి అలవాటు పడుతున్నాం? చాలాసార్లు పరిస్థితులను భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం, మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగైతే ఒక్కరోజు కూడా మనం భక్తి చేయలేం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ మన చుట్టూ ఉన్న మనలాంటి మనుషులు కానీ ఎవరు మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు ఎవరూ లేరు. యేసుప్రభు ఒక్కరే మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఏకైక దైవం. కనుక రక్షించబడిన తర్వాత ఇక జీవించదు నేను కాదు, నేను ఎవరి కొరకు జీవించాలన్నమాట అని, ఆయన కొరకే జీవించట కొరకు దేవుడు నన్ను ఏం చేశామట, ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించి తను తాను అప్పగించుకుని సిలువకు, ఆ సిలువ మరణ పునరుద్ధరణ ద్వారా నిన్ను నేను ఏం చేసుకున్నానమాట అని కొనుక్కున్నారు ఆయన. కనుక ఇక జీవించువాడును నేను కాను. చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. అంటే ఎవరి కొరకు జీవిస్తాడమాట, ఇంకా యేసు కొరకే నేను జీవిస్తాను. అంటే నా కొరకును నేను బ్రతకడానికి నేనేం చేశానమాట, చచ్చాను. అందుకే నా కొరకు లోకాన్ని, లోకం కొరకు నేను ఏం చేసుకున్నాను అండి, సిలువ వేసుకున్నా అంటే చచ్చామన్నాడు. చాలాసార్లు చూడండి, దేవుని నమ్ముకున్నాం అంటారు లేక రక్షించబడ్డాం అంటారు, కానీ లోకానికి చెందినట్లుగా బ్రతకడానికి అలవాటు పడుతుంటారు, పరిస్థితులను బట్టి భక్తి చేయడానికి అలవాటు పడుతుంటారు, కొన్ని విషయాల్లో రాజీ పడటానికి అలవాటు పడుతుంటారు. కానీ పౌలు తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు, రక్షణ పొందిన తర్వాత ఇక జీవించేది నేను కాదు. ప్రభు ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులై ఉందురు అంటాడు. అంటే మనం దేవుని పిల్లలమని రుజువు ఏంటంటే, ప్రభు నన్ను ఎలా ప్రేమించారో నేను కూడా అలాగే నా తోటి లేక నా పొరుగువాణ్ణి నేను ఏం చేయాలన్నాడండి, ప్రేమించాలి అన్నాడు. పొరుగువాణ్ణి ప్రేమించకుండా ఎక్కడ ఉన్నా దేవుణ్ణి నేను ప్రేమిస్తానంటే వాడు చెప్పేది అబద్ధం అని చెప్పారు ప్రభు. ఇక జీవించేది నేను కాదు. ఈరోజు దేవుని బిడ్డలంగా మన జీవన శైలి ఎలా ఉంది? యేసు ప్రభుని నమ్ముకున్న మనం, యేసు ప్రభు ప్రేమను మనం పొందుకున్న మనం, యేసు రక్తంలో కడగబడినటువంటి మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన మనలను ప్రేమించినట్లుగా మన పొరుగువాన్ని మన ప్రక్కవారిని మనము ప్రేమించగలుగుతున్నామా? రెండవది ఆయన ఏమన్నంటే, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి, క్షమించండి అన్నాడు. అలా చేయకపోతే ఏమన్నాడండి, మీరు ఎవరి పాపములు క్షమించబడరో అలా మీ పాపాలు కూడా అలాగే ఉండిపోతుంది. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో అప్పుడు మీ పాపములు కూడా ఏమన్నాడు ఆయన, క్షమించబడనన్నాడు. అంటే ప్రభు నన్ను ఎందుకు రక్షించాడమట, ఆయన నన్ను ఎలా ప్రేమించాడో నేను అలాగ మరొక వ్యక్తిని ప్రేమించడం కొరకు, ఆయన నన్ను ఎలాగ క్షమించాడో అలాగే నేను మరొక వ్యక్తిని క్షమించడం కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమట ఈ భూమి మీద అలవాటు పడమన్నాడు. ఇప్పుడు అలాంటి గుర్తింపు క్రీస్తులో మనకి ఇచ్చాడమట ఆయన. అంటే ఇప్పుడు మన గుర్తింపు ఏంటమాట అండి, లోకాన్ని బట్టి కాదు, సమాజాన్ని బట్టి కాదు, లేక మన వ్యక్తిగతమైన గుర్తింపు కాదు, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారముగా, రక్షించబడిన వారముగా, ఆయన కొరకే మనము జీవించే ఒక జీవితాన్ని జీవించవలసిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. అందుకని పౌలు అంటే ఇక జీవించడం నేను కాదు, ఆయనలాగా క్షమించగలుగుతున్నామా, ఆయనలాగా ప్రేమించగలుగుతున్నామా, ఆయన కోరినటువంటి పరిశుద్ధత కొరకు ప్రతి పాపమిశ్రో చచ్చే స్థితిలోకి మనం దిగుతున్నామా, అలాంటి భక్తి మనం చేస్తున్నాము. ఒకసారి ఆలోచించేద్దాం, దేవుని పిల్లలు అనబడిన వారు ఇలాంటి జీవన శైలిని కలిగి ఉండాలి అంటున్నాడు. ఇక జీవించేవాడును నేను కాదు, నన్ను జీవింపజేసి, కానీ నేను చచ్చిన వాడినా, పాపముల చేత చచ్చిన, నన్ను బ్రతికించిన దేవుని కొరకే నేను ఏం చేస్తానమాట, ఇప్పుడు జీవిస్తానంతే. అంటే మన జీవన శైలి అవతల వ్యక్తికి మనం ఎవరు ఏమవాలన్నమాట అండి అర్థం కావాలి. అలాంటి గుర్తింపు ప్రభు మనకి ఇచ్చారు, హల్లెలూయా.
1: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237 6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
2: దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలు, అయ్యా నేను మీ తోడు ఉండాలంటే నేను మీకు వాగ్దానం చేసిన స్థలం మీరు చేరాలంటే, మీరు అక్కడ చేసే ప్రతి దాంట్లో సఫలత చూడాలంటే, మీరు నా దగ్గర నుండి దూరం అవ్వకుండా కొట్టివేయబడకుండా నాతో ఉండాలంటే, ఈ 10 పాటించండి అని ప్రాముఖ్యంగా 10 చెప్పిన దాంట్లో మూడోది ఏంటంట, నా పేరుని వ్యర్థంగా మాట్లాడద్దు, వ్యర్థంగా వాడద్దు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడలేదేమో, దేవుని నామాన్ని జోకులు చేయలేదేమో, దేవుని నామంతో గాడ్ కాడని దేవుడు చెప్పాడని మోసాలు చేయలేదేమో, కానీ ఆయనకి రావాల్సిన ఘనతని దొంగిలించేశారా? ఇది కూడా దేవుడు ఒప్పుకోడు. ఆయన నామానికి రావాల్సిన ఘనత, ఆయన నామానికి రావాల్సిన మహిమ, ఆయనకి చెల్లవలసింది ఆయనకి చెల్లించాలి. మేక్ ఇట్ ఎ పాయింట్. ఈ సంవత్సరంలో ఒక దేవునితో ఒక నిర్ణయం చేసుకోండి, దేవా నువ్వు చేసిన ప్రతి దానికి నిన్ను మహిమ పరుస్తానయ్యా. దేవుని వాక్యం చూస్తే ప్రొవర్బ్స్ 18:10,
3: యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును.
2: ఎంతమంది చెప్తారు దేవుని నామము నాకు ఆశ్రయదుర్గము? మీరు ఆయన నమ్మితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. బలమైన దుర్గము, బలమైన కేడము, బలము, ఇట్ ఇస్ స్ట్రాంగ్, ఇట్ ఇస్ పవర్ఫుల్. నీవు ఆయనలోకి వెళ్తే అపవాది నిన్ను మొట్టలేడు, అపవాది నిన్ను దాడి చేయలేడు. రూల్ ఏంటంటే నువ్వు నా దగ్గర రావాలి, నువ్వు నా దగ్గరకు వస్తే అపవాది నిన్ను మొట్టని వీల్లేదు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తానంటే, ఈ సంవత్సరంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో వ్యత్యాసాలు మార్పులు కలుగుతాయి, కానీ అలాంటి పరిస్థితుల్లో అపవాది నీ మీద దాడి చేయకూడదని నీవు కానీ వెంటనే గ్రహించుకొని ఆయన నామంలోకి వస్తే నీకు క్షేమం అనేది తెలియజేయబడుతుంది. ఈరోజు ఆయన నామం అంటే ఎవరి నామం గట్టిగా చెప్పండి? యేసయ్య నామం. అన్ని నామముల కన్నా పైనామంగా హెచ్చించబడింది. దేవుడు సర్వాధికారము యేసు నామానికి, అంటే కుమారుడు నామానికి అనుగ్రహించాడు. ఈరోజు యావే అన్నదప్పుడు తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడినప్పుడు, ఈరోజు తండ్రి అయిన దేవునికి నీకు ఒక సంబంధం కలవాలంటే మధ్యలో యేసు నామం ఉంది, యేసయ్య ఉన్నాడు. నీవు యేసులోకి వస్తే యేసు తండ్రిలో ఉన్నాడు, తండ్రిలో యేసు ఉండటంతో, నీవు యేసులోకి వస్తామతో నువ్వు తండ్రిలో కలుస్తున్నావు. యేసు లేకుండా ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు. ఇదే సత్యం, బైబిల్ వాక్యం మొత్తంలో తెలియజేయబడేది ఇదే. నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి ఎద్దకే చేరలేరు అని యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు. సో ఈరోజు యేసులోకి నీవు వస్తామని నీ ప్రయారిటీ. రోమీలకు రాసిన పత్రిక 10:13 చదువుదామండి. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో
3: వాడు రక్షింపబడును.
2: మీరు ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మనకు అనుగ్రహించబడింది యేసునామం. యేసునామంలో మనం ప్రార్థన చేస్తే మనం రక్షించబడతామంట. ఆయన నామాన్ని మనం పలుకుతే మనం రక్షించబడతామంట. ఈరోజు నీకు రక్షణ కావాలంటే ఈరోజు యేసునామం అండి. తండ్రి నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, యేసునామంలో నన్ను క్షమించాయా అంటే క్షమిస్తాడు. తండ్రి నేను చేసిన తప్పు యేసునామాన్ని బట్టి అడుగుతున్నాను క్షమాపణ, ఫర్గివ్ మీ, క్షమిస్తాడు. ఈరోజు నమ్మాలండి, ఆయన నామంలో పిలిచిన అడిగిన ప్రతి ఒక్కరికి క్షమాపణ విడుదల ఉంది. దేవుని వాక్యంలో చూస్తే యోహాను సువార్త 1:12 చదువుదామా.
3: తనను ఎందరూ అంగీకరించిరో,
2: ఆ తను యేసు ప్రభు, యేసుని ఎందరు అంగీకరించరో
3: వారందరికీ
2: అనగా
3: తన నామమునందు,
2: ఎవరి నామమునందు? యేసు నామమునందు
3: విశ్వాసముంచువారికి దేవుని పిల్లలగుటకు
2: ఏమవుతానికి? ఇందాక నేను చెప్పిన మాటకి వాక్యం చూస్తారా? యేసు ద్వారంగా మనం ఏమవుతున్నాము? దేవుని పిల్లలు అవుతామంట. చదవించడం,
3: దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను.
2: ఆయన అధికారం అనుగ్రహించను, విచ్ మీన్స్ హీ హాజ్ ఆథరైజ్ అయిపోయింది. ఈరోజు నీ రిక్వెస్ట్ని ఫ్రెష్గా ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం కొన్ని ఆన్లైన్లో ఫామ్స్ పెట్టేటప్పుడు, కొన్ని రిక్వెస్ట్లు పెట్టినప్పుడు కొన్నిసార్లు మాన్యువల్గా అప్రూవ్ చేయాలి, కొన్ని ఆటో అప్రూవ్ అయిపోతాయి. సో ఆటో అప్రూవ్ అంటే దేవుడు అంటాడు ఆటో అప్రూవ్డ్ జీసస్ నేమ్. యేసు నామంలో నువ్వు పిలిచావా, విశ్వాసం ఉంచావా, ఆయన అంగీకరించావా, యువర్ ఆటో అప్రూవ్డ్. ఈరోజు యేసు నామాన్ని నువ్వు నమ్మి ఆయన్ని పొందుకున్న తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకోవా అని అడగాల్సిన అవసరం లే. యేసుని నీ రక్షకుడుగా చేసుకుంటాము, నీవు దేవుని బిడ్డగా మార్చబడతాము. ఈరోజు ఈ మైండ్ సెట్ మీలోకి రావాలండి. ఏంటి ఆ మైండ్ సెట్? నేను రక్షణ పొందిన వ్యక్తిని అయితే నేను దేవుని బిడ్డని. మొన్న 31st నైట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇట్, ద మైండ్ సెట్ ఆఫ్ క్రైస్ట్. నేను ఎవరిని? క్రీస్తునందు నేను ఏమై ఉన్నాను? నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది? నాకు కలిగిన అధికారం ఏంటి? నా దేవుని నామంలో నేను అడిగితే నాకు ఏమిస్తాడు? నా దేవుని నామంలో నన్ను అడిగితే నాకు ఏమి జరుగుతుంది? ఎక్కడ ఈ మాట చూద్దామండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:9 చదువుదాం ఒకసారి.
3: అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతివాను మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.
2: మనం చూస్తున్నామండి, యేసుకి సర్వాధికార నామం, నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆయన నామంలో మాట్లాడితే ఎవరైనా సరే లొంగాల్సిందే. ఇట్ ఇస్ లైక్ ద ఆథరైజేషన్ టు ద పీక్స్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో అడిగినది? ఏంటది మీరు యేసు నామంలో ప్రకటించినది? ఏంటది యేసు నామంలో మీరు విశ్వాసం నుంచి, నాట్ యువర్ కేపబిలిటీ. ఈరోజు చాలామంది మన ప్రార్థనలు మన కెపాసిటీ తగినట్టుగా చేస్తున్నాం, మన కెపాసిటీ తగినట్టుగా అడుగుతున్నాం, మన ఊహించుకునే మన ప్లానింగ్ మన స్ట్రాటజీ తగినట్టుగా మాట్లాడుతున్నాం. ఇట్ ఇస్ నాట్ యువర్ కెపాసిటీ, ఇట్ ఇస్ నాట్ యువర్ ప్లాన్, ఇట్ ఇస్ హిస్ కెపాసిటీ. నీవు క్రీస్తు నామంలో అడుగుతున్నావు. ఆయన యేసు నామం ఎంత ఘనమైన నామమో, ఆయన నామంలో సర్వాధికారం ఉందన్నప్పుడు ఆ అధికారం తగినట్టుగా మాట్లాడుతున్నావా? నీ స్తోమత తగినట్టుగా మాట్లాడుతున్నావా? అందుకని మీరు గమనిస్తే చిన్న పిల్లలు కూడా యేసే నామంలో ఏమి అడుగుతారో పొందుకుంటారు తెలుసా? వారు జెన్యున్గా నమ్ముతారు, నేను యేసేని అడుగుతాను, జీసస్ ప్లీజ్ గివ్ మీ అంటాడు, వస్తుంది. ఎంతమంది తల్లిదండ్రులు మీ బిడ్డలకి దేవుణ్ణి అడగాలి అనేది చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు, చిన్ననాటి నుండి నేర్పిస్తున్నారు. ఒక బహుమానము మీరే ఇచ్చేటప్పుడు ఎంతమంది దేవునికి థ్యాంక్ యూ చెప్పు అనేది నేర్పిస్తున్నారు. ఈరోజు ఒక చాక్లెట్ ఇస్తే పిల్లలు థ్యాంక్ యూ అన్న మాట రాదు, నేర్పించట్లే. తప్పెవరిది? పేరెంట్స్ది. థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు, చెప్పించుకో. నేను చెప్పి తీసుకున్నది కాదు, థ్యాంక్ యూ బాలు చిన్న పిల్లోడికి నేర్పించి. మనుషుడు బుద్ధి అలాంటిది, కృతజ్ఞత లేని బుద్ధి. గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ ఇస్ సంథింగ్ దట్ యు నీడ్ టు టీచ్. యేసు ప్రభువే చెప్పమని అడుగుతున్నాడండి తెలుసా? 10 కుష్ఠరోగులంట ఆయన దారి మధ్యలో ఆయన దగ్గరకు వచ్చి మమ్మల్ని స్వస్థపరిచే అడుగుతున్నారు వాళ్ళు. యేసు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, 10 కుష్ఠరోగులు వచ్చి అన్నమాట అదే. యేసు ప్రభువు మిమ్మల్ని మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనబరుచుకు. వారు వెళ్తూ ఉండగానే వారికి స్వస్థత ప్రారంభమైందంట. అందులో 10 ఒక్కడు మాత్రం తిరిగి వస్తూ గంతులు వేసుకుంటూ కేకలు వేసుకుంటూ ఆయన దగ్గరికి వచ్చాడంట. యేసు ప్రభువు అడుగుతున్నారు, 10 శుద్ధులయ్యారు కదా, 9 ఎక్కడా? 10 became healed. 10 were healed. Where are the 9? ఈ అన్యుడు మాత్రమే వచ్చాడా అని అడుగుతాడు. అంటే మిగతా వారు ఎవరు? యూదులు. ఈ అన్యుడు మాత్రమే తిరిగి వచ్చాడా? ఈ యూదులేరి. దేవునికి స్తుతి ఇవ్వి, దేవునికి మహిమ చెల్లించు, దేవుణ్ణి ఘనపరచు అని నేర్పించబడిన వాడు ఏడి ఈ అన్యుడికి ఉండే కృతజ్ఞత? ఈరోజు మమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు చేసిన కార్యాలకి Have you responded praising his name? Have you glorified his name? చాలా ముఖ్యం పరీక్షించుకోవటం. ఈ సంవత్సరము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు, కానీ దేవుడికి ఏంటి మహిమ చెల్లిస్తారా? మీరు దాన్ని బట్టి చూస్తే ఆ అన్యుడు వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే దేవుడు అంటాడు,
3: ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అని వానితో చెప్పాడు.
2: అక్కడ మాట స్వస్థపరచను ఇంకో స్వార్థలో చూస్తే పరిపూర్ణుడు కమ్ము. ఇట్ టాక్స్ ఆఫ్ ద వర్డ్ సోజో, బి మేడ్ హోల్, సంపూర్ణమవ్వాలి, పరిపూర్ణమవ్వాలి. యూనో జోసిఫియస్ హిస్టోరియన్ రాస్తాడు అక్కడ ఏమైంది అన్నదప్పుడు చూస్తే 10 మంది యాజకుల దగ్గర చూపించుకోవడానికి వెళ్ళారంట. కుష్టి రోగం అన్నదప్పుడు ఏమవుతుంది, తినేస్తూ ఉంటుంది, ముక్కు తినేస్తుంది, చేతులు తినేస్తుంది, మాంసాన్ని తినేస్తుంది, ఏముంటుంది, ఎముకలు కనబడుతుంది. అంటే ఇంతవరకు కుష్టి రోగం వచ్చిందంటే ఇదంతా పోయింది, ఇంతవరకు కుష్టి రోగం మొహంతా పోయింది. సో వారికి స్వస్థత అయింది అన్నప్పుడు కుష్టి రోగం విడిచిపోయింది, విచ్ మీన్స్ అంతటితో ఆగిపోయింది. అంటే దేవర్ హీల్డ్. కానీ ఆ ఒక్కడు తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నదప్పుడు దేవుడు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది కాబట్టి బి మేడ్ హోల్. ఆ మాటకు అర్థమేంటి తెలుసా? ఇది ఇంతవరకు చేయిపోయిందా, ఇంతవరకు కంటంత పోయిందా, ఇంతవరకు మాంసం అంత పోయిందా, ఈ తోలంత పోయిందా? బి మేడ్ హోల్ అంటే మరలా మొత్తం వచ్చిందట. మిగతా వారు యాజకుడి దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఏంటి ఆ సర్టిఫికెటు? ఎవరిని చూసే నీ కుష్ఠరం అంట, లేదు లేదు నన్ను యాజకుడు టెస్ట్ చేశాడు, నాకు సర్టిఫికెట్ ఉంది. ఏంటి సర్టిఫికెటు? నాకు ఇంతవరకు పోయింది కానీ నేను బయట తిరగచ్చు, నేను ఇంతవరకు పోయింది కానీ ఇప్పుడు నేను మరలా బాగా మామూలుగా రావచ్చు. సో దే కెనాట్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. కానీ ఈ వ్యక్తికి ఏమైంది? పరిపూర్ణుడు కమ్మన్నదప్పుడు హీ డస్ నాట్ నీడ్ ఎ సర్టిఫికెట్. ఆయన వెళ్ళి అదే ఒకప్పుడు కుష్ఠరోగం అంటే ఏ కామెడీ చూద్ది, ఎక్కడికి ఇష్టం ఏది చూపి, ఏది ఎక్కడ కుష్ఠరోగం ఏది చూపి, అరే నీ కుష్ఠరోగం లేదు ఊరక కుష్ఠరోగం ఉందని చెప్పుకుంటావు. దేవుడు చేసే కార్యాలు అలాంటివి అండి. దేవుడు ఆయన్ని సంపూర్ణ పరుస్తానికి ఆయన జీవితంలో అసలే ఆ కీడు జరిగిందన్న ట్రేస్ కూడా లేకుండా చేశాడంట. ఈరోజు మీ జీవితంలో ఇప్పటికే మీరు గతంలో ఎంత కుష్ఠరోగంలాగా జీవితంలో ఎన్నో నష్టాలు అనుభవించారేమో. మనుషులు మిమ్మల్ని చూసి ఒకప్పుడు జరిగిందా, ఈ గాయాలు ఉన్నాయిలే, ఈ మచ్చలు ఉన్నాయిలే, ఈ దెబ్బలు ఉన్నాయిలే అని మిమ్మల్ని చూసి ఏమైంది, అది ఏమైంది అని అడుగుతున్నారా? లేకపోతే మిమ్మల్ని చూసి నువ్వు అలాంటి వ్యక్తివా, నువ్వు అటువంటి వ్యక్తివా, ఏంటి నీ జీవితం అట్లా ఉండేదా, ఏ నేను నమ్మను అన్నంతగా నీ జీవితంలో కార్యం జరుగుతుందా? యూనో కేవలం ఆయన నామాన్ని మహిమపరుస్తే అలాంటి కార్యం జరుగుతాయి. కృతజ్ఞత కలిగిన వాడే మహిమపరుస్తాడు. కృతజ్ఞత కలిగిన వానికి ఆయన నామములు క్షేమము, ఆయన నామములు దీవెన. దేవుని వాక్యంలో చూస్తానండి, సామ్స్ 20:7 చదువుదామా.
3: కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు.
2: మనమైతే
3: మన దేవుడైన యెహోవా నామమును బట్టి,
2: ఎవరి నామాన్ని బట్టి, యెహోవా నామాన్ని బట్టి
3: అతిశయపడదుము.
2: ఈరోజు ఎవరి నామంలో అతిశయపడుతున్నారు? యేసు నామం. ఎందుకంటే యేసు నామాన్ని మహిమపరుస్తాం. యేసు ద్వారంగా ఎవరిని మహిమపరుస్తాం? ఇందా చదివాము తండ్రిని. యేసు ప్రభు చేసిన ప్రార్థనే, యు సీ యు గ్లోరిఫై ద ఫాదర్ వెన్ యూ గ్లోరిఫై ద సన్. వెన్ యూ గ్లోరిఫై ద సన్ ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్, ఆల్సో ద హోలీ స్పిరిట్ ఇస్ గ్లోరిఫైడ్. ఎందుకంటే నీవు దేవుని మహిమపరుస్తున్నావు అంటేనే నీ అంతటి నీది జరిగేది కాదు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగేది. పరిశుద్ధాత్ముడే యేసు దేవుడని ఒప్పింపజేస్తాడంట. ఒక వ్యక్తి యేసు దేవుడని ఒప్పుకున్న వ్యక్తి పరిశుద్ధాత్మ మూలంగానే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తాడంటే ఒక మాట, చక్కని మాట. ఈ మాటతో ప్రార్థనలు వెళ్ళిపోదాం. యోహాను 16:24 ఒకసారి చదువుదామండి.
3: ఇది వరకు మీరేమియు నా పేరుట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణం అగునట్లు అడుగుడి మీకు దొరుకును.
2: అబ్బా, యేసు ప్రభు చెప్పేది ఈరోజు మనుషులు ఒప్పుకుంటలేదండి. ఈరోజు మనుషులు ఒప్పుకుంటున్నారా? నీకేమైనా కావాలంటే ఏసైనా అడగద్దు. ఏసైనామంలో ఒకటి పరలోకం మాత్రం వస్తుంది, ఏం అడగకూడదు. ఏసైనామంలో నీకేం రాదు. ఏసైనామంలో ఇల్లు అడగద్దు, ఉద్యోగం అడగద్దు, స్వస్థత అడగద్దు, ఇవన్నీ లాభ కొరకు అడుగుతున్నా అడగద్దు అన్నట్టు తిడుతున్నారు మనుషులు. దేవునితో సంబంధం లేని వారు, ఎప్పుడు దేవుని ద్వారా దీవించబడని వారు మాత్రమే అలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, మీ సంతోషము ఏమవ్వాలంట,
3: పరిపూర్ణమగునట్లు.
2: పరిపూర్ణము సంతోషం స్టార్ట్ అవుతాం కాదు, ఫుల్ఫిల్మెంట్లోకి రానే. మీ సంతోషము ఫుల్ఫిల్ అయ్యేలాగా, అయిరే సంతోషపడయ్యా, నువ్వు సంతోషంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు నా నామంలో ఏం అడగలేదు. అప్పుడైతే వారికి అంతవరకు అధికారం అవ్వబడలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, అడిగయండి అయ్యా నా నామంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటున్నారు, పొందుకుంటారు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు ఏమంటున్నాడు?
3: అడుగుడి మీకు దొరుకును.
2: అది అడుగుడి మీకు దొరుకును. నా నామములు అడగండి. దేవుడు మీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడండి. మీరు అనేక సమస్యలు ఉన్నారేమో, ఎన్నో పోరాటాల మధ్య సతమతం అవుతున్నారేమో, అర్థం కాని పరిస్థితులు ఉన్నారేమో, జీవితంలో ఓటములు ఉన్నారేమో, జీవితంలో నాకు ఎవరు సహాయం లేరా అనుకుంటున్నారేమో, కానీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఎన్నో సాధించారేమో, ఎన్నో ప్రారంభించారేమో, ఎన్నో విషయంలో సంతోషం ప్రారంభమైందేమో, బట్ అచీవ్మెంట్ కంప్లీట్ అవ్వలేదేమో. దేవుడు అలాంటి వారికి చెప్తున్నారు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నేను ఆశపడుతున్నాను. నా నామంలో అడగండి. ఆస్క్ మీకు అనుగ్రహించబడతారు. నా నామంలో అడుగు. మీరు అడిగినవి పొందుకున్నారని నమ్మాలి. యేసు ప్రభువు మరలా అదే తెలియజేస్తున్నారు, మీరు అడిగినవి మీరు పొందుకున్నారని నమ్మినట్లయితే మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు యేసు ప్రభు నామంలో మనకు అనుగ్రహించబడుతుందండి. ఈరోజు మీకు ఈ మాట తెలియజేస్తున్నాను. సామ్స్ 44:8 ఇస్ అ బ్యూటిఫుల్ వర్స్.
3: దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
2: ఎవరిని బట్టి అతిశయిస్తున్నామంట? When was the last time you boasted because of God? Because we are ready to boast about ourselves. నేను ఏం చేశాను తెలుసా, నేనేం కొన్నాను తెలుసా, నాకేముంది తెలుసా, నాకేం కలిగింది తెలుసా, అయ్యని పక్కన పెట్టు. దేవుని యందు నా దేవుడు ఏం చేశాడు తెలుసా? పిల్లలు చూడండి, పిల్లలకి తండ్రులు తల్లులు ఏదైనా బహుమానాలు ఇస్తే వెంటనే వెళ్ళి 10 మందికి చూపించుకుంటారు. యు నో వాట్ మై డాడ్ గేవ్ మీ, ఎంత ఫీలింగో. My dad gave me. నా డాడీ ఇచ్చాడు. ఈరోజు మీరు ఏదన్నా మీ దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి హ్యావ్ యూ బోస్టెడ్? Not because of what you earned, not because of what you have done, not your capacity. God, నీవు దేవుని మహిమపరచున్నప్పుడు బోస్ట్ అబౌట్ హిమ్. ఇదిగో నా దేవుడు చేశాడు చూసుకో, నా దేవుడు నిరూపించాడు చూడు. ఎప్పుడు అది చివరిసారిగా? కనీసం ఈ సంవత్సరంలో చేయండి. అది చిన్నదేంటి పెద్దదేంటి? దేవుడి దృష్టిలో చిన్నది పెద్దది లేదు. దేవుడి అన్నది ఘనమైంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎక్సలెంట్. ఆయన అనేకమైనవి ఇచ్చినవి నీకు చిన్నగా అనిపిస్తుందంటే తప్పు నీది. కారణం ఏంటి? నీ చేయి చిన్నది. నీ చేయి చిన్నదంటే నీ విశ్వాసం చిన్నది. నువ్వు తీసుకోగలిగింది చిన్నది, అందుకని అంతే తీసుకున్నావు. విశ్వాసం పెంచుకో, ఎక్కువ తీసుకుంటావు. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్, యూ విల్ టేక్ మోర్. నీ చెయ్యి ఎంతో అంత ఇస్తాడంత దేవుడు. ప్రతి ఒక్కరు వారు విశ్వాస పరిమళన చొప్పున దేవుడు వారికి అనుగ్రహించే దేవుడు. హౌ మచ్ ఇస్ యువర్ ఫెయిత్? నీ ఫెయిత్ ఇంతే అంటే ఇంతే. నువ్వు ఎంత విశ్వాసం కనబరుస్తావో అంత నీవు దేవుని ఎంత నమ్ముతున్నావు. నీవు చేసిన పొరపాట్లు, నీవు చేసిన కీడు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన అజ్ఞాన పనులు, నువ్వు చేసిన అన్ని తప్పుని బట్టి నువ్వు నష్టంలో ఉన్నావేమో. ఈ సంవత్సరం దేవుడు అంటాడు, నా నామంలో అడుగు, నీ సంతోషం పరిపూర్ణంగా ఉన్నట్లు. నువ్వు అడిగింది నీకు ఇస్తా, నువ్వు అడిగితే నీకు పొందుకుంటావు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంట? రాజయ్య తెలియజేస్తున్నాడు ఇక్కడ, కవిత తెలియజేస్తున్నాడు ఏమని? నీ యందు ప్రభువా, ఐ విల్ బోస్ట్ అండ్ ప్రైజ్ యువర్ నేమ్. నీ నామాన్ని ఒక్క నిమిషం స్తుతిస్తా, ఒక్క నిమిషం మహిమపరుస్తా. కాదు, ప్రతిరోజు నా దేవుడు ఇది చేశాడు. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేసిన వాడు అంటే చేతులు చూపిస్తారా? దేవుడు చేసింది ఉంది అంటే సాక్ష్యం మీరే చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు ఉంటాడా, దేవుడు చేస్తాడా, దేవుడు ఇస్తాడా, దేవుడు చేసేది నిజమా? అప్పుడు తప్పించేళ్ళు ఇప్పుడు చేస్తాడంటావా? నో. నీ విశ్వాసం, నీకు విశ్వాసం ఉంటే నీవు అడిగి ఊహించు వాటికంటే, మరలా అడుగుతున్నా, మీరు అడిగి ఊహించు వాటికంటే నువ్వు చిన్నది అడుగుతా ఆయన పెద్ద చేస్తాడంట. నువ్వు ఏదో వేస్ట్ దొడితే ఆయన ఘనమైంది ఇస్తాడంట. నువ్వు అడగకపోయినా, నువ్వు ఊహించకపోయినా, తండ్రి నాకు ఇది చాలంటే దేవుడు అంటాడు, చీచీ, నువ్వు అది అడిగావు కానీ నీకు అది సరిపోతా అంటావు, కానీ నేను అలాంటి ఇస్తా, నా పరువు పోతుందయ్యా, నా మహిమైశ్వర్యము చొప్పున. ఎవరు మహిమైశ్వర్యము? దేవుని మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత అక్కర్ని తీర్చే దేవుడు అంట. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఎక్కడ లేచి నిలబడండి, లేచి నిలబడండి. దేవా నీకు కృతజ్ఞతా స్తుతులయ్యా. పరమ తండ్రి ఈరోజు నీ నామము మా జీవితంలో కనబరచబడాలని నీ ప్రియ కుమారుడిని మాకు అనుగ్రహించావు, వందనములయ్యా. నాకు నేర్పిస్తున్నావయ్యా, నిన్ను మహిమపరచాలని నిన్ను మహిమపరుస్తానయ్యా. దేవా నీ నామము నాకు ఆశీర్వదము, నీ నామములో నాకు జయము, నీ నామములో నాకు విడుదల, నీ నామములో నాకు బలము, నీ నామములో నాకు స్వస్థత, నీ నామములో నా అవసరతలన్నీ తీర్చబడతాయి. యేసయ్యా నీ నామాన్ని బట్టి వందనాలయ్యా. ఎక్కడ యేసు నామాన్ని మహిమపరుద్దామా, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా. ఈరోజు గొప్ప నిబంధన, గొప్ప నిబంధన మనకుంది. యేసు రక్తము ద్వారా ఘనమైన నిబంధన మనకుంది. యేసు రక్తము ద్వారంగా ఘనమైన రీతిగా ఘనమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. టెలం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేసిన దానికి ఆయన నామాన్ని మహిమపరచండి, చేయబోతున్న దానికి ఆయన నామాన్ని మహిమపరచండి, ఆయన నామాన్ని హెచ్చిద్దామండి. ఆయన నామంలో జయముంది. నీ జీవితంలో జయము కావాలంటే ఎక్కడ యేసు నామాన్ని ధరించుకోవాలంట. వేర్ ఇస్ నేమ్? Be a Christian, be a Christ follower. క్రీస్తు రక్తంలో కడగబడతాం, ఆయన నామాన్ని ధరించుకుంటామండి. ఎవరి మీదైతే ఆయన రక్త ప్రోక్షణ కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త చిందన కలుగుతుందో, ఎవరి మీదైతే ఆయన రక్త అభిషేకం కలుగుతుందో, అపవాది మొరతానికి వీలు లేదు. మీరు ఇంకా ఆయన రక్తంలో కడగబడిన వారైతే ఆయన రక్తానికి ప్రోక్షణ అడగండి, పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ కోరండి. ఈరోజు కృపాకాలంలో ఉన్నాము. కృపానుగ్రహించే దేవుడు ఇప్పుడు దేవుడు తీర్పు తీరుస్తలేదు. ఆయన ప్రేమని పట్ల చూపిస్తూ, ఆయన కృపని నీకు అనుగ్రహించి, ఆయన దయని చూపిస్తూ నిన్ను క్షమించాలని, నిన్ను బాగు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టాలని, ఆయన మహిమార్థమై నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడండి. పాతన మొదలు చూస్తాం, యెహోవా షమ్మా. ఆ మాటకు అర్థం లార్డ్ హూ ఇస్ ప్రెజెంట్. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. ఆయన మనతో ఉండే దేవుడు. యెహోవా షమ్మా అనే నామం ఈరోజు యేసు నామం ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. చెప్పండి, నా తోడు నువ్వు ఉండయ్యా, నువ్వు దేవుడు అయ్యా, నీ ద్వారంగా జీవం వేసయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట, యేసు దేవుడు అని ప్రతి నాలుగు ఒప్పుకోవాలంట. రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్, రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ హిమ్. ఆయనతో సమాధాన పడవలసిన వారు సమాధాన పడండి, ఆయనతో సరిచేసుకోవాల్సిన వారు సరిచేసుకోండి, ఒప్పుకోవాల్సిన వారు ఒప్పుకోండి, ఆయన మహిమపరచాల్సిన వారు మహిమపరచండి, అడగాల్సిన వారు అడగండి. పరిశుద్ధ ప్రేమించండి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎన్నో విషయాలు నీ సన్నిధిలో అడుగుతున్నారయ్యా. వారి జీవితంలో ఎన్నో విధానాల్లో వారికి సహాయం కావాలని కోరుచున్నారు ప్రభా. వారి జీవితంలో కావాల్సిన ప్రతి సహాయము, ప్రతి మేలు అయ్యా యేసు నామంలో మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నాము ప్రభా. నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే ప్రభా నీకు వందనములు. సమస్తము సమకూర్చి జరిగించే దేవా నీకు వందనములు. సమస్తము ఘనంగా జరిగించే దేవా నీకు వందనములు. అయ్యా ఎవరెవరైతే నిన్ను స్తుతిస్తున్నారో వారి జీవితంలో పరిపూర్ణత రావాలయ్యా, పరిపూర్ణత చూడాలయ్యా. అయ్యా కుటుంబాలు కట్టబడాలి, జీవితంలో మార్పు కలగాలి, బిడ్డలు వర్ధిల్లాలి, బిడ్డల జీవితంలో ప్రయోజనకరంగా రావాలి. ఇక్కడ ప్రతి జీవితంలో అయ్యా నీ కార్యము, నీ ఆశ్చర్య సహాయాన్ని చూడాలి, పడుతున్న ప్రయాసకి ప్రతిఫలం చూడాలి, నీ దీవెన హస్తము వారి తోడు ఉండాలి, అడుగుపెట్టే స్థలం వారు స్వతంత్రించుకోవాలి, నిన్ను కలిగిన వారు ధన్యులు అనేది అయ్యా మమ్మల్ని బట్టి ఈ లోకము తెలుసుకోవాలి ప్రభా. నీ నామానికి మా జీవితాల ద్వారంగా జయము రావాలయ్యా, మహిమ రావాలయ్యా, ఘనత రావాలయ్యా. నీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి అయ్యా నీ సాక్షులుగా నిలబడే భాగ్యము మా అందరికి దయచే. గివ్ అస్ కాన్సిక్రేటెడ్ లైఫ్ లార్డ్, కాన్సిక్రేషన్ దయచే. నీ నామాన్ని ధరించిన మేము పరిశుద్ధంగా బ్రతకాలి, ఏర్పరచబడిన వారిగా బ్రతకాలి, వేరు చేయబడిన వారిగా బ్రతకాలి. అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి ఎక్కడ సిగ్గురాకూడదు ప్రభా, దయచేసి అయ్యా మమ్మల్ని బట్టి నీ నామానికి సిగ్గురాకూడదు. దేవా మేము తప్పు మార్గంలో పడితే మమ్మల్ని కొట్టు తిట్టు శిక్షించి కానీ విడిచిపెట్టద్దు ప్రభా, విడిచిపెట్టద్దు ప్రభా. నీవు మాత్రం మమ్మల్ని విడిచిపెట్ట, మా గతి ఏమవుతుంది ప్రభా? అజ్ఞానంలో ఇప్పటికే నీ నామాన్ని దూషించుంటే క్షమించు ప్రభా, తెలిసే దూషించుంటే క్షమించు ప్రభా. ఈరోజు ప్రభాకాలంలో మాకు అవకాశాన్ని ఇస్తున్నావయ్యా. అయ్యా, మా తప్పులు ఒప్పుకుంటానికి, మా తప్పుల్ని సరిదిద్దుకుంటానికి, నేను చేసిన పాపాలని నీ దగ్గర క్షమాపణ వేడుకుంటానికి, నీతో సమాధానం పడి నువ్వు అనుగ్రహించే సమాధానాన్ని పొందుకుంటానికి దేవా ఈరోజు మాకు అవకాశం ఇచ్చావయ్యా. అందుకే నేను ధైర్యంగా అడుగుతున్నామయ్యా. యేసు ప్రభా, అయ్యా నీ నామంలో మేము అడిగితే మాకు అనుగ్రహించబడుతుందన్నావు అయ్యా. మాకు కావాల్సిన విమోచన, మాకు కావాల్సిన విడుదల, మాకు కావాల్సిన స్వస్థత, మాకు కావాల్సిన ఆశీర్వాదము, మాకు కావాల్సిన ధన్యత ఇదిగోనయ్యా, నీ నామంలో మేము అడుగుతున్నామయ్యా. మా కొరకు, మా నిమిత్తమై, మా కొరకు తండ్రి కుడి పార్శ్వలో కూర్చుని విజ్ఞాపన చేస్తున్న యేసయ్యా, ఇదిగోనయ్యా, ఈరోజు నీవు సర్వాధికారిగాని, అన్ని నామముల కన్నా పైనామంగా నీ నామం హెచ్చించబడిందని, నీ నామములో మాకు రక్షణ, మాకు విమోచన, మాకు నిత్య జీవం ఉందని నమ్ముతూ నీకు స్తోత్రములు చెప్తున్నాము యేసయ్యా. నీకు వందనములయ్యా. ఇదిగో అయ్యా, నీవు నేర్పించిన రీతిగా తండ్రిని అడుగుతున్నాము తండ్రి. ఇదిగోనయ్యా, నీ ప్రియ కుమారుడు చూపించిన మార్గము ప్రకారము నీ దగ్గరకు వస్తున్నామయ్యా. నీ ప్రియకుమారుడు నేర్పించిన రీతిగా నీ దగ్గరకు వస్తున్నామయ్యా. అయ్యా, నీ నామం గణపరచబడుతుంది, నీ నామం పరిశుద్ధపరచబడుతుంది, నీకు సాటి ఎవ్వరూ లేదని తెలియజేస్తున్నాం ప్రభా. నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి, నీవు ఘనుడివి. దేర్ ఇస్ నన్ లైక్ యూ. యు ఆర్ గ్రేట్ లార్డ్, యు ఆర్ గుడ్ లార్డ్, యు ఆర్ లవ్. నీవే ప్రేమ ఉన్నావయ్యా. ఇదిగో అయ్యా, ఈరోజు పరమ తండ్రి, మాకు కావాల్సిన ధైర్యం, మాకు కావాల్సిన శక్తి, మాకు కావాల్సిన నెమ్మది, మాకు కావాల్సిన ప్రోత్సాహము, మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన మార్గదర్శనము, మాకు కావాల్సిన సహాయము, మాకు కావాల్సిన జయము నీ ప్రియ కుమారుడైన యేసు నామంలో అడుగుతున్నాము. అవునయ్యా, క్షేమము యేసు నామంలో అడుగుతున్నామయ్యా. మేము అడిగిన వారిని విశ్వాసంతో అడిగిన ప్రతి ఒక్కరు పొందుకుంటారని వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ప్రభా, యేసు నామంలో మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాము ప్రభా. నీకు వందనములయ్యా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ యావే, థ్యాంక్ యూ తండ్రి, తండ్రి నీకు వందనాలు. యెహోవా, నీసి నువ్వు చూచుకున్న దేవుడివి. యెహోవా, ఈరేవి నువ్వు చూచుకుని మాకు అనుగ్రహించే దేవుడి. ఎల్షడాయివి, మాకు అన్ని అవసరతలను అక్కర్లన్నీ తీర్చే దేవుడివి. దేవా, మమ్మల్ని పోషించి దేవా, మా ధ్వజము విజయ ధ్వజముగా, యెహోవా నీసి అన్న ప్రకారం నిన్ను కలిగిన వారిగా, నీ ప్రజలుగా, నీ నామానికి మహిమ తెచ్చే జీవితముగా ప్రత్యేకించబడిన ప్రారంభించబడి ఈ సంవత్సరముగా మా అందరి జీవితాన్ని దీవించమని విడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచు నామ తండ్రి.

మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

0: ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

దేవాది దేవుడు మన రక్షణ కోసం దీనుడై భూమికి దిగి వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషంతో మన హృదయం పులకించకుండా ఎలా ఉండగలదు?

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబూరావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వర రచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

దేవుని కరుణ లేకుండా ఆనందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఆశీర్వదిస్తే అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు. అందుకే ఆ మహోన్నతుని దీవెనలు అపేక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పోరాడి వాటిని సొంతం చేసుకోవాలి.

ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్మరిస్తారో అక్కడ నేనుంటానన్న ప్రభువు కోకల్లలుగా చేరి ఉన్న మన మధ్య తప్పకుండా ఉన్నాడు. కాబట్టి అందరం కలిసి

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

0: యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు. ఆయన 12 మంది శిష్యులుంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు. ఆయనకంటే ఎక్కువ గొప్ప వాడు కదా. ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు. నా కుడి చేతిలో కుంకు వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇట్లా తిప్పటం మొదలుపెట్టాడు. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాను. 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళి వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా 2 కోట్లు వేసాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వచ్చే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం ఇలాగుండేది నా తీరంతా. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఈ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లేటి చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి. పేక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకొండ రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నెప్పులు పుట్టాయన్నమాట. ఆ పేక తెగక ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, మల్లెల రాజుగా ఉన్న నేను మనుషుల్ని ఎలా చంపాలి, ఎలా స్లోపాయించి చంపాలి, ఎలాగ విప్లవకారులతో ఉన్నాను, ఎలాగ నక్సలిజం వైపు ఆకర్షితులయ్యాను, ఎలాగ మాంత్రిక శక్తుల దగ్గరికి వెళ్ళాను, ఎలాగ దెయ్యపు శక్తులు నాలోకి రావాలని, ఎలా దెయ్యాలను పిలిచాను, డబ్బు కోసం తాగటం కోసం ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జాలు చేసిన, ఏం చేసిన, ఎంతమందిని నేను చంపాను, లేదా పొడిచాను కొట్టాను అనే విషయాలు ఈ వీడియోలో పూర్తి వీడియోలో మీకు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ నన్ను మార్చిన దేవుడి విషయాల గురించి కానీ, నన్ను రక్షించిన యేసుక్రీస్తు గురించి కానీ, నేను చేసిన పాపాల గురించి, అప్పుడు ఆ పాత జీవితం ఆ రాత జీవితంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తెలియజేస్తున్నాను, దేవుడు మీ అందరూ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ జోషి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మీరు మాకు గుంటూరు వచ్చినందుకు చాలా వందనాలు. మాది, నా పేరు మల్లెలరాజు, గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామం. మా తల్లిదండ్రులకి 6 సంతానం, 2 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. అందరికంటే లాస్ట్ వాడుగా నేను జన్మించాను. నేను లాస్ట్ వాడుగా జన్మించినప్పుడు నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. అంటే ఏతువాదిలో పనిచేశాను.
1: అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులు అండి?
0: కాదండి, మేము పుట్టుకతో క్రైస్తవం. మా అమ్మ నాగేంద్ర స్వామి మా విలువేల్పు. నాగేంద్ర స్వామికి పూజలు చేస్తూ ఉండేది, నాగేంద్ర స్వామి నేను నమ్ముకునేది. మా ఇంట్లో కూడా నాగేంద్ర స్వామి ఫోటోలు ఉన్నాయి. ప్రతి శుక్రవారం మా పొన్నూరుకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చల తాడుపురు అనే గ్రామం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఈ పచ్చల తాడుపురు గ్రామంలో పెద్ద పొట్టు ఉంటుంది రోడ్డు పక్కనే. ప్రతి శుక్రవారం వెళ్ళి మా అమ్మ పాలు పోసి ప్రదర్శన చేసి రావాలి. ఒకవేళ ఏదైనా పని ఉండో తీరకో వెళ్ళకపోతే ఆ తెల్లారి పొద్దున మా అక్క వాళ్ళ శరీరంలో, మా చిన్నాన్న వాళ్ళ శరీరంలో నీటి పొప్పు లాగా మా ఇంట్లోకి ఆ పాము పడగలాగా వచ్చి ఉండేది. మా నాన్న మా అమ్మను కొట్టి మళ్ళీ శనివారం ఆదివారం వెళ్ళి దానికి పూజలు చేస్తే ఆ సోమ మంగళవారాల్లో అట్ట వెళ్ళిపోయేది మాలో నుంచి. అలాంటి జీవితంలో యేసుప్రభు మా అమ్మ ద్వారా, అంటే గేదెల్ని తోలుకొని వెళ్ళింది మా అమ్మ, ఒకసారి వెళ్తే చూడక ఆ తాసుపాము తాకుదొక్కితే ఏదైతే పూజలు చేస్తుందో అదే తాసుపాము మమ్మల్ని కాటేయడానికి లేచినప్పుడు ఎన్నిసార్లు ఆ దేవుడా దేవుడా అన్నా కానీ ఆ పూజలు ఫలించలేకపోయాయి. చివరికి ఆమె నోటి నుంచి యేసుయ్యా నువ్వు ఉంటే నన్ను కాపాడు అని అరిస్తే యేసుప్రభు పేరెత్తంగానే ఆ పాము అక్కడే రాయి మీద కొట్టుకొని చనిపోవటం అదంతా చూసి మా అమ్మ ఇంకా యేసుప్రభు నిజమైన దేవుడు, రక్షించిన దేవుడు కదా, చంపాలనుకునే దేవుడు కాదు కదా అనేది ఆమె తెలుసుకుని యేసుప్రభు అలాగా మా ఇంట్లోకి వచ్చాడు. నేను పుట్టిన తర్వాత, నేను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు దేవుడు అంటే నమ్మకం ఉండేది కాదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఉద్యమాల్లో ఉండటం, ఏతువాదిలో పనిచేయటం, అంటే దేవుడు లేడు, ఒకవేళ ఉంటే కనపడమను, సృష్టి దానంతటా తాను తిరుగుతుంది, భూమి దానంతటా తానే ఉంటుంది తప్ప దేవుడు దీన్ని నడిపిస్తాడని, మనుషుల్ని కలుగు చేసిన దేవుడని అనేది ఉండేది కాదు. నాకు అప్పుడు కూడా ఏంటంటే చార్లెస్ డార్విన్ సిద్ధాంతంలో ఉండేవాడిని, మానవుడు ఎలాగ కోతురు ఉండి కాలం కొంచెం గడిచిన దాకా ఇలా ఇలా ఇలా ఇలా స్ట్రైట్గా అయిపోడనే ఉద్దేశంతో ఉండేవాడిని నేను. అలాంటి నా పరిస్థితుల్లో నా తల్లి కన్నీటి ప్రార్థన. అంటే నేను నా పేరు మల్లెలరాజుగా ఉన్నప్పుడు పొన్నూరు పోలీసు వాళ్ళు నన్ను అలియాస్ కత్తుల రాజు అని బిరుదిచ్చేవాళ్ళు.
1: కత్తుల రాజు?
0: కత్తుల రాజు.
1: ఎందుకని ఆ పేరు పెట్టవలసి వచ్చిందండి?
0: నా దగ్గర కత్తులకి స్పెషల్ ఉంటుంది అన్నమాట. అంటే ఎవడన్నా మనిషి పొడిచినప్పుడు కత్తితో పొడిస్తే ఆ నొప్పి పుట్టిద్ది. జనరల్గా ఎవరికైనా ఇప్పుడు ఏ కత్తితో పొడిచినా కానీ నొప్పి పుట్టిద్ది. నా దగ్గర ఉన్న కత్తులకి ఏంటంటే నొప్పి తెలియదు. నొప్పి తెలియకుండా ఉండేదాన్ని స్పెషల్గా తయారు చేసుకున్నాను నేను.
1: ఆ కత్తులు మీరే చేశారు?
0: నేనే చేసేవాడిని. అంటే కొన్ని కెమికల్స్ కలుపుకునేవాడిని. ఇప్పుడు థర్మామీటర్లో, ఇప్పుడు అంటే ఎలక్ట్రికల్ థర్మామీటర్లు వచ్చినాయి. అప్పుడు థర్మామీటర్లు ఏంటంటే నాలుగు కింద పెడితే చిన్న పాదరసం అని ఒక డ్రాప్ ఉండేది. ఒక 200 థర్మామీటర్లో ఆ పాదరసాన్ని తీసేవాడిని. ఒక స్టీల్ గిన్నెలో వేసి క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థాలు రెడ్డి ల్యాబ్స్ నుంచి తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని కెమికల్స్ కలిపించి ఆ ఐరన్ ముక్కల్ని ఒకసారి కొలువులో కాల్పించి నల్ల కొట్టిన తర్వాత వాటిని కత్తుల్లా తయారు చేయించేవాడిని. ఈ కెమికల్స్లో నానబెట్టినప్పుడు ఈ పాదరసం ఏం కలిపి చేసుకునేవాడిని కదా. వీటి వల్ల ఏంటంటే పొడిచినప్పుడు మనిషికి ఆ శరీరం మొద్దు బారిపోయేది. కొన్ని ఆకుపసరలు వాటి వల్ల మొద్దు బారిపోయేది, నొప్పి తెలిసేది కాదు. తర్వాత నేను రెప్పబాట్లో పొడిచేవాడిని. నా స్టైల్ 2 పొడవటం. ఒకసారి కత్తి ఓపెన్ చేశానంటే 2 పొడవలసిందే. ఆ పొడిసే క్రమంలో ఈ పక్కటి ఎముకలు తగిలినా, ఎన్నెముకు తగిలినా, అంటే ఎముకలకు కూడా మెత్తగా కోసుకునేలాగా తయారు చేసి ఉన్నాను.
1: ఇంతవరకు ఎవరినన్నా మీరు అలా చేశారండి?
0: చేశాను నేను. నా పేరు కత్తుల రాజు వచ్చిందంటేనే నా జీవితం అంటే షెటిల్మెంట్లు చేసుకున్న జీవితం.
1: షెటిల్మెంట్?
0: షెటిల్మెంట్లు
1: అంటే ఏ రీతిగా అండి?
0: ల్యాండ్లు కబ్జాలు చేశాను. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, 100 ల్యాండ్లోకి నన్ను డిస్ప్యూట్ ల్యాండ్లోకి తీసుకుని వాళ్ళు ఉన్నారు. అక్కడ తగాదాలు, అక్కడ గొడవలు, అక్కడ కబ్జాలు చేయటం. ఎవడైతే నన్ను తీసుకెళ్ళాడో వాడి పక్షాన నేను యుద్ధం చేయటం, ఇలాంటివి చేసి వాటి మీద, అంటే నాకు ఒక ఆలోచన ఉండేది, నేను బ్రతకాలి, ఎదుటివాడిని చంపైనా బ్రతకాలి. నేను బ్రతకడం కోసం ఎదుటివాడి మీద ఏం చేశానో బ్రతకగలుగుతాను ఒక నమ్మకం ఉండేది నాకు. అలాగే నేను తాగుడుకు అలవాటు పడ్డాను, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 బ్రతికితే చాలు, 6 అయినా కానీ తాగి తిరిగి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎప్పుడూ నా దగ్గర ఉన్న ఆయుధాలే, కత్తులు కానీ అన్లైన్ సెషన్ తుపాకు కూడా ఉంది నా దగ్గర. 6 తుపాకు ఉండేది, బాంబులు ఉండి, కొన్ని సైనైడ్ లాంటి కొన్ని పదార్థాలు కూడా ఉండేవి నా దగ్గర.
1: బాంబులు మీ దగ్గరే ఉండియండి?
0: ఉండే.
1: మీరే చేసేవారా?
0: కాదు, తెప్పించేవాడిని నేను. బాంబులు నేను తెప్పించేవాడిని. అవి ఏ విధంగా మనిషికి హాని చేసే విధంగా మేము ఎలా సేఫ్ సైడ్ చేయాలో, అంటే ఎంత దూరం నుండి వాడిని మీద అటాక్ చేయాలనేది కూడా ఉండేది. నాకు కూల్ డ్రింక్ షాప్ కూడా ఉండేది ఆ రోజుల్లో. ఈ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా నేను కొన్ని గొడవల్లో స్పెషల్గా షాడల్ నేనే పట్టేవాడిని. ఎలా పట్టేవాడిని అంటే గుండు సూదులు, చీసా పెంకులు, రసం ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న ముక్కలు వేసి ఆ షాడాలు ఒక మోతాదులో పోసి గ్యాస్ పెట్టేసేవాడిని. ఈ గ్యాస్ పెట్టినప్పుడు తగాదాల్లోకి వచ్చినప్పుడు ఆ ఇసురు కొడితే ఆ ఎంతమంది 100 ఉన్నా కానీ ఆ రసం వెళ్ళిపోయి పగిలి షోడా పగిలిపోయి రసం వెళ్ళిపోయి గుచ్చుకునేటట్టు ప్లాన్ చేసేవాడిని. అంటే కొన్ని ఆయుధాలు తయారు చేసుకునే విషయంలో ప్రొఫెషనల్గా ఆలోచన చేసేవాడిని. ఎందుకంటే టాలెంట్ ఉంటే కదా మన దగ్గరకు వచ్చేది, టాలెంట్ ఉంటే కదా మనల్ని పిలిచేది అన్న ఉద్దేశంతో ఉండేది. అప్పుడు ఎవడు డబ్బులు ఇస్తే వాడినే కొట్టమంటే కొట్టాం, డబ్బులు ఇస్తే ముందు బాటిల్ పెడితే పొడవమంటే పొడిచాం, కాంట్రాక్ట్ ఇస్తే ఎవడైనా వెళ్ళేటప్పుడు కారుతో గుద్దీయటం, లేకపోతే వెళ్ళేవాడిని బైకుల మీద వెళ్ళి కొట్టేయటం. కొన్ని కేసులు కూడా కొంతమంది కూడా తెలియకుండా పోలీసు వాళ్ళు కూడా ఎవడు చేసాడు తెలియదు, అంటే న్యాచురల్గా యాక్సిడెంట్ జరిగిందా, లేకపోతే వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్తుంటే పొరపాటున ఏదో కారు లేకపోతే లారీ తగిలి పడిపోయాడు అనేటట్టు చేసేవాళ్ళం.
1: అంటే పోలీసులు కూడా ఆధారం లేకుండా మీరు చేసేవారు?
0: చేసేవాళ్ళం. అంత అంటే మూర్ఖంగా ఉండేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఈ దేవుడు అంటే తెలియదు, దేవుడు అంటే నమ్మకాలు లేవు, దేవుడు లేడు అనుకునే రోజులు అన్నమాట. అందుకనే ఉద్యమాల్లో ఉంటూ ఉండేవాళ్ళం. విప్లవ ఉద్యమాల్లో, దళిత ఉద్యమాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ లేకపోతే బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి పోరాటాలు చేసే విషయంలో, అన్యాయం జరిగిన తర్వాత ఎంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎదిరించి వాడు మెడలు వంచి బాధితుడి పక్షాన న్యాయం చేసే విషయంలో ఫైట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. అలాగానే నేను గద్రాన్నతో పాటు పరిచయాలు అవటాలు విప్లవ కలడు గద్రాన్నతో గద్రాన్నతో పాటు గద్రాన్నకి ఎలా ఉండేదంటే గద్రాన్న చూస్తే కొట్టేవాడిని, గద్రాన్న వైపు మాటను పోతే కొట్టేవాడిని. అలాగే ఒకసారి కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ లీడర్ కూడా కొట్టాను నేను. గద్రాన్న ఒకసారి ఆయన మీద 2003లో పద్దాకల ఎలిగేషన్ పెడతంటే ఒకసారి నేను గద్రాన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి వెళ్ళాం ఆయన తీసుకుని వద్దామని. అతను ఎక్కడా కారంట ఎక్కకపోతుంటే 3-4 సార్లు గద్రాన్ని చెప్పాడు ఎక్కకపోతుండలు. నాకే చూశాడు, చూసిన వెంటనే అంటే ఆయన చూపుల్లోనే నేను అవుతున్నాను కొట్టి ఎయితలో అనేసి అనమాట. అంత షార్ప్గా పనిచేసేవాడు, కొట్లాట అంటే అంత షార్ప్గా ఉండేది. రెప్పపాటులో తప్పించుకోవడం అలాగే ఉండేది. కేసుల నుంచి తర్వాత ఎన్నో కేసులు, 900 కోట్లు అయితే నా మీద దాదాపు చాలా కేసులు ఉన్నాయి. ఒకరోజు నేను కోర్టుకు వెళ్తే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా కేసులు వాదించిన రోజులు కూడా ఉన్నాయి. 5 కేసులు 6 కేసులు ఒకరోజు అంతా, అంటే ఒక్కొక్కరోజు బెంచ్ మీదకి 5 కేసులు 6 కేసులు వచ్చాయి. అన్ని కేసులు ఉన్నాయి. అప్పుడు వారంలో నేను 4-5 రోజులు 6 రోజులు కూడా జైల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అంటే నాకు జైలు అప్పుడు బ్యాచులర్ రూమ్ లాగా ఉండేది. జైలు జీవితం అంటే బయట కంటే కూడా జైలే ఎక్కువ లగ్జరీ ఉండేది అనమాట. అన్నీ వచ్చాయి, తాగటానికి తినటానికి సిగరెట్లకి ఇవన్నీ కూడా వచ్చాయి. నేను తాగటం కూడా విపరీతమైన తాగుడు తాగేవాడిని. కళ్ళు కొండ తెప్పించుకొని అందులో బ్యాక్ పేపరు పోసి ఒకప్పుడు 100 రూపాయలు ఇచ్చేందంటే 150 క్రేన్ కొట్టుకలు వచ్చాయి. ఒక బండిల్ ఉండేది, 200 ఇచ్చి ఆ బండిల్స్ 2 తెప్పించేవాడిని. ఈ బండిల్ తెప్పించి మొత్తం క్రేన్ కొట్టుకాలు పాన్ పరాకులు దానిలో కలిపేసేవాడిని. కలిపేసి నేను దాగే సిగరెట్ ట్యాష్ కూడా దానిలో వేసుకొని ఆ కళ్ళులో కలిపి మందు క్రేన్ కొట్టుకాలు సిగరెట్ ట్యాష్ మొత్తం కలిపి అప్పుడు కలుపుకొని తాగేవాళ్ళం. అంత తాగితే కనుక నాకు ఎక్కేది కాదు. తాగి తాగి నాకేందంటే షివరింగ్ వచ్చి నరాలు కూడా వీక్నెస్ అయిపోయి అంటే ఇంకా అలాగే చనిపోయే పరిస్థితి అనమాట. తాగుడు లేకపోతే ఉండలేము. తాగటానికి ఉంటేనే కొద్ది కత్తి పట్టుకోవాలన్నా పొద్దున్నే లేచి పరకడుపు మీద తాగి ఆ ఉంటేనే కొద్దిగా నరాలు కొద్దిగా గట్టిగా ఉండే పరిస్థితులు ఉండేది. అలాంటి పరిస్థితుల్లోనే కాలం మేము అంటే కొనసాగించుకోవటం. అప్పుడే కొంతమంది చాలామంది మా దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందంటే వాడు డబ్బులు ఇరా మాకు తాగటానికి అంటే డబ్బులు ఇస్తే ఏం చేయమంటే చేసాం. పోలీసులు కూడా అంత చిక్కని కేసులు మేము చేసేవాళ్ళం. ఒక అంటే ఒకసారి నెల్లూరులో ఒక మందు తయారు చేసాం, పర్ఫ్యూమ్ బాటిల్లో పెట్టేవాళ్ళం. పర్ఫ్యూమ్ బాటిల్లో జవర్ మ్యాక్స్లో కొన్ని కెమికల్స్ వేసేవాడిని. ఇప్పుడు ఇంకు ఫిల్టర్ అప్పుడు ఇంకుని ఇంకు పెన్నులు వేయాలంటే ఫిల్టర్ ఒకటి ఉండేది, ప్లాస్టిక్ది ఒకటి ఉండేది. ఆ ప్లాస్టిక్ దానిలో నల్ల త్రాసు విషయం తీసుకునేవాడిని, కొన్ని కెమికల్స్ వేసి ఈ సెంటు బాటిల్లో కలిపేవాడిని. కలిపి కుక్క మీద ప్రయోగం చేసేవాడిని, పిల్లి మీద ప్రయోగం చేసేవాడిని. ఆ కుక్క కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి, పిల్లి కాలుకి గ్రీన్ క్లాత్ ఒకటి కట్టేవాడిని. అంటే కుక్క ఈ స్ప్రే చేసినప్పుడు

0: ఎలా చంపాలి,
1: ఎలా చంపాలి, ఎవడన్నా ఇది ఈ వ్యక్తిని లేకుండా చేయాలి అని మా దగ్గరకు వస్తే ఆ ప్రయోగాలు కూడా చేసేవాళ్ళం డబ్బు కోసం. తర్వాత ఈ ఉద్యమాల్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే నక్సలిజం వైపు ఆకర్షితులైనప్పుడు,
0: అంటే మీరు కుక్క మీద జంతువుల మీద ప్రయోగించారని చెప్పారు కదా, అది సక్సెస్ అయిందండి?
1: సక్సెస్ అయినాయి. అవి దాన్ని తర్వాత కొంతమంది మీద కూడా ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి, అవి కూడా సక్సెస్ అయినాయి. అలాగా అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఉండేది అలాగా, యేసుప్రభు నమ్మని పరిస్థితుల్లో. అయితే మా అమ్మ ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, మా అమ్మ మా అక్క వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే,
0: మీరు చేస్తున్నట్టు మీ కుటుంబానికి తెలుసండి,
1: గొడవలు పడతాయని తెలుసు. అంటే ఇంత డీప్గా ప్రయోగాలు చేస్తాను తెలియదు కానీ ఎప్పుడు కేసుల్లో ఉంటాం. అంటే మా అమ్మ నేను బయటకు వెళ్తే మా అక్క వాళ్ళు కానీ మా అమ్మలు కానీ ఈ వస్తాడు కంటితో చూసేదాకా నేను బ్రతుకున్న సంగతి వాళ్ళు తెలిసేది కాదు. అంత పరిస్థితుల్లో ఉండేవాడు నేను. నన్ను చూస్తే మా అమ్మ, అమ్మాయి ఈరోజు దేవుడు మా అబ్బాయిని బ్రతికించాడు, ఈరోజు మా తమ్ముడు బ్రతికించారు అని అనుకునేవాళ్ళు మా అక్క వాళ్ళు. నేను ఒకసారి ఇంట్లోంచి బయటకు వెళ్తే 10 రోజులకో 15 రోజులకో 4 రోజులకో వచ్చేవాడు ఇంటికి. ఆ ఊర్లో పోలీసు కేసులు తప్పించుకోవడం అంటే ఇంట్లో కూడా కొన్నిసార్లు తెలియని రోజులు ఉండేవి. జైల్లో నన్ను పడైతే ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు కాదు, బెయిల్ కోసం కొంతమంది ఎప్పుడు తిరుగుతాను ఉండేవాళ్ళు. మా మలిలరాజు బెయిల్ కోసం కొంతమంది ఇక అదే పని మీద బైకులు పెట్టుకొని నన్ను నా కేసు పడి లోన్ కళ్ళంగానే ఇక ఊరు మా పొన్నూరు మండలంలో తిరగని ఊరు లేదు, మా పొన్నూరు మండలాల్లో నా కోసం బెయిల్ పెట్టని గ్రామం లేదు. అంటే ఈరోజు ఒక కేసు చేస్తే మళ్ళీ ఒక ఇద్దరు బెయిల్ కావాలి, ఆ ఊర్లో ఒక ఇద్దరు, ఆ ఊర్లో ఆ కేసులో ఒక నలుగురు, ఇలాగనమాట మండలం మొత్తం నాకు బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కేసులు కూడా అలాగే ఉండేవి. అప్పుడు అన్ని కేసులు ఉన్నాయి నా మీద, అంత ఘోరంగా నేను చేశాను.
0: అంటే మీరు ఇంతమందిని చంపుకుంటూ వస్తున్నారు కదా అనేక విధాలుగా, అప్పుడు మీకు ఏ స్పందన అనిపించలేదండి?
1: అనిపించేది కాదు నాకు అప్పుడు. అంటే ఆ జీవితం సెటిల్మెంట్ల మీద ఉన్నప్పుడు, డబ్బు మీద ఉన్నప్పుడు, డబ్బు కూడా తాగటం కోసమే, ఏదో సంపాదించాలి ఏదో చేయాలని కాదు. నాతో పాటు ఉండే ఎప్పుడు నా దగ్గర ఒక 40-50 మంది శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మాకున్న ఆలోచన ఆ రోజుల్లో తాగటమే, తినటం తాగటం, తిని తాగటం కోసం మనం ఏమైనా చేయాలి. దానికోసం ఎవడు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఎవడు సెటిల్మెంట్లు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మనల్ని చూసి భయపడరు ఎందుకు, ఎందుకు భయపెట్టలేము మనం జనాలనే దాని మీద మేము పనిచేసేవాళ్ళం ఎక్కువగా. అదే క్రమంలోనే కొంతమంది ఉద్యమాల్లో పరిచయం అవటం, ఉద్యమాల్లోకి వెళ్తాం, పీడిఎస్ అని ఎస్ఎఫ్ఐ అని, తర్వాత గద్రాంతో పరిచయాలు కానీ. ఆ దిశగా 2003లోనే ఈడు ఇన్ఫార్మరు, నక్సలైట్లకి ఇన్ఫార్మర్ అనేది కూడా వచ్చింది నా మీద. అప్పుడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఉన్నాడు. ఎస్పీ గారు ఒకరోజు గద్రాన్ని పిలిపించాం, పొన్నూరు గద్రాన్ని పిలిపిస్తే ఆయన పిలిపించిన సందర్భం మైక్ పర్మిషన్ కోసం వెళ్ళాం, అంటే మీటింగ్ పర్మిషన్ కావాలి కదా, మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్ళాం. డిఎస్పీ దగ్గరికి వెళ్తే డిఎస్పీ అన్నాడు గద్ర పాంప్లెట్ చూసి, వామో ఈయన మేము పర్మిషన్ ఎస్పీ గారి దగ్గర తెచ్చుకోమన్నాడు. అప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇన్ఫార్మరు అయినా కానీ అసలు నక్సలైట్లు అంటేనే ఆ పేరు ఎత్తితేనే చంపేసే పరిస్థితి అనమాట, అంత స్ట్రిక్ట్గా ఉంది. అప్పుడు వాళ్ళు కూడా అంత ఇదిగా ఉన్నారు. ఆ టైంలో నేను కొన్ని పాంప్లెట్లు కొన్ని బుక్స్ తీసుకొని గుంటూరు ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. రవిశంకర్ అయ్యన్నారు కానీ ఉన్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన పర్మిషన్ కావాలండి అన్న. ఏ పర్మిషను? మైక్కి మీటింగ్ పర్మిషన్ కావాలండి. మీటింగ్ మైక్ పర్మిషన్ కావాలంటే సరే ఆయన అన్నాడు. ఏది చూస్తే ముఖ్య అతిథి ప్రజా యుద్ధ నౌక గద్దరని ఉంది. ఎరా నువ్వు గద్దరం పిలిపిస్తున్నావా, అది ఇది అసలు నీ కోసం 2 రోజుల నుంచి చూస్తున్నావు అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్ చేస్తాను చెప్పి ఇష్టం వచ్చినట్టు బూదులు తేటం మొదలు పెట్టాడు.
0: మీకు ఇలా గన్ పెట్టేశారు?
1: గన్ పెట్టేశాడు. గన్ పెట్టి ఆ పాంప్లెట్ చూసిన వెంటనే అసలు ఉక్రోషుడు అయిపోయాడు. అయిపోయి పాయింట్ గన్ బ్లాక్లో గన్ పెట్టేశాడు. ఏం చేయాలి అప్పుడు పరిస్థితి? నేనేదో ఎస్పీ గారిని ఏదో చేయడానికి వచ్చానని చెప్పి ఆయనకున్న సిబ్బంది అంతా వచ్చి ఆయన పెద్ద పెద్ద గరుస్తు తిడుతున్నాడు కదా, నా చుట్టూరు గన్లు పెట్టుకొచ్చున్నాను. ఇంకా మరణం అంచుల్లో ఉన్నా నేను. చుట్టూరు పోలీసు ఉన్నారు గన్లు పెట్టుకొని, ఈయన ఉన్నాడు. ఇక నేనేం చేయాలి అర్థం కాలే. ఆ క్షణమే భూమి మీద నూకలు నాకు చెల్లుబాటు అయిపోయి అనుకున్నాను. ఎందుకు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ఆగి, సార్ ఒక మాట మాట్లాడాలనుకున్నాను, మాట్లాడొచ్చా అన్న. చెప్పరా ఏంటో అన్నాడు. నేను ఏదైతే కోరుకున్నాను అదే నా దగ్గర ఉంది సార్, నా ముందు ఉంది, నన్ను షూట్ చేయండి అన్న. ఏముందని ఏమనుకున్నాను అన్నాడు. వేరే మరణం పొందాలనుకున్నానండి, విప్లవ మరణం పొందాలనుకున్నా, విప్లవ కార్డులో చావాలనుకున్నా. ఇప్పుడు కరెక్ట్గా నాకు అది ఉంది.

0: ఇప్పుడు కనుక మీరు నన్ను చంపేస్తే నా పేరు స్టేట్ అంతా కూడా, ఎందుకంటే గద్దరు మీటింగ్ కోసం వచ్చాను కదా నేను, లాల్సలాం రాజన్న, కామ్రేడ్ రాజన్న అంటారు. అందుకు ఇది కరెక్ట్గా నాకు నేను ఏదైతే కోరుకున్నా నా మనం నా ముందుంది. ప్రెస్సులు కూడా మీ కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు, నన్ను చంపి నా బాడీని వాళ్ళకి అప్పచెప్పండి, ఊరూరు నా పేరు మోరమోగిపోద్దులే నన్ను. అంటే ప్రెస్సులు ఉన్నారని చూసినంటే నిజంగా ప్రెస్సులను తీసుకెళ్ళి నాకు తెలుసు ఈ పరిస్థితి. గద్దరు పాంప్లెట్లు తీసుకొని మీటింగ్ పర్మిషన్ కోసం వెళ్తున్నానంటేనే వస్తానో రానని కూడా తెలుసు, ఫుల్ నోట్లోకి వెళ్తున్నాను నేను. అయినా కానీ అప్పుడున్న మూర్ఖపు ధైర్యం అన్నమాట, ఏదైతే అది ఏంది ఈరోజు చస్తే రేపు రెండు కదా అనే ధోరణిలో ఉండేవాళ్ళం. వెళ్ళి నేను కోరుకున్నట్టుగానే ఆడు నా మీద ఫైర్ అవుతాం, అతను నేను ఏం చేయలేని స్థితిలో ఉంటాం. సరే ప్రశ్నలను చూస్తే ప్రశ్నలు ఉన్నారు అక్కడ, ఇంకా వెంటనే వచ్చారు సార్ ఉన్నారు ప్రశ్నలు ఉన్నారన్నారు. మరి ఏమనుకున్నాడు ఏమని తెలియదు కానీ వెంటనే లేచి బూతులు తిట్టి ఈసారి దొరకపోతావా, నిన్ను కుక్కను కలిసినట్టు కలిసిపోతానా అన్నాడు. అమ్మాయి కొద్దిగా భూమి మీద నూకలు ఉన్నాయిరా అనుకున్నాను. మళ్ళీ అంటే మన నుంచి నేను ఎప్పుడైతే ఈ పరిస్థితిలో ఉంటానో, మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేసింది. మా అమ్మ ప్రార్థన ఎలాగుంటుందంటే నేను గనక కనపడకపోతే, అపాయం నా మీదకి ఏదైనా వస్తే, మరణం నా మీదకి ఏదైనా వస్తే ముందు ఫస్ట్ మా అమ్మకి తెలిసిపోయింది అక్కడ. ఏడ్చి ఆ అపాయం నుండి నన్ను తప్పించే వరకు దేవుని పాదాలు పట్టుకుని వదలదు. ఆ ఏడుపు నాకు కొన్నిసార్లు ఏమనిపించింది అంటే ఏం ఏడుపుకే నేను చచ్చిపోతానేమో, ఈ ఏడుపు సోప దగ్గర నేను చస్తానేమో, నన్ను చంపేస్తారేమో అన్నంతగా ఏడ్చేది అనమాట. కానీ ఆ కన్నీళ్ళే నన్ను కాపాడుతుందనే సంగతి నేను ఎరగలేకపోయాను. ఎప్పుడైతే నన్ను అతను వెళ్ళిపోమన్నాడు, మా అమ్మ ఇంటికి రంగాల మా అమ్మ చెప్పేది, అయ్యా నువ్వు మరణం నేను వెంటాడుతుందిరా, నువ్వు ఎక్కడో మరణ వంచుల్లో ఉన్నావు, దేవుడు విడిపించాడు, నేను ప్రార్థన చేశానంటే నేను నోరుమయ్యానివ్వండి, ఏంది పిచ్చి పిచ్చిగా ఉందా, నేను మరణం వంచుల్లో ఉన్నమాట వాస్తవమే, నీకు ఎవడో చెప్తే తెలుసుకున్నావు, నా స్నేహితులు నాతో వచ్చిన వాళ్ళు లేకపోతే నేను ఎవరితో అంటున్నా నువ్వు విని మళ్ళీ నాకే చెబుతున్నావా, అయినా నీ దేవుడు అంత గొప్పవాడైతే ఇప్పుడు కనపడమను, ఇప్పుడు మాట్లాడమను, ఇప్పుడు రమ్మను, అసలు ఇప్పుడు రమ్మను, నీ దేవుడు చూపించాను అన్నావు కదా ఇప్పుడు రమ్మను అనేవాడిని. కాదయ్యా నా దేవుడు నాకు చూపించాడు, నువ్వు రాత్రి నిన్న ఇట్ట ప్రమాదంలో ఉన్నావు, మా అమ్మ ముందుగానే చెప్పేది, అయ్యా ఈరోజు నువ్వు ఇటు ఏదో ఊరు వెళ్తున్నట్టుండో వెళ్ళబాకు, నీకు ప్రమాదం పొంచి ఉంది, నిన్ను డెవిలు సాతన్గాడు వెంటాడుతున్నాడు, నిన్ను చంపేయాలనుకుంటాడు, నువ్వు దేవుని వాగ్దానంతో ఉన్నావు, నా ప్రార్థన వ్యర్థం కాదు, దేవుడు నేను రక్షించుకుంటానని ముందే చెప్పేది నేను నమ్మేవాడిని కాదు. అలాంటి పరిస్థితులు కూడా విడిపించబడి ఉన్నాయన్నమాట. ఒకసారి 2004లో కూడా రేగులగడ్డ మన పిడుగురాల దగ్గర రేగులగడ్డ మోర్జంపాడు గంగపాడు అట్టుకుంటా, అది మోర్జంపాడు గంగవరం రేగులగడ్డ అని ఒక ఊరు ఉంది పిల్లొట్ల అనేవాళ్ళు. ఈ రేగులగడ్డ అనే గ్రామం కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. కృష్ణానది ఒడ్డు మీద అక్కడ అందరు అన్నలే ఉంటారు. ఆ గ్రామంలో యవనస్తులు కుర్రోళ్ళు ఎలా ఉంటారంటే ఒకడు కూడా ఉండేవాడు కాదు, ఉన్న కొద్ది మంది కుర్రోళ్ళు వీపులు పగిలిపోయి ఉంటాయి అక్కడక్కడ. వాళ్ళు సొక్కాలు ఎప్పుడు చూస్తే వాతలు జీలు ఉంటాయి యూత్ది గుంటూరు జిల్లాలోనే కృష్ణానది ఒడ్డు మీద. నేను షాక్ అయిపోయాను, ఇదేంట్రా అని అంటే ఏముందండి పోలీసు వాళ్ళు వస్తారు, అన్నలు ఏం చెప్పారా ఎక్కడికి వెళ్ళారని చెప్పి కొడతారు, వీళ్ళు వెళ్ళిపోతారు, అన్నలు వచ్చి వాళ్ళకేం చెప్పారని వాళ్ళు కొడతారు, అందుకే యూత్ ఎవరు లేరండి అనేవాళ్ళు. నేను ఒక విషయంలో ఒక పని మీద నేను నా శిష్యులు కలిసి ఆ గ్రామానికి వెళ్తుంటే కారులో గ్రేహాండ్స్, బీహార్ వాళ్ళకి గ్రేహాండ్స్ వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వాళ్ళు, గ్రేహాండ్స్ వాళ్ళకి నేను దొరికా అక్కడ. గ్రేహాండ్స్ వాళ్ళు దొరికినప్పుడు గన్నులు చూపించి ఆ గాల్లో ఫైరింగ్ చేసి దిగండి అని అన్నారు. వామ్మ ఇళ్ళేంద్రా బాబు ఎలా దొరికాం మనం అని చెప్పి కారు దిగాం, చేతుల పైకి ఎత్తండి అన్నారు. చేతుల పైకి ఎత్తాం, దగ్గరగా ఒక్కడు వచ్చాడు, మా రెండు చేతులు వెనక్కిరి చేసాడు, మా కారు మొత్తం సోదా చేశారు. నా దగ్గర ఎప్పుడు వెపన్ లేకుండా నేను బయటకు వెళ్ళను, వెపన్స్ ఎందుకు ఆ రోజు విజయవాడ లాడ్జ్ పిడుగురాల లాడ్జ్లో పెట్టి వెళ్ళాం, పెడితే నా సిక్సన్స్ ఎందుకు ఇవన్నీ ఇక్కడ వదిలేయి ఇవన్నీ ఇక్కడ వదిలేయంటే సరే ఆ పిడుగురాల గ్రామంలో పెట్టి వెళ్ళిపోయాం అన్నమాట. ఆ లాడ్జ్లో వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే పోలీసులు దొరికాం, వాళ్ళు తీసుకెళ్ళి డ్రైవర్ మీద ప్యాంటు షర్ట్ తీసి డ్రైవర్ మీద పెట్టి 3 రోజులు దాదాపు ఒక 25 మంది పోలీసు వాళ్ళు రౌండప్ చేసి గన్నలు పెట్టి కూర్చున్నారు. మాకే హిందీ రాదు, వాడికే తెలుగు రాదు, మేమేం చెప్పాలన్నా వాడేదో అడుగుతున్నానని చెప్పి వాడు తుపాకి మడం తీసి కొట్టబోతాడు, లేదంటే షూట్ చేస్తానంటాడు. ఒకటికి వెళ్ళాలన్నా రెండుకి వెళ్ళాలన్నా వాళ్ళ ముందే చేయాలి, పక్కకి వెళ్ళటానికి లేదు. ఎవడు కాపాడేవాడు లేడు, ఎవడొచ్చాడు మా వాడు అని చెప్పేవాడు లేడు, మమ్మల్ని సపోర్ చేసేవాడు లేడు.
1: అంటే మీరు అప్పుడు ఎందుకు వెళ్తున్నారన్నట్టు?
0: అక్కడ ఒక పని ఉండి ఒక విషయం మీద వెళ్ళాం, ఒక టార్గెట్ చేయడానికి వెళ్ళాం. వాస్తవం చెప్పాలంటే ఒక ఎలక్షన్లో టీడీపీ తరఫున ఒక వ్యక్తికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి అప్పుడున్నప్పుడు ఒక టార్గెట్ చేయాలి,
1: టార్గెట్ చేయడానికి
0: వెళ్ళాం ఆ ఏరియాకి. వెళ్ళినప్పుడు నాతో ఉన్న శిష్యులందరూ కూడా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు, పోలీసులు కాళ్ళ మీద పడి, ఏ ఏడబాక ఎందుకురా, భూమి మీద నౌకలు చెల్లుబాటు అయిపోయింది మనకి, ఈ రోజుతో లేదు. మాకున్న పరిస్థితి ఏంటంటే క్షణం ఆ క్షణమేక, ఒక నిమిషం గడిచిందంటే ఇంకా అమ్మాయి ఓకే ఈ నిమిషం మనం బతకనిచ్చారా అనుకున్నాను. అప్పుడు 3 రోజులు వాళ్ళు తుపాకీలు మధ్య మేము ఉన్నాం. 3 రోజులు బయట పరిస్థితి ఏంటంటే పొన్నూరు గుంటూరు ఏరియాలో పోలీసు వాళ్ళు నా కోసం దేవులాడుతున్నారు, ఈయన ఎలాగైనా ఇన్ఫార్మర్గా మార్చుకోవాలి, ఎన్కౌంటర్ అన్న చేయాలని. నా శత్రువులు, నేను ఎవరినైతే గొడవ పడ్డాను, అంతకుముందు నేను ఎవరినైతే ఇచ్చేసాను చంపాను, వాళ్ళు ఒక టీమై తిరుగుతున్నారు. ఈ 2004 ఎలక్షన్లో ఏది ఏమైనా కానీ వీళ్ళే తేయాలని, నా శత్రువులో పక్క పోలీసులో పక్క 2 టీములు నా కోసం తిరుగుతున్నాయి. ఈ టైంలో నా పేరు నేను తెలియని వాళ్ళ మధ్య నేను బంధించబడ్డా. అది చూడండి దేవుని ప్లాన్ ఎలాగుంటుందంటే,
1: ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మీకు ఎన్కౌంటర్ చేసి
0: ఎన్కౌంటరే. అప్పుడు నా మీద సత్యనారాయణ ఒక ఎస్ఐని అపాయింట్ చేశారు, సత్యనారాయణ ఒక ఎస్ఐ పొన్నూరులో నా కదలికల మీద నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతాను, సీరియస్గా వర్క్ చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంట పడుతున్నారు, లేదు కొన్నిసార్లు ఫోన్లు వచ్చాయి, గ్రీన్ ట్రైగర్స్ అని, నల్లమల్ల కోబ్రస్ అని, అన్న ఇక్కడ మీటింగ్ ఉందా వస్తావా అని, మీరు ఒంటరిగా రావాలన్నా అని, ఇలాగ ఫోన్లు వచ్చి కొన్నిసార్లు ఫోన్లని భయపడుతూ ఉండేవాళ్ళు, ఎందుకు చంపేస్తాం మిమ్మల్ని, కాల్ చేస్తాం మిమ్మల్ని, ఇలా కొన్ని కాల్స్ వస్తుండగా మేము పట్టించుకున్నాం కాదు, అంటే బ్రతుకు మీద ఎక్కువ ఆశ లేదు అప్పుడు. అప్పుడు మేము కనుక తెలుసుంటే డెఫినెట్గా ఎక్కడే చెప్పేవాళ్ళు. అంటే దేవుని నాకు తర్వాత అర్థమైందంటే, నేను దేవుని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ప్రమాదం ఉందని, నీ శత్రువులు ఉంటే నీకు భోజనం సిద్ధపరుస్తాననే మాట ఉంది కదా, అది నేను చదివినప్పుడు నాకు గుర్తొచ్చింది. నా శత్రువులు, నేను పోలీసు వాళ్ళు, మా ఇంట్లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఒక ఆయన మల్లేల బాబురావు గారు ఆంధ్రప్రదేశ్ అడిషనల్ డీజీపీగా చేసి రిటైర్డ్ అయ్యారు, మా సొంత మా మేనత్త కొడుకు మీ ఏలూరు వెన్నవుల్లిపేటలో ఉంటారు ఆయన, ఆయన కర్ణాటక డీజీపీ అంటే బెంగళూరు రాష్ట్రం మొత్తం డీజీపీ, ఇద్దరు ఐపీఎస్ వాళ్ళని పెట్టుకొని కూడా పోలీసులు అంటే నా శత్రువులా చూసేవాడిని. అప్పుల్లో పోలీసు ఉద్యోగం అనేది అంటే నేను ఈ విప్లవ ఉద్యమాల్లో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని చూసినా నా శత్రువులాగా కనపడేవాడు. అందుకని నేనేం చేశానంటే, ఆ ఎప్పుడైతే ఆ పోలీసు వాళ్ళ మధ్యలో ఉన్నానో వాళ్ళు నన్ను ఎన్కౌంటర్ చేస్తారన్న సంగతి నాకు తెలుసు. ఆ రోజుతోనే నా జీవితం ముగించబడిందన్న సంగతి తెలుసు నాకు. తర్వాత నేను దేవుణ్ణి నమ్మిన తర్వాత నేను ఒకసారి నేను ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడే నన్ను కావాలని, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచిన అన్నట్లుగా, ఆ చుట్టూరు నేను ఒకవేళ ఆ పోలీసులు కనుక ఆ రోజు లేకపోతే నేను బయటకు వచ్చేసేవాడిని. ఆ ఊరు నుంచి బయటకు వస్తే నా కోసం శత్రువులు రెడీగా ఉన్నారు ఇక్కడ చంపాలని పొన్నూరులో. నన్ను ఆ 3 రోజులు వాళ్ళు తిరిగి వీడు దొరకలేదనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కానీ, ఆ బీహారులు ఉటారు ఉటని చెల్లరే చెల్లు అని చెప్పి వెళ్ళిపోని చెప్పేసి నా బట్టలు నా శిష్యులకి బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పారు. మేము ఇంటికి రాగానే మా అమ్మ గట్టిగా వాటేసుకొని ఏడుతా అయ్యా అని ఏడుతూ ఉంది. ఆ రాత్రి మా అమ్మ గోడకి అంటే ఇటు కొట్టుకొని ఏడితే నుదుటి పగిలి రక్తం కారే అంతగా ఏడ్చి ప్రార్థన చేసిన కోసం. ఆ మందిరంలోకి వెళ్ళినా నేను అపాయంలో ఉన్నాను అంటగానే దేవుడు వెంటనే తెలియజేసేవాడు. తెలియజేసిన వెంటనే ఆమెకి రక్తం గారే అంతగా ఎన్నోసార్లు తల పగలు కొట్టుకుని ఏడ్చిందాం, బొబ్బులు అంత మోకాల మీద తిరిగి ఆమె ఏడుపులు కొన్నిసార్లు మలేలు రాజు చనిపోయాడు, ఎక్కడ చనిపోయాడు, ఎప్పుడు వస్తున్నాడు అనుకుని అంతగా ఏడ్చేదనమాట. వచ్చారు బతికొచ్చాడా, ఏం కాలేదు కదా అనుకునేవాడు. అంతగా మా అమ్మ ఇంటికి రాగానే మా అమ్మ అడిగేది, అయ్యా ఏమైందిరా నువ్వు రాత్రి, నిన్న మొన్న మరణం నీ దగ్గర ఉంది, నల్లటి సింహం నోరు తెరుచుకుని ఉంది, దేవుడు దర్శనంలో చూపించాడు, నోరు ముయ్య అనేవాడిని. ఇదేంట్రా నమ్మలేదు నువ్వు అనేది, నేను నమ్మేవాడిని కాదు, మా అమ్మను కొట్టడానికి వెళ్ళాడిని. పోలీసు వాళ్ళు నన్ను తరుగుతూ ఉన్న పరిస్థితుల్లో నేను దొరికేవాడిని కాదు. 4 గంటలకి నేను మా ఇంటికి వెళ్ళేవాడిని, తెల్లారి గట్ట 4 గంటలకి. ఈ 4 గంటలప్పుడు మా అమ్మ మోకాల మీద ప్రార్థన చేసి ఎక్కి ఏడుస్తూ ప్రార్థన చేసింది. మా అమ్మ మాక ప్రార్థన చేస్తే మా అమ్మ నేను తంతానికి వెళ్ళేవాడిని. ఆ ప్రార్థన నాకు ఎలాగ ఉండేదంటే నా చెవులకి ఈ 2-3 గంటలను పనుకొనికొండి ఏడుపులేంది ఈ శోకం ఈ సోపు ఏంటని అనుకున్నాను. అంటే శోకలు పెట్టి ఏదో చచ్చిపోయినోడు ఏడుతున్నట్టుగా ఉండేది నాకు. ఆ సోప దగ్గర నేను చచ్చిపోతానేమో అంటారు కదా, అలాగుండేది. నేను చెప్పేవాడు మా అమ్మకి, అమ్మ నీకు ఒకటే చెబుతున్నా సీరియస్గా, వస్తే అన్నం పెట్టు సస్తే పారాయి, ఈ 2 తప్ప నా కోసం ఏడ్చి ప్రార్థన చేయటాలు ఏడ్చి ఉంటాలు ఇవన్నీ ఏం చేయబాకు. నేను ఉన్నాను కదా, ఏదో రోజు చావాల్సిందే, పుట్టిన ప్రతి పెరగాలి, పెరగటం జరిగితే చావాలి, చచ్చేదానికోసం నువ్వు ప్రార్థన చేయటాలు చచ్చేదానికోసం నువ్వు ఇచ్చేటాలు చేయబాకు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పేవాడిని. చెప్తే అయినా కానీ మా అమ్మ విసుక్కోకుండా ఆమెకు దేవుడు వాగ్దానం చేశాడు, ఏదో ఒకరోజు నీ కొడుకు నేను మార్చుకుంటాను. ఆమె ఆ నిరీక్షణ కలిగే ప్రార్థన చేసేది. ఎన్నిసార్లు నా మీద ఉన్న ప్రేమకి మా అమ్మ వాళ్ళు మా అక్కలు నేను ఏదన్నా అంటే నాకు తెలుసు నా మరణం ఎవడో నన్ను చంపేస్తాడన్న సంగతి తెలుసు. నేను చేసిన పనులకి నేను చేసే షెటిల్మెంట్లకి నా వృత్తి అది కాబట్టి అప్పుడు చంపేసినప్పుడు వీళ్ళు ఏమైపోతారో తట్టుకోలేరేమని చెప్పి కొన్నిసార్లు నేనే వాళ్ళని నన్ను అసహించుకోవాలని ఇంట్లోనే ముందు తాగటం, ఇంట్లోనే వెపన్స్ పెట్టుకోవటం, ఇంట్లోనే ఆయుధాలు పెట్టుకోవటం, ఇంట్లోనే అన్నం బాగలేదని ఇసురు కొట్టడం కసురు కొట్టడం, కొన్నిసార్లు ఆయన కొట్టి ఇళ్ళ నుంచి తరివేయటం, అంటే ఈ విధంగా చేస్తే కనుక వీళ్ళు నన్ను అసహించుకోరు అని ఇంత చేసేవాడిని నేను. అయినా కానీ వాళ్ళు నన్ను విసుకునేవాళ్ళు కాదు, ఏదో ఒక రోజు దేవుడు మారుస్తాడు కదా, ఏదో ఒక రోజు దేవుడు ఇచ్చేస్తాడు కదా అని. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నంద్యాలలో నేను ఉన్నప్పుడు ఎస్పి సీతారామ ఆంజనేయులు అని నా ఫ్రెండ్స్ ఇద్దరిని, అప్పుడు నేను ఉన్న నరేషన్ నా ఫ్రెండ్ ఉండేవాడు, నరేషన్ నా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి భూమ నాగిరెడ్డి దగ్గర నెలకు 5,000 రూపాయలు ఇస్తే ఖర్చులకు ఇచ్చేవాళ్ళు మాకు. అప్పుడు వాళ్ళు వ్యాన్ లంబడి తిరగటం, వాళ్ళు బాంబులు ఏమన్నా కడబెట్టడం, గొడవలకు వెళ్ళటం, వెళ్ళిపోయి ఏమి కొట్టమంటే అని కొట్టడం, ఏంటి ఎలక్షన్లు అప్పుడు బ్యాలెట్ ఓటింగ్ అనమాట, ఆ బ్యాలెట్ బాక్సులో సిరా పోయటం, ఇంకు పోయటం, ఇలాంటి గొడవలకి తిరుగుతున్న రోజుల్లో కూడా నాతో పాటు ఉన్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేశాడు. 3వ వ్యక్తిగా నేను ఉండాలి.
1: ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు
0: చేసేసారు 3వ వ్యక్తి నేను, ఇక నరేష్ అనేవాడు ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరిని ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడు నరేష్ దగ్గర మా దగ్గర 6 రౌండ్ రివల్వర్ ఉండే, దాని అనలైసిస్ దాన్ని పెట్టుకుని ఆ వెపన్తో మేము కొద్దిగా ధైర్యంగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము మా అమ్మకి ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మరణం నా దగ్గరలో ఉన్నదని తెలియజేసింది. వెంటనే నాకు ఉత్తరం రాసింది, అయ్యా నువ్వు నాకు బాగలేదు రారా అంటే వచ్చాను నేను. వస్తే వెళ్ళంగానే కాళ్ళు పట్టుకొని ఏడ్చి, చావు నిన్ను వెంటాడుతుందిరా, నిన్ను చంపేయాలనుకుంటున్నారు మా మాటను అని ఏడిస్తే, సరే నేను ఇంకా మళ్ళీ నంద్యాల వెళ్ళలేక నేను 1 నెల 2 నెలలు వెళ్ళకపోయేదానికి నాకు వచ్చిన వార్త ఏంటంటే నాతో ఉన్న అతను కూడా చంపేశారు, నరేష్ అనే అతను కూడా చంపేశారు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో మా అమ్మ చెప్పింది నిజమే, మనం ఈ ప్లేస్లో ఉన్నట్టయితే ఇక్కడ చంపేసేవాళ్ళు కదా మనల్ని. అక్కడ మా ఫ్రెండ్ ఒకడిని మస్తాన్ అనేవాడిని, మాలిక్ అనేవాళ్ళు, మేము 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. మస్తాన్ కూడా మర్డర్ అయిపోయి చనిపోయాడు, గుంటూరులోనే చంపేశారు వాడిని. వాడిని ఒకసారి కొట్టారని చెప్పి ఒకడు మేము అతి దారాతి దారుణం కొట్టి చంపాం.
1: మీరు
0: వాడిని కొట్టారని, మా ఫ్రెండ్ని కొడతావా నువ్వు అని అంత కసిగా చంపేశాను. ఒడ్డు ముక్కలనే ఒక గ్రామం ఉండేది. ఈ ఒడ్డు ముక్కలనే గ్రామంలో కూడా ఒక చిన్న మాట ట్రాక్టర్లో పొన్నూరు నుంచి 2 కిలోమీటర్లు 4 మా ఊరు రెడ్డిపురాలు, మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఒడ్డు ముక్కలు ఉండదు, ఒకే ట్రాక్టర్ ఎక్కువ. నేను బాగా ముందు తాగున్నాను. అప్పుడు వేరే వాళ్ళని కొట్టాలని సరికర్రలు పెట్టుకొని ఉన్నాం. అక్కడ లోతరం చర్చి ఒకటి ఉంటుంది, లోతరం చర్చి దగ్గర కర్రలు పెట్టుకుని రెడీగా ఉన్నాం. వేరేవాడు ప్లాన్ చేసి వీడేం చేశాడు, ఒకడు ఆ మాటల్లో వాడు తాగున్నాడు మేము తాగున్నాం, చిన్న మాట తగిలేడు. ఇంకా స్పాట్ వచ్చేలోపు అక్కడ ఆపి దిగరాని చెప్పి అరికాలు గిలక దగ్గర నుంచి ఈ మెడ వరకు అంగులం గ్యాప్తో కొట్టాను నేను. 12 గంటల నుంచి 4 గంటల దాకా తెల్లారి గట్ట 4 గంటల దాకా కొడతానే ఉన్నాను. పడతా ఉన్నాడు, లేపి కొట్టాను. ఇట్టా కొట్టిన తర్వాత అది 3 రోజులు మంచంలో ఉండి పాపం చనిపోయాడు. చనిపోతే ఊరు కూడా తెలుసు అది మల్లెల రాజు కొట్టడం వల్ల ఇదైపోయాను. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పేపర్లో 3 అంశాలు మందుకి పోతే పొడిచాడు, సిగరెట్ ఇవ్వబోతే పొడిచాడు అని ఇలాంటి న్యూస్ వస్తూ ఉండేది పేపర్లో కానీ. కొంతమంది ఇలాగ మల్లెల రాజు పొడిచాడు పొడిచాడు, మూడు వంశలు మంది పోతే పొడిచాడు, కొంతమంది బార్లలో కబురు చేసేవాళ్ళు. అన్న ఎందుకన్నా మూడు వంశలు కాబట్టి ఇక్కడ మూడు ఫుల్లలు దాగాను నేను కాదని మా బార్లో కూర్చో అని ఇట్లా చేసేవాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితులు ఉండి కూడా నేను ఊహించలేని అంత ఇది. అంటే ఇలాంటి లైఫ్ నాకు ఉంటుంది. 150 మంది రౌడీ షెటర్లు నా జైల్ మెట్స్. అంటే మేము ఒక టీం ఉండేవాళ్ళం, 150 మంది దాకా ఉండేవాళ్ళం. నాతో పాటు జైల్లో ఉన్నవాళ్ళు జైల్ మెట్స్ వాళ్ళందరూ చచ్చిపోయారు. ఈరోజు లేరు, వాళ్ళు చంపబడ్డారు. కొంతమందికి రోగాలు వచ్చి హెచ్ఐవి వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాంబులో చంపబడ్డ వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసిన నారకోడు శ్రీనని నా ఫ్రెండ్ ఆయన ఉండేవాళ్ళు, బుజ్జిగాడు చెట్టిపల్లి బుజ్జి అని ఒకడు ఉండేవాడు. నేను ముగ్గురం కలిసి బాగా తిరిగేవాళ్ళం. స్టోవట్పురం దొంగలతో కొన్ని పరిచయాలు ఉండేవి. ఆ దొంగ బంగారం తెచ్చేస్తూ ఉండేవాళ్ళు, దొంగ నోట్లలో వస్తూ ఉండేవాళ్ళు. అంటే ఈ ఫీల్డ్లో అన్ని రకాల వాళ్ళు కలుస్తూ ఉన్నారు. జేబు దొంగలు కాడ నుంచి ఇంటర్నేషనల్ దొంగల దాకా కలుస్తూనే ఉండేవాళ్ళు, అన్ని రకాల వాళ్ళు కలిసేవాళ్ళు. అప్పుడే తాగుతా అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజు పొన్నూరు నుంచి నేను బుజ్జి అనేవాడు ఇద్దరు బయలుదేరాం. నారాకోడు రావాలి, నారాకోడు నుంచి ఆ స్టూవట్పురం వెళ్ళాలి. నేను సీను ఇతను ఒక షెటిల్మెంట్ మీద వెళ్ళాలి. ఆ క్రమంలో చేబ్రోలు రాగాల నా సిక్స్ సెన్స్ ఎందుకు పొన్నురెళ్ళు పొన్నురెళ్ళు పొన్నురెళ్ళు అని పదే పదే నా మనసు చెప్తుంది. నేను చేబ్రోలు దిగేసే, చేబ్రోల నుంచి నారాకోడూరు ఎంత 2-3 కిలోమీటర్ల దూరం ఉండదు. నేను పొన్నురెళ్ళిపోతే వీడు అన్నాడు, ఎందుకు మనం వెళ్తా అచే కథ వెళ్ళేది కలిసి వెళ్దారా అన్నాడు. నేనన్నాను కాదు, పొన్నూరులో మీకోసం వెయిట్ చేస్తాను, బాపట్ల బస్ స్టాండ్లో మీరు రండి అక్కడ నుంచి కలిసి వెళ్దామని చెప్పి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పొన్నూరు వచ్చేలోపు నాకు పొన్నూరు దింగాలని అందిన వార్త ఏంటంటే, నేను ఏ వ్యక్తిని అయితే కలిసి ఉండాలనో ఆ వ్యక్తిని చంపేశాను, బాంబులే చంపేశారు. మేము కనుక ఆ సీన్లో ఉంటే ఆ బాంబులు మా మీద కూడా పడాయి అన్నమాట. అంటే దేవుడు యొక్క కాపుదల ఉన్నప్పుడు దేవుని యొక్క అంటే ప్రార్థన, మెయిన్ ప్రార్థన, తల్లి ప్రార్థన ఎంత అంటే 1-2 సార్లు కాదు, అనేక సార్లు ఆ బంధకాల నుంచి విడిపించడం, లేకపోతే ఆ మరణపాయల నుంచి విడిపించడం. నేను దగ్గరగా ఉండి చూశానమాట. ఇన్నిసార్లు ఒక వ్యక్తి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే హైలీ ఇంపాసిబుల్. కానీ నేను ఈరోజు సజీవ సాక్షిగా ఉన్నానంటే, అసలు నేను ఊహించ ఇన్ని రోజులు నేను 2024 దాకా బ్రతుకుతానని, 2024 ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని దేవుని సువార్తను బోధిస్తానో లేకపోతే యేసుక్రీస్తు పాటలు రాస్తానో అని నేను అనుకోలే. ఏ రోజు అనుకోలే, ఓ రోజు 2003 గద్రన్న కొడుకు చనిపోతే తుఫ్రాన్ వెళ్ళి మేము సమాజ చేసి వస్తున్నాం. సమాజ చేసి వస్తుంటే వచ్చేటప్పుడు హైవేలో అక్కడ కూడా గ్రేహాండ్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఆపారు. గద్రన్ను పక్కన తీసుకుని వెళ్ళారు, నన్ను పక్కన తీసుకెళ్లారు, మమ్మల్ని చెల్లాచెదురు చేశారనమాట. చెల్లాచెదురు తీసి అడవిలో తీసుకెళ్ళి షూట్ చేస్తామని చెప్పేసి అని తుపాకీ పెట్టేశారు. మీకేం పనిరా, విప్లవకారులతో ఏం పని అది ఇదని. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారో సాయంత్రానికి 5-6 గంటలు తీసుకొచ్చి మెయిన్ రోడ్లో వదిలిపెట్టేశారు. అంటే అక్కడికి వెళ్తాం, మరణం దాకా వెళ్ళటం, మరణ పంచుల్లోంచి మళ్ళీ తిరిగి రావటం, అన్నిసార్లు అన్నమాట, ఒకసారి కాదు చాలాసార్లు. ఈ క్రమంలోనే ల్యాండ్ సెటిల్మెంట్లు హైదరాబాద్లో అస్మత్పేటలో ఒక ల్యాండ్ కబ్జా చేసాం, వైజాగ్ మధురవాడ కొమ్మాది చిప్పాడ నడిగట్టు సబ్బవారం గొల్లలపాలు అనే ఏరియాలో కూడా 100 కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. దేవుని తెలుసుకున్న తర్వాత అవన్నీ వదిలిపెట్టేశాను. ఆ నెత్తురు కూడా నాకు అవసరం లేదనుకున్నాను, నేను ఆ 10 కూడా వదిలిపెట్టేశాను. అలాగా నా జీవితం సాగింది. తర్వాత నేను ఇంకా టోటల్గా శత్రువులు ఎక్కువైపోయినప్పుడు, అప్పటికే నాకు కూల్ డ్రింక్ షాప్ ఉండేది పొన్నూరులో. ప్రతిరోజు గొడవలు, ప్రతిరోజు పడవటం, ప్రతిరోజులు ఇవే. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు, 2 సార్లు పోట్లు ఉన్నాయంటే ఇది మల్లెల రాజు గారు పోడ్చిందే కదా అని. వాళ్ళు చెప్పేవాళ్ళంటే పొడిపించుకుంటూ చెప్పాల్సిన పరిస్థితి లేదు. అలాంటి టైంలో నా శత్రువులు ఎక్కువైపోయారు కాబట్టి నేను కొన్ని క్షుద్ర పూజలు చేయాలి, కొన్ని చాతుపడ శక్తులు నాలోకి రావాలి, కొన్ని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అప్పుడు నేను అనుకున్నానంటే అగోరాల దగ్గరికి వెళ్దాం, కాశీ వెళ్ళిపోదాం, అగోరాలతో ఉందాం, కొంతకాలం వాళ్ళతో జీవిద్దాం, కొన్ని మంత్రాలు కొన్ని తంత్రాలు కొన్ని భానుమతి శక్తులు ఇవన్నీ తీసుకుని వద్దాం అని నేను నిర్ణయించుకున్నాను. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఎందుకన్నా మనకి దగ్గరలో నిడుబ్రోల దగ్గరలో రైల్వే స్టేషన్ దగ్గరలో కొండరాజు అని ఉన్నాడు, కోయిరాజు వాడు, వాడికి చాలా చేతపడి శక్తులు తెలుసు అన్న, వాడి దగ్గరికి వెళ్దాం పదా అన్నాడు. నేను అన్నాను, కాదు నీ మొహంరా ఇక్కడ వద్దు, మనం అక్కడికి వెళ్దాంలే, కాశీ వెళ్దాం పదండి. కాశీకి వెళ్ళి ఒక 2-3 నెలలు 4-5 నెలలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళలాగా శవాల మీద కూర్చొని శవాలు తింటూ కొన్ని శక్తులట్ట నేర్చుకున్నారా మనం మన ఒంట్లోకి రావాలనుకున్నాను. అంటే వాడన్నాడు, ఎందుకన్నా ఒకసారి వెళ్దాం ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూసిన తర్వాత కాకపోతే అక్కడికి వెళ్దాం అన్నాడు. సరేరా పద అని చెప్పేసి వాడిని తిట్టుకుంటూ వెళ్ళా నేను. వాడి ముఖం వాడు ఏం చేస్తాను, బూతులు అప్పుడు బూతులకు మాట్లాడేది, బూతులు తిట్టుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 10 మంది శిష్యులు అన్నా నాతో. వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడంటే, కొండరాజు కొండరాజు అని మా ఫ్రెండ్ వాడు పిలిచాడు, కిషోర్ అనేవాడు. వాడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అందరం చూసి నువ్వు ఒకటి లోనకరా అన్నాడు. అప్పుడు నా పరిస్థితి ఏంది, నా నీడనే నేను నమ్ముకోలేను పరిస్థితుల్లో ఉంటే నన్ను ఒక్కడిని లోనకు రమ్మంటాడు, వీడు లోన్ ఏదో నన్ను చేయబోతున్నాడు, లేకపోతే వీళ్ళు ఎవడన్నా ప్లాన్ చేసుకున్నాడా, అయినా నా స్నేహితులు అలాంటి వాళ్ళు కాదు, లోన్ నా శత్రువు ఇలాంటి వాటిని పెట్టుకున్నాడనే నాకు 100 ఆలోచనలు వచ్చినాయి. వచ్చినప్పుడు సరే నేను ఒక్కడిని లోనకు రాను, వీళ్ళందరూ లోనకు రావాల్సిందే. అప్పుడు నా దగ్గర ఎప్పుడు కూడా ఎడం చేతి కింద కత్తి, కుడి చేతి కింద ఇప్పుడు 2 కత్తులు బ్యాక్లో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఒక్కడే రాను, వీళ్ళందరూ రావాల్సింది అన్నాను. కాదు కాదు, నువ్వు ఒక్కడే రావాలి లోనకు అన్నాడు. నేను ఒక్కడే అయితే నేను రానయ్యా, నువ్వే బయట కూర్చొని చెప్పు, లేదు లోనకు రావాలంటే అందరూ వస్తా అని చెప్పాను. కాదు నువ్వు ఇప్పుడు నువ్వు వస్తా నన్ను తిట్టుకుంటూ వచ్చావు కదా అన్నాడు. తిట్టిన మాట వాస్తవే, అవును తిట్టాను కదా అన్న. అంటే నువ్వు నన్ను తిట్టుకుంటూ వచ్చావు, ఇదిగో నీ పక్కన ఉన్నవాడు నేను నమ్మబోక అన్నాడు. వాడు నా రైట్ హ్యాండ్ ఉండేవాడు, వాడు మౌర్య అని, వాడిని నమ్మవద్దు అన్నాడు. అదేంట్రా ఎందుకు నమ్మవద్దు అన్న, వీడు నీ శత్రువుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, వీడిని నిన్ను చంపేయడానికి నిన్ను వీడిని కోవట్టుగా మారిపోయాడు అని అన్నాడు. ఏరా అనే లోపు వాడు పరిగెత్తుతున్నాడు నన్ను వదిలిపెట్టి. వెంటనే కత్తి తీసి వాడి మీద ఇసిరైపోయా. ఆగాగా అన్నాడు కొండరాజు, ఏంటన్న ఇప్పుడు కాదు వాడి సంగతి నేను తర్వాత చెప్తాను, నువ్వు నాతో రా లోనకు రా అన్నాడు. అప్పుడు నేను నమ్మి లోనకు వెళ్ళాడు దగ్గరికి. మేమిద్దరం ఇలా ఎదురెదురు కూర్చున్నాము. ఎదురెదురు కూర్చుంటే వాడు ఒంటి మీద షర్ట్ లేదు, ఎర్రటి లుంగి వాడు కట్టుకొని ఉన్నాడు. నా కుడి చేతిలో కుంక వేసి ఒక నిమ్మకాయ తీసుకొని ఇటు తిప్పటం మొదలుపెట్టాడు. మా ఇద్దరు మధ్యలో ఒక నల్లటి బొమ్మ ఒకటి, రాగి ప్లేట్ ఒకటి, తల తల మెరిసిపోదు రాగి ప్లేట్ వాడు పెట్టాడు ఇద్దరు మధ్యలో పెట్టి. నాకెళ్ళే చూస్తా వాడు 45 నిమిషాలు వాళ్ళ దేవతల్ని దేవుళ్ళని పిలవ అంటే కొత్త కొత్త పేర్లతో పిలిచిన దేవత పేరు మళ్ళీ పిలవకుండా గుక్క తిప్పుకోకుండా వాడు దేవతను పిలుస్తూనే ఉన్నాడు. టకా టకా టకా టకా పిలుస్తున్నాడు. ఏంట్రా బాబు ఇటు పిలుస్తున్నాడు, కొత్త కొత్త పేర్లు చదువుతున్నాడు, కొత్త కొత్త దేవతలను పిలుస్తున్నాడు, ఏంద్రా అనుకుని నేను అడుకెళ్ళి అంతే చూస్తున్నాను. చూస్తున్న క్రమంలో ఇక కొట్లాడికెళ్ళి కోడి పుంజుకుపోయినట్టు ఊగిపోతున్నాడు, కళ్ళు పెద్ద చేసి. ఏంద్రా ఇటు ఏం చేయబోతున్నాడు, నాకేంటి వీడు చేతపడి శక్తులు చేసేవాడు కదా, శక్తులను నాలో పంపిస్తాడా లేదంటే అయ్యాన్న నా మీదకి వచ్చి నన్ను పట్టుకొని ఏమైనా చేస్తాయా చంపేస్తాయా నన్ను, ఏదేమైనా నా దృష్టి అంతా వాడి చూపు మీద ఉంది, నా మనసు అంతా నా కత్తుల మీద ఉంది, వాడు ఏదైనా ప్రయోగం చేస్తే నేను చనిపోయేలోపు వాడిని చంపేయాలి, ఇంకా మా ఇద్దరికున్నది ఇదే టార్గెట్. వాడు పిలిచి పిలిచి పిలిచి గట్టిగా ఆడు అన్నాడు. ఆడమన్నాడు అట్లని. ఆడమంటే అవి అడుగున్నారు గాల్లో లేచి ఆ బొమ్మ డ్యాన్స్ చేస్తుంది, రాగి ప్లేట్ డ్యాన్స్ చేస్తుంది.
1: స్పష్టంగా చూశాను
0: నేను 6 అడుగు గాల్లో లేచి కూర్చున్నాను. నేను 6 అడుగు లేచి కూర్చున్నాను. అసలు నాకు అర్థం కాల, ఏంట్రా బాబు ఇది చేయబోతున్నాం, వెంటనే కత్తి మీద చేపెట్టా. రాదు అన్నాడు. ఏంటన్న కొండరాజు అన్నాడు, ఆ మల్లెలు రాజు అన్న, నాది మేకపోతు కంపేరు అక్కడ. నాకేంది రెప్ప కొట్టకుండా నేను ఆ ప్లేట్ కల్లా చూస్తున్నా, ఆ బొమ్మ వచ్చి ఆయన పేక పెట్టుకుంటుందా, ఈ ప్లేట్ వచ్చి ఆయన సప్మాన్ వచ్చి పేక కోసిద్దా. నాకేందప్పుడు ఒక బుక్లో చదివాను, ఏంటంటే కొన్ని బుక్స్ చదివాడు అప్పుడు, ఈ చేతపడి శక్తులు చేసేవాళ్ళు పేకన్న కొయ్యాలి పుల్లన్న రాళ్ళు కొట్టాలి అనేది ఉండేది. నా దగ్గర చాలా షార్ప్గా వచ్చి ఉండేదిగా, పేక కొద్దామని చెప్పి వెంటనే కత్తి మీద చేయమంటే ఆగు అన్నాడు. ఏంటంటే కొండరాజు అన్నాడు, నేను మల్లెలు రాజు అన్నాను. అంటే నేను నిన్నేం చేయను, నువ్వు నమ్మితే ప్రాణాలు ఇస్తావు, నువ్వు నమ్మ స్నేహానికి మంచివాడు నువ్వు, నాలో ఉన్న శక్తి లేదు తెలియటం కోసం ఇది నేను చేసి అన్నాడు. ముందు నన్ను కూర్చోబెట్టన్నా, కూర్చున్నా నేను కూర్చున్నా. ఒకవేళ నేను వీడు నా కంటికి కనపడిన కనకట్లే అని చేస్తున్నాడా, అంటే మ్యాజిక్ లాగా కనపడిన దారం ఏదైనా కట్టి వీటిని ఆడిస్తున్నాడని చెప్పి నేను వీటిని ఇట్టంటే అవి కూడా నాకు దారాలు కూడా నా చేతి తగలలా. ఒరే ముందు బాబు కొండరాజు వీటిని ఆపన్న అంటే తాగిపోండి అన్నాడు. అవి కింద పడిపోయి ఆయన తీసి ముందు అక్కడ నీవు లోన్ పెట్టుకుంటే తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు నాకెళ్ళి భయపడకుండా, నీ జీవితంలో జరిగింది నేను చెప్తాను, జరిగితే జరిగిందని చెప్పు లేకపోతే లేదని చెప్పు. కొండరాజు ఏదో చేస్తాడని మాత్రం భయపడి చెప్పగద్దు అన్నాడు. చెప్పంలో చెప్పన్నా. వాడు కూర్చొని నా కళ్ళల్లో కళ్ళబెట్టి చూస్తుంటే నేను ఏమేం చేశాను మొత్తం చెబుతూనే ఉన్నారు. అసలు ఎక్కడ ఏమును కొట్టాను, ఎక్కడ ఏమును పొడిచాను, ఎప్పుడు జైల్లో ఉన్నాను, ఎప్పుడు జైలుకి వెళ్ళబోతున్నాను, దొంగ నోట్లతో నాకు ఉన్న సంబంధాలు ఏంటి, లేకపోతే అప్పుడు ఉన్న వచ్చేవాళ్ళు ఆ దొంగ బంగారం తీసుకొని స్టూవర్ట్పురం దొంగలు వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఏం చేసిన మొత్తం ఒక్కటొక్కటి చెబుతుంటే అవును అవును నేను చేసిన పనులన్నీ ఎప్పుడెప్పుడో చేసిన పనులు కూడా చెబుతున్నాడు. అటు ఏందో ఇంత కరెక్ట్ చెబుతున్నావు ప్రతిదీ అవును అవును అవును. నేను కూడా ఏంటంటే మనసులో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఓహో ఇంత గొప్ప మాంత్రికుడి దగ్గర ఉన్నాను నేను, నన్ను పైపెచ్చు నమ్మితే ప్రాణం ఇస్తా అన్నాడు అంటే నన్ను పూర్తిగా నమ్మేశాడు, నన్ను సొంత తమ్ముళ్లా ఫీల్ అవుతా అన్నాడు, అతను కూడా నాకు అతనికున్న విద్యలను నాకు నేర్పిస్తాడు, నేను కూడా ఆ విద్యలను నేర్చుకోవాలి. ఇక మా ఇద్దరికి ఏంటంటే అతను విద్యాభ్యాసం చేయాలి, నాకు మంత్రాలు నాలో పంపించాలి. నేను నమ్మిన తర్వాత అవును అని అన్నాను. అన్న తర్వాత నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు అన్నాడు. ఏం కావాలన్నా, కొన్ని దయ్యపు శక్తులు కొన్ని మాంత్రిక శక్తులు నీలో పంపించాలని నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి అన్నాడు. అవునన్నా అన్న, అంటే నేను చేస్తాను. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు మా నూరు శ్మశానం దగ్గర రా, అక్కడ నేను నీకు మంత్రం హోమం వేస్తాను, నేను కొన్ని రాసిస్తాను అవన్నీ తీసుకొని రమ్మన్నా నా దగ్గర. ఏం రాసాడు, నల్ల కోడి ఒకటి, కోడిగుడ్లు, ఎన్నిమిరగాయలు, ఎంట్రుకులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, ఇవన్నీ ఒక 13-14 రకాలు ఇవి రాశాడు. అవన్నీ తీసుకుని అమావాస్య రోజు రా, నేను మా గురువు మా జీవుడు భద్రాచలం కొండల్లో అడవుల్లో ఒకడు ఉన్నాడు మా జీవుడు అంటాం, అతను ఎక్కువ సంవత్సరాలు బతికాడు, అతన్ని నేను వెళ్ళి అతని దగ్గర సంజీవ మూలుగ ఒకటి ఉంటుంది అది నీకోసం తీసుకొని వస్తా, అది ఇక్కడ హోమం వేసి ఆ కోడిని బలిచ్చి నేను మరణ బీజాక్షరం నీ నాలుక మీద రాసి నీ తొడలో వశీకరణ చేస్తా. ఎప్పుడైతే నీ తొడలో అది పెట్టి వశీకరణ చేస్తానో ఇక అప్పుడు ఎవడన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదన్నా చెయ్యాలన్నా, నిన్ను పొడవాలన్నా, నిన్ను చంపాలన్నా, నువ్వు వాడికి వెళ్ళి చూసినా వాడు నీకెళ్ళి చూసినా నమస్తే అన్నా అని చెప్పి వాడు నీకు దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప నిన్ను ఎవడు అంటుకోలేడన్న. బా అంత గొప్పవాడురా నువ్వు, ఇంత టాలెంట్ పర్సన్ నువ్వు నాకు దొరికావు, ఇంత గొప్పవాడు దొరికావు అని చెప్పి నేను నమ్మి నువ్వు వెళ్ళరా అని ఇమ్మీడియట్లీ వెళ్ళమని చెప్పాను. గురుదక్షిణ కిందని చెప్పి 10,116 ఇచ్చేసేవాడికి నేను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఒక డౌట్ వచ్చింది, మరి నువ్వు ఇప్పుడు వెళ్తున్నావు కదా, ఒకవేళ వెళ్ళి వచ్చేలోపు నన్ను ఇవ్వడానికి చంపితే అని అన్నాను. అప్పుడు దాకా నీకు చంపకుండా నిన్ను కాపాడటం కోసం ఒక తాయి తెత్తని చెప్పి వాడు ఒక మంత్రించి ఒక తాయి తీసి నా మలతాళ్ళలో కట్టాడు. మరి ఈ తాయితో నాకు ఎప్పుడైనా పనిచేసిద్ది అన్న, పనిచేసిద్ది నేను వచ్చేదాకా ఇది ఉంటుంది, నేను వశీకరణ చేసిన తర్వాత ఇది తీసేస్తాను నీకు అని అన్నాడు. రైట్ మనం ఎక్కడైనా పనిచేసిద్దా అన్నాడు. ఎక్కడైనా పనిచేసింది కానీ మీ ఇంట్లో పనిచేయదు, మిగిలిన చోట అన్ని చోట్ల పనిచేసిద్ది అన్నాడు. అదేంటి, మా ఇంట్లో పనిచేయకపోవటం ఏంది, మిగిలిన చోట్ల పనిచేసింది, మా ఇంట్లో ఏముందన్న, వచ్చినా చెబుతాలే అన్నాడు. వచ్చినా చెప్పటం కాదు కొనరాజు, ఇప్పుడు చెప్పు, చెప్తే నేను కొంత జాగ్రత్తగా ఉంటా మా ఇంట్లో ఎందుకు నాకు పనిచేయదు అనేది. గిల్లి పెట్టి వెళ్తున్నానంటే కాదులే గురు నేను వచ్చినా చెప్తా అన్నాడు. అయ్యా బాబు నాకు ఈ గిల్లి తీసే ఫస్ట్, నువ్వు చెప్పు నేను జాగ్రత్తగా ఉంటా, మా ఇంట్లో ఎందుకు పనిచేయదు ఇది, మిగిలిన చోట ఎందుకు పనిచేసిద్ది అన్న. తప్పదా అన్నాడు. తప్పదానే గట్టిగా నిలదీస్తే వాడు చెప్పింది ఏంటంటే మీ ఇంట్లో మెమ్మ ప్రార్థన చేసిద్ది కదా అన్నాడు. అది నీకటి తెలుసు అన్న, మీ ఇంట్లో ఇష్టం ఎంత కనపడుతుంది నాకు అన్నాడు. నాకు వెళ్ళేవాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ప్రార్థన చేస్తుంది మీరు కనపడుతున్నాడు అంటే ప్రార్థన ముందు ఏది నిలబడదా అన్న, ప్రార్థన ముందు ఏ శక్తి నిలబడదు అన్నాడు. అప్పుడు నాకున్న ఆలోచన ఏంటంటే ప్రార్థన అంటే మనం వల్ల కాదు, ఈ అయితే శక్తులు అయితే కొన్ని ఇది ఉంటాయి తొందరగా వస్తాయి కదా అని నేను అలాగ ఆలోచన చేసి ప్రార్థన పక్కన పెట్టేవా, నువ్వు ముందు నీ శక్తులు నాలో పంపించు, నేను ఎప్పుడు బయట తిరగల కదా, ప్రార్థన దేవుడు కాపాడుతాడో లేదో అని నేను మాట్లాడాను. మిమ్మల్ని ప్రార్థన ఆపించుకో, నేను నీకు వశీకరణ చేస్తాను. సరేళ్ళు మమ్మల్ని కొట్టబోయి గందరగోళం చేసి ఇంటికి వచ్చి నువ్వు ఆ ప్రార్థన నేను వచ్చినప్పుడు ఏడవద్దు ప్రార్థన చేయొద్దు అని చెప్పేవాడిని. నేను అన్నాను, వాడన్నా నన్ను శశనలోకి ఒకటి అర్ధరాత్రి వస్తావు కదా నువ్వు అన్నాడు. వస్తాను నేను, నాకేం భయం లేదన్న, అంటే తోటెవరు రాకూడదు, ఒంటి మీద నూలు పోగు లేకుండా రావాలి నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు అన్నాడు. అంటే బట్టలన్నీ వడదీసి మొత్తం తీసేసి రావాలన్నాడు. వస్తానని చెప్పేసి అన్నాడు. నేను అప్పటికి నా పరిస్థితి ఏంటంటే మా ఊరు శశానం ఉండే, నిడుబ్రోళ్ళ శశానం, ప్రతిరోజు రాత్రి వెళ్ళిపోయి దయ్యాలను పిలిచేవాడిని, బాగా తాగెళ్ళి దయ్యాలారా రండి స్నేహం చేసుకుందాం ఫ్రెండ్షిప్ చేసుకుందాం మీరు నేను కలిసి ఉన్నాం రండి అని పిలిచేవాడిని దయ్యాల్ని. ఒక్క దయ్యం కూడా వచ్చేది కాదు నా దగ్గరికి. ఒకరోజు మనేను మా ఫ్రెండ్ ఉండేవాడు, వాడిని అడిగాను మనీ దయ్యాలు ఉన్నాయంటారా అన్న, ఏ ఎందుకు లేవన్నా బలేవాడు ఉన్నాయిగా దయ్యాలు అన్నాడు. అంటే నేను అన్నాను మరి ఉంటే ఒక్కటి కూడా రాదు, ఏం చేయాలి దయ్యాలు రావాలంటే ఏం చేయాలన్న, పలారం పెట్టాను వస్తాయి అన్నాడు. ఏం పలారం పెట్టాలంటే మరమరాలు పెట్టాను, ఒక 5 కిలోల మరమరాలు తీసుకెళ్ళి సమాధుల మీద జల్లి పిలిచే దయ్యాల్ని, అయినా రాలా. తెల్లారు అడిగే వాడిని, అరే నువ్వు మరమరాలు పెట్టమన్నావు మరమరాలు పెట్టినా రాలేదురా అని అంటే, ఏందన్న నువ్వు నిజంగా వెళ్ళావో ఏందన్నాడు. అవునరా నిజంగానే వెళ్ళా అన్న. అంటే శనగపప్పు బెల్లం మరమరాలు 3 కలిపి పెట్టాను వస్తాయి అన్నాడు. మరుసటి రోజు నేను 3 కలుపుకొని వెళ్ళా శ్మశానానికి, వెళ్ళి 3 కలిపి పెట్టినా దయ్యాలు రాలి నా దగ్గరికి. బూతులు తిట్టే దయ్యాలు, ఇసుకు పుట్టి కోపం వచ్చి అసలు మీకు ధైర్యం ఉందా దయ్యాలారా, మీరు అసలు దయ్యాలేనా, పిరుకు వాళ్ళని పట్టించుకోవడం ఎందుకు, నాలాని దగ్గర అండి నేను మీ నాలోకి రావాలని నేను కోరుకున్నా, రమ్మన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు రారు మీరు, మీరు కనుక ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే మీరు నా దగ్గర రావాలి, మీరు నాతో ఉండాలి, నేను మీతో ఉండాలి అని కోరుకున్నాను అని తెల్లారులు పిలిచి అలసిపోయి ఆ సోజు ఆ సమాధుల్లోనే పొనుకునేవాడిని. తెల్లారి జామున 5-6 గంటల అప్పుడు ఆ బహిర్భూమికి వెళ్ళి లేడీస్ వచ్చి నన్ను లేపాలి, నిద్ర లేపాలి ఆ పక్కన, అయ్యా ఏందో ఏడుపనుకున్నావు లేచి వెళ్ళవయ్యా అని అంటే, రాత్రి అంతా నా కేకలకి సమాధుల్లో తీసుకెళ్ళి అంటే ఆ చుట్టుపక్కల కొద్దిగా వినపడి కేకలు వినపడేవాళ్ళు, అమ్మో శ్మశానం లేదో జరుగుతుందిరా అని తొమ్మిది చూడటానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇడోడు ఈ రాత్రి అర్ధరాత్రి వెళ్ళి పిచ్చి పట్టిందా లేకపోతే ఏందిరా దెయ్యాలు పిలుతున్నాడు కేకలు వేస్తున్నారు ఏందని గందరగోళంగా ఉండే పరిస్థితి అనమాట. అవన్నీ చేశాను రా బాబు, అది ఒక దెయ్యం కూడా వచ్చేది కాదు. ఒక బుక్లో చదివాను, ఏమని చదివానంటే ఆదివారం అర్ధరాత్రి అమావాస్య రోజు ఊరు పొలిమేర దాటిన తర్వాత తెల్ల జిల్లెడు చెట్లు ఏర్లు ఈ మంత్రాలు చదివి ఆ మంత్రాలు చదివి ఆ తెల్ల జిల్లెడు చెట్టు ఏర్లు పీగుతుంటే ఆ ఏర్లు వచ్చి మనిషిని కొడతాయి, ఆ కొట్టినప్పుడు అయినా కానీ ఓర్చుకొని కనుక ఆ ఏర్లు పీగగలిగితే మనం అప్పుడు దయ్యపు శక్తులు నాలో మీలోకి వస్తాయి అని చెప్పి ఒక బుక్లో చదివాను. నేను అలాగే ఒక ఇత్తడి చెంబోడు తీసుకుని వెళ్ళి తుమ్మకర్ర ఒకటి బాగా చెక్కి తీసుకుని వెళ్ళి ఆ ఇత్తడి చెంబులో గిరాగిరా తిప్పుతా మంత్రాలన్నీ చదివి ట్యాచ్లెట్ ఒకటి పెట్టుకొని చదివి పసుపు కుంకుమ దాని మీద వేసి కొబ్బరికాయలు కొట్టి ఆ జిల్లె చెట్టు ఏర్లు పీతూ ఊరకుని వచ్చాయి. తింటరా నా మంత్రాల్లో ఏమన్నా లోపం ఉందా లేకపోతే నాకు ఎందుకు రావట్లేదు ఇవన్నీ ఆశ్చర్యం వేసేది నాకు. అవన్నీ చేసి వచ్చిన కొండరాజుతో చెప్పా, ఇవన్నీ ప్రయోగాలు అయిపోయినాయి. నేను ఇంకా కాశీ వెళ్ళి అఘోరాలతో కూర్చుంది అనుకున్నాను. తీరా మా ఫ్రెండ్స్ నువ్వని చెప్పారు, నీ దగ్గరకు వస్తే అన్నీ కరెక్ట్గా అని చెప్పావు, ఇప్పుడు ఓకే నాకు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావు నేను కోరుకున్నది అది నువ్వు చేయమని అడిగాను నేను అతను. సరే అన్నాడు. సరే అన్న తర్వాత మా ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా నువ్వు వారానికి బేడీలు కనపడుతుంది నీకు అన్నాడు. అది శుక్రవారం చెప్పాడు, ఖచ్చితంగా వారంలో బేడీలు కనపడుతుంది నువ్వు జైలుకి వెళ్తావు అన్నాడు. నేను వారంలో జైలుకి వెళ్తానా, సరే నువ్వు వెళ్ళరా నేను జైలుకి వెళ్ళకుండా ఉంటాను నేను కాపాడుకుంటాను అని వారం రోజులు 6 రోజులు కరెక్ట్గా ఈ శుక్రవారం నుంచి గురువారం అయిపోయింది శుక్రవారం సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉన్నాను, ఎటు కాదు 6 రోజులు. అది 7వ రోజు శుక్రవారం కరెక్ట్ శుక్రవారానికి జైలుకి వెళ్తానడుగా సాయంత్రం మా ఇంటి దగ్గరలో మాధవి బార్ అని ఉంటుంది నిడుపులకి అంటే వాకబుల్ డిస్టెన్స్ కొద్ది నడుచుకుంటూ వచ్చి లుంగి మీద వచ్చి బార్లో ఒక క్వార్టర్ దాకా వెళ్దామని చెప్పేసి నా క్వార్టర్ దాకా వెళ్తుంటే అన్న ఏందన్నా నువ్వు క్వార్టర్ దాకా వెళ్తానని చెప్పి ఇంకోటో క్వార్టర్ క్వార్టర్ అంటే ఫుల్ దాగిపించారు. సరే ఇంక బయటకు వెళ్తుంటే ఇద్దరు తెలిసిన వ్యక్తులే కొట్టుకుంటున్నారు అక్కడ, మనకు అనవసరంలే ఈ కొండరాజు చెప్పాడుగా జైలుకి వెళ్తానని అసలు ఎవడు జోలికి వెళ్ళకూడదు ఆడి మాట ఆబద్ధం చేయాలి అని చెప్పి నేనేం చేశాను వెళ్ళిపోదామని చెప్పి వెళ్తుంటే అందులో ఒకడు అన్న చూడన్న వీడు నా మీదకి వస్తున్నాడు అని తెలిసినోడు మాట్లాడాడు. ఏనన్న అరే సామ్యాలు ఇంద్రా గొడవ వెళ్ళిపోరా సామ్యాలుగా అన్న, సరే అన్న నేను వెళ్ళిపోతాడు. ఆ పక్కన ఇంకోటి ఉన్నాడు వాడు తాగి ఆ ఎల్లరు ఏం చేస్తావంటా అన్నాడు. అదేంద్రా ఏం చేస్తావంటే నేను చెప్తే వెళ్ళాలి కదా నువ్వు అని అన్న, ఎలా నేను నువ్వు చెప్తే వెళ్ళాలా నువ్వు చెప్తే భయపడాలి మేము అన్నాడు. తమ్ముడు నేను ఎవరో తెలుసా నీకన్నా, తెలుసు అన్నాడు. నేను ఎవరు రా అన్న, మలేలరాజు అన్నాడు. మలేలరాజు చెప్పినా భయపడవను అన్న, ఎవడు చెప్పినా భయపడిన ఇక్కడ అన్న. ఇక ఇది చెప్పింది మర్చిపోయినా కొండరాజు జైలుకి వెళ్తానే సంగతి మర్చి మైండ్లో హీటే కనపడుతున్నాడు నాకు ఫుల్ ఆన్ అన్న. ఏంట్రా చెప్పినా వెళ్ళమంటే వెళ్ళను నేను అన్నాడు. రారా తమ్ముడు భుజం మీద చేసే గొడవలకి వెళ్ళకూడదు అనగా అసలు కత్తులు కూడా ఏం పెట్టుకోకుండా వెళ్ళింది. ఇక్కడ కళ్ళు చూడంగానే ఆ దూరంలో కొద్దిగా 2 బీరు బాటిల్ కనపడుతున్నాయి, మంచినీళ్ళు పోసి దానిలో బీరు బాటిల్ ఉన్నాయి ఖాళీ బాటిల్. మాట్లాడుకుంటా కాదురా ఎందుకు నువ్వు ఆవేశపడ్డావు, నేను వెళ్ళిపోమంటే నువ్వు ఎందుకు వెళ్ళిపోలేదని ఆ బీరు బాటిల్లా తీసుకెళ్ళా. వెంటనే బీరు బాటిల్ పగలబెట్టి కసా కసా 2 కోట్లు వేసాను.
1: పొడిచేసి
0: రెండే రెండు పోట్లు వేసి మోకాల మీద నుంచోబెట్టి ఇప్పుడు చెప్పరా మల్లెల రాజు గారు అంటే ఏమనుకుంటున్నారు అని అన్నాడు. అన్నయ్య నీకు దండం పెడతా తప్పైపోయిందన్నా నేను బ్రతికించన్నా బ్రతికించన్నా అన్నాడు. కాదురా నాకేదో కూసావు కదా వెళ్ళన్నావు కదా అని ఎగిరెగిర
1: జనాలు ఏం చేయలేదు
0: చూస్తూ ఉంటాం. ఎవడు ఏం చేస్తాడు అప్పుడు మనకున్న కోపానికి మనకున్న ఇదికి ఒక వీడియోలా చూడటమే తప్ప ఎవడు అడ్డం వచ్చి తీసేవాడు లేకపోతే ఇంకోటి చేసేవాడు ఎవడు కొడలేడు. అలాగే చేసాను. నా పక్కన ఉన్నవాడు పారిపోయాడు. ఈలోపు పోలీసుల సమాచారం వెళ్ళిపోయింది. వాడు కొట్టుకులాడుతున్నాడు. కొట్టుకులాడేవాడిని కూడా ఎగిరెగురుతాను నేను. పోలీసులు వచ్చారు పట్టుకున్నారు జైల్లో వేసేసారు. పొద్దున్నే ముత్తు దిగే ఆలోచన చేస్తే జైల్లో ఉన్నా. జేంట్రా కొండరాజు గారు అబ్బా వారం రోజుల్లో జైలుకి వెళ్తా అన్నాడు. వారం రోజుల్లో కరెక్ట్ వారంకి నేను జైల్లో కూర్చున్నాను. మళ్ళీ దానికి బెయిల్ కోసం 15 రోజులు 20 రోజులు పట్టింది. 15 రోజులు బయటకు వచ్చిన తర్వాత కొండరాజు చెప్పి నేను జాగ్రత్త కొనమన్నాను కదా నువ్వెందుకు కొట్లాడికి వెళ్ళావన్నాడు. ఆదివారం అర్ధరాత్రి కోసం వాడు మళ్ళీ వెళ్ళి ఆ సంజీవ్ మూలికి తెచ్చాడు. వశీకరణ కోసం నేను శ్మశానంలోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ శ్మశానం ఎంటర్ అయ్యేటప్పుడు నా బట్టలు అవన్నీ విడిచేసి ఆ మలతాడుగా తాయిత్తు ఉంది కదా అది వాడు తీసేస్తాను కాబట్టి మలతాడు మీద వెళ్ళాను నేను. ఆడక్కడ హోమం వేసాడు. మొత్తం శుభ్రం చేశాడు. చుట్టూరు పారాయణం చేశాడు. పారాయణం చేసి ఆ గుడ్డు పగలు కొట్టి దా హోమం వేసాడు. ఆవు నెయ్యి కూడా దానిలో పొత్తం మంటను ఎక్కువ చేశాడు. వాడు చేస్తూనే నా రెండు రెక్కలు ఇరిసి ఆ కాళ్ళు గట్టిగా పట్టుకొని ఆ పీక కోడి రక్తం తాగేసి చిందకొండ తాగమన్నాడు. అంటే నల్లకోట రక్తం తాగుతుంటే ఈ దౌడ్లన్నీ నొప్పులు పుట్టాయి అన్నమాట. ఆ పీక తెగక ఆ కొద్ది కొద్ది కొరుకుతుంటే ఆ రక్తం అంతా పోతుంది కదా అంటే నువ్వు అసలు తాగే పచ్చిది రక్తం అంతా తాగే అన్నాడు. అంతే బలంతానం పెట్టి తాగుతా ఉన్నా. చుట్టూరు పారాయణం చేయన్నాడు. పారాయణం చేశా. ఎప్పుడైతే చేస్తా నా మీద మరణ బేజాక్షం నా నాలుగు మీద రాసి తొడలో కోసి అని చెప్పి ఒక కోసి వశీకరణ చేస్తున్నాడుగా ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకున్నాడు. ఆ సంజీవ మూలి తీసుకున్నాడు. నాకు వశీకరణ చేసే లోపు ఏదైతే వాడు తెచ్చాడో వాడు ఆ మంటల్లో వేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అరే ఇంద్రా వెళ్ళిపోతున్నావు కొండరాజు కొండరాజు ఏమైంది కొండరాజు ఏమైపోయిందని నేను కేకలు వేస్తున్నా. వేస్తుంటే కాదు నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. ఏమైందన్న ఏమన్నా నా పూజలు శక్తులు నా మీద తిరగబడుతున్నాయి అవి నా నన్ను బంధించేటట్టునే అన్నాడు. అసలు ఎందుకు బంధిస్తే నేను అన్న నువ్వు పోయి మీ ఇంటి దగ్గర మేము ప్రార్థన ఆపుకోవా మేము ప్రార్థన చేస్తున్నా అక్కడ పో అన్నాడు. నేను వచ్చి చూస్తే మా అమ్మ ఓ ఎక్కి ప్రార్థన చేస్తా ఉంది. ఇక మా అమ్మని తిట్టే చూడు బీభత్సమైన తిట్లు తిట్టాలి నోటి పట్టరాని మాట్లాడినామని గందరగోళం చేసి నా కోపం తట్టుకోలేక మా ఇంటి తలుపులను తంతే ఇనప గడుగులు కూడా బెండ్ వచ్చేసింది అనమాట. ఆ తలుపులను బద్దలు కొట్టి చిందర వందర ఇల్లు అంతా గందరగోళం పీకి పందిరేసి అనమాట. అంటే ఒక మంచి మూమెంట్ నాలో చెడిపోయింది కదా అని చెప్పేసి అయినా మా అమ్మ ఇది కాకుండా ఇసుకుపోకుండా వేసారకుండా నా కోసం ప్రార్థన చేసి చేసి ఇంకా ఖచ్చితంగా నేను వాడు కొండరాజు నా కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. వాడు ప్రయత్నం చేశాడు కానీ మా ఇద్దరి మధ్యలో మళ్ళీ ఆ మూమెంట్ మళ్ళీ కుదరల. అంటే చేతపడి శక్తులు నాలోకి వస్తాయి అంటే ప్రార్థన ద్వారా నా వెనకాల ప్రార్థన వస్తుంది కాబట్టి ఆ శక్తులు ఏవి కూడా నాలోకి రాలేకుండా ఉన్నాయి. నేను స్వశానంలోకి వెళ్ళినా నేను దెయ్యాలు పిలిచిన ఏం చేసినా నేను కనపడినప్పుడల్లా మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన ఎంతకాడికి వచ్చిందంటే నా దగ్గరికి ఒక ప్రాకారం లాగుండి మా అమ్మ చేసే ప్రార్థన ఏ దైవ శక్తులు కూడా నా దగ్గర రానికుండా చేసినా అంత గొప్ప ప్రార్థన చేసింది మా అమ్మ నా కోసం. ఇంకా నేను కరెక్ట్గా 1 మంత్లో ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాను పూర్తి టైం పనిచేయాలనుకున్నాను. కొంతమంది చెప్పేసి అన్న నేను కూడా వచ్చేస్తాను పూర్తి టైంలో ఇక ఇక్కడ ఉంటే కాదు కష్టమని అని చెప్పాను. మా అమ్మకు కూడా చెప్పాను అమ్మ నేను ఇంకా అడవికి వెళ్తున్నాను విప్లవ కారణం అయిపోతాను నక్సలిజంలో చేరిపోతున్నాను ఇంక మీరు నా కోసం ఏడవద్దు ఒకవేళ మీ అబ్బాయి లేడు అని కనుక ఏదైనా అనుకొని ఉంటే ఇదిగో ఈ లెటర్ ఒకటి రాస్తాను ఆ లెటర్ చూపించి తప్పించుకున్నా. ఏమన్నంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం 23 సంవత్సరాలు దాటిన వాడు మేజరు మేజర్ అని అయిన వాడు వెళ్ళాల్సిన చోటకి వెళ్ళొచ్చు ఉండాల్సిన చోట ఉండొచ్చు కాబట్టి వాడు వాడిని బట్టి తల్లిదండ్రులకు కానీ బంధుమిత్రులు ఎవరికి ఏ హాని జరగకూడదు. ఒకవేళ నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను పట్టుకొని నన్ను చంపాల్సిందే తప్ప నా వల్ల నా తల్లికి కానీ నా అక్కలకు కానీ హాని జరగకూడదని ఒక ఉత్తరం రాసి మా అమ్మకి పెట్టాను. ఇది నీ దగ్గర పెట్టుకు ఎప్పుడైనా కాపాడుకో ఇక నెలలో నేను వెళ్ళిపోతానని చెప్పేసి మా అమ్మ ఏడుతూ ఉంది. ఏడుతూ అంటే స్వీట్లు తీసుకొచ్చి నోట్లో పెట్టి ఇంకా ఇది నేను వెళ్తున్నందుకు నువ్వు శుభ సందేశం అనుకో అని చెప్పేసి నేను చెప్పేదాను మా అమ్మగారు. ఆమెకేందంటే బాగా లేకలేక 4 ఆడపిల్లల తర్వాత పుట్టిన వాడు కదా దేవుడు వాగ్దానం చేశాడు అని ఇలాగ ఏడుతూ ఉంది. నేను నెలలో అడవికి వెళ్ళి పూర్తి టైం పనిచేయాలనుకున్నా, నెలలో నాకు కువైట్ నుంచి వీసా వచ్చింది ఒకటి. అంటే మా అక్క వాళ్ళు, మా పెద్దక్క రైల్వే కోటూరులో ఉంటారు కడప జిల్లా, ఆమె అక్కడ పాస్పోర్ట్ నాది అక్కడే తయారు చేయించి, ఇప్పుడంత ఉన్నంత స్ట్రిక్ట్ అప్పుడు లేదు. డబ్బులు కట్టి సంతకం పెడితే పాస్పోర్ట్ వచ్చేది. ఇన్ని ఎంక్వైరీలు ఇంత తలనొప్పి ఉండేది కదా. ఆమె పాస్పోర్ట్ పంపించి ఆ పాస్పోర్ట్ కాపీలు అక్కడ కువైట్ పంపించడం, కువైట్ నుంచి నాకు వీసా రావటం. నేను అప్పుడున్న పరిస్థితి ఏంటంటే, నేను ఇంట్లో నుంచి ఎక్కడ కనపడపోతే నన్ను పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి టార్గెట్ చేస్తారు. నాకున్న ఒక ఆలోచన ఏంటంటే, అంటే ప్రతి క్రిమినల్గా ఆలోచన చేసుకున్నాను నేను. ఇప్పుడు కువైట్ వీసా వచ్చింది, అందరికీ తెలిసినట్టు కువైట్ వెళ్ళినట్టు వెళ్ళిపోయి ఒక రెండు మూడు నెలలు అక్కడ ఎంజాయ్ చేసుకొని, మూడు నెలల తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లోకి వచ్చేసి అడవిలోకి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి, అందరు కువైట్లో ఉన్నాడు వీడు. నాకులాగా అక్కడ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఉత్తరం రాసి ఉన్నా, రైటింగ్ లాగా ఉత్తరం రాసి ఉన్నాను పెట్టుకొని, ఒరే నాయన ఇది ఈ అడ్రస్కి ఎప్పుడన్నా నీ అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాయమను. వాళ్ళు వేసిందని సమాధానం, నాలుగో లైన్ నేను బాగున్నాను, నువ్వు బాగున్నారా, త్వరలో వస్తానని చెప్పి ఒక ఉత్తరం రాయరని చెప్పేసి అని చెప్పి మనం వెళ్ళిపోదాం అనుకున్నాను. నేను వెళ్ళిపోదాం అనుకుని కొన్ని విప్లవ సాహిత్య బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని నా బ్యాగు బట్టల కింద పెట్టుకొని కువైట్ వెళ్ళిపోయాను. కువైట్ వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళటం వెళ్ళడంతోనే కువైట్ గల్ఫ్ ఇంట్లో నన్ను రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ పెట్టేశారు డ్రైవర్గా. నాకు అర్థం కాలేదు, నా పాస్పోర్ట్ లాక్కున్నారు. మనం ఇక్కడ ఏమనుకుంటాం, ఇండియాలో తిరిగినట్టు తిరిగి వెళ్ళిపోతాం అనుకుంటాం. అక్కడ పరిస్థితులు వేరే కొన్ని. అక్కడ ఎప్పుడైతే నన్ను పాస్పోర్ట్ తీసుకుని రెండు సంవత్సరాలు పెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో, నేను ఇక మైండ్ ఇదైపోయింది, వెళ్ళిపోవాలి. ఒక నెలలో నేను వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఈ దేశం వదిలిపెట్టి అడవికి వెళ్ళాలనుకున్నా. ఈ దేశంలో ఒక పని ఒక బానిస అయిపోయింది. నా పరిస్థితి ఏంటంటే, బానిసని రాజుని చేయి, రాజును బానిస చేయబోకని సిద్ధాంతంలో ఉండేవాడిని నేను. గుంటూరు ఆంధ్రాలో రాజులాగా బ్రతిక, ఎక్కడికి వెళ్ళినా శిష్యులు, తాగటానికి, తినటానికి, తిరగటానికి షెటిల్మెంట్లు, ఈ లగ్జరీ లైఫ్ ఉండేది నాది ఎప్పుడు కూడా. అలాంటి నేను వెళ్ళి ఒక కారు కడుక్కోవటం, టీలు అందించడం, ఇదేంట్రా బాబు అని నాకు పక్క పైపొచ్చి. అరబిక్ భాష నాకు అర్థం కావట్లా, తెలుగు మాట్లాడేది ఎవరు లేడు, తెలుగు పేపర్ లేదు, తెలుగు టీవీ లేదు, తెలుగు మాట్లాడేవాడు లేక నా మైండ్ అసలు ఎట్టుందంటే చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఎందుకు ఈ బతుకు బతుకున్నాం, చనిపోతే పోయేది అనే కాడకి వచ్చేసింది అన్నమాట. అప్పుడు నేను విప్లవ సాహిత్య బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి చదువుదామని చెప్పేసి అని నేను నా బట్టలు అడుగు బ్యాగ్ తీసి బుక్స్ తీస్తే, మా అమ్మ ఏం చేసింది, ఆ బుక్స్ అన్నీ పడేసి బైబిల్ పెట్టింది. ఈ బైబిల్ ఇసురు కొట్టే నేను వెంటనే వాళ్ళని ఇసురు కొట్టాను. ఇండియాకు వచ్చిన వెంటనే ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను ఫస్ట్. ఈ బైబిల్ నాకు ఎలా ఉందంటే చీమలు పాములు పాగినట్టు అయిపోయింది. అంత కోపం అయిపోయి ఈ బైబిల్ ఇసురు కొట్టి ఈ బైబిల్ పెట్టినది మమ్మల్ని చంపేద్దాం అనుకున్నాను. అయినా కానీ సరే ఇండియాకి వెళ్ళాలి కదా, వెళ్ళిన దాకా వెయిట్ చేద్దామని ఉన్నాం. రెండు రోజులు మూడు రోజులు మైండ్ అంతా మనసంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి గందరగోళాల మధ్య ఇక నేను ఏం చేయాలి అర్థం కాక, నేను ఏదైతే ఇసురు కొట్టానో అదే నాకు తెలుగు మాట్లాడేదిగా కనబడుతుంది. నేను ఇసురు కొట్టింది తెలుగు, ఇక అంతే. ఇక అది తప్ప నాకు తెలుగు మాట్లాడేవాళ్ళు కానీ తెలుగు కానీ ఏది లేదు. తప్పని పరిస్థితుల్లో సరే ఏదో ఒకటి ముందు తెలుగు అనేది ఉంటుంది కదా, అసలు ఏముందో తెరుద్దామని చెప్పేసి అని జిప్పు అలా తీసి అలా చదవగల యషయా 41:8 వచ్చిన కనపడుతుంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది. నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని ఉంది ఏంటి? అప్పటికి నేను ఈతేరు అనే ఒక గ్రామంలో, అంటే పొన్నూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఈతేరు ఉంటుంది, ఈతేరు అనే గ్రామంలో ఇద్దరు ఓసన్న ఒక మినిస్ట్రీలో ఇద్దరు పాస్టర్స్ని, అంటే ఓసన్న మినిస్టర్లు పాస్టర్ని, నా ఎడం చేతి కింద ఒకడిని, కుడి చేతి కింద ఒకడిని, మీరు దేవుడికి ఎట్ట ప్రార్థన చేస్తారంటే నీళ్ళు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు ఓసన్న మందిరం వాళ్ళు. ఇక్కడైనా చికెన్ పెట్టుకున్నాను, ఇక్కడైనా ముందు పెట్టుకున్నాను. ఈ ఇక్కడోడు అక్కడోడు ఉండేవాడు. సరే వాళ్ళు చిన్న విషయం వేరు ఓడి చెప్పాడు కాబట్టి ఒక మ్యారేజ్ విషయంలో ఎంటర్ అయ్యారని ఈ చేతి ఇనుకొట్టాను, ఈ చేతి ఇనుకొట్టాను, ఉదయం నుంచి సాయంత్రం కొట్టాను వాళ్ళని. ఆడు మళ్ళీ వాడు ముందు గ్లాస్ ఇవ్వాలి, వీడు చికెన్ ముక్క నోట్లో పెట్టాలి. అలాగే సాయంత్రం దాకా చేశాను. ఒక బిషప్ను చంపడానికి 7.5 లక్షలు కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఏఎల్సి బిషప్ను చంపడానికి 7.5 లక్షలు మాట్లాడి తీసుకున్నాను. చర్చిల మీద మందు దాటం, పండగలు వస్తే చర్చిల్లో పాస్టర్లని సినిమా పాటలు డాన్స్లో పెట్టడం, ఇలాగుండేది నా తీరంతా. అంటే దేవుడు అంటే భయం లేదు కదా. అప్పుడు నేను అప్పటికి ఇలాగ వెళితే ఇలాగ చేసి వచ్చినాను కదా, నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు బూది కొనల నుండి పిలుచుకునేవాడా, నువ్వు నా దాసుడు అనియు అని. దేనిరా బాబు, అసలుకి నేను నీ సేవకుడిని ఏంటి, నేను నీ దాసుడిని ఏంటి, ఇజ్రాయేల్ అని పేరు పెడుతుంది, ఎవరు ఇజ్రాయేలు, అసలు నాకు నీకు ఏంటి. ఈ మాటలు భయపడకము, నేను నీకు దేవుని అయి ఉన్నాను, దిగులు పడకము, నేను నీకు సహాయం చేశాను అన్నాడు. అసలు నేను భయపడుతున్నప్పుడు భయపడొద్దు అంటున్నాడు. నాకు సహాయం చేసే ఆయన ఒక ఆయన ఉన్నాడా, నేనే మనుషులు వెతుకుతున్నా, ఎవర్రా ఇక్కడ నా పాస్పోర్ట్ ఇప్పించేవాడు కావాలి. వాళ్ళకే కోయటోళ్ళు చెప్తున్నా నేను, బాబు నా పాస్పోర్ట్ ఇవ్వండి, నేను వెళ్ళిపోవాలి, నాకు ఇక్కడ ఏదో నేను ఇలా ఉంటుందనే సంగతి తెలియదు నాకు అని నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళేమో కొట్టడానికి వస్తారు నా మీదకి. రాత్రిపూట ఎడారిలో తీసుకెళ్తారు, ఎడారిలో తీసుకెళ్ళి ఒక ఇసుక తీసి ఒక పార తీసుకొని గుంటలా తీసి దీనిలో పూడి చేస్తాం అనేవాళ్ళు. నన్ను అప్పటికి నమాజ్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఇబ్రహీం అని పేరు పెట్టి, ఇబ్రహీం అని పెట్టి నమాజ్ తీసుకెళ్ళి ఐదు పూట్ల నమాజ్ ఎట్లా చేయాలి ఎలా చేయాలని వాళ్ళ భాషలో చెప్తూ ఉండేవాళ్ళు. నేనైనా అలా చేసి ఇదేంద్రా నాకు ఈ కర్మ ఏంద్రా బాబు, అసలుకి ఎందుకు ఇక్కడ నేను వచ్చి పడ్డాను, అనవసరంగా ఎంత తప్పు చేశానరా, ఇంత తెలివిగా నేను ఉండవాడిని, మనిషి ఏడసోట బోల్తో పడ్డాను కదా, ఏంది నేను ఇక్కడ బోల్తో పడ్డాను, ఇంత అవివేకంగా ఎందుకు వచ్చి నీకు వైట్ తీసుకుని నేను నాలో నేను మదన పడుతున్నా. ఈ మాటలు బైబుల్ మూసి మళ్ళీ నేను బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ తెస్తే మళ్ళీ యెషయా 41:8 వచ్చిన కనపడుతుంది, నా సేవకుడైన ఇశ్రాయేలు నేనే అప్పుడుకునే కోపనే. ఇలా చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ రాత్రి పనుకుంటే 3:30-4 గంటలప్పుడు ఒక స్వరాన్ని నేను విన్నాను. ఏం స్వరం అంటే, నిన్ను బ్రతికించింది నేనే అన్నాను. ఎవడో తెలుగోడు నాకే అనిపించింది, క్లియర్గా విన్నా నిన్ను బ్రతికించింది నేనే అని ఒక స్వరం విన్నాను. నేను అనుకున్నాను నన్ను బ్రతికించడానికి ఒకడు వచ్చాడు ఉన్నాడు అక్కడికి అని నా రూమ్ తీసుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చి రూమ్ పక్కన దేవుళ్ళు ఆడితే ఎవడు కనపడలా. ఒకవేళ ఈ ఖర్జూర చెట్లు ఒక 20-30 చెట్లు ఉన్నాయి, నేనున్నా కువైట్ ఇంట్లో, ఆ చెట్ల దగ్గర ఏమైనా ఉన్నారేమో, ఎవరైనా ఉన్నారేమో అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసా. బాబు ఎవరన్నా వచ్చారా నా కోసం, తెలుగుడు ఇక్కడ ఒకడు ఉన్నాడని, నన్ను కాపాడటకు నన్ను రక్షించడానికి ఎవడన్నా వచ్చాడని చెప్పేసి అని నేను అలాగా వెళ్ళాను. నేను చూస్తే ఎవడు కనపడలా, 4:30-5 గంటల వెతికేవాళ్ళు ఎవరు కనపడలా. మళ్ళీ వచ్చి పనుకున్నా, పనుకున్న తర్వాత నేను ఇంకా కామగున్నాను ఏమై ఉంటుందని. సరే కొద్దిగా నాకు ఈ మాటలు, భయపడకము నీ దేవుని ఉన్నాను దిగులు పడకము నేను నీకు సహాయం చేసేదను అనే మాటలు నాకు కొంత ధైర్యం కలిగించింది. ఏమైనా కొద్దిగా నీకు సహాయం చేసేది నేనన్నాడు కదా, నాకు సహాయం చేయాలంటే నాకు కొద్దిగా ఆదరణ కావాలి, ఇప్పుడు నా కలవరం పోవాలి, నాలో ఉన్న ఆందోళన పోవాలి అని నేను అడుగుతూ ఒక్కొక్కలైన చదువుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక నాకు తెలియని ధైర్యం, తెలియని ఆ నెమ్మది కలుగుతుంది ఆ మనసుకి. ఇప్పుడు వీళ్ళు కువైటోళ్ళు నన్ను తీసుకెళ్ళి నమాజ్ చేపిస్తున్నారు పక్క. ఈ నమాజ్ చేపిస్తూనే నేనేం చేసేవాడిని, అరబిక్ రాదు కదా, అసలు దేవుడే నువ్వుంటే అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని తలంపు వచ్చేసి నాకు. దేవుడు ఎవరు, ఎలాగుంటాడు, ఎక్కడుంటాడు, దేవుడు లేడు అని చెప్పే నేను, దేవుడు లేడు ఒకవేళ ఉన్నా కానీ దేవుడితో నాకేం పనులే, దెయ్యాలతో పనున్నాయని దెయ్యాల కోసం తిరిగిన నేను, దేవుడే కావాలి, దేవుడు ఉంటే ఎలాగుంటాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలని కాడుకు వచ్చేసి నేను. నమాజ్ చేస్తూనే అంటే ఆ క్రియ చేసేవాడిని, వాళ్ళు వంగినట్టు ఆచారాలను చేస్తూనే దేవుడు తెలుసుకోలేను. నన్ను ఈ మహమ్మద్ క్లాసుల దగ్గర పంపిస్తూ ఉండేవాళ్ళు, మహమ్మద్ హిస్టరీలో కొన్ని క్వశ్చన్లు, మహమ్మద్ గురించి కొన్ని సందేశాలన్నీ నేను అడుగుతూ ఉండేవాళ్ళు. నువ్వు క్వశ్చన్లు అడగకూడదు, నువ్వు ప్రశ్నలు అడగకూడదు, నువ్వు నోరు మూసుకొని వినాల్సిందే చెప్తూ ఉండేవాళ్ళు. ఈలోపు నేనేం చేశానంటే ఈ బైబుల్ అంతా చదువుతా, ఒక ఫస్ట్ ఆది కాండం నుంచి మొదటి రోజు ఏమైంది, సెకండ్ డే ఏమైంది, థర్డ్ డే, వారానికి ఎన్ని రోజులు, 7 రోజు సెలవు దినం, ఈ ఆలోచన చేస్తా ఈ లోకాన్ని తిరిగి చూస్తుంటే ఇక్కడ కూడా అంతే కదా, 6 రోజులు వర్కింగ్ డే ఉంది, 7 రోజులు సెలవు తీసుకుంటున్నారు, ఇండియాలో ఆదివారం, కువైట్లో సోమవారం, ఇలా ఎక్కడన్నా కానీ భాష మారినా లేకపోతే డే ఒకటే కదా, హాలిడే ఒకటే కదా అని ఇలాగ నేను అంటే నాకు వాస్తవాలకి బైబుల్కి సింక్ అవుతూ అవుతుంది. ఈ చదువుకునే గ్రామంలో ఏదైనా కానీ ముందు అసలు దేవుడు అంటే తెలుసుకోవాలి, ఎవరు ఎవరైనా కానీ దేవుడు అని తెలుసుకోవాలి. చర్చికి వెళ్దామని ఒకరోజు శుక్రవారం సెలవు తీసుకొని ఒక హిందీ ఓడు కారు ఓడి వస్తే కారు అడిగి వచ్చిరాను మాస్టర్ హిందీ మాట్లాడి, బాబు నన్ను మళ్ళీ ఇక్కడే దించాలి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రావటం పోవడానికి 8 దినారులు అంటే 2 దినారులు ఏమన్నా, వెళ్ళటం ఒక దినారు, రావటం దినారు, ఈ 2 దినారుల ముందే మాట్లాడి వాడి నెంబర్ నేను తీసుకొని ఆ చర్చికి వెళ్ళి వెళ్తే అందరు అరబిక్లోనే ఆరాధన చేస్తున్నారు అక్కడ. విజేంద్రబాబు అరబిక్లో ఆరాధన చేస్తున్నా, నేను అసలు దేవుడి గురించి ఎవరిని అడగాలి, ఏం చేయాలి అని నేను నాలో నేను మదన పడతా కళ్ళు మూసుకొని, నువ్వు దేవుడు అనేవాడు ఉంటే నాకు తెలుగు వాళ్ళని పరిచయం చేయన్నాను అని నేను గుమ్మం దాటి బయటకు రాగానే వాడు తెలుగు పాంప్లెట్ ఎత్తున్నాడు. యేసు క్రీస్తు సంఘం తెలుగు కువైట్ అని ఉంది. తెలుగు పాంప్లెట్ చూసి, అమ్మాయి బాబా అసలు అని చెప్పి గట్టిగా, తమ్ముడు నువ్వు తెలుగు కూడా అంటే అవునా అన్నాడు. గట్టిగా ఓటేసుకుని ఓటేసుకొని ఆయన రా తమ్ముడు ఎవరు స్పీకర్ అంటే పాస్టర్ కె రాజబాబు గారు గండిగుంట కృష్ణా జిల్లా ఉయ్యూరు అని ఉంది. ఈయన రాడికల్స్లో పనిచేశాడు కదా, రాడికల్స్ ఉన్న ఆయన. ఈయన ఎప్పుడొత్తడం ఈయనతో మాట్లాడితే నాకున్న కొన్ని సందేహాలు కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి అని నేను కాసుకొని కూర్చున్నాను. ఓ పక్క నమాజ్కి వెళ్తూనే ఉన్నాను. ఇంకా ఆ నమాజ్ దగ్గర ఒకళ్ళు ఇద్దరు తెలుగులు పరిచయారు, వాళ్ళు హిందువులు, వాళ్ళు కూడా ఏంటంటే తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా నమాజ్ రావడం జరిగింది. నేను ఇంకా వాళ్ళని వదిలిపెట్టేసి నేను తెలుగు ఈ సభలకు వచ్చేసాను. ఇది రాజబాబు గారు వచ్చే సభలకు వచ్చాను. వచ్చి ఫస్ట్ టైం నన్ను చర్చిలో, అప్పటిదాకా చర్చిల మీద కూర్చొని ముందు తాగేవాడిని, చర్చిలో కూర్చొని డ్యాన్స్ లేపించే నేను ఫస్ట్ టైం ఆ దేశంలో, కువైట్ దేశంలో ఆ రాజబాబు గారు మీటింగ్ వినటానికి వెళ్తే ఆయనతో మాట్లాడని వెళ్ళాను. వాళ్ళు సంఘ పెద్దలు అన్నారు, మా బ్రదర్ వచ్చి లోన్ కూర్చోండి అన్నారు. నేను లోనకి రానండి, నా చర్చి అంటే పడదు, నేను ఇక్కడే ఉంటాను, కానీ ఆయనతో నాతో ఒకసారి మాట్లాడొచ్చాను అన్న. బ్రదరు ఇది వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళు ఆయనతో, 3 నెలలు టైం పట్టిద్ది, ఇన్ని 100ల మంది మాట్లాడాలి, మీరు కొత్తగా వచ్చి ఆయనతో మాట్లాడాలంటే కుదరదు, మీరు వచ్చి కూర్చొని వినేయాలండి ఆయన అన్నారు. నేను రాను చర్చిలోకి, నాకంటే అప్పుడు ఏంది అహం అనమాట, మలేలరాజు కూడా ఏంది చర్చిలోకి వెళ్ళటం ఏంది, మలేలరాజు ఏంది చర్చిలో కూర్చొని ఆ మాట్లాడటం ఏంది, లోన అహం తంతుంది. అయినా కానీ ఆయనతో మాట్లాడాలి ఒక పక్క. ఆ గుమ్మం దగ్గర అంతే ఉన్నా, ప్రార్థన అయిపోయేదాకా అంతే ఉన్నా. ఆయన చివరి ప్రార్థనలో ఇక్కడికి ఒక తమ్ముడు వచ్చాడు, తన ఉద్దేశం వేరు, తన వచ్చిన ప్రాంతం వేరు, దేవుని కృప ఆయన తల్లి ప్రార్థన లేకపోతే అతను ఎప్పుడు చంపబడేవాడు, ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చంపబడేవాడు. ఒక్కొక్క పరిస్థితి వెళ్ళినప్పుడు దేవుడే కాపాడుతున్నాడు, తన తల్లి కన్నీటి ప్రార్థన ద్వారా అని చెప్పి మాట్లాడుతూ మొదలుపెట్టాడు. రాజబాబు గారు మాట్లాడుతుంటే, ఫస్ట్ కే రాజబాబు గారు మాట్లాడుతుంటే మొట్టమొదట ఏడ్చినాడు నేను. అసలు అప్పుడు దాకా ఏడిపించడం తప్ప ఏడటం తెలియదు నాకు, నాకు తెలిసిందల్లా ఏమని ఏడిపించడమే, ఎట్టని ఏడిపిస్తా వాడు ఎలా కూర్చొని ఏడిపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ఏడవటం నేను నాకు తెలియకుండానే కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఖర్చు తీసుకున్నా ఎంత ఆపాలని చూసినా ఆపట్లా నాకు. నేను ఇంట్రా మలేలరాజుగా నువ్వు ఏడుతున్నావా, ఇంట్రా నువ్వు ఏడటం ఏందిరా లోన ఒక పోరాటం గద్దెంపనమాట, నువ్వు ఏడటం ఏంటి అసలు నువ్వు ఎందుకు ఏడుతున్నావని. ఎంత ఆపుకోలన్నా కానీ నా వల్ల కాటలా కళ్ళం నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుతూ ఏడుతా ఎవరు ఆ తమ్ముడు ఇక్కడ చేయొద్దని అన్నాడు. ఆటోమేటిక్ నేనే చేయొద్దా, ఏ సంఘ పెద్దలు పిలిస్తే నేను లోనకి వెళ్ళలేదు, అదే సంఘ పెద్దలు వచ్చి నన్ను గట్టిగా పట్టుకొని తీసుకొని రాజబాబు అన్న దగ్గర తీసుకునేది. ఆయన గట్టిగా ఓటేసుకొని ఎవరిని పట్టుకోవాలి, నన్నే పట్టుకొని గట్టిగా పట్టుకొని, తమ్ముడా నేను వచ్చిన పని అయిపోయింది, నేను అసలు రాదలుచుకోలేదు, నా హెల్త్ బాగలేదు, అయినా కానీ వచ్చాను, నీకోసం వచ్చినట్టున్నాను, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని చెప్పేసి అని ఆయన ప్రవచించి ప్రార్థన చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత నేను ఇంకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఒక 10 రోజుల తర్వాత మనసులో ఆయనతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలని అనిపిస్తుంది. డేవిడ్ రాజు గారు, గొల్లా డేవిడ్ రాజు పాస్టర్ గారు అని అంతర్విధి కర్ర అయింది ఆయన సంఘంలో. ఇంకా ఆయనతో ఒకసారి మాట్లాడాలని పాంప్లెట్ మీద ఫోన్ అంటే ఫోన్ నెంబర్ చేసానమాట. అయితే ఆయన కూడా అదే అన్నాడు, బాబు ఇక్కడికి రావాలంటే కష్టం, ఆయన నువ్వు అదాన్లో ఉంటావు, మేము మాలియాలో ఉంటాం, మాలియా సాల్మియాలో ఉంటాం, కష్టమైంది కుదరదు, చాలామంది ఉన్నారు ఆయనతో మాట్లాడాల్సిన వాళ్ళు, మా సంఘస్తులు చాలామంది ఉన్నారు అన్నారు. అంటే సరేలే అయ్య గారు అని చెప్పి ఫోన్ పెట్టేసి 2 రోజుల తర్వాత మళ్ళీ రాజబాబు గారు నాకు ఫోన్ చేయించాడు, ఆ అబ్బాయితో నేను మాట్లాడాలని. మీ దగ్గరకు వస్తానన్నాడు రాజబాబు గారు, ఎక్కడ ఉంటారు మీరు చెప్పనన్నాడు. అవునండి మా దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడ్రస్ చెప్పాను, నేను పలానా అదాన్లో ఉన్నాను, షారా ఇది గత ఎంత అని చెప్పేసి, మందకా ఇది అదాన్ అని చెప్పేసి అని వచ్చారు నా దగ్గర. వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2-3 గంటల చేపు కూర్చున్నాం ఇద్దరం, ఫస్ట్ కె రాజబాబు గారు నేను కూర్చొని, అప్పుడు ఒక్కొక్క విషయం మాట్లాడితే నేను చేసిన పనులన్నీ అన్నా, నేను ఇక్కడ పలానా ఇట్ట పొడిచా ఇటు చంపా ఇది నా బతుకు ఇది, నన్ను క్షమిస్తాడు యేసుప్రభు, నన్ను క్షమించడానికి అలా అవకాశం ఉందా, నువ్వు ఈ నేను క్షమించే దేవుడు అని చెబుతున్నావు, నా పాపాలన్నీ ఇలా ఉన్నాయి, తాగుడే నా జీవితం, సెటిల్మెంట్లే నా జీవితం, అన్యాయంగా నేను సంపాదించాను, అన్యాయంగా నేను కొట్లాడాను, అన్యాయంగా వందల కోట్ల రూపాయల ల్యాండ్లు కబ్జాలు చేశాను. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే పూర్తి టైం నక్సలైట్లు అయిపోవాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరుక్కున్నా, అది ఇక్కడ ఇరుక్కుంటే ఇక్కడ ఇరుక్కోపోతే నేను నా లెవెల్ ఇంకో ఇదిగా ఉండేది. ఇక్కడ నుంచి వెళ్ళడానికైనా వీళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వరు, 2 సంవత్సరాలు పని చేయాల్సిందే అంటారు. వస్తా అని చెప్పాను వాళ్ళకి, వాళ్ళైనా నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ అటు ఇటు కాకుండా అయిపోయాను. నా జీవితం ఏందా

0: దేవుణ్ణి అప్పుడు బైబుల్ ఒక్కో పేజీ చదువుకుంటా నన్ను బలపరుస్తూ ఎక్కడో దిక్కులేని సాగు చావటకు నేను వెళ్ళేదానికంటే నా బ్రతుకు కొంతమందికి దేవుని సాక్షిగా అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభు ఎక్కడైనా కానీ నువ్వు నన్ను బ్రతికించి ఈ దేశం వదిలిపెట్టి మళ్ళీ నేను ఇండియాకి వెళ్తే ఎక్కడైతే నన్ను పిలుస్తారో అక్కడికి వెళ్ళి నేను నీ సాక్షిగా చెప్తా అని చెప్పేసి అని అప్పుడు నేను తీర్మానం చేసుకుని రాజభవన్తో అన్న నేను ఇండియా వచ్చినప్పుడు మాత్రం నీతో ఒక మీటింగ్ పెడతానని చెప్పి అనుకున్నాను. 2006లో ఒక అలాగే ఇండియాకి వచ్చాను, ఒక సెలవులకి వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెడితే దాదాపు ఒక 20-30 వేల మంది జనం. అప్పుడు దాకా నా పేరు ఏంటంటే విప్లవకారుడు గాను రౌడీ రాజు గాను, అంటే మా ఊరోళ్ళందరూ నన్ను మలెల రాజు, మాయరాజు, మొత్తురాజు, ముసుగురాజు, వీడు కత్తుల రాజు, వీడు ఒక నక్సలైట్, వీడు ఒక విప్లవకారుడు, వీడు ఒక ఉద్యమకారుడు పిలిచేవారు, రకరకాల పేర్లతో పిలిచేవారు. ఎప్పుడైతే ఆహ్వానించేవారు ఫస్ట్ కే రాజబాబు గారు ఆహ్వానించేవారు మలెల రాజనందో, చుట్టుపక్కల ఊళ్ళందరూ గుంపులు తండోపు తండలకు వచ్చారు. అసలు మలెల రాజు కువైట్ వెళ్ళాడు, ధరల సొమ్ము కోసం ఆయన ప్లాన్ చేస్తున్నాడా, ఈ అబ్బాయి మారటమైంది, ఈ అబ్బాయి మారటమైంది అని ఇలాగా వచ్చారు. రాజబాబు అన్నకి ఇచ్చి ప్రార్థన చెప్తాను. అప్పుడు నాకు మార్మన్స్ బాప్తిజం లేదు. తర్వాత మళ్ళీ నేను కువైట్ వెళ్ళినప్పుడు పీజే స్టీఫెన్ పాల్ గారు నేను బైబుల్ అంతా చదివి తర్వాత భగవద్గీత తీసుకొని చదివి కొంత భగవద్గీత మొదటి పేజీల్లో కూడా ఇంచుమించు కృష్ణుడు ఒక రాజవంశానికి సంబంధించిన ఉన్నప్పుడు మహమ్మద్ ప్రవక్తని భగవద్గీతని బైబిల్ని కంపారిజన్ చేసుకొని ఏది వాస్తవాలకు దగ్గరగా ఉన్నది అని నేను ప్రార్థన చేసుకొని అసలు దేవుడు ఏదో తెలియాలన్నప్పుడు నాకు బైబిలే క్లియర్గా దేవుడు చూపించాడు. అప్పుడు మా అమ్మ నన్ను ఎన్నిసార్లు ప్రవచించి అంటే నేను బాత్రూంలోకి వెళ్ళి నా ఆయుధాలు ఎక్కడో నేను నా బట్టలు అడుగులో పెట్టుకొని కనపడకుండా నా రూమ్ సపరేట్గా ఉండేది. ఆ రూమ్లో కనపడకుండా నేను పెట్టుకున్నవి కూడా స్నానం చేసి వచ్చేలోపు మా అమ్మ తీసి పారేస్తూ ఉండేది. అసలు ఎట్ట కనపడిన నీకంటే దేవుడు చూపించాడు. మా అమ్మకి నేను ఎక్కడ కత్తులు పెట్టాను, ఎక్కడ ఆయుధాలు పెట్టాను కూడా దేవుడు అవి చూపించాడు. నేను మమ్మల్ని అనేవాడిని, ఈ ఆయుధాలు లేకుండా ఈ ఆయుధం ఉంటే నేను 100 మందిని ఆపుకోగలుగుతాను, ఈ లేకుండా నేను బయటకు వెళ్తే ఎవడన్నా కనుక నన్ను చంపితే నా చావుకు నువ్వే కారణం, ఆ పాపకు నీకే తగిలేదని. అయినా కానీ అసలుకి ఆ మాటలు ఏం పట్టించుకోకుండా ఏ రోజుకైనా దేవుడు నేను మారుస్తాడు. ఆ ఒక ఉత్తరం రాసింది నేను కువైట్లో ఉన్నప్పుడు, నాన్న ఎప్పుడన్నా కానీ నువ్వు మైకి పట్టుకొని అలీలోయ అని చెప్పి యేసుప్రభుని ప్రకటిస్తే చూసిన తర్వాత దేవుడు నా ప్రాణాలు తీసుకుంటే నాకు హాయిరా అని అంటే నేను నవ్వుకున్నా, పిచ్చిదాని నేనేంటి బైబిల్ పట్టుకోవటమేంది, నేనేంటి అసలు యేసుప్రభు గురించి మాట్లాడటమేంది, యేసుప్రభు కూడా నాకులా ఒక విప్లవకారుడు, ఆయన 12 మంది శిష్యులు ఉంటే నాకు 50 మంది శిష్యులు ఉన్నారు, ఆయనకంటే ఎక్కువ గొప్ప ఉంది కదా, ఎక్కువ కాలం నేను సెటిల్మెంట్లు చేయగలిగిన ఆయన 3.5 సంవత్సరాలు లేదని అంటున్నారు, ఆయన 33.5 సంవత్సరాలు కదా ఆయనకంటే ఎక్కువ నేను బ్రతుకుతాను, ఆయనకంటే అన్ని విషయాల్లో చూసుకుంటే గొప్ప నేను అనుకో నవ్వుకునేవాడిని. అదే నేను మారు మనసు పొంది మా ఊరు పక్కన రెడ్డిపాలెం అని ఒక 5 కిలోమీటర్ల రెడ్డిపాలెంలో ఒక 10,000 మంది జనాల మధ్య సాక్ష్యం చెప్తుంటే మా అమ్మ అదే మీటింగ్లో కూర్చుంటే ఆమె ఏడ్చుకొని అంటే నాకు అప్పుడు గుర్తొచ్చిందమ్మ నువ్వు రాసిన ఉత్తరానికి నేను నమ్మలేదు కానీ నీ దేవుడు నన్ను ఒక సాక్షిగా మళ్ళీ ఈ దేశం పంపించాడు అని. అప్పుడు నా ఉద్దేశాలు నా తలంపులన్నీ మార్చుకొని దేవుని వైపు తిరిగి నేను ఏదైతే సెటిల్మెంట్లు చేశానో ఏమైతే ఉన్నానో అవన్నీ వదిలేసి ఇప్పుడు కొన్ని పాటలు రాసుకొని దేవుని సజీవ సాక్షిగా తిరుగుతూ ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయనకు అంకితం చేయాలని ఉద్దేశంతో ఉన్నంత.
1: ఇప్పుడు ఏం చేస్తున్నారు అయ్యగారు మీరు?
0: సేవ చేస్తున్నాను. ఇప్పుడు
1: ఎక్కడ చేస్తున్నారు?
0: గుంటూరులోనే సేవ చేస్తున్నాను. ఆదరణకర్త మినిస్ట్రీ అని రెబకా గారు మిర్చియాడ దగ్గరలో ఒక చర్చి ఉంది, అన్న వాళ్ళతో కలిసి నేను చేస్తున్నాను. జోసఫ్ అన్న అని ఆయన పెద్ద సేవకుడు. ఆయన అంటే నేను ఎక్కడ టెస్ట్ మనీ పిలిస్తే వెళ్ళి అక్కడ వాక్యం టెస్ట్ మనీ కలిసి చెప్తూ ఇప్పుడు నేను అన్నతో అన్న వాళ్ళతో పాటు ఆదరణకర్త మినిస్ట్రీ అన్న వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్తున్నాను. వాళ్ళు నన్ను అనే స్వాట్లకి తీసుకెళ్ళి నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ చేతులు జోడించి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే మల్లెల రాజు అలియాస్ కత్తులు రాజుకున్న నన్ను నేను బాంబులు పట్టుకున్నాను, తుపాకులు పట్టుకున్నాను, కత్తులు పట్టుకున్నాను, అనేక మారణాయుధాలు పట్టుకున్నాను. అయితే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రెండంచులు ఖడ్గం కలిగిన ఈ ఖడ్గాన్ని నన్ను దేవుడు పట్టించాడు. కారణం ఏంటంటే నా తల్లి ప్రార్థన. ఈ లోకంలో దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, నేను యేసు ప్రభు దేవుడు అని చెప్పటం లేదు, కానీ ఆయన ఒక్కడే దేవుడు అని చెబుతున్నాను. యేసు ప్రభు నీతో మాట్లాడగలడు, యేసు ప్రభు నీ దగ్గర రాగలడు, ఒకసారి మీరు పరీక్షించు.

చూడండి, నేను చెప్తున్నాను కాదు కానీ, అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాతో ఎందుకు మాట్లాడు అని మీరు పరీక్షించి చూసుకోండి. త్రాగుబోతులైనా తిరుగుబోతులైనా వ్యభిచారులైనా రౌడీలైనా రాజకీయ నాయకులైనా, ప్లీజ్ బ్రదర్స్, నేను కూడా రాజకీయ నాయకులతో తిరిగాను, ఉన్నాను, విప్లవకారులతో ఉన్నా, రౌడీజం ఉన్నా, సెటిల్మెంట్లు చేసుకున్నా, బీభత్సమైన తాగుబోతుగా ఉన్నా, నేను తాగినట్లుగా నేను అన్ని కలగలుపుకొని మందు కళ్ళు క్రేన్ గొట్టుకాలు సిగరెట్ పొడి యాష కలుపుకొని తాగినట్టుగా ఎవరు తాగనురేమో బహుశా అని అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితులన్నీ కూడా విడిపించిన యేసుక్రీస్తు ప్రభు మీ అందరం కూడా విడిపించాలని కోరుకుంటున్నాను. అందరూ మారు మనసు పొందండి. ఇది ఇద్దరు కులాలకు లేదా తక్కువ కులాలకు సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచానంతా కూడా మానవాళి ఎక్కడైతే ఉన్నారు ఈ భూ ప్రపంచం మీద, మానవులందరికీ యేసు ప్రభే రక్షకుడు, యేసు ప్రభు విమోచకుడు. ఆయనను నమ్మి మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని తెలుసుకోవాలని, ఈ సత్యం తెలుసుకోవాలని నేను మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరిని మార్చునుగాక, దేవుడే మిమ్మల్ని ఆకర్షించునుగాక.